0: తర్వాత మంటతో మనకు పని లేదు.
1: ద మూమెంట్ ద ఫుడ్ హ్యాస్ బీన్ కుక్డ్ యు హ్యావ్ నో నీడ్ ఫర్ ద ఫైర్.
0: భగవత్ ప్రేమ అనేటువంటి దీనికి పాత్రులైనటువంటి యొక్క సాధకులకు మరొక సాధన అనేటువంటిది అనవసరం.
1: ఇన్ ద సేమ్ వే దోస్ సాధకాస్ హూ హావ్ సెక్యూర్డ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్ need undertake or there is no need for them to undertake any other sadhana.
0: I say ee sadhana ku margam emiti.
1: But then what is the path for this sadhana?
0: Manavunaku rendu vidhamula entante oka pranthra cheta tana jeevitamunu sutta padukuni tadwara banditudu avutunnadu.
1: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
0: Okati ఇష్టము, రెండవది అయిష్టము.
1: వన్ ఈస్ ద లైకింగ్, ద అదర్ డిస్లైక్.
0: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
1: వన్ ఈస్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
0: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
1: ఇన్ ద వేద ద సేమ్ హ్యాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ద డ్యువాలిటీ.
0: కవికర్షణ, ఉత్ప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
1: You have two other names for the same thing.
0: Savikarshana, Viprakarshana.
1: Savikarshana and Viprakarshana.
0: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chentaku lagatamu.
1: The first one, Savikarshana, means trying to attract something through one entity.
0: Viprakarshana anaga okka padarthamu maroka padarthamu nundi దూరం కావటం.
1: విప్రకర్షణ ఆన్ అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
0: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
1: అండ్ దిస్ లవ్ ఈస్ దాట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
0: ఈ ప్రేమ తత్వమునే భక్తి అనుకుడును పిలుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హెస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
0: ఈ విప్రకర్షణ ఎందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
1: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
0: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
1: When this Savikarshana, that is trying to take somebody closer to you, he is directed towards somebody who is much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
0: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
1: ద సేమ్ సెంటిమెంట్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ యు ఆర్ ఇట్ టెండ్స్ టు బి నోన్ యాజ్ ఫ్రెండ్షిప్.
0: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ వెన్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ బిలో యూ దెన్ యూ టాక్ ఆఫ్ కంపాషన్ ఆర్ మర్సీ ఆర్ కైండ్నెస్.
0: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు, దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెబుతూ వచ్చారు.
1: ద సేమ్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సమ్వన్ హూస్ ఫార్ అబౌట్ యూ దట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ యాజ్ భక్తి.
0: ఈ కవికర్షణ అనేటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
1: దిస్ సవికర్షణ భక్తి వన్స్ అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ, ద అట్రిబ్యూట్స్ అండ్ ద అట్రిబ్యూట్ లెస్.
0: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
1: అండ్ ఇన్ దాట్ భక్తి డినోటెడ్ బై ద అట్రిబ్యూట్స్ యూ హ్యావ్ త్రీ కేటగిరీస్.
0: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
1: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvika.
0: ee tamasika manetunte bhakti himsato aadambaramato oka vidhamainatunte yokka మచ్చరముతో కూడి ఉంటుంటాయి.
1: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
0: ఆడంబరము అధికంగా ఉంటుంటాయి.
1: And this exhibitionism has a prominent place.
0: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
1: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
0: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను కోరి ఉంటాయి.
1: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
0: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
1: Now this is something which is dotted.
0: కనుక ఇట్టి భక్తి సత్వమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
1: Such a bhakti cannot be called the true type of bhakti.
0: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు యందు, భాగ్యములు యందు, కీర్తి యందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటాడు.
1: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
0: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటాయి.
1: For the ordinary man, this certainly looks to be an ordinary one.
0: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలుగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
1: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
0: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
1: But then this again is not the true type of bhakti.
0: ఇది రాజసికమైన భక్తి.
1: This is a rajasic bhakti.
0: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
1: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
0: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
1: This also has an element of duality in it.
0: కేవలం శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
0: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
1: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
0: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
1: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
0: కాని ఇది పరాభక్తి సంబంధం కాదు.
1: So this attitude is not something which is tuned in to the other aspect.
0: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటుంది.
1: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
0: బలిచక్రవర్తి వామనుకు సర్వస్వమును దారపోశాడు.
1: Emperor Bali gave his all to Vamana.
0: ఇది కేవలం అహంకార రూపం కాదు.
1: This is not a case of ego.
0: ఆడంబర ప్రదర్శనము కాదు.
1: Nor is it a case of exhibitionism.
0: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
1: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
0: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is what has been called surrender.
0: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
1: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
0: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
1: In the such a type of bhakti, there are 9 distinctive categories.
0: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
1: But then those who have realized the efficacies of the mantras, who have seen the form of the Lord through these mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్ని కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
1: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
0: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
1: Whatever they undertake to do, he is in the service of the Lord.
0: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
1: Wherever they might go, they would think they are going on the Lord.
0: తన కన్నును నిరంతరము కూడాను దైవం యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
1: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
0: తన స్తోత్రములు నిరంతరము కూడాను దైవం యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
1: They would constantly hear the attributes and the charms of the Lord.
0: కనుక ఏ తావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
1: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
0: కాని ఈనాటి భక్తి జపత్తుల యందు యథార్థమైన స్థితి యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
1: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
0: మనసు యొక్క మాలిన్యమును తుడుచుట శరీరమునకు పది పర్యాయములు స్నానం చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
1: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
0: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
1: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
0: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది. మన అదిష్టములు నెరవేరకుండా పోతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ విథౌట్ దట్ సెన్స్ ఆఫ్ పర్పస్, విథౌట్ దట్ సెన్స్ ఆఫ్ సిన్సియరిటీ, ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఫ్రిటర్డ్ అవే.
0: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
1: బట్ దెన్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ఎ హైయర్ గోల్.
0: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సర్ట్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ అస్ ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
1: నౌ ఆల్సో ఇన్ రిలేషన్ టు దిస్ నేచర్ దేర్ ఆర్ త్రీ డిస్టింక్టివ్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అడ్వాన్స్.
0: మొదటిది ఆరంభవాదన అని.
1: ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ ఆరంభవాదన.
0: రెండవది పరిణామవాదము.
1: The second is called parinama.
0: మూడవది వివక్తివాదము.
1: The third is called నివృత్తివాదం.
0: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
1: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
0: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
1: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
0: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
1: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
0: పరమాణువే లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
1: బట్ ఫర్ దీస్ సబ్ మైక్రోస్కోపిక్ ఎంటిటీస్ ద క్రియేషన్ కెనాట్ కమ్ ఇన్ టు బీయింగ్.
0: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
1: దే సే దట్ దేర్ ఆట్ టు బి సమ్ సపోర్ట్ అండ్ బేసిస్ ఫర్ దిస్ క్రియేషన్.
0: రెండవది పరిణామవాదము.
1: ద సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కాల్డ్ పరిణామవాదన.
0: అనగా దైవము తన నుండి ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
1: What they argue is, the Lord has created from himself this creation around us.
0: ఏ విధమనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వమునుండియే ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామమును పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
1: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
0: దైవమే ఈ ఒక్క విత్తనమని,
1: that God is the seed proper,
0: ఇందు నుండి సంకల్పములు అనేటువంటి కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
1: that his ideas, his thoughts are these branches and twigs,
0: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
1: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
0: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మనకు దీని సరైన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
1: That the one manifest as the many is shown in this case.
0: ఇంకా వివక్షివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయప్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
1: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
0: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క ప్రాంతులకు లోనవుతున్నారు.
1: That is, God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
0: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
1: The innate spark of divinity, that which moves everything, is the base, and the Maya is what you see around you, this creation.
0: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
1: That which is the basis is the life force.
0: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
1: And what you see the structure above is this జగత్.
0: అయితే రెండు అవినాభావ సంబంధమే.
1: But then there is a close relationship between the two.
0: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
1: But what you see around you tends to throw you into a sense of delusion.
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
1: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
0: సమస్త జగత్తు అంతయికుడను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వముతోనే ఇది జరుగుతూ ఉన్నది.
1: All that you see around you is driven by this divine force inherent and latent in them.
0: సూదంటి రాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెదించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెదించుతున్నది.
1: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
0: ఏ తర్వాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్షివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
1: సో ద థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ హూ ఆర్గ్యూ సే దట్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్.
0: కనుక జగత్ అనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ జగత్ ఆఫ్ క్రియేషన్ ఇస్ సంథింగ్ అండ్ గాడ్ ఇస్ సంథింగ్ ఎల్స్.
0: ఈ వాక్యం ఇదం సర్వం, దైవమే సర్వత్రా ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండదు.
1: That God exists in the form of this activity that you see around you.
0: I think ee upadana swarupulainatti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulainatti yokka nimitta karanamainatti daivatvame oka vidhamaina swarupane daristhu vastunnadi.
1: But for man who is very much part of this creation around you, in order to make him understand the truth proper, God takes up certain form, who is the basis of it all.
0: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
1: This is what has been called as avatarana or avatara.
0: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
1: అవతరణ means coming down.
0: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం.
1: Where is he coming down from?
0: నిరాకార తత్వమైన స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
1: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ to a scornful one.
0: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమని ప్రధానమైన లక్ష్యం నందు ఉంచుకుందరు.
1: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
0: సగుణ భక్తులనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
1: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of
0: ఈ నాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
1: All the sadhanas undertaken by man of today relate to the mind.
0: ఇవన్నీ కూడాను మనస్సుయే.
1: All these are born of his mind.
0: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
1: When you can understand the nature of the mind, you can understand the creation around you.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
1: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
0: ఏకం సత్తి ప్రభావదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి రూపనామములను తలుచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
1: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
0: Srishtilo etti bhedam kudanu ledu kevalamu bhedam unnadella manavuni yokka drishtiloni.
1: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
0: Yokka inti yajamanunu chusi kumarudu tandri ani tanu aa sambandhanni kaligi untadu.
1: The son in the house addresses the master of the house as father.
0: Adhe aa yokka vyakti yokka bharyanu adiginappudu adanu naa bhartha antundi.
1: The same person is addressed by the wife as her husband.
0: Aa intilo undinatvanti kodalle manam prashninchinappudu aa vyakti naa mama antundi.
1: The daughter in law in the house would address him as a father in law.
0: Aa inti yende undinatvanti chinna bittanu manam prashninchinappudu aa vyakti naa tata antundi.
1: A tiny top in the household would address the same person as grandfather.
0: అదే ఇంటి యందు ఉన్నటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
1: And if you were to ask a very old person in the house would regard this as
0: కనుక తల్లి యొక్క దృష్టి అతనిపైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
1: So the son regards him as a son.
0: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తిపైన భర్త భావంతో చూస్తుంది.
1: The mother regards as a son. The wife as a husband.
0: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
1: The son regards him as a father.
0: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
1: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
0: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యములకి దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ డిఫరెంట్ నేమ్స్.
0: ఈ విధముగానే అనాది కాలం నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
0: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్.
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: Also, our code of conduct of dharma
0: కాలానుగుణ్యంగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: This dharma, which is essentially a permanent entity, which has undergone transformation with the passage of time, we tend to feel that it's not a permanent thing, thereby we have suffered in the process.
0: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
1: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ది ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్
0: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడా మారవలసి వస్తుంది.
1: ధర్మ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్ by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
0: Kanuka divyattamainatundi oka gamyamu pavitramainatundi sthanamu aadarshavatamainatundi oka margamu okkate ainappatikini manavulu tama tama adishtamulanu nerveechukune nimittamai anukoolamainatundi margamulanu anusaristhu vastunnaru.
1: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
0: Matamulanniyu veru margambu okkate.
1: The faiths or religions could be different, but the path is the same.
0: Ee naadu lokamulo manavu braminchetunte yokka brahmanulani kshatriyulani sudrulani vaishyulani inka enno manavu matamulanu manam srishtinchukoni aneka vidhamuluga దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
1: టుడే వి క్యాటగరైజ్ ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
0: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దీస్ క్యాటగరీస్ would have its own way of doing things, looking upon things, but their end goal is the same.
0: Kalukane matamulanniyu veru margambu okkate adhe divyamaina margamu bhakti margamu.
1: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
0: Vastra bhedamu veru vastu okkate.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: Okkati pant ani pilavachunu, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనియన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ క్లాత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షర్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యాంకర్చీఫ్, బట్ ద బేసిక్ ఎంటిటీ కాటన్ ఈస్ ద సేమ్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఈస్ ద సేమ్.
0: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
1: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ ఔర్సెల్వ్స్ విత్ కుడ్ బి సచ్ యాస్ ఎ సూట్ ఆఫ్ కన్వీనియన్స్, బట్ ద బేసిక్ ఎంటిటీ గోల్డ్ ఈస్ ఎ కామన్ ఫ్యాక్టర్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: యు కుడ్ హావ్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ద కౌ, బట్ ద మిల్క్ దే గివ్ ఇస్ ద సేమ్.
0: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
1: If you look at a dark black cow, do you expect to get black milk?
0: Tella govoni tella palanu andistunnada?
1: Or a white cow, would it give you white milk?
0: Leka nalupu telupu kaliginatunte avani nalupu telupu palanu andistunnada?
1: Or where you have an intermixture of black and white in the cow's complexion?
0: Kaadu anninti palu yokka rangu okkate.
1: No, the color of the milk is the same.
0: Pasula vannelu veru palu okkate.
1: The jeeva jantudu veru jeevundu okkade. The colors of the cows may be different, but the milk is the same.
0: Jati neetulu veru janmam okkate.
1: The different life forms could be different, but jeeva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
0: Teliyanekanu manavulu telivi tappi bratuku kosamu bahu baada padulai.
1: He doesn't know this. And he leads himself astray and suffers in the process.
0: ee bratuku nimittamai ee vidhamaina margamulanu manam avalambistunname kaani nijamaina tundi yokka aatmanantamunu anubhavincheetundi bratukunaku ivi ee maatram kudanu addu tagalavu.
1: For the sake of eking out a livelihood we undertake such paths, but they do not take us any far.
0: Kaluka sarvula yendu undinatundi yokka divyattamu okkate aneetundi tattvanni manam ee naadu gurtintumo aanaade manamu danyulam avutam.
1: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
0: Kalukane anadi kalamulundi ee bhakti prapattula yokka tattvamulanu aneka vidhamuluga jagattunuku saatutu vastu vacharu.
1: That's why we have this example right from the past ages. their faith and devotion have been showing the man the way.
0: భక్తికి మించినటువంటి యొక్క తత్వార్థము మరొకటి లేదు.
1: There is no path greater than bhakti.
0: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: జగత్తునకు చేసేటువంటి ఒక సేవని దైవ సేవ.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: అనంతమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
1: You cannot possibly worship God who is infinite.
0: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is his creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
1: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
1: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
0: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into 4 ways. The first is salokya.
0: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka paralanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
1: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
0: Daniye salokya సానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: The word is సా లోక్య. Where సా is associated with God.
0: దైవం యొక్క చింతలు తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: Thinking constantly of the Lord, whatever you do will certainly become transformed.
0: భగవద్గీతను దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
1: Think of me constantly and jump into the battlefield.
0: Kanuka neevu bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamu chesinappudikini avi bhagavantunike chendutayi.
1: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say will certainly be directed towards God and reach him.
0: Nee bhavam matramu bhagavantuni paina లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనినే సాలోక్యము అన్నారు.
1: దిస్ ఇస్ సాలోక్య.
0: ఇంకా సారూప్యము.
1: ద సెకండ్ ఇస్ సారూప్య.
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: దట్ ఈస్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: దోస్ పార్ట్ which emanate from fire have the characteristics of the fire itself.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడాను వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the spark.
0: సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: So in the same manner, in this sarupya type of service, Satchit Ananda being the attributes of the Lord, the person also should experience this deep feeling.
0: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణము లేదు.
1: ఎవ్రీ బీయింగ్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద లార్డ్.
0: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
1: సో దట్ ఇస్ వై దేర్ ఇస్ ఎ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు క్లాసిఫై దిస్ యాజ్ సారూప్య.
0: ఇంకా సామీప్యము,
1: ద థర్డ్ ఇస్ కాల్డ్ సామీప్య.
0: అనగా అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురును కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబిల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి హోలీ గోస్ట్ అన్నాడు. ఇవి నాలుగు తత్వములు.
1: సో వి హావ్ సాలోక్య, సామీప్య, సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హ్యాస్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్. ఐ ఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ ఐ ఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ థర్డ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ దెన్ వీ హ్యావ్ ద హోలీ గోస్ట్.
0: ఇంకా ఆర్య సమాజమునందు కాని లేక భారతీయ సంస్కృతి నందు కాని కొన్ని విధములైనటువంటి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతముల యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: వి ఆల్సో హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ కల్చర్ అద్వైత, ద్వైత అండ్ విశిష్టాద్వైత.
0: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై, అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self same destination.
0: వీటిని కర్మ, ఉపాసన, భక్తి, జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటి.
1: The karma marga is like the kacha road.
0: కొన్ని శ్రమలకు మనము గురి కావలసి వస్తుంది.
1: We certainly have to undergo some hard.
0: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడలకు కానీ మనం గురి కావలసి వస్తుంది.
1: We might come to some physical discomfort.
0: శ్రమ పడవలసి వస్తుంది.
1: We also have to undergo some trouble.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: To look at it in another way, karma marga is akin to ordinary travel by train.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్కి పోయి దింపి అక్కడి నుంచి మనం ఇంకొక రైలు మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏముందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
1: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
0: ఈ రైలు నేరుగా పోతపోయినప్పటికి ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కడ లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
1: Now the third one, the జ్ఞాన మార్గం, is the through train itself.
0: మనము కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పాత్.
0: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి
1: in the not too distant past, we had these three different classes in the train journey.
0: Third class ticket, karma markamu.
1: First, second and third class.
0: Second class ticket, bhakti markamu.
1: The third class ticket is karma. Second is the bhakti marga.
0: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్.
1: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు మీద ఎక్కాలి.
1: నౌ ఇన్ ది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ మేబీ దేర్ బి ఎ ఫ్యూ ఫ్యాన్స్ ఆపరేటింగ్ గివింగ్ యూ దట్ మచ్ ఆఫ్ రిలీఫ్, ఎ ఫ్యూ మోర్ కంఫర్ట్. బట్ బేసికలీ ఆల్ ద త్రీ హ్యావ్ టు రీచ్ ద సేమ్ డెస్టినేషన్.
0: మనము ప్రయాణము చేసేంత వరకు కొన్ని సుఖ దుఃఖములకు మనం గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక.
1: ఇన్ ద ట్రైన్ జర్నీ
0: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము.
1: ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము.
1: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
0: ఈ జ్ఞాన మార్గం అనేది

0: మనము ప్రయాణము చేసేంత వరకు కొన్ని సుఖదుఖములకు మనకు గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక్కటే.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: కనుకనే ఈ భౌతికమైనటువంటి దేహముతో ఈ యొక్క జగత్తునందు మనం ఉండినంత వరకు కూడాను కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్ వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్ వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
0: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విచిత్రతను మనం చెప్పుకొనుక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్ ఇన్స్టెడ్ ట్రై టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కానీ ఆముష్కమునందు కానీ కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
1: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: ఇది అన్నము ఉన్నది విషము ఉంటుంది.
1: Here you have food, you have poison.
0: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
1: When you look at the poison, we don't feel like eating it.
0: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
1: When you look at the food proper, we have a desire to partake of it.
0: కనుక మనం ఐహికమునందు కాని ఆముష్కం అనేటువంటి స్వర్గమునందు కాని శాశ్వతమైనటువంటి సుఖములు మనకు చిక్కవు.
1: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
0: తీనే చీనే పుణ్యే మత్స్య లోకం విశంతి అన్నారు.
1: వి కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఇస్ పర్మనెంట్ దాట్ విచ్ ఇస్ బేసికలీ
0: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
1: వి టెన్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ వి హావ్ పర్ఫార్మ్ సమ్ గుడ్ డీడ్స్.
0: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
0: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. A sense of joy, a sense of distress, a sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma stage.
0: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సార్థకం చేసుకోవాలి.
1: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైనా
1: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్డ్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్
0: ఇది దివ్యమైన మానవత్వము.
1: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ త్రూ దీస్ త్రీ దట్ వి షుడ్ ప్లంజ్ ఇన్ టు సర్వీస్ ఆఫ్ సొసైటీ.
0: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని పుట్టిన దినమని అనేక మంది ఇప్పుడు ప్రొటెస్టెంట్ ఇస్లాం ముజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ సేయింగ్ దట్ ఇట్ ఈజ్ స్వామీస్ బర్త్డే. మెనీ పీపుల్ లైక్ చార్ల్స్ పెన్ ఇస్లాం ఒజాకి కేమ్ క్లోజ్ టు స్వామి అండ్ సెడ్ హ్యాపీ.
0: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇది ఒక విధమైనటువంటి యొక్క ప్రాంతిగా వారు భావించి ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
1: And then many others at a distance were also saying happy birthday, to give joy to their own sense of feeling.
0: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
1: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
0: బర్త్డే బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహమునకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
1: బట్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ సెకండ్.
0: ఇది ఏనాటికైనా కూడా శాశ్వతమైనటువంటి కావు.
1: వి టాక్ ఆఫ్ బర్త్డే బట్ బర్త్డే సంథింగ్ రిలేటెడ్ టు
0: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.

0: no permanent existence. And all that is endowed into the body has to be used so that we do some activity.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
0: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
1: ఈ బర్త్డే స్వామికి ఇవ్వబడినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటిది విచారించాలి.
0: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: తోటి మానవులను ప్రేమించి వారి పాదాలయందు మీరు భాగమును వహించి వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంది.
0: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to Swami.
1: Swami koreetvanti kanuka adi okkate.
0: This is the gift. This is the only gift.
1: Nirmalamaina, nischalamaina, nisvarthamainatundi yokka premanu Paramatmaniki presentga andinchali.
0: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Ee jagattanta kudanu oka vidhamainatundi oka camp vantadi.
0: This world is like a camp.
1: Indulo loka kalyanamu aneetundi jarugutu untadi.
0: In this camp, in this world, you have activities towards the welfare.
1: Idu oka karma kshetramu.
0: This is the field of activity.
1: Ee kshetramulandu konni vidhamainatundi oka pavitramainatundi karyamule kalyanamuluga untuntayi.
0: And all the good things that are undertaken are the sacred ones.
1: Ee kalyanamulo mana yokka karyamunu gavinchukune nimittamai కాయమనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వీ గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ అవర్స్.
1: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే వరల్డ్ వీ నో దిస్ దట్ సమ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ కాంట్ ఎఫర్డ్ go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
1: Techukunnatundi paatralu mana pani poorthi aina tarvata dane chakkaga subraparchi manam ye rakamga manam techukunnamo aa vidhangane aa yajamanu ichinappudu aa yajamanu santoshistadu.
0: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: attu kaakunda manam techukunnatundi paatranu శుద్ధం చేయకుండా చిల్లులు గొర్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
0: యూ డోంట్ డూ దిస్ ఇన్స్టెడ్ రిటర్న్ ద వెసల్స్ ఇన్ ద ఫార్మ్ వేర్ దే హావ్ హోల్స్ వేర్ దే హావ్ లాస్ట్ ఆల్ దేర్ షేప్ యూ డ్ ఓన్లీ రిసీవ్ ద యాంగర్ ఆఫ్ ది ఓనర్ హూ విల్ సెండ్ యూ బ్యాక్.
1: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ బాడీస్ హావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ us బై గాడ్ ఫ్రమ్ గాడ్ అండ్ వి హావ్ టు యూజ్ దెం ఫర్ అ సర్టెన్
1: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం కావించుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలు అవుతాం.
0: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీస్ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure unsullied state to God.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక కోరికలను అభివృద్ధి పరచుకునక సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడాను నా ఆశ మాత్రము కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: This is not to be taken to be my sense of asking for something.
1: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
1: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their aid.
1: కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆత్మీయులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends, and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసిన అది చేరడానికి వీలు కాదు.
0: One who is letting out cries of hunger, you go and preaching the spiritual truths, he can't get any of.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
0: try and satiate his hunger, and that food is will take him.
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: You are giving him God in the form of his food.
1: యొక్క బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వారికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: వన్ హూ స్ట్రగుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: వన్ హూ డిసీజ్ గివ్ హిమ్ మెడిసిన్ దట్ ఇస్ గాడ్ ఫర్ హిమ్.
1: కనుకని ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: Kanuka manamu ee 6000 gramamulaku vidya vaidya oka prayana padu sadupayamulu kaligeetunti roadlu ilanti vanta kodunu kondavarku abhivruddhi cheyadaniki mana samasthala varu prayatninchali.
0: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవసర పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి. కేవలం ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు. ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
1: ప్రభుత్వం అనగా ప్రజలపైన ఆధారపడినటువంటిదే కాని తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహాయపడుతుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something for
1: them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తిని చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
0: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow people. This is the true form of worship, true act of surrender to God.
1: Kanaka prema swarupulai prema anugrahamu ponte nimittamai mee sarvangamulu kodunu sarveshuni yokka sevayandu arpitam gavinchukuneetundi swarupuluga meeru tayaru kavali.
0: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow being.
1: Japatapadi yagniyagadi katula valla vacheetundi phalitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
0: ఆల్ దట్ యూ టెన్ టు అక్రూ త్రూ ద మీన్స్ ఆఫ్ జప ధ్యాన ఆర్ థింగ్స్ లైక్ దట్ యూ కెన్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
0: యూ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్.
1: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొను కొంత అర్థం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
0: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
1: చాలా పొరపాటు.
0: This is a mistake.
1: ఇది కేవలము ప్రేమతత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈస్
1: నిర్మలమైనటువంటిది,
0: సెరీన్ అండ్ ప్యూర్,
1: నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్లెస్.
1: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
0: Whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about.
1: స్వార్థం అంతా మీ ఆనందమే.
0: He is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
1: కనుక మీ ఆనందమే నా ఆనందం, కానీ నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు.
0: Your happiness is my happiness.
1: నేను ఆనందం కావాలని కూడా ఆశించలేదు.
0: I have no separate.
1: నాకు ఆశలే లేవు. మీరు అనుకోవచ్చును, స్వామికి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, ఇది నా కోసం కాదు మీకోసమే.
0: I have no separate form of happiness. You might say that Swami is doing this, Swami is doing it, but I don't have anything to seek for myself.
1: గర్చిన పుట్టినదినం కూడా చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
0: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
1: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
0: And whatever I do is for the sake of the society.
1: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
0: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
1: భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
0: Whatever the devotees give, I wear.
1: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఉండటం వల్ల వేసుకున్నాను.
0: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old student Radha Krishna, who had given this, who had
1: promised. ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాటికి రాదు, రాలేదు, రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
0: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
1: Kanuka, Sai Tattvani Chakkaga Gurtinchi, Saiki Swartham Ledanetti Yokka, Dinini Kuda Meeru Gamaninchi, Munmundu, Mana Karyakramamlo, Ati Utsahanni Kuda Nu Penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
0: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రంలోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిగా దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్ అంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యము యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
0: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making, thereby am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the peoples of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
1: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి కొనుక్కుంటారు.
0: The world will very soon become a big Prashanthi limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
1: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
0: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now.
1: సుందరమైనటువంటి పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
0: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
1: ఇది జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
0: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
1: అదే విధముగానే సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలనాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
0: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of His organization, are taking to me to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which these noble things will be spread.
1: ఈనాటి విమర్శలన్నీ కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
0: And all that being done now by them would aid and assist in the long run in the case of getting fame and name.
1: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
0: This is the nature of those who are given to jealousy feeling.
1: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
0: But for this element of jealousiness in the others, you cannot have this case of anasuya.
1: కనుక ఇట్టి వాటిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించటకు సాయి సమస్తల వారు ఎంతైనా కూడా మీరు ముందంజ వేయాలి.
0: సో డోంట్ పే ఎనీ హెయిట్ టు సచ్ ఎఫర్ట్స్ బై అదర్స్. Be firm in your resolve. Be firm in your ideals. Be strengthened in your duty and plunge forward and move forward.
1: ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి.
0: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't wait even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
1: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయం జరగాలి.
0: You must have your resolve, your thought and your action at the same time.
1: కనుక నేటి నుండి మీరు చేయవలసినటువంటి ఒక దీనిలో కొన్ని విధమైన మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి యొక్క కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
0: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
1: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధిపరచాలి.
0: All the states should be represented in such activities.
1: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రమనే మీరు భావించరాదు.
0: Don't feel that Sai belongs to the state of Andhra.
1: ప్రపంచమే సాయి యొక్క గృహము.
0: The entire world,
1: అందరూ సాయి వారే.
0: The entire world is the home of Sai. All are Sai's people.
1: Andaru okkati.
0: All are one.
1: ఈ తత్వాన్ని ఈ కలియుగం నుండి మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: యు మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ ఇన్ దిస్ కలియుగ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
0: దిస్ ఈస్ వాట్ మై హోప్ ఈస్ ఆన్ దిస్ డే.
1: నీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
0: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్ధిల్లి దేశ సేవలో మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

జీవనం లోకే అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం ధరా పుత్రాదీ

0: अस्थिरं धारा पुत्रादि सत्यं कीर्ति द्वयं स्थिरं.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Ee jagattunandu sarvamu marpu chendunadi.
1: In this world, everything is fast changing.
0: Sukhamu, dukkamu.
1: The pain and the pleasure.
0: Ashanti, allakololam.
1: Agitation and disturbances.
0: Anandam, apriyam.
1: Bliss and that also which is not acceptable.
0: Ivanni kudanu marpu chendunavi.
1: All of them change.
0: కానీ మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకునలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ ఈస్ క్యారీడ్ అవే బై దాట్ విచ్ ఇస్ టెంపరరీ ఫ్లీటింగ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ with the body, with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kaadu kaadu samasti jeevi.
1: Man is not a separate individual, but he is community.
0: Manavudu eka jeevudai jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహత్రపాత్.
1: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
0: తాను సమష్టి స్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను నేను దేహస్వరూపుడను నేను వ్యష్టి స్వరూపుడను అని భ్రమిస్తూ దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ది కాస్మిక్ ఫామ్ విచ్ ఇస్ హిస్ రియాలిటీ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ అండ్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మియర్ ఇండివిజువల్ అండ్ హెన్స్ హీస్ మిజరబుల్.
0: భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రైట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్ కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఫర్ గెటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: సో ది యాక్చువల్ ట్రూత్ లైస్ ఇన్ కాంప్రిహెండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ ది అన్ట్రూత్ ఈజ్ టు ఫైండ్ దిస్ యూనిటీ యాజ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఇట్టిది అనాది కాలం నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంలో వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: The time has been wasted since long because of these feelings of diversity.
0: Aite vedamulaku pramana purvakamainatundi oka satyanni evvaru kudanu vipulaparchi danni antarathmanu bodhisthu prajalaku pracharam chestu raledu.
1: But the dicta and the message of Veda has not been studied in depth and in detail, and no one tried to propagate and share the Vedic knowledge with the rest of the community.
0: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: However, little knowledge is gained by going through the sacred texts and by listening to great scholars.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ ఎంతున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunnu goppa vidyavantuli.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientistu kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariku sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Nirne Tyagaraja kuda paadadu.
1: This was sung by Tyagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
1: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kucheruni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubera sakramalanu pogottinavu.
1: And in fact you made him
0: melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: Even the creator Brahman cannot describe
0: ani varninchadu.
1: That was his narration.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: He approached his mother. Mother, I want to study. Grant me permission, he said.
0: Suniti, ami cheppindi, nayana, ee prapanchamlo enniyo chaduvulu unnavi.
1: She said, there is a lot of education available.
0: Ee chaduvulanni kudunu, ee naatikainanu, anchamayyetuntivi kaani, dinni abhirudhi ayyetuntivi kaadu.
1: The education will not take you to the end. Serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణము లేదు.
1: It is deathless.
0: దానికి పరిమితం లేదు.
1: It has no limit.
0: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందు కూడాను జీవించేటువంటిది.
1: It is of the same standard in all periods of time then and now.
0: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
1: She wanted him to cultivate that form of education.
0: అందువలననే చైతన్యుడు,
1: the education will not take you to the end. Serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitations.

0: అని ప్రబోధించింది.
1: హీ వాంటెడ్ హిమ్ టు కల్టివేట్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
0: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామే స్మరిస్తూ వచ్చాడు.
1: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
0: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఓ చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
1: అల్టిమేట్లీ గేవ్ ఎ మెసేజ్ టు మ్యాన్ కైండ్ ఇన్ ఎ సింపుల్ వే ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ చారిటీ అదర్ దాన్ ఆఫరింగ్ ఫుడ్?
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గాడ్ బియాండ్ వన్స్ ఓన్ పేరెంట్స్?
0: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
1: In this, what can be the greater penance than truth?
0: దయకంటే ఎక్కువ ధర్మం ఏది?
1: What is greater property than compassion?
0: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: And good company gives you the profit more than anything else.
0: శత్రుత్వం కన్నా వేరు దైవం ఏది?
1: And its enmity, which is worse than all dangers.
0: కనుకనే ఈ అన్నింటికంటే మూలాధారం ఏంటంటిది? శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య.
1: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
0: కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ ఇది కేవలము రాక్షస భ్రమనే.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasrasisha purushahani ee purusha sukta me enduku uchcharinchindi?
1: Why did purusha sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kaadu,
1: God
0: samasti swarupude.
1: God is the form of the universe, cause
0: sarva jeevula yendu sarva pranamula yendu taru chalinchaka kadalaka స్థిరంగా ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ స్టడీ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ఆఫ్ క్రీచర్స్.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: వెన్ దట్ గాడ్ ఈజ్ సో నియర్, హౌ ఇస్ దట్ మ్యాన్ ఈజ్ డెల్యూటెడ్? Why does he move about in this world full of confusion and chaos?
0: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man and therefore is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణను దర్శించాలని వెళ్ళాడు.
1: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, you present in all over the world.
0: నీవు లోకనాథుడివే కాదు.
1: You are not only the master of
0: సర్వ జీవనాథుడు,
1: you are also the
0: సర్వ ప్రాణనాథుడు.
1: You are the life of all of the living beings.
0: కానీ
1: but
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: I don't want all this.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: నీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: నీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love, that's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that.

0: love has to be so near you.
1: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనేది ఎక్కడి నుంచిన శబ్దం.
0: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
1: ఎన్ని విద్యలు ఉండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
0: All our knowledge, all our achievements drop in the middle.
1: They don't. ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
0: In fact, love is
1: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
0: Love is changeless.
1: మార్పుకు కూర్పు లేదు.
0: It has no addition either.
1: అలాంటి సత్య నిత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
0: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
1: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
0: All those things that are present in this world are fleeting.
1: అనిత్యం సర్వం.
0: Everything is changing temporarily.
1: కానీ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
0: O God, grant me that love which is eternal.
1: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
0: The liberation, the heaven, paradise are your branch addresses.
1: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
0: I don't want them.
1: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
0: I know your exact address.
1: ఎక్కడ నీ అడ్రస్?
0: What is your
1: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
0: My heart is your address.
1: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
0: You are there at the altar of my heart, one, the steady.
1: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
0: Gift me with that experience. That was his prayer.
1: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
0: that demon with supreme devotion,
1: ఒకానొక సమయంలో నరకాసురుడు,
0: at one time నరకాసుర,
1: సత్యభామ సమేతుడై,
0: along with సత్యభామ,
1: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
0: కృష్ణ వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అకంపనీడ్ బై సత్యభామ.
1: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
0: Why not?
1: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
0: Where is the need for Satyabhama to accompany Krishna?
1: Anaga akkada kuda konni qualifications anta untunnayi.
0: There also certain qualifications required.
1: Itti durmargunni na chetha champadam nyayam kaadu.
0: And is not justifiable for me to kill him.
1: Abalulaina aadavartu itanni champinchali.
0: So this wicked demon must be killed by a weak woman.
1: Nenu sarvashaktimayudanu.
0: I am all powerful.
1: Veedu sarvahinudu.
0: And you are so mean.
1: Daya premalu lenatvanti yokka rakshasudu.
0: You are the demon without love and compassion.
1: Paramanu preminchinatvanti yokka paranushandu.
0: And you cannot love anybody. That she has been your temperament.
1: Alanti vani yokka jeenni nenu champakoodadu anukunnadu.
0: And they don't deserve to be killed in my hands. That was his feeling.
1: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu,
0: Krishna accompanied by satyabhama, the concept,
1: ee narakasuni hatamarchi,
0: he killed Narakasura.
1: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
0: How many were there in the company of Narakasura?
1: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
0: devotees and princess were there.
1: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
0: They are the very personification of love, who thought of God.
1: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని,
0: they were held as captives by
1: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
0: They were passing through the hell.
1: అది 16,000 రమామణుల రోచనాభు అని చెప్పాడు త్యాగరాజు.
0: That was the description of Chagaraja, who said that you have protected 16,000
1: నరకాసుని హతమార్చి,
0: you have killed నరకాసురా,
1: ఈ గోపికలను విచ్చలు విడిగా ఇచ్చి పెట్టాడు.
0: And they were set free from his bondage.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బంధ విముక్తి.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్.
1: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
0: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రెడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్, ద డివైన్ పాత్, కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచువస్ వే.
1: ఈ దుర్గుణము యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
0: It leads to certain danger if you are with
1: కనుకొని చెడ్డని సంసర్గం.
0: So run away from the bad company.
1: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
0: We should never be in the bad company at any point of time.
1: భజ సాధు సమాగమం.
0: Be in good company always.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: Do good deeds day and night.
1: ఈ విధమైనటువంటి ప్రమాణమును సలిపి,
0: having promised it so,
1: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
0: అండ్ హి స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: Since then he went on propagating the principle of love which is unconditional and selfless.
1: ఈ నరకాసుర వదానగా ఏంటి, నరుని యందు రాక్షసుడైనటువంటి నరక ఆసురుడు అసురుడు ఉన్నాడు.
0: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
1: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
0: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
1: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
0: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
1: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
0: నరకాసుర ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
0: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
1: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హి?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుస్చేష్టలు కలిగినటువంటి వాడు.
0: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్, ది అన్రైచియస్నెస్, ద ఇంజస్టిస్.
1: అట్టివారి అందే దుర్గుణములు, దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
1: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
0: They will not allow you to be in good company.
1: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
0: It makes no chance to be so near God.
1: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
0: Such people in the company of people full
1: ఇది
0: of vices.
1: ఎన్ని జన్మల యొక్క కర్మమో ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటుంది.
0: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
1: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
0: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
1: సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణమే లేకుండినా ఇది ఎట్లా విద్య అవుతుంది?
0: Without the good company, without good conduct, how could that be good company?
1: 300 విద్యలు చదివాడు రావణుడు.
0: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు.
0: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్ నాలెడ్జ్.
1: కానీ రాముని ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం.
0: But Rama was always in good company.
1: Sadbhavamu.
0: Good feeling.
1: Satpravartana.
0: Good conduct.
1: Sadalochana.
0: Good thinking.
1: Satkarmalu.
0: And good deeds.
1: Kani inni chaduvulu chadinatundi Ravanaki emiti chestunnadu?
0: With all this, what is that?
1: Dujjana sambandham.
0: Ravana.
1: Duralochanalu. Durgunamulu. Nishpravartanalu. Ilanti vanta cherthu vachayi.
0: Ravana was always in bad company. He was always doing misdeeds, wicked thoughts and bad feelings.
1: Entati goppa vidyavantudu Ravanudu.
0: Ravana was highly educated.
1: Ravanakunnatvanti vidya Ramulu kuda untundadi.
0: Rama is as much educated as Ravana himself.
1: Kani Ramulu chuste namaskaristaru.
0: But people offer their respects to Rama.
1: Ravanulu chuste వీడు క్రోధుడు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణలు భూషణలు వస్తాయి.
0: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్.
1: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
0: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్, వాట్ ఇస్ ద బేసిస్?
1: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఇస్ ది బేసిస్.
1: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండాలి.
0: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
1: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
0: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you can do being all alone?
1: Dushpravartane.
0: It is only bad thinking. Bad thinking.
1: Dussangamto chennivi, satsangamto vachindaya.
0: And you will be in bad company.
1: Kanukane, ilanti manchi anukotamu chala porapatu.
0: It is a mistake to consider them good.
1: Rakshasa krutyamulu ivanni.
0: They are all demonic activities.
1: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
0: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
1: ఎక్కడ భగవత్ జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
1: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
0: బట్ యూ డోంట్ గో టు ఏ ప్లేస్ వేర్
1: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
0: యూ డోంట్ గో టు ఏ సీక్రెట్ ప్లేస్.
1: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఆర్ ది ఐస్?
1: పురంధర్దాస్ చెప్పాడు.
0: సో హీ సెడ్
1: కనులేరరా, ఈ కనులేరరా, రావణి చూడని ఈ కనులేరా.
0: వై దీస్ ఐస్? వాట్ ఫార్ ఇస్ దిస్ విజన్?
1: కన్నుండి ముట్టిలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
0: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur. Though God is in me, the immortal, I have drowned myself in this
1: nijamuga sarva jeevulu endukodunu paramatmunnaru anipetti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatvanti nada.
0: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
1: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
0: One should recapitulate, recall the divinity constantly and also adopt.
1: నరకాసురుడు భజించిన తర్వాత,
0: after killing నరకాసురుడు,
1: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
0: It was a very big kingdom indeed.
1: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
0: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
1: దుర్మార్గుడు ఏంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
0: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్.
1: వెలుతురే లేదు,
0: దేర్ నో లైట్ దేర్.
1: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
0: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
1: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
0: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
1: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
0: There may be unfortunate people who say yes, yes to that darkness.
1: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
0: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
1: Kalaga dujjanulatoda mantram oka chanam kudanu manam cheyakoddu.
0: So we should not be in the bad company even for a moment.
1: Kanukane alani kalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
0: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
1: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
1: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
0: But Prahlada could realize divine
1: Narayan, Narayan, Narayan, Narayan namasmaranane munigipoyadu.
0: He has drowned his life singing his glory of Narayana.
1: Narayanaku priti ayinattuvadu Prahladudu.
0: Narayana is so dear to Prahlada.
1: Rakshasulaku priyamainattuvadu veedu Hiranyakashipudu.
0: Whereas Hiranyakashipu is full of demonic temperament.
1: Evi prayojanam?
0: What for is this?
1: Chakravarti taru.
0: Where is he? He is emperor.
1: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
0: What kind of emperor?
1: దురాచారపు చక్రవర్తి.
0: An emperor?
1: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతముల యొక్క చక్రవర్తి.
0: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
1: కనుక మనము ఒక్కడైనా చాలి, మనం చక్కని చక్కని వారిని చిక్కితే చాలు.
0: Therefore it is enough even if we have one righteous man.
1: దినమునకు ఒక పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
0: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్.
1: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై.
1: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యములే జరుగుతున్నాయి.
0: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్.
1: చెవులతో వినేక కాదు.
0: వీ కాంట్ ఈవెన్ బేర్.
1: కళ్ళతో చూచేకి కాదు.
0: You cannot witness those deeds.
1: కనుకని కళ్ళతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
0: You cannot bear the very sight of it, nor could tolerate hearing about them.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
0: Let us install the divine in our hearts.
1: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
0: It is said God dwells in all creatures.
1: సర్వ భూతముల యందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: God is present in all living beings.
1: కానీ అట్టి భగవంతుని కూడాను భగవంతునిగా భావించటం లేదు.
0: But we don't think of God in the true sense.
1: అదొక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
0: We go in the contradictory way.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: తమకు ఎట్టి భావంలో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
0: As is your feeling, so is the form.
1: అట్టి స్వరూపంలో అతన్ని హతమార్చిపోతాయి.
0: And that form that you assume will ruin you.
1: మనిషి చూడడానికి సాత్వికంగా కనిపించవచ్చును.
0: Man may appear to be pious.
1: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
0: But there may be wickedness at heart.
1: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమో చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెం.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు నరకాసుర సంహారం.
0: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
1: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
0: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
1: నర ఆత్మ.
0: నర ఇస్ ఆత్మ.
1: అసురుడు, రాక్షసుడు.
0: అసుర డెమన్
1: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
0: He is Nasura, demon is in everyone.
1: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
0: We don't need to acquire weapons to kill the demon within.
1: మన హృదయం నుండి నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
0: There is the principle of self, nara within us.
1: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
0: You think of the self constantly.
1: అది ఏ ప్రేమ స్వరూపము?
0: That is love.
1: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
0: దట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
0: విత్ దట్ ఇంటెన్స్ లవ్ యూ కెన్ కిల్ ద డెమన్.
1: ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణక్కలేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్స్ టు కిల్ ద డెమన్.
1: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ అదర్
1: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ ఆర్మ్స్.
1: అంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
0: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
1: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
0: వి ఫైండ్ సో మెనీ వెపన్స్.
1: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ దే డూ యాక్చువల్లీ?
1: ఏమీ చేయగలటం లేదు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
1: తమ తామే హింసించుకుంటున్నారు.
0: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
1: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
0: Therefore, to kill the Narakasura, one has to spend the time in
1: constant thought of the self.
0: And when once the self is forgotten, man is ruined totally.
1: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి ఒక భక్తి.
0: The true devotion emphasizes on the realization of the self.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma,
1: పవిత్రమైనటువంటి ఈ నరకాసుర సంహారం దినము,
0: this day which is so holy and sacred,
1: ఏదో మనం ఒక పండుగ మాదిరి చేసుకుని పదార్థాలు మాత్రం మార్చుకుంటూ భోజనాలు మాత్రం తింటూ లక్షణంగా జీవిస్తున్నాము.
0: We spend this holy festival full of delicious items prepared at home and we
1: ఈ పవిత్రమైన పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవడానికి ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
0: No one is making an investigation to know the significance of this festival.
1: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
0: In order to make proper use of this festival, we should join.
1: నీవు ఒంటరిగా జీవించవద్దు.
0: Never be alone.
1: అది దైవం యొక్క తత్వం కాదు.
0: That is not the
1: అది వ్యష్టి జీవితము.
0: It is just an individual.
1: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
0: The vyashti jivita, the individual life is waste life.
1: Samasta jivitame nijamaitundi sarvesami yokka sadamu.
0: The life in the community is the one that is the reality.
1: Samasta jivitamto manam jivitanni aanandanga gadapali.
0: We should lead the life of the universe community, samishti.
1: Kanukane samishtini bhagavantudu ani pilicharu.
0: This samishti universe is the divinity.
1: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
0: That has been the essence of Veda.
1: Sahasra jisha purushaha sahasracha sahasrapat.
0: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
1: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to lead this life of universal life.
1: మానవ జీవితం ఇచ్చిండేది ఎందుకోసం?
0: Why the human life is given?
1: కేవలము పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
0: Is not enough. If we have the food, water and other rest of the facilities, in fact the food that you eat is equally shared by
1: you. అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడాను పశుపక్షులు కూడా అనిపిస్తున్నాయి.
0: All your experiences are there in the animal kingdom also.
1: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: This is not that what we are supposed to do.
1: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
0: And we have to uphold the true human values, the truth and righteousness. And we should propagate in this world.
1: దాని ప్రచారం చేయాలి.
0: We should publicize.
1: ప్రవర్తనలో అనుభవించాలి.
0: And we have to experience in practical life.
1: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వ్యర్థమైపోతుంది.
0: Without true practical experience, mere propagation is useless.
1: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
0: సో వీ హ్యావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
1: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
0: The human being is really very lucky.
1: మానవు జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
0: Human life is so sacred.
1: జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: Of all the living creatures, human life is rarest.
1: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రం గావించుకుంటున్నాం.
0: This sacred human life is made unsacred.
1: మానవుడంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
0: The word manava means the one who is sacred.
1: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
0: Why should we make this sacred life?
1: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
0: It is only because of the destiny, the fate of the past life.
1: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
0: We declare that this is a sacred life.
1: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
0: But in experience, we are not able to translate in reality.
1: పాపముల యొక్క ఫలితము.
0: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
1: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి, దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
0: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
1: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
0: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
1: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
0: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు సార్,
1: రామా
0: రామా,
1: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
0: రామా, ఐ డూ నమస్కార్.
1: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
0: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కారం.
1: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
0: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
1: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా, సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
0: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification.
1: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
0: There is justification if you respect a good man.
1: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
0: You do namaskar to noble souls because you don't want to be away from them.
1: దుష్టుల చేత, అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
0: You do namaskar to the bad company because you don't want to be
1: any ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
0: You just do namaskar and do away with their company once for all.
1: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
1: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి, మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకంగా గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
1: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
0: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
1: Endaro rakshasulu unnaru.
0: There are many demons.
1: Enduku rakshasulu anta mandi raavali?
0: Why?
1: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
0: This demon represents the feelings, the behavior.
1: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
0: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
1: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
0: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
1: కంస, నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
0: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
1: కోపం వచ్చింది.
0: హీ వాస్ వెరీ యాంగ్రీ.
1: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
1: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
0: వసుదేవ ఆబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్, వాట్ హార్మ్,
1: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
0: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
1: ఆమె గర్భం లోపల, అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
0: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యూ.
1: అట్టి వారి మాటను నువ్వు నమ్మినావా?
0: డు యూ బిలీవ్ దోస్ వర్డ్స్?
1: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
0: If you really believe that, wait till then.
1: Inka pindi ayin tachame avanu champadaniki enduku prayatnam chestavu?
0: Why do you want to kill her immediately after wedding?
1: Ame ashtama garbham lopana ninnu champeyatvanti vaadu puttadu ani cheptunnadu.
0: It's only the eighth born child who would kill you.
1: Kalukoni antakalam nivu kaachukoni untundu.
0: So wait till that time.
1: అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు.
0: Don't commit this sin which is unjustifiable.
1: అని చెప్పేటప్పటికీ,
0: when he said so,
1: వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
0: Then he could have good thoughts at that moment.
1: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి.
0: The good thoughts and bad thoughts will find their origin in human heart.
1: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
0: Though he waited that long till the birth of the eighth child,
1: ఎప్పుడు
0: చూసినాడు
1: ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
0: He was in constant worry when the eighth child is going to be born.
1: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
0: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్ ఇన్ ద
1: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్
1: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
0: He knows it's God's voice.
1: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
0: When he acts according to God's voice in one respect, why not in another point?
1: దేవకి దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
0: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
1: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
0: Why should you kill the children of other villages?
1: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
0: Do you think that he has faith in God's word? No.
1: ఇది రాక్షస విశ్వాసమే.
0: It is demonic feeling.
1: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో దూరి అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపర్మెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
1: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
0: We should follow God in total faith in whatever he says.
1: నీకు ఇష్టమైనటువంటి దానిపై నమ్మకము, ఇష్టం లేని దానిపై నమ్మకం లేకుండా పోవటం అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
0: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్ and you have no faith if you dislike it, is not proper.
1: ఒక చిన్న ఉదాహరణకు,
0: a small example.
1: ఒక 10 సంవత్సరముల పూర్వము,
0: 10 years before,
1: ఒక పెద్ద మనిషి,
0: an elderly person,
1: Satsai Baba is god అని చెప్పాడు.
0: Declared that Satsai Baba is god.
1: Satsai Baba ane kaadu prati jeevi yendukudunu god unnadu.
0: In fact god is present in every individual.
1: Kaani ఆ విధంగా చాటుతూ వచ్చారు.
0: He went on declaring like that.
1: తిరిగి తమ యొక్క అభిష్టం కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికీ he is not god అని చెప్పారు.
0: The moment when his desires are not fulfilled, he said he is not god.
1: Yes no రెండు చెప్పింది ఒకే నోరే.
0: The same man declared yes and no.
1: ఆనాడు yes అన్నాడు.
0: He said yes then.
1: ఈనాడు no అన్నాడు.
0: Today he says no.
1: అది నిజమా ఇది నిజమా?
0: Is that true or is this true?
1: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
0: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
1: కానీ ఏది అబద్ధము?
0: వాట్ ఆర్ లైస్?
1: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
0: దాట్ విచ్ హాస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హాస్ బీన్.
1: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
0: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డెమన్.
1: ఎస్ అను వారికి ఎస్ అనురా.
0: God says yes to those that say
1: no.
0: Yes.
1: No anuvariki no anura.
0: If you say no, God says no.
1: No yes ru nee notiki gaani saayiki sarvam yes yes yes.
0: Yes no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
1: Not andaru manchi vare.
0: To Bhagwan all are good.
1: Evaru chedda vaaru leru.
0: There are no bad people.
1: Kaani
0: but
1: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
0: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాషియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
0: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
1: నాకు అందరూ ప్రీతియే.
0: భగవాన్ లైక్స్ ఆల్.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: స్వామి లవ్స్ ఆల్.
1: కానీ కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
0: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
1: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
0: ఆర్ ఎల్స్ యుల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
0: యూ మే హ్యావ్ డౌట్స్.
1: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
0: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
1: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
0: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
1: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
0: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్ అజిటేటెడ్.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ మీ హృదయం నిండు పెంచుకున్నప్పుడే
0: when there is love in your
1: sarvamo premamayame
0: everything will be full of love.
1: Aa premamu nindagira dvesham anede undadu.
0: Where there is love there is no hatred.
1: Dvesham lenappudu krodham anede raadu.
0: When there is no hatred there is no
1: krodham anede lenappudu ee himsale paanukuntaru.
0: When there is no anger there is no violence.
1: Kanukane where there is vishwasam anaga confidence untado akkadne truth vastundi.
0: Where there is confidence there is truth.
1: Where there is truth
0: Where there is truth,
1: there is peace.
0: There is peace.
1: Where there is peace, there is bliss.
0: There is bliss.
1: Where there is bliss,
0: where there is bliss,
1: there is God.
0: There is God.
1: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
0: So first, we should cultivate faith.
1: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
0: Without this faith, what for is the human life?
1: అందరినీ నమ్ము, తప్పు లేదు.
0: There's nothing wrong if you believe everybody.
1: కానీ దైవ భావంతో నీవు విశ్వసించు.
0: But have faith with the divine prompting.
1: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
0: With the spiritual promptings, everything would be divine.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
0: Thought is one and that which is said is different.
1: ఇది కాదు, సరైనటువంటిది కాదు.
0: Is not proper on your part.
1: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
0: The thought is one, that what is said is different, and action is altogether opposite.
1: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
0: When thought, word and deed are at variance,
1: మూడు చేరి ఒకటి కావాలి, అది ఏ త్రిపుటి అన్నారు.
0: There should be perfect unity and harmony in thought, word and deed.
1: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: You are a true human being if you have got the perfection in all the
1: three
0: attributes. Who is vyakti?
1: సర్వ విషయమునందు కూడాను తన యందు ఉన్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించటమే వ్యక్తి.
0: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
1: ఆ ఎనర్జీ నీవు సాధించాలి.
0: And then you should acquire that energy.
1: కానీ ఎనర్జీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు.
0: But you say energy, energy, but you are along allergy, allergy.
1: దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
0: వాట్ హ్యాపీనెస్ యూ హ్యావ్?
1: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
0: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
1: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
0: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
1: చైతన్యుడు చెప్పినట్టుగా,
0: as Chaitanya said,
1: nee swargamo naa kailasamo naaku akkarledu.
0: I am not bothered of your heaven and paradise.
1: Nee vaikuntamo nee ide naaku akkarledu.
0: I am not bothered of your vaikuntha.
1: Naa kavalsindi prema sadhyam rajyame.
0: What I want is this love.
1: Kalukuni prema sadhyam samrajyamlo naaku oka chotu icche.
0: Give me a place in this kingdom of love.
1: Adi okati naaku chaalu.
0: That is enough.
1: Adi okati unna sarvam akkada naaku siddhistundi.
0: With that, that gives me fulfillment.
1: ప్రేమతో సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు.
0: There's nothing that you cannot achieve in this world without love.
1: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
0: So you can accomplish anything through love.
1: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
0: The killing of Narakasura signifies, symbolizes annihilation of wickedness in man.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
0: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
1: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
0: So three
1: is దుర్జన సంసర్గం.
0: Run away from bad company.
1: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు, బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
0: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
1: అందుకోసం మానవుడు పుట్టాడు.
0: Man is born for that.
1: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
0: Human life is not to spend time for food, raiment and shelter.
1: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
0: This eating and drinking is equally done by animals. Human is noble,
1: పవిత్రుడు,
0: sacred,
1: సార్థకమైనటువంటి వాడు,
0: and he
1: సత్యంగా కలిగినటువంటి వాడు,
0: and he is one of truth,
1: సద్భావములు చెందించేవాడు,
0: he has got good feelings.
1: అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు.
0: Such a man should not have such mean thoughts.
1: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం సాధించుకుంటూ రావాలి.
0: Therefore one should be away from that wicked thoughts.
1: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపులుగా మారుతారు.
0: Then everyone would be divine.
1: అందరి ఎందుకు కూడాను దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడీ.
1: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని, దాన్ని ప్రకటించుకొని, దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
0: లెట్ us be in search of that process which would help for the manifestation of the divinity within and share this with the rest of the people in the neighborhood.
1: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్టివిటీ ఇన్ us.
1: కనుకనే సద్భావం పెంచుకోండి.
0: కల్టివేట్ గుడ్
1: సత్ప్రవర్తన ఉంచుకోండి.
0: డెవలప్ గుడ్
1: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
0: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
1: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
0: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
1: భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
0: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఈస్ రియలీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
1: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
0: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
0: వేర్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే
0: when there is self satisfaction
1: self realization చేస్తావు.
0: Then you will be able to realize the self
1: చేసినప్పుడే
0: when you realize the self
1: self సాక్షాత్కారం అవుతుంది.
0: Then you will have the manifestation visualization of the self.
1: కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటురండి.
0: Today we have to lay the foundation for this mansion.
1: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
0: And this foundation
1: ఎవరికి కనిపించదు.
0: You don't see the foundation.
1: భూమిలో మునిగిపోతుంది.
0: And it's in earth in the soil.
1: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంతచందంగా కనిపిస్తుంటాయి.
0: But the building built over the foundation is so beautiful which is apparent.
1: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: That is foundation is self confidence.
1: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అండ్ ద రూఫ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
0: వెన్ వన్స్ ద రూఫ్ ఈజ్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
1: ఆ రూప్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
0: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము.
0: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
1: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటురండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని.
0: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
0: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
1: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
0: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడీ.
1: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
0: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
1: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
0: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడీ.
1: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదేది.
0: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
1: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
0: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
1: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
0: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
1: ఏమో మొరటి మనిషే నమస్కారం అంటున్నాడే.
0: We consider that he is uncultured if he says namaskar.
1: Good evening cheppu.
0: Say good evening.
1: Evening, good evening.
0: What is good evening?
1: Evening ledu, morning ledu.
0: There is neither evening.
1: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
0: If you think in scientific way, there is neither morning nor
1: evening. Ee vidhamaina marpulu kalugutunnayi.
0: Morning and evening are the results
1: of the sunrise ledu, sunset ledu.
0: Are the are due to the earth that revolves.
1: Ee lendani matram nishchayanga chestunnaru.
0: But we have faith in this unreality.
1: Unnadanni matramu ఏ మాత్రము విచ్చరించటం లేదు.
0: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
1: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడా తల్లిదండ్రులను గౌరవించండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: యూ లవ్ దెమ్.
1: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
0: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
1: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రం ఉంటుంటుంది.
0: అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
1: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
0: And the blessing of the mother is
1: essential. తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
0: If your parents suffer, you are going to suffer in future.
1: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
0: Never make your parents suffer.
1: వాళ్ళని ఆనంద పెట్టి
0: you make them
1: happy. ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
0: When you make them happy, and when you are happy in turn, your children will make you happy.
1: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
0: Therefore share this happiness with everybody and receive happiness.
1: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
0: Not simply giving, you should also
1: receive. It is not one way traffic, give and take, give and take.
0: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
1: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
0: And speak well so as to redeem your lives.
1: మంచి చూపులు చూడండి.
0: Have good looks.
1: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
0: Listen to sacred things.
1: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
0: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.
0: ఆ
2: bhajan bina sukha.

Shanti Nayi Hari Bhajan.

0: Sai Ram, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashant Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: Chala mandi strilu. Ame telugu padamulu vinalani aasistunnaru.
1: Many people have been aspiring, praying for Bhagwan's talk, speech. They were expecting Bhagwan's sweet, melodious voice making use of Telugu language.
2: Vidyarthulu, Vinyu, Vidyaru Nerchi, Technical Engineering, ఇలాంటి విషయాలంతా చెప్తూ ఉన్నారు, కానీ అవి మాకెవరికీ అర్థం కావటం లేదు. వాటిని స్వామి కూడాను అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ హు హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటే తీపి తది సారము కంటెను నృత్యమౌలు పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటే తీపి తది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా బరి రుచ్యము నోటను బల్క.
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద ఘీ, స్వీటర్ దెన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామము.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాములు టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama.
0: Ramamlo vicharinchaga evaro okaru Ramani peru perto vaaru velugutu unnaru.
1: And every village you find a person bearing the name Rama.
0: Kanuka Rama namam anetundi prachina kaalam nundi kudanu ee vidhamuga maarpu chendaka velugutu unnadi.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: Nastikudu, yastikudu, aastikudu, nastikudu, aastika nastikudu kudanu Rama anetuvanti peru pilustunnaru.
1: Thees or ethees or thees, tiketees or ethees, thees, whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: Kuchunnatuvanti vyakti leche samayamlo kudanu Rama anestunnadu.
1: The person who sat comfortably, when he gets up, he says, Rama, and then gets up.
0: Kabatti, Bharatadeshamlo, Ramanamamu, goppa prasiddhi kekkindi.
1: Rama's name is highly reputed, very well known.
0: Kevalam ikkadane kaadu, China deshamlo kudanu, ee Ramanamamu, chaala prasiddhi gaanchindi.
1: Not only here, Rama's name is highly popular.
0: Prapanchamantai kudanu, Ramanamamayamayindi.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Ramanamamlo mana gramamlo abhivruddhi ganchali abhivruddhi gavinchali ani atvanti aasha prati vanudukunu dinadinamulu perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: Dasaratanaku బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హ్యాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ హీ కుడ్ నాట్ హ్యావ్ ఎ సన్.
0: కానీ నిరంతరము తపస్సు గావిస్తూ వచ్చాడు.
1: బట్ హౌఎవర్ హీ డిడ్ పెనెన్స్ అండ్ మోర్ డే బై డే ఈస్ ఎవర్ ఆన్ ద రైజ్ అమంగ్ పీపుల్.
0: దశరథునకు బిడ్డలు లేరు.

0: బికాస్ హీ కుడ్ నాట్ హ్యావ్ ఎ సన్.
1: కానీ నిరంతరము తపస్సు గావిస్తూ వచ్చాడు.
0: బట్ హవెవర్ హీ డిడ్ పెనెన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఒకనొక సమయం లోపల దైవం ప్రత్యక్షమై,
0: అట్ వన్ టైమ్ గాడ్ మేనిఫెస్టెడ్.
1: ఆనాటి కాలం కాదు, ఈనాటి కాలం కాదు, ఎప్పుడైనా కూడా తపస్సు అనేటువంటిది ఫలించే తీరుతుంది.
0: That day or this day, be that what it may, the penance will certainly bear results, fructify.
1: Muguru bharalato cheri karanamulu yendu cheri dasarathudu tapasu gavistu vachadu.
0: And Dasaratha did penance along with Triyodhuvayus in deep forest.
1: Ee vidhanga vastu undaga okanoka samayam lopala pratyakshamai oka patra ichadu.
0: At one time God manifested and handed over them a big container.
1: Nayana Dasaratha, ivi ee patra yandu payasam unnadi, ee payasamu muggiriki samaramga panchamani cheppadu.
0: He said, Dasaratha, this container has payasa, rice pudding. I want you to distribute to all of your three wives.
1: Sare nenu cheppi vasishtha varanu chechukoni ayodhya ku vachi cheraadu.
0: And then he consulted Vasishtha and he was in the company of the seers.
1: Ogaro oka samayam lopala tava phalitam anetuvanti oka pandavasu gavinchi tava phalitam
0: and expecting the results of his tapas or penance,
1: yagnam gavinchadu.
0: And they performed sacred ritual yagna.
1: Aa yagnam purnahuti dinamu,
0: on the final day purnahuti,
1: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
0: ఆల్ ద త్రీ వైఫ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ సిట్ దేర్ అట్ ద ఆల్టార్ హావింగ్ హాడ్ దేర్ హెడ్ బాత్.
1: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
0: అండ్ దే వర్ గివెన్ త్రీ కప్స్ వన్ ఈచ్.
1: ముగ్గురికి సమానంగానే పంచాడు.
0: అండ్ దిస్ పాయసా వాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దెం.
1: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని, ఉదాహరణతో కొన్ని భాగములు దాంట్లో ఇచ్చు భాగములు రెండు భాగములు తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
0: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాయస వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్, దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్.
1: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పులను అందించారు.
0: వశిష్ఠ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ పాయస రైస్ పుడింగ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్.
1: దీన్ని త్రాగి మీ అభీష్టం నెరవేర్చునుగాక అని చెప్పాడు.
0: అండ్ హి బ్లెస్డ్ దెం సేయింగ్ దట్ లెట్ యువర్ విష్ బి ఫుల్ఫిల్డ్.
1: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకొని పోయి స్నానం చేసి భుజించారు.
0: దే ఆల్ హ్యావ్ టేకెన్ ది త్రీ కంటైనర్స్ దే హ్యాడ్ బాత్ అండ్ దెన్ దే హ్యావ్ పార్టేకెన్ దిస్ ప్రసాద్.
1: కానీ ఒక సుమిత్ర మాత్రము,
0: but only except Sumitra,
1: tragaledu,
0: but she couldn't partake it.
1: Karanam enti?
0: What's the reason?
1: Deeniki okka konni reason undi.
0: There is a plan, a reason behind this.
1: Dasaratha Maharaju Kekaya rajyamuniki vellinappudu, Kekaya Raju tana kumarte aina Kaikeyi ichi pendi chesinappudu, naa kumarteku puttinatuvanti kumarunike ivu rajyam kattali ani promise chesadu.
0: When Dasaratha visited the kingdom Kekaya Raja, Dasaratha made a promise to the king that he would offer the kingdom to the son if his daughter were to be married to him.
1: Tappakatte chestanu ani cheppadu.
0: And he said he will certainly do follow.
1: Sare aa vidhanga vachinappudu eemeku kumaruduku kadigalante Kaikeyi ichinatuvanti matanu tappadaniki veedu kaadu.
0: It's not possible to go back by the promise given to Kaikeya.
1: Kaika tanaku gabamnu dharinchi tadwara tana kumaru kadugiraranni aame chaala aashaga unnadi.
0: Kaika was designed strongly that her son would be the future king of the kingdom.
1: Kausalya,
0: as per the promise.
1: Kausalya pedda bharya ganuka padma bharya aame padma putrudu ganni aame kumarulaku rajyam kattalani ఆమె కూడా సంతోషిస్తుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ హ్యాపీ బికాస్ షీ బీయింగ్ ద క్వీన్ హర్ సన్ వుడ్ బి ద ఫ్యూచర్ కింగ్.

0: ఇద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ దీస్ టూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రమూ లేదు.
1: బట్ సుమిత్ర హ్యాడ్ నో హోప్ ఎట్ ఆల్.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: ఇఫ్ ఐ హావ్ టు బిగెట్ ఎ సన్, ద సన్ హ్యాస్ టు సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పు నక్కడు వేరేపైన పెట్టి.
1: She was depressed and kept that container aside.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: ఇన్ దోస్ డేస్ దెర్ వర్ నో ఫ్యాన్స్ ఆర్ హెయిర్ డ్రయర్స్.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ అండ్ షీ వాస్ క్రైయింగ్.
0: ఈ కప్పు నాకెందుకు?
1: Why do I need this?
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: The meantime, as she was feeling so sad, bird the kite came over there and collected this container.
0: కప్పును ఎత్తుకుని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: And then she was fear stricken at that moment.
0: అయ్యో, కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువు వారు ఏ విధంగా నిందిస్తారో ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: She was feeling so bad because what her husband would say for losing this container. Doesn't matter if the container is lost, but she has to account for its loss because husband may accuse her for her negligence.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: And she got down.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: Kausalya and Kaika were waiting.
0: ఏమక్క, ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: And both of them asked, what is it? Why are you hurried? Why are you worried? And she explained all things that went on till then.
0: కానీ ఈనాటి సమతుల వలె ఒకరికొకరు పోటాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy. They could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared to share her half.
0: ముగ్గురు కూడాను సమానమైన లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: అండ్ దే క్యారీడ్ ది త్రీ కంటైనర్స్ అండ్ అప్రోచ్ ది ప్రిసెప్టర్.
0: వశిష్ఠులు వారు చక్కగా ఆశీర్వదించి,
1: వశిష్ఠ బ్లెస్ దెమ్,
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భమును ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్, లెట్ యూ బి గెట్ చిల్డ్రన్ హూ వుడ్ రూల్ దిస్ కింగ్డమ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే, లెట్ యూ ఆల్ లివ్ లాంగ్ లైఫ్.
0: కానీ కౌసల్య కుమారుడు పుట్టాడు.
1: కౌసల్య హ్యాడ్ ఎ సన్.
0: ఆ యొక్క తేజస్సు, ఆ యొక్క బలమును, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ప్రకాశమును చూచి వశిష్ఠ వారు ఇతనికి రమించేటువంటి వాడు కనుక రామా అని పేరు పెట్టాడు.
1: వాచింగ్ ది బ్యూటీ, ద రేడియన్స్ అండ్ ద బ్రిలియన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రామ, వశిష్ఠ నేమ్ ద చైల్డ్ యాజ్ రామ.
0: అందరినీ రమించేటువంటి వాడు,
1: ఈ రమించుట, ద వన్ హూ అట్రాక్ట్స్ ఎవ్రీబడి,
0: రామ అని పేరు పెట్టాడు.
1: అండ్ సో హి వాస్ క్రిజన్డ్ దట్ వే రామ.
0: రెండవ భార్య అయినటువంటి యొక్క సుమిత్ర ఇద్దరు బిడ్డలను తీసుకుని పోయింది.
1: అండ్ సుమిత్ర క్యారీడ్ టూ సన్స్, ట్విన్.
0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: అండ్ దే వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఏమిటిది, ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: He wondered to begin with how is that this has two sons while Kausalya had only one. But however,
0: konta bhagam
1: kaike ichindani,
0: konta bhagam Kausalya ichindani ayi gurtinchadu.
1: He could recognize the fact, the one is the result of half of the share of Kausalya, the other is the result of half of the share of Kaika.
0: Kalukani Kausalya ichinatundi bhagam lopala Lakshmanudu puttadu.
1: Therefore, out of the half of the share of Kausalya, Lakshmana was born.
0: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు.
1: అండ్ అవుట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్
0: కైకకు భరతుడు, భరతునిలో అర్ధ భాగము శత్రుఘ్నుడు.
1: Therefore, Shatrughna represents half of Bharata.
0: కనుక అప్పుడు చెప్పింది ఈమెకి మనసులో తాను అనుకున్నది, ఎవరితో కూడా చెప్పలేదు.
1: He felt this way without telling anybody.
0: నాకు ఇరువురు పుత్రులు పుట్టటము రెండు కారణాలున్నాయి.
1: I have two sons now. There must have been a reason.
0: రాములు రాజయ్య నా కుమారుడు, పెద్ద కుమారుడు, తనకి సర్వెంట్ గా ఉండాలి.
1: If Rama were to be the king, one son should serve him.
0: భరతుడేగిన రాజైపోతే నా రెండవ కుమారుడు, అతనికి సర్వెంట్ గా ఉండాలి.
1: If Bharata is going to the emperor, my second son should serve him.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: Both of my sons, that they don't expect to be king.
0: రాముని సేవ, భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కాని ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని,
1: what's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి, మంత్రాలు చెప్పించి, విభూతులు పెట్టించి, అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: Yantralu kattinchindi.
1: And they also made use of yantras.
0: Mantras cheppinchindi.
1: All yantras and mantras.
0: Kani deeniki vaari helpu maadaledu.
1: But they didn't stop crying.
0: Aaharam puchukoledu.
1: They didn't take any food.
0: Vasishtha vaarini pilipinchi.
1: And Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: అండ్ దే ప్రేడ్, వై ఈస్ ఇట్ దట్ బోత్ ఆఫ్ మై సన్స్ ఆర్ క్రైయింగ్.
0: ఆ యోగి దృష్టితో చూచి,
1: హి కుడ్ హావ్ దట్ విజన్,
0: అమ్మా ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ రామ ద స్పార్క్, వైల్ అదర్ ఈజ్ ద స్పార్క్ ఆఫ్ భరత.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామచట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కోసం చెప్పాడు.
1: సో హి టోల్డ్ హర్, లెట్ దిస్ బాయ్, లెట్ దిస్ చైల్డ్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామచంద్ర.
0: రెండవది కైకు చెప్పినాడు, అమ్మా నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: ది అదర్ చైల్డ్ బీయింగ్ ది స్పార్క్ ఆఫ్ భరత, బి ఆల్సో బి కెప్ట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కించిటే కూడా లోటు రాలేదు.
1: There is no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి
1: since that time
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ,
0: భరతుడు వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుని చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో
1: రామ వాస్ సెంట్ టు ది ఎగ్జైల్.
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: వితౌట్ డిసోబీయింగ్ ఫాదర్స్ కమాండ్,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: వితౌట్ గివింగ్ ఎనీ రిప్లై,
0: తండ్రి ఆజ్ఞను తీసుకోనకుండా,
1: అండ్ హస్ టేకెన్ పర్మిషన్ ద మదర్.
0: రాముడు వెళుతుంటే రాముడు జతలోపలే లక్ష్మణుడు వెళ్లాడు.
1: రామ వాస్ ప్రొసీడింగ్ అహెడ్, లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: కనుకని ఈ విధంగా రాముడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జతలు జతలుగా ఉంటుండేప్పుడు కడకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: When they were followed like that, it appeared as if that Ramalakshmana are different from Bharata Shatrughna.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
0: ఈ విడి పోతుంటే ఈ కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి. ఇది తండ్రి ఆజ్ఞలు పుచ్చుకోకుండా తాను కూడా వెళ్ళాడు.
1: Without father's permission, he also followed him.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను రామ లక్ష్మణ సీత ముగ్గురు అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ రామ లక్ష్మణ సీత they went around the forest.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: They could notice a hermitage at a close distance.
0: చూచి ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
1: Then they wanted to know what ashrama, hermitage it is.
0: ఇది సిద్ధాశ్రమం అని చెప్పారు.
1: Then they could get information that it is సిద్ధాశ్రమం.
0: కదా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞత రూపకంగా ఆనందాన్ని అనుభవించారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెమ్ హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెమ్ ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేచర్.
0: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడా సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమ వాసులు కారు.
1: But the sages know that they don't belong to ashram anyway, but they are householders, they are from royal family.
0: Kanuka Ramunto cheppadu.
1: And he told Rama,
0: Rama, meeri ashramalo untundi sukhapadaledu.
1: He said, Rama, if you want to continue to stay in Siddhashram, you cannot be happy.
0: Matanga ashrama vastundadi.
1: Close by, there is another ashram, Matanga ashrama.
0: A Matanga ashramalo untunte సీతకు సుఖంగా ఉంటుంది, నీకు సుఖంగా ఉంటుంది, మీరు మతంగాశ్రమానికి పోమన్నారు.
1: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగాశ్రమ సీత విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
0: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
1: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
0: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
1: దే వెంట్ టు దట్ మతంగాశ్రమ వైల్ పార్టేకింగ్ దేర్ ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైమ్.
0: అట్టు ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
1: అట్ ద టైమ్ ఆఫ్ సమ్ టైమ్ దే హ్యాడ్ టు ఫేస్ సమ్ ఇన్సిడెంట్.
0: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
1: అరౌండ్ దట్ ఆశ్రమ్ ఇన్ ద విసినిటీ దేర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అబౌట్.
0: ఆ సమయం లోపల ఒక బంగారు లేడీ కూడా వచ్చింది.
1: At that time, they could also notice a golden deer.
0: కానీ సీతకు తెలుసును,
1: సీత నోస్,
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీల్లేదు.
1: There's no possibility in nature to have the golden deer.
0: నాకున్నటువంటి గోల్డ్ జ్యువెల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకోకుండా ఉన్నాను.
1: And in fact, I have got all my jewelry left there.
0: అయోధ్యలోనే దాచిపెట్టాను.
1: I left all my jewelry there in Ayodhya.
0: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
1: షీ కుడ్ ఇమాజిన్, షీ కుడ్ అండర్స్టాండ్ దిస్ గోల్డెన్ డేర్ ఈజ్ నాట్ ఎ రియాలిటీ, ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎ ప్లాన్.
0: కానీ విధి వరీయము,
1: ద ఫేట్ ఈజ్ ఇన్స్క్రూటబుల్ సో స్ట్రాంగ్.
0: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడి లేదని తెలుసుకూడను, రావడానికి వీలు కాదని తెలుసుకూడను, ఆ బంగారు లేడిని ఆశించింది.
1: దో షీ నోస్ ప్రిటీ వెల్ that golden deer cannot exist, but yet she wanted.
0: Ramalakshmana nidrani chuchi, Rama, enta baagunadi lady.
1: Watching Rama said, Sita said, see that golden deer, how beautiful it is.
0: Dan teesukoni poyi naa inti daggara danto aadukuntu kaalam gadupukuntunnanu, danni patti temmani cheppindi korindi.
1: I want to carry it home and I want to play it. Better you catch hold of this golden deer.
0: నాకు కొంచెం ఆనందమైన వందించి మీ పాటికి మీరు ఎక్కడైనా తిరగండి అని చెప్పింది.
1: At least make me happy a little bit and you take care of yourself, move wherever you want to go.
0: నేను ఆనందంగా ఉంటాను.
1: I'll be happy at home.
0: సరే, ఈ ఆనందమే మా ఆనందం అని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
1: Understanding that Sita's happiness is his own, he went in search of that golden deer.
0: కానీ లక్ష్మణుడు చెప్పాడు,
1: Lakshmana said,
0: Anna, it is my lady.
1: This golden deer is not true, it's not real.
0: It is not a golden lady.
1: It is not a golden deer, no.
0: ఇది ఏదో మాయల పనినటువంటి ఒక రాక్షస రూపము.
1: This must have been the device or the neck or the plan of
0: some demon.
1: He said, better you don't go, I will go and catch hold of it.
0: కాని సీత బుద్ధి ఆమె కూడా ఒకది ఆపదలు వచ్చే సమయంలో అన్ని కూడా మర్చిపోతారట.
1: Sita knows, it is said that in times of difficulties, people forget everything.
0: అప్పుడు ఆమె రాముల్నే పొమ్మని చెప్పింది.
1: She was so particular that Rama should go.
0: నీవు పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
1: If only you catch hold of that golden deer and bring it home, then only I'll be happy.
0: ఇప్పుడు రాముడే వెళ్ళాడు.
1: Then Rama himself went.
0: రాముడు వెళ్లి అమ్ము విడిచేటప్పటికి అది ఆ సీత అని పిలిచింది.
1: Then he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating his name, Rama, Rama.
0: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
1: The voice sounded as if it is Rama's voice, tone.
0: Lakshmana, నీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు తక్షణమే వెళ్ళు.
1: And Sita said, Lakshmana, go immediately.
0: రాముని ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు, సీత సీత సీత సీత అని?
1: You hear the shouts, the Rama's voice saying, Sita Sita Sita.
0: ఇంకొకరు సీత అని పిలిచడానికి వీలు లేదు.
1: No one can call like that.
0: కనుక రాములే పిలుస్తున్నాడు.
1: It's Rama's call.
0: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
1: Therefore you go immediately.
0: కానీ లక్ష్మణుడు పోలేదు.
1: But Lakshmana didn't go.
0: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
1: Because Lakshmana didn't go obey her immediately, initially she went on blaming him.
0: రాములు పోతే నీవే నన్ను నేరాలను చూస్తున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
1: She spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటను వినలేక తాను వెళ్లిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately. And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
1: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసుడు కానీ ఏ విధమైన క్రిమికీటకాదులు కానీ దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: It is impossible for any demons or any words or beasts to cross this line.
0: కనుకనే ఈనాటికి కూడాను చాలా మంది బజారు అమ్ముతుంటారు లక్ష్మణ గీత అని.
1: And this Lakshmana Gita, that which cannot be crossed.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
1: And once Lakshmana Gita, if you draw it there, no insect or anything whatsoever can cross.
0: కాని రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
1: So it was not possible for Ravana to come there.
0: కాని బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
1: But Ravana went on shouting, I want arms, I want warm arms.
0: అప్పుడు ఆమె, అయ్యో పాపం, బిచ్చగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.
0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
1: Later, Rama Lakshmana could know what all that had happened.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: Lakshmana didn't pay heed to words of Sita.
0: అప్పుడు లంకలో వెళ్లిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాము దుమరది ఓ లక్ష్మణ నిన్ను తామాషాలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: Noti matalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
1: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
0: Lakshmanaki ni kashtamalu kaliginchatamu navalane ani tanu chaala baadha.
1: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
0: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
1: She was feeling so sad and 10 months passed by.
0: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా కానీ అని రావణుడి ముఖం చూడలేదు.
1: These 10 months she never faced Ravana any time.
0: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకములైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
1: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
0: See, neevanta ee kaali gooranta ani kaali gooran gilli baita padesindi ame.
1: She just considered him as a speck and she has brushed him out.
0: Ilanti heenudavu neevu.
1: You're so mean.
0: Ramanu nindistava.
1: How dare you accuse Rama?
0: Ramachandrudu heenudu ani cheppi neevu cheptunnavu.
1: You say that Rama is so mean.
0: Kaadu, kaadu.
1: Oh, no, no.
0: Atha mahadhirudu.
1: He is a dhira.
0: Gambhirudu.
1: He is a dhira and gambhira, the one of valor and courage.
0: Alanti Ramuni, ivanta ninichandi, ik arhata ledu annindi.
1: You have no right to blame him or accuse him.
0: Cheppi, aa vidhanga dandinchinappudu, vaadu cheppadu, ikka neeku 10 dinamulu maatrame time istunnanu.
1: Ultimately, Ravana said, I am giving you only 10 days time.
0: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడికి మూర్ఖం సాక్షి అని.
1: అండ్ సీత సెడ్, అండర్స్టాండ్ దిస్, ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్నెస్ విచ్ ఇస్ ది విట్నెస్ టు ఎ ఫూల్. ఇట్ ఇస్ ఓన్లీ ద మైండ్ విచ్ ఇస్ విట్నెస్ టు ది ఎంటైర్ బిహేవియర్ అండ్ ద క్యారెక్టర్ దట్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
0: కనుక నన్ను ఎవరు,
1: స్వామి ఇస్ ది ఎటర్నల్ విట్నెస్,
0: ఎవరూ చేయలేరు.
1: Nobody could do anything.
0: ఈ విధంగా తాను విచారించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుండింది.
1: So feeling so bad, she was crying all the time.
0: కానీ శాకిని ఢాకిని అని ఇద్దరు ఉన్నారు.
1: But there are two, శాకిని అండ్ ఢాకిని.
0: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
1: These two are the daughters of Vibhishana.
0: శాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆయన కావ్యాన్ని ఉంచారు.
1: శాకిని ఢాకిని, they are kept there as watch guards.
0: Sakini depi cheppindi, amma talli ratri naaku swapnam vachindi anindi.
1: Sakini said, mother, I had a dream last night.
0: Aa kala lopala ravun raavadamu lankanu kaalchatamu kevalamu ravunnu vachadamu ninnu teesukoni povatamu naa kala vachindi ani.
1: There in the dream I dreamt that Ravana was killed and Rama came here. And then he took care of you and both of you returned back to Ayodhya. That was my dream.
0: Dhakini cheppindi.
1: But Dhakini said,
0: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే స్వప్నమే వచ్చింది.
1: She said, the same dream I had. It is true.
0: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
1: So don't feel sad anymore.
0: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
1: Both of them had full faith.
0: ఎందుకంటే విభీషణుడు,
1: because Vibhishana is on their side.
0: Vibhishana Rama bhaktudu.
1: Vibhishana is ardent devotee of Rama.
0: Kabatti Rama bhaktude Vibhishana biddalu aa bhaktine nirupincharu.
1: Being the children of the devotee of Rama, they had to develop devotion in them.
0: Ee vidhanga kochi gadustundagane 10 dinamulayindi.
1: The time went on, passed on like that for 10 long months.
0: Okka dinamu ekkada chusina pedda allakallolanga untundadi.
1: One day there was lot of disturbance around.
0: ఏమిటది విచారించే ఇంత రామరావణ యుద్ధం అని.
1: ఇట్ ఇస్ ద వార్ రామ రావణ.
0: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
1: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాజ్ కిల్డ్
0: అని వార్త వచ్చింది.
1: దట్ మెసేజ్ వాజ్ బ్రాట్.
0: దానికి సంతోషించింది సీత.
1: అండ్ సీత వాజ్ హ్యాపీ అబౌట్
0: రాముల విజయానికి ఆనందించింది.
1: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ.
0: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
1: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్, బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్.
0: ఈ సమయం లోపలనే రాములే వార్తలు పంపించాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్,
0: సీతను రమ్మని చెప్పని పిలిపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ సీత టు గో ఓవర్ దేర్.
0: వానరులంతా వచ్చాడు సీతను చూడాలా చూడాలి చూడాలి ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు.
1: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీత. They started coming close, jumping one over the other.
0: మంకీస్ చెప్పనక్కర్లేదు కదా.
1: మంకీస్ డోంట్ హావ్ టు సే ఎనీథింగ్ మోర్.
0: కొత్తది సీత చూడాలి చూడాలి చూడాలి అది.
1: ఈచ్ మంకీ వెరీ యాంగ్షియస్ టు సీ సీత.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ అసెంబ్ల్డ్ దేర్.
0: సీతను చూచారు.
1: దే సా సీత.
0: హృదయానందాన్ని పొందారు.
1: దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: సీతను తీసుకుని వెళ్లారు.
1: అండ్ దే ఆర్ టేకింగ్ సీత అలాంగ్ విత్ దెం.
0: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ Rama was there with his head bent.
0: Kani Ramulu cheyadaniki veer kaledu.
1: But it was not possible for her to come close by.
0: Ramulu oka aagna vesadu.
1: But there is one command given by Ram.
0: Karal dechi veer oka idi kattandi. Karal dechi mantapam kattandi.
1: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
0: Dani paina Sitanu kurchobetti kalchandi.
1: Let Sita sit there over the pile of the firewood. And let it be burned.
0: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: Let the truth of Sita be known to the world.
0: సీత యొక్క గుణము రామునికి తెలుసును.
1: Rama knows fully well the chastity of Sita.
0: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
1: But however, he felt that the whole world should know.
0: 10 నెలలు రాముని దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
1: That any washerman may question tomorrow, how is it that Rama could accept his wife who stayed there for 10 long months?
0: Kanuka mantapa metti daniki nippu pettadu.
1: Therefore the entire firewood was kept to flames.
0: Deeniki moodu pradakshinalu chesi dantlo dumkumani cheppadu.
1: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
0: Ame tana yokka satyanni gurtinchi tanu satyanni talchukuntu moodu pradakshinalu chesi aa yokka agnilo dumkindi.
1: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated around the fire.
0: అప్పుడు అగ్నిదేవుడు రామ ఈమె మహాపతివ్రత.
1: Then the fire god started telling Rama, she is a pious lady. She is one of honesty and chastity. It is not proper on your part to do like this.
0: కనుక ఈమెను అంగీకరించమన్నాడు.
1: And he said, better you accept.
0: రావణుని సోదరుడు అయినటువంటి వాడు,
1: the brother of Ravana,
0: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
1: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
0: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
1: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్,
0: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
1: ఆల్ ది త్రీ రామ లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్,
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
1: దెన్ ఓన్లీ ది హోల్ వరల్డ్ కుడ్ నో ద గ్రేట్నెస్, the chest in the character of Sita.
0: Kaluga ee vidhanga Sita yokka satyamunu, Sita yokka pramanamunu, Sita yokka hrudaya sachini prapanchaniki chaatindi.
1: It was then she has proved to the entire world that what her truth is, the truth she followed, the truth she symbolizes.
0: Kanuka
1: therefore
0: parama sadbhimani ainatvanti yokka Sita yokka సత్యమును లోకానికి చాటినటువంటిది సీతని.
1: ఇట్ వాజ్ సీత హర్సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్, హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్, హర్ ఇంటిగ్రిటీ.
0: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి,
1: హ్యాంగ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
0: కొత్తగా పట్టాభిషేకం చేసి,
1: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
0: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
1: అండ్ దే స్పెండ్ హ్యాపీ టైమ్ దేర్ ఇన్ అయోధ్య.
0: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
1: greatness of Ramayana,
0: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
1: Their own conduct, their own behavior protected them.
0: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశమునికి మాత్రమే పరిమితమైంది.
1: This conduct, this ideal behavior, dharma is noticed here in Bharat.
0: ఏ దేశమునందు కూడాను లేరు.
1: This kind of పతివ్రత ధర్మ, the code of conduct of a woman of chastity, is not noticed anywhere in the world.
0: ఆడవారిని చూసేటప్పటికి మగవారు తల వంచుకొనిపోయేవారు.
1: The men used to pass by with their heads bent when they come across women.
0: కానీ ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజార్ లోపల మాట్లాడుతుంటారు.
1: But in modern times you find them talking to each other.
0: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
1: And it was Dharmaja said long back.
0: పిల్లలు తమ తమ సోదరులను పిలిచి,
1: calling his brothers close
0: Bhima,
1: by,
0: Arjuna, Nakula Sahadeva, Randi, annaru.
1: He said, అర్జున నకుల సేవదేవ కమ్ క్లోజ్ టు మీ.
0: కలియుగం ప్రారంభమైనది.
1: కలియుగ ఈజ్ రెడీ టు బిగిన్ కమెండ్.
0: నిన్న దినం నేను విహారం చేస్తుంటుంటే బజార్ లోపల ఒక స్త్రీ వచ్చి ఒక పురుషునితో మాట్లాడుతుండాలి.
1: Yesterday I noticed one thing. I saw a woman talking to a man on the street.
0: కాబట్టి నేను చూడలేను.
1: I can't bear that sight.
0: ఇంకొక దినం వచ్చి అర్జునుడు చెప్పాడు.
1: Next day Arjuna said.
0: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
1: A person was carrying the sickle and the plow on his arms and returning home from the field.
0: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే,
1: when someone asked why didn't you leave this equipment there in the field,
0: అయ్యో లేవు స్వామి అక్కడ పంటలో పెట్టేస్తే ఎవరు దొంగలు ఎత్తుకుని పోతున్నారు అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
1: The farmer said if I am to leave all this equipment with me there in the field, it may be stolen by someone else. Therefore, I want to treasure it at my home.
0: కలియుగం ప్రారంభించినది.
1: కలియుగా స్టార్టెడ్.
0: కనుక ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ ది కమెన్స్మెంట్ ఆఫ్ కలియుగ.
0: ఇంకొకరంతా కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
1: అండ్ అనదర్ డే ఇట్ వాజ్ నోటీస్ హౌసెస్ వర్ కెప్ట్ అండర్ లాక్.
0: ఎందుకమ్మా తాళం వేయటము?
1: Why do you need lock here?
0: తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లు తీసుకుని పోతున్నారు ఎవరు.
1: ఇఫ్ ది హౌసెస్ ఆర్ నాట్ లాక్డ్ someone may get in and rob the whole thing.
0: కనుక రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కానీ,
1: in ancient times houses were not locked.
0: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ,
1: and all the grain from the field is not brought to home.
0: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ,
1: or man and woman talking together,
0: ఏవి ఉండేటువంటివి కాదు.
1: Nothing of that sort had taken
0: అట్టి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంతా ప్రారంభమవుతున్నాయి.
1: And because of the Kali age as effects, we find the contrary things happening.
0: Kali kaalam prarambhamaichindi ganuka mem andaru inka vellipothamu.
1: As Kali age commences, let us go back.
0: Andaru oka tarvata okaru Dharmajudu, Bhimudu, Arjuna, Sahadevudu, andaru kuda oka tarvata okaru Vaikunthaniki vellaru.
1: And all of them started returning, and Dharmaja was followed by Bhima, Arjuna, Nakula, Sahadeva.
0: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు.
1: ఆల్ పాండవస్ లెడ్ సీక్రెట్ లైఫ్.
0: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ ల్యాండ్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ సాంక్టిటీ ఆర్ సీక్రెట్నెస్ టుడే.
0: కానీ పవిత్రం ఉన్నది.
1: హౌఎవర్ ఇట్ డస్ ఎగ్జిస్ట్.
0: కానీ అందరికీ కనిపించేటట్టుగా లేదు.
1: బట్ is not very apparent to everyone.
0: Kanaka pavitra dharma anetundi andarni rakshistundi,
1: and it is your own dharma that protects you.
0: Kanaka pavitra dharma anetundi manavudu prati varu kudanu maga ada iruvulu kudanu kaapadukovali.
1: Therefore men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
0: Magavadu kudanu tana yokka nischayamainatundi chittamunu nilpukovali.
1: The men should maintain their steady mind.
0: Steady mind kaakunda comfort mind kuda pettukovali.
1: The mind should be kept in a state of comfort.
0: Pichi pichi thoughts katta chote ivagudu.
1: You should not entertain mad thoughts.
0: Gata jeevudagu patin pratikinchi emugalche Savitri Bharata sadvigade.
1: Savitri belonged to the sacred land because she could bring back to her life her dead husband.
0: Janadi setu gatte అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఊరిపోయి ఉన్నవాడా?
1: దట్ బ్రిడ్జ్ వాస్ బిల్ట్ బై శ్రీరామచంద్ర. దోస్ డేస్ డు యూ ఫైండ్ హిమ్ టుడే?
0: అహల్య ఎటువంటి గుణమంతురాలో ఏం తెలుసును, అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లేడీ అహల్య ఈస్, బట్ షీ హ్యాడ్ టు ఫేస్ ది కర్స్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ ఆ సమాధి పైన వచ్చి రాముని కూర్చున్న తక్షణమే ఆమె స్త్రీగా మారిపోయింది.
1: The moment Rama stepped his foot on Ahalya, who was lying down as the form of
0: కాబట్టి అపవిత్రమును పవిత్రము గావిస్తాడు భగవంతుడు.
1: Therefore God will make you sacred if you are perfect.
0: మాలిన్యమును కూడాను పరిశుద్ధము గావిస్తాడు భగవంతుడు.
1: Even the pollution would be cleansed.
0: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యమంతా మారిపోతుంది.
1: There may be many bad thoughts in the mind. The moment you think of God, it will be cleansed perfectly.
0: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణము.
1: Therefore, for all our talk, it's the mind that is the main cause.
0: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: We should develop sacred thoughts always.
0: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
1: With the sacred thoughts only we can be a true human being with true human quality.
0: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
1: Or else manava, the human being, becomes dānava, or the demon.
0: Rakshasatvanga maripotundi.
1: Or rakshasa, the demon.
0: Kanuka mana hrudayalanu malinam lekunda parishuddhanga pavitranga shuddhamaina bhavamulato manam jeevitanni kalpali.
1: Therefore we should keep our hearts always pure and sacred with pure thoughts.

0: عیسیٰ مسیح کو. انٹر سائنس اینڈ ٹیکنالوجیکل فیلڈ پڑھ کے دیکھ.
1: ان اسپائٹ آف آل یور نالج ان سائنس اینڈ ٹیکنالوجی
0: دانی والا میک منس شانتی کلگدو.
1: یو ول نیور ہیو پیس آف مائنڈ.
0: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
1: యు కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఒక దైవనామమే సర్వ విధములుగా కూడాను ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దైవనామ గాడ్స్ నేమ్ సింగింగ్ హిస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకని వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
1: వాల్మీకి ఆల్సో సెడ్ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఒక భగవంతునితో చేరినటువంటిది కానీ ఇంకొకటి కాదు.
1: ట్రూ హ్యాపీనెస్ వన్ వుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఏ నాట్ ట్రూ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్ హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది దైవం ఒక్కడే కానీ మరొకరు కాదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కన్ఫర్స్ బ్లిస్ నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో కొంతవరకునో మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
1: ద వరల్డ్లీ థింగ్స్ మే గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఎ ఫ్రాక్షన్ బట్ నాట్ ఇన్ టోటాలిటీ.

0: కర్మమెలిజ భక్తులకు కారణమిల్లో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఈస్ డివైన్ అండ్ ఇట్ ఇస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఏ డివోటీ ఏ ట్రూ డివోటీ ఇండీడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రము జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రము ప్రజాబలహీన లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family, but is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: అయితే ఈ నాలుగు మార్గములందు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు.
1: All study, no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: They also acquire very high degrees.
0: అందులో PhDలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: కానీ PhD అంటే ఏమిటి అర్థం?
1: What is the meaning of PhD?
0: అదేవిధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of this education?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education, చదువుకున్నారు. They bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore, it's the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ee naadu mema abhidhipen chaduvu chaduvam.
1: We don't want that type of education today.
0: Manu endunnatuvanti yokka antarvani yokka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
1: We must make every attempt టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అంతర్వాణి చదువు కాదు, బాహ్య చదువు కాదు.
1: ది ఇన్నర్ వాయిస్ ఈస్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: అందువల్లనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీవన్ డస్.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టలేకర్లేదు, మన ఎందుకే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, where have you learnt it, where have you studied it?
0: మన ఎందుకే ఉంటున్నది ఆ సత్యము?
1: The truth is within you.
0: ధర్మము, ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు అక్వైర్డ్ ఇట్.
0: ఆ ధర్మం కూడా మన ఎందు ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది, సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైటియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పటము, తచ్చటము, చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ. ట్రూత్,
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించటమే.

0: One we say, the second we think, and third we do. The harmony of thought, word and deed is satya, truth. This truth, how is it to be spelt out, declared? As the truth is within us, we should also turn inward to know its origin. Truth is said and it is not done.
1: Satyam paluku.
0: Speak truth.
1: Dharmam cheyi.
0: Act righteously.
1: Kani inaru satyanni cheptunnaru.
0: But today truth is just said.
1: Dharmamanu chestunnaru.
0: They also follow the path of righteousness.
1: Kaluka manamu chesi chupinchadame nijamainatuvanti dharmamu.
0: The true dharma lies in declaration, which is put into practice in toto.
1: Cheppi dalini anusarinchadame nijamainatuvanti satyamu.
0: This truth lies in what is said and putting it into practice in true spirit.
1: Kaluka manamu edi satyamu edi dharmamu అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
0: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
1: ఈనాడు మా పిల్లలందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
0: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
1: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
0: How are they practicing this truth?
1: Tama yokka naluku nunchi vachinatvanti yokka padamalanu,
0: the words that they speak out with the help of the tongue,
1: dalini mringi vesi,
0: they just swallow it,
1: aa mringinatvanti essence dalini tirigi tana bayataki tivatamu,
0: and that the very essence of truth is expressed.
1: Kani chestunare kani dalini bayataki tivatam ledu.
0: They do it, they follow, but they don't publicize it.
1: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
0: In fact, the true publicity, it is known to public, if only you act according to what you say.
1: సత్యం చెప్పు.
0: Speak truth.
1: ధర్మం చేయి.
0: Act along the path of righteousness.
1: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
0: These two reflect the culture of Bharat.
1: Eeka panchabhutamulu yokka swarupam roopala unnatvanti ee rendu kudanu migilina moodu bhutamulu kudanu srishtistundi.
0: These two essential satya dharma are responsible for the birth, for the origin of the remaining three.
1: Satyame lekapothe dharmam undadu, dharmame lekapothe shanti kalagadu, shantiye lekapothe ఆనందం మనకు లభించదు.
0: When there is no truth, there is no righteousness. When there is no righteousness, there is no peace. When there is no peace, there is no ananda or bliss.
1: కనుక సత్యం నుంచి ధర్మంకు పోవాలి.
0: Therefore we have to travel from satya, truth, to dharma, righteousness.
1: ఈ ధర్మంకు వెళ్ళిన తర్వాత,
0: having reached dharma,
1: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
0: We will attain the correct position.
1: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి
0: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
0: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
1: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
0: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
1: ప్రేమ కలిగినప్పుడే,
0: when once there is love,
1: shanti labhistundi,
0: you will acquire peace, you will be peaceful.
1: Kani ee peace kaiyinappude,
0: when once you are in peace,
1: tyagam vastundi,
0: you are ready to sacrifice tyaga.
1: Ee tyagame manavuni yokka vairagyamu.
0: The tyaga sacrifice is renunciation or vairagya.
1: Anni tyagam chestunnam manamu.
0: We sacrifice all.
1: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ

0: we are not prepared to share or sacrifice.
1: Kani anni vintunnamu chadutunnamu.
0: We hear and we also read.
1: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
0: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ అ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్?
1: ఇది చేసి చూపించాలి.
0: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
1: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
0: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
0: ద సత్ is just one word.
1: Sat gunamu.
0: Sat guna.
1: Ante gunam anetundi ledhi anku roopam ledhe.
0: This quality, truth, has no form.
1: Ade sat.
0: That is sat.
1: Dharma anetundi emti idi oka padame.
0: Dharma likewise is also a word.
1: Aa dharma anetundi chesi tirvasindi.
0: Dharma must be practiced.
1: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
0: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
1: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
0: వితౌట్ దీస్ టూ సత్ అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
1: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
1: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
0: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
1: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
0: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్ హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
1: ట్రూత్ అంటే ఏమిటని?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: పలకటము,
0: స్పీకింగ్ అవుట్.
1: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
0: వాట్ ఈజ్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకెన్ అవుట్, మస్ట్ బి సెడ్.
1: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
0: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈజ్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ, రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటాడు.
0: సత్య ధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
1: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
0: This walk would be perfect and it would take us to the destination.
1: Kaluka manu satya dharmamu relitini kulanu kalpukoni sarainatvanti arthamu telusukoni manu jeevithamu jeripadali.
0: Therefore we should understand satya and dharma in the true spirit. In
1: the proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Ee mankind ante emtadi?
0: What is this mankind?
1: Ante karunatho chudinatvanti.
0: Mankind is the one with kindness.
1: Satyamu dharmamu rendu cheyinappude idu kurinattu avutundi.
0: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
1: Ee rendu cheyinappude
0: when both of them are in union,
1: manu korinattu okka sthanamlo manu cheragalamu.
0: We'll certainly reach that point where we would like to reach.
1: Satyamu dharmamu rendu kodanu manu jarupukunta cheravalsina sthanam cheyalanukunte adi ela cheragalamu?
0: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
1: Kanuka satya dharmam rendu kuda manam aadharam teeskoni,
0: basing on satya and dharma,
1: satyam anetundi danni mingi vesinappudu,
0: when once we keep within that truth within us,
1: dharmamuku aadharam emiti?
0: What is the foundation for dharma then?
1: Satyame oka foundation.
0: Truth, satya is the foundation.
1: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
0: ధర్మ ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
1: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మము.
0: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
1: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
0: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
1: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
0: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
1: కనుక సత్యధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
0: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్, ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
1: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
0: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
1: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
0: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
1: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనము ఏది అని అనుకుంటామంటే ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
0: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
1: కనుక మనము రెండింటిని ఏకం చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సచ్ అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
1: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
0: When once you start walking on both the feet, you can maintain balance.
1: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
0: And when once there is balance, that's quite safe and strong, you can raise any number of stories the building.
1: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
0: Today in this world, some people who acquired the secular knowledge,
1: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
0: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
1: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
0: దేర్ఫోర్ ద వరల్డ్లీ యాక్షన్స్ విల్ గివ్ యూ ద వరల్డ్లీ ప్రోగ్రెస్, దట్ ఈస్ ధర్మ.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
0: దేర్ఫోర్ ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్,
1: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి సెడ్ అండ్ ఆల్సో షుడ్ బి ట్రాన్స్లేట్ టు యాక్షన్.
1: కనుక సత్యధర్మం రెండింటినీ కూడా బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ శాంతి అనేటువంటిది ఎంతైనా మనకు లభిస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కీప్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ సత్యధర్మ, యూ కెన్ అక్వైర్ శాంతి అండ్ ప్రేమ.
1: సత్యధర్మం మనం నడుచుకున్నప్పుడే శాంతి మనలో ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ సత్య అండ్ ధర్మ, ద పీస్ విల్ బి ఇన్స్టాల్డ్ దేర్.
1: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
0: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
1: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
0: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
1: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఫౌండేషన్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మొట్టమొదటి సత్యధర్మములు మనము ఆధారం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బేస్ రిలై ఆన్ సత్య అండ్ ధర్మ.
1: సత్య అండ్ ధర్మం, సత్యం వదలకుండా ధర్మం చేయకుండా మాత్రం ఉంటే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ ఇఫ్ వీ డోంట్ స్పీక్ ట్రూత్, ఇఫ్ వీ డూ నాట్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
1: ట్రూత్ పలుకుతారు చాలా మంది.
0: మెనీ స్పీక్ పీపుల్ స్పీక్ ట్రూత్,
1: కానీ చెప్తారే కానీ చేసి చూడలేదు.
0: They say, but they don't act according to what is said.
1: కలుగుని చేసి చూపించినప్పుడే అది సరైనటువంటి ధర్మంగా రూపొందుతుంది.
0: So when one acts according to what is said, that is proper way.
1: ఈ ప్రాపర్ వే నే మనం పట్టుకుని పోవాలి.
0: We should proceed along this proper way.
1: శాంతి ప్రేమను కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సత్యధర్మమును అనుసరించాలి.
0: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
1: ee naadu satyam cheptunnaru andamandi.
0: Today many people speak truth,
1: andulo dharma em maatramo ledu,
0: but there is no trace of dharma there.
1: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam?
0: While you retain truth, without dharma it is useless.
1: Kanuka satya dharmam rendu kodunu manam aadharam cheskovali.
0: Therefore we should have satya and dharma as the main criteria.
1: Truth is permanent.
0: Truth is permanent.
1: Dharma also permanent.
0: Dharma is also permanent.
1: Rendu permanent venta undu plus plus plus anukunnappudu manchi badramaina truth yokka balam vachestundi.
0: Satya and dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
1: Satya dharmamlu rendu lekapunnappudu ee yokka premaku ee maatramu balam undadu.
0: Where there is no truth and dharma, there is no place for prema and love.
1: ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా సత్యం ఏమిటి అని అడుగుతారు.
0: If you go anywhere, people will ask you, what is the truth there? What is satya there?
1: సత్యం అంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పడం.
0: Here satya meant the narration, description of what all that had happened or transacted.
1: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
0: When it's not in the form of action, how is it possible to say about it?
1: సత్యధర్మములు రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
0: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
1: శాంతి మనకు ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతి ఏర్పడినప్పుడే
0: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
1: మనకు సౌఖ్యం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
1: సౌఖ్యం కలిగినప్పుడే
0: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దాట్
1: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
0: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్
1: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
0: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
0: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే ఆర్ నాట్ మియర్లీ టాట్ బై టీచర్స్.
1: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
0: టీచర్స్ వైల్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
1: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ ట్రూత్ యాజ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ ఎఫిమరల్ థింగ్ ఇట్ ఈస్ అధర్మ, అన్రైచువస్.
1: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
0: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
1: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
1: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
1: సత్యధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే
0: వెన్ వన్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
1: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
1: సత్యధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే
0: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
1: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
0: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
1: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
0: దట్ ఫార్మ్ ఈజ్ శాంతి పీస్.
1: ఈ శాంతి అనేటువంటిది మన రోజు చేసినప్పుడే
0: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్
1: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
0: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
1: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్యధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
1: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
0: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
1: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా?
0: యు ఆస్క్ ఎనీబడి ఆర్ యూ హ్యాపీ?
1: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
0: If you put this question, what happiness I have? I have a big family, I have many children, I have to bring them up, I have to get them married, I have many responsibilities to discharge.
1: ఈ నాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
0: Today there is no strength. All of us are weak because we are separating satya and dharma apart from each other.
1: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
1: రెండింటిని ఏకం చేయాలి.
0: వీ షుడ్ కంబైన్ దెమ్.
1: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి లభిస్తుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ unified, you will have your aim fulfilled, goal reached.
1: Kani ee rendittini manam veru veru chesinappudu divide avutundi.
0: When once you set them apart, you are dividing them.
1: Ee divide ainappudu ivu etta vastundi satyam, etta vastundi dharmamu.
0: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
1: Ee naadu puru satyam chaduvarandaru kodanu దీన్ని వేరు వేరు చేయటం చేతనే అయినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి కోరుకోరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
0: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
0: Therefore, this unity is essential in every aspect.
1: ఆధ్యాత్మికమంటారా
0: spirituality, we say.
1: ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే అనేటువంటి ఆధ్యాత్మికం.
0: The spirituality means that which is ephemeral and that which is eternal, that which is mundane, which is permanent.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
0: Then only we will have true strength.
1: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: Therefore, the unity of these three is essential.
1: నీవు ఒక సంకల్పం చేశావు.
0: You have one thought.
1: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే,
0: when once you express your thought,
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: Others will be able to understand.
1: బోధపడినప్పుడే,
0: when once they understand,
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: They will know its meaning in the correct spirit.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
0: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
1: మన దేహం ఉంది.
0: హియర్ ఇస్ ద బాడీ.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
0: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద లింబ్స్.
1: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
0: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
1: అయితే ఇది ఎందుకు ప్రధానము?
0: Why is it main thing important?
1: దీని ప్రధానత ఇచ్చినప్పుడే,
0: when once we take it as main thing,
1: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
0: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: Therefore, the strength is not merely confined to, limited to body alone.
1: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
0: Therefore, to begin with, we should keep this body hale and healthy.
1: చూడండి, మనం పూజిస్తున్నాము.
0: We take food.
1: పూజించినప్పుడు దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
0: Never consider that you are eating for the body.
1: కానీ మైండ్ కూడా కొంచెం పూజించాలి.
0: The food is necessary for the mind also.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
0: then once the food is given to the mind,
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
0: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
1: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
0: యు ఆస్క్ ఎనీ డాక్టర్, వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
1: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
0: దే ఆస్క్ సార్, డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
0: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్, intellect also would be weak.
1: Manasu, buddhi, chittamu, indriyamu, antakarana anniti endukulanu ekamainatundi ee deham.
0: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakarana.
1: Annintikini antakarana atyavasaram.
0: Inner senses, antakarana, are most essential.
1: Kani daniki matram manam ee matramu lakshyam cheyakunda ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ద ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏ ఒక్కదైనా చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: Therefore, in every aspect, we should unify, we should combine, bring about harmony.
1: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
0: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
0: When once purity is established, then only we'll have the proper form of the divinity. Therefore, for every aspect, we should assume a specific form. The one who understands it well will study properly in the correct way. Without proper understanding, you may read any length, any long hours, it's all useless. First we have to understand perfectly.
1: Understanding cheskunte dani yokka lotulu yotta kuda telustundi.
0: Then once we understand, we will know, notice its depth and profundity.
1: Kaluka unity anetundi annitiki chaala goppadi.
0: Therefore, unity is highest and noblest of all.
1: Kaluka ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు,
0: when one's body and mind are united,
1: ఈ బుద్ధి అనేటువంటిది తనంతట తానే వస్తుంది.
0: Intellect follows automatically on its own.
1: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
1: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్, కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
1: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
0: మైండ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
0: మైండ్ is the combination of thoughts. The thoughts constitute the mind which is powerful and strong. This is the kerchief.
1: Kerchief anetundi em cheyindi daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions. Because the threads which are closely interwoven, you could find the kerchief
1: here.
0: Therefore, we should train the mind, control the mind to begin with.
1: Seyohi jnanabhyasat jnanadhyana visishyate.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only, one can control the mind. And then only we will be able to keep our memory retention much more than before. Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there. Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses. What effort should we make to combine all these four?
1: Organization chala chakkaga undala.
0: There should be correct, perfect organization. Then only you will have Shraddha, the sincerity, steadfastness, bhakti and devotion. For steadfastness and devotion, one should practice. Then once you practice like this, everything will be fine and perfect.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి సాధించవచ్చు.
0: Anything can be achieved, accomplished by practice only. You cannot do anything without practice. The food is there, served on the plate. In order to eat, you should give some specific work to your hand to pick up food and eat. When these two do not act together in unison, you cannot eat at all. Without this duality, you cannot visualize non-dualism. Therefore, faster develop unity more and more.
1: Purity.
0: Out of this unity only, you will grow purity. When one has purity, you will experience the divinity. So in order to attain divinity, we should unify these two, unity and purity. With this unity, everything would be set right. Today, no one is attempting to bring in this unity. Without this unity, you cannot reach the state of purity. It is impossible. Therefore, everyone must practice. And out of this practice, you will be able to acquire. And thereafter, you will be doing perfect action. And then you will be free from this karma or bondage. When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically. You think that karma action is bondage? No.
1: The bondage kane kadu.
0: It is not at all bondage. It is this bondage that takes you to
1: liberation.
0: Liberation is not the state that could be attained by repeating God's name, Ram Ram. Many people ask Bhagwan, Swami, when are we going to be liberated? Bhagavan replies, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated. Therefore, you should undertake spiritual practice for every aspect of life. Without sadhana, spiritual practice, nothing can be attained.
1: Vidyarthulara.
0: Students, boys and girls,
1: meditation chestunnamemo antaru.
0: We say that we are meditating.
1: Meditation is empty.
0: What is meditation?
1: Manasu ekatvanga chesukovadam meditation.
0: One pointed attention of the mind is meditation.
1: Anni vaipula paragatunnatundi oka manasunu oka margamlo pettali.
0: The mind which is wavering in all different directions will have to be one pointed, single mindedness. Then only it's a straight method to reach the destination. Mind goes on wavering hither and thither. We should be cautious when mind starts wavering. We make all attempts in order to see that mind does not waver. It does not move in different directions. So we should have concentrated attention, single-pointed attention on this mind such that it would not waver. In this world, the wavering nature has become quite natural. It is not natural at all.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు కానీ నిజంగా నేచురల్ కాదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్ బట్ ఇట్స్ నాట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
1: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
0: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct. Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangatve nisragatvam, nisragatve nirmohatvam, nirmohatve nisragatvam, nisragatve jivanmukti.
0: Therefore, it's only out of good company we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally. Therefore, to develop concentration, we should not allow our mind to waver. Many people do it in this way.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
1: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
0: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
1: ఇది అంత నిమ్మిడితనము ముక్కు తట్టు చూడాల.
0: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసు.
0: Therefore, your view should be on the tip of the nose.
1: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటికి అయిపోతుంది తిరిగి క్లోజ్ అయిపోతుంది.
0: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
1: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
0: నార్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటలీ.
1: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
0: ఇట్ ఈస్ అర్ధ నిమీలిత half closed eyes.
1: అప్పుడే కొంచెం half closed గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: And then you can reach directly.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
0: Therefore, we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
1: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
0: And then only you will hold on to the correct spiritual path.
1: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
0: you may not be doing anything.
1: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
0: When once that concentration is so powerful and strong within you, you will be achieving, attaining all the rest of the things to follow.
1: Kanuka, meeru rest of the people aa vidhanga bayata vaallanu taginatvanti oka sthitilo teppinchali.
0: Therefore, we should practice and also help others, all other people, to follow your example.
1: Kevalam mana inti varini maatrame shantiga pettadam kaadu.
0: It is not enough. You and your family members are in peace.
1: Kaani meeku చుట్టు ప్రాంతంలో ఉండేటువంటి వారికి కూడా శాంతికి దిద్దవాలి.
0: ది ఎంటైర్ నైబర్హుడ్ షుడ్ బి పీస్ఫుల్.
1: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
0: వెన్ ఆల్ ఆర్ పీస్ఫుల్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బి ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టిని మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు గాని మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ sort of jhana meditation.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
1: ఒకే నామం ఉండే ఉండాలి.
0: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అంతేగాని పది నిమిషానికి మార్చకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
1: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అదే డివినిటీ చేయబడుతుంది.
0: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడా కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతటా తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్, మెడిటేషన్ ఈజ్ నాట్ డన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
0: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్,
1: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని ఒక జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
1: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
0: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
1: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
1: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
0: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ద వేర్ గోల్.
1: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
0: విత్ దట్ ఫెయిత్,
1: నమ్మకం రెండు నయనంబు లేని అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు,
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
1: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
0: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
1: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికే మనం జపం చెప్పలు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
1: చాంటింగ్ చేస్తూ రావాలి.
0: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్,
1: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
0: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: They sit and meditate. What they do, we don't understand.
1: Kani manaku understanding ayyadi ante kusthotamu kallu musukotamu.
0: What we understand by meditation is to simply sit with closed eyes.
1: Ee kuchunnatunte vaadu sariyainatunte manasu tho kuchovali.
0: The one who sits for meditation should have concentrated mind.
1: Uttamota manam koralasindi okate.
0: What we should aspire for is only one.
1: Concentration is all necessary.
0: Concentration is most essential.
1: When
0: once the concentration is total, all the rest of the things will be perfect. Therefore, we should sit for meditation in the correct posture. Some sit in Padmasana in the correct posture. Though they sit in Padmasana, mind goes about everywhere. We should not allow our mind to go around. When once the mind has got this single pointed attention, you can certainly attain. We should know this truth.
1: Truth is God.
0: God is truth.
1: Truth is God.
0: God is truth. So we should understand clearly the unity of these two. Truth is God and God is truth. Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity. It is not enough if you merely think. You should have total faith in the very existence of the divinity. Many people worship every day. Though they worship, they just do it mechanically. What they do not know themselves. They repeat so many names. For example, when once they Keshava Namaha, they should think of Keshava only. So whatever we say, we should know the meaning of every word. You may be thinking, what is that Swami is doing? It's not enough if you merely love. You should teach the life of love clearly to everybody. Then only you will have the correct energy, the proper strength. You find so many bulbs here. Though there are so many bulbs, light is one. When this light is one, there may be any number of
1: bulbs.
0: Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani. Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ట్రూత్ ఎక్కడ చూసినా ఉంటుంది.
0: దిస్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడ ఇక్కడ సత్యము.
0: హియర్ ఈజ్ ట్రూత్.
1: ఇదే సత్యము.
0: దిస్ ఈజ్ ట్రూత్.
1: ఇదే సత్యము.
0: దట్ ఈజ్ ట్రూత్.
1: చెప్పుకుంటే అంత సత్యమే.
0: Therefore, you find truth everywhere, all over.
1: కనుక భగవంతునికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
1: ఏ విధంగా చేసినా కానీ సరియే.
0: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
1: కదిని గట్టిగా పట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ప్రాచీన ఋషులంతా కూడాను
0: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్
1: వారు ఎన్నో సాధనలు చేశారు.
0: దే హావ్ అండర్ టేకెన్ మెనీ స్పిరిచువల్ పాత్
1: కానీ కట్ట కనపడికి ఏం చేశారు, వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
0: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
1: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసింది.
0: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
1: తాను చేసేటువంటిదంతా కూడా తన కృత్రిమమైనటువంటి
0: వాట్ ఎవర్ దే హావ్ డన్ ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
1: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
1: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో తీగల.
0: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ దట్ సెల్ఫ్.
1: నమ్మకం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
1: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
0: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
0: యాజ్ యూ లిసన్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్.
1: వింటే కానీ అర్థం కాదు.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
1: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
0: Not simply listen about it, you should also consume and know the taste.
1: ee vidhanga chesukoni okadaniki okati tarchukoni kalatharki confusion ayipoyi depression ayipothundadi.
0: But what we do is we go on mixing up things, making a mess of it, and land up in confusion.
1: Andu ee naadi yuvakulantaru kudanu ee meditation anedi chaala chestunnaru.
0: Many youngsters are following meditation techniques.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివినిటీగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్, అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటిదంతా కూడా వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యు హావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
1: కానీ అందరూ ఏదో కొత్తదైనా,
0: బట్ హౌఎవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, full faith on existence, and proceed henceforth.
1: Kalaga mere faith chaala important.
0: So faith is very important.
1: Nammakam rendu nayanammu ledi.
0: Today we have lost both the eyes of faith.
1: Andulayenu avani endu.
0: Today in this world we are completely blind.
1: Completely blind ga untunte kuda manchide.
0: We are completely blind, it is good to some extent.
1: Kani konja samayamlo adi blind ga untadi, konja samayamlo adi drishyanga kanipistundi.
0: Sometimes we are blind, at times blurred vision, there is a kind of shifting from one position to another.
1: Kani aa vidhanga meer shifting ki pokoddu.
0: You should not shift your vision like that.
1: Ekatvanga untundali.
0: There should be oneness in every aspect.
1: Kani idi aa vyaktini batti cheppavasu.
0: This can be stated at the individual level. It is not make it. It is not possible to view it in a uniform way, in a uniform pattern. If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter. If it is not possible for you to do anything, at least do Namasmarana, chant the glory of God.
1: Bhajan Abhinasa Shanti Nahi.

0: wings to fly high.
1: క్రిందికిదిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ము. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: Kanuka pasuttamu manavudu kante kinda sthayilo unnatundi.
0: Animal is below the level of man.
1: Daiva sthanamu manavuniki pai sthanamlo undetundi.
0: Divine is above man.
1: Kanukane manavudu madhya lokamlo untunnadu anaga madhyalo untunnadu.
0: Man is in between the two.
1: Itti madhyalo undinatundi manavatvanni manamu ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్, బట్ యెట్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్, సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి ఒక దుస్సంగము చేతనే ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే tell me your company, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చెయ్యాలి.
0: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
1: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్ప అయినా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టములు ఎందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చెయ్యాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డీప్ డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హిస్ ఇన్ బ్యాడ్ కంపెనీ, డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హి సేస్ హలో, సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి ఒక చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా.
0: అటువంటి
1: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఇస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character, not social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: అనగా మనసు చెలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady look are absolutely important.
1: ప్రతి దానికి కూడాను గడియారం పెండులం వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాని ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should not look at his face.
1: What a bad boy.
0: He's a very bad boy.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏ మాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటారు,
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రం అంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
1: it shines.
0: The moment dust is off, it remains pure. When it is pure, you can mold it in the way you want. Such iron piece can be made into
1: round. ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్ అండ్ ద యాంగ్జైటీ.
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: when the dirt is free,
1: ee malinyam undinanta varaku kudanu agni samskaram em maatram jaragadu.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: Kanukane prati manavudu kudanu samskarimpabadali.
0: So everyone must be refined.
1: Samskaram ante emiti?
0: What do you mean by this refinement?
1: Danilo unnatundi malinyanni dooram cheyatamu, gunanni poshinchatamu,
0: removing all the dirt and keeping up its quality.
1: Ee jagat lopala manam tine padarthamulanni kudanu sahajanga srushtimpabadutunnayi.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
0: we eat rice,
1: వేడలు తింటున్నాము,
0: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of material.
1: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలమే వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
1: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
0: అండ్ ది రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
1: Gold silver idantha kudanu mattito koodi untuntadi.
0: Silver, gold, diamond are full of this mud.
1: Aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
1: Agni samskaram cheta dinni kontha varakunu parishuddhamaina tuti yokka metal ga tayar chesukovali.
0: Therefore it must be purified, it must be processed in fire.
1: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
0: Then you can make jewelry out of it.
1: Kanaka prati daniki kudanu oka samskaram untundali.
0: So everything needs refinement.
1: ఇది బట్టగా ఉంది.
0: This is cloth.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
0: Prior to that, this is
1: cotton. ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: This cotton has got so many seeds and many others.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: And we have to extract the thread out of it.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: The threads must be interwoven so as to shape
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: ఆల్ దట్ యూ స్టడీ హియర్ ఈస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
1: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఈస్ ఆల్సో నీడెడ్.
1: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదది.
0: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్ యు కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: వన్ మే హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్ బట్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ క్వాలిటీ.

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: life. ఆదర్శవంతమైనటువంటి ఒక దీనిని మనం అందరికి అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా గాని ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందు కూడా ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వి హావ్ టు సీ దట్ వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: Village head is respected by villagers.
1: దేశములో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to safeguard and uphold the culture of Bharat.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: Anyone of any country for that matter should keep up their own culture.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: This is the significance of education.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: We should have proper, exact, correct relationships today.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: You don't need to hate anybody.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: You should choose a correct person.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హావింగ్ ఏ ఫూల్ యాజ్ ఏ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఏ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఏ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఏ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్తేకం వచస్తేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: The one who observes purity in this trinity, harmony of thought and word and deed,
1: manasulo okati maatalo marokati chetallo inkokati chesetunte vaani e maatram kuda daggara chechavadu.
0: Never allow any person to be near the one who thinks in one way and in another way.
1: Vedanta paribhashalo pindu manas anyat vachas anyat karma anyat duratmanam annadi.
0: It's only the wicked man whose thoughts, actions and speech words away.
1: ఈ మూడింటి ఏకత్వాన్ని వాదించినటువంటి వాడే నిజమైన మనిషి అంటారు.
0: The one who has the perfect harmony of these three.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: కనుక నీ అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
1: కనుక మనం డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెలింగ్ ఒక్కటే.
0: స్పెలింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంత మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపములు చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: నట

0: సజ్జనుడి సేవలు చేయాలి.
1: తల్లి,
0: తండ్రి, గురువు, పెద్దలు, ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావు అంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: It amounts to love for God.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులయందు ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present in all being.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావముల చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: Therefore, it's proper feelings. You should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా కొంత శ్రేయస్ కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, వీ షుడ్ అబ్జర్వ్ సర్టెన్ లిమిట్స్ ఫర్ అవర్ ఓన్ వెల్ఫేర్.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాళ్ళతో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, అందరికి నమస్కరించు తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది, ఇతరులు కూడా మనం తిరస్కరించు.
1: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
0: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు,
1: so long you are a student,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: Don't bother about other matters.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: Here we find students, boys and girls.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: Boys should remain as boys.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీ ఈ విధమైన పెడమార్గం పట్టితే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్
0: యువర్
1: పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: If you don't worship God with both hands,
0: nonu navanga harikeerti nuduvaneni.
1: If you don't sing the glory of Lord with full throat,
0: dayayu satyambu lonata talupadeni.
1: If you don't have compassion and truth
0: within, kaluganeetiki tallula kadupu chetu.
1: Why should they be born at all to their
0: mother? Enduku talli garbhanni noppu pettadaniki?
1: Why should they be born at all to the mother to
0: suffer?
1: What for?
0: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈజ్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty? Kaka ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundali.
1: In this tumbler there is water.
0: Intlo manam paalu poyalante etla postavu?
1: If you want to pour milk there,
0: how do you do it?
1: Don't remove water.
0: Tirigi paalu poyali.
1: And then fill it up with
0: ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: Kanukane mana hrudayam lopala pavitramainatundi bhavamulu, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ది ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ యాజ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్స్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ది కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొకటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెండ్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబస్ ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసే, ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: కొలాప్స్
1: విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి.
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయస్సు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యలు యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: షుడ్ బి ప్యూర్.
0: కనుక మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్,
1: ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవన్ ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్
0: లవ్. అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్
0: నిన్న చెప్పాను
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thoughts in the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks, the legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paadam astakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ను చూస్తున్నారు, హార్ట్ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి హార్ట్ అంతా.
1: హార్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సెక్రెడ్ అండ్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarva karmalu kuda chittasuddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal var undetunte vaadu
1: Tamil Nadu. In Tamil Nadu.
0: Ayan cheppetunte vaadu.
1: He used to say.
0: Chittasuddhi odu unnai pooja seidane chikkirame vandarame rama rama ani padi vaadu. Chittasuddhi odu unnai pooja seidane naa chittasuddhi tho ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not so ordinary.
0: ఎన్ని యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలి కుళితొరు ముత్తడితేని కైనడువ

0: కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ డివోషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ దీనిని
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలవ్ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతి ఎల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: Human being should die as a human.
0: పశువుగా చావకూడదు.
1: He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవాలి. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: It is enough if he leads the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ, మధుర మధుర.

0: బుర్రు మనచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీలిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి వీడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూప
0: మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ బై ఎఫర్ట్ యూ కెన్ గెట్ అండ్ అక్వైర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్.
0: ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా కూడా పోతుంది పక్షి.
1: ది బర్డ్ ఇఫ్ ఇట్ మేక్స్ అన్ అటెంప్ట్ టు ఫ్లై ఇట్ కెన్ గో ఎనీ డిస్టెన్స్.
0: ఇష్టం లేకపోతే ఇంచైనా ముందుకు సాగదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు డూ ఇట్ ఇట్ కెనాట్ మూవ్ ఈవెన్ అన్ ఇంచ్.
0: కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనం సాధించి పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి సల్పాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ అన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatu netanu needaga jantapachiga taanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana Matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: human beings. Manavatvani vikasimpa chesetundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణమేమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: ది రీజన్ ఫర్ దట్ ఈస్ ఇట్ ఈస్ ది హ్యూమన్ ఫామ్ అండ్ హ్యూమన్ నేచర్ దట్.
0: ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యు కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యు కెన్.
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆఫ్టర్ రీడింగ్ ది టెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ హ్యావ్ రెడ్ ఇన్ ది.
0: కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ అటెన్షన్ టు పీపుల్ హు గివ్ లెక్చర్స్ యూజింగ్ దర్ థ్రోట్ బట్ ప్రాక్టీస్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్ బై అస్.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: మానసిక పరిణామం జరగాలి.
1: Transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాలు నిర్ణయించిన యొక్క విషయాలను చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, రికగ్నైజింగ్ యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhanalu avasarama ani kontha mandi ohistu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: Deeniki chinna udaharanam,
2: kevalam neeru posi posinchinatha maatramla mokka abhivruddhiki raadu.
1: The plant would not grow just by watering it.
0: Daniki ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దై ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగ కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగ కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: Ikkada manamu brothers and sisters ani bhavistunnam.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: Mana satya sai samastaliyandu brotherhood of man, fatherhood of God ani ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్ నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: బట్ ఇఫ్ యూ హావ్ నాట్ గ్రోన్ టు దట్ స్టేజ్, ఇఫ్ యూ డూ నాట్ యాక్సెప్ట్ రెగ్యులేషన్స్ ఎస్ ఎ ఫెన్స్, యూ విల్ నాట్ హ్యావ్ ది ఫ్రూట్.
0: ఇక్కడ మనము

0: ఉండినా కానీ అతను నీ బ్రదరే. జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఇస్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దోస్ హు ఆర్ ఇన్ అమెరికా జర్మనీ ఆర్ రష్యా, దే షుడ్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: ఈ సాయి యొక్క సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరు కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: దస్ this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontamandi paschatyalu memu aada maga rendu kalisi mem bhajan chestuntamu pratyekanga aada varu veru maga varu veru undadaniki veelu kaadu idi maa sampradayamu maa modalu nunchi vachinatundi culture ani vaaru cheptu untaru. Aa culture nu maarchukovali, adi maarchinappude nee bhaktulu avutaru, kaani naa culture naa culture ani nee pothuntunte nee ee naatiki nee bhaktulu kaavu.
1: Some westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: Ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kaani videshiyulu kaani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: దిస్ ఇస్ ది స్పిరిచువల్ పాత్.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడమని మహావీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అర్జునుడే ఈ మనసును నేను అరికట్టుకోలేను అంటున్నాడు.
1: ది గ్రేట్ హీరో అర్జున టోల్డ్ కృష్ణ, ఐ యామ్ అనేబుల్ టు కంట్రోల్ మై మైండ్.
0: కనుక ఈ మనస్సు ఒక పిచ్చికోతి వంటిది.
1: యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వీ విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the మహిళా విభాగం.
0: ఇది సేవా దళము.
1: The middle finger is the seva.
0: ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముకుండాది ఇక్కడ.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: It's only when all these five work together can we achieve a task.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సంస్థలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: Here in all our organizations to think that each component can be individual and independent is not possible.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: They should be like the many rivers which go on joining.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the డివైన్ సాయి దే షుడ్ బికమ్ వన్.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటుంది.
1: హియర్ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ట్రబుల్డ్ బై సమ్ డౌట్స్.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: హియర్ in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.

0: We are making an attempt to have some individual person who will be the leader
1: for each church.
0: How do we determine
1: and decide?
0: Who is to establish the leadership? Some others too have got
1: misconceptions. భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
0: సమ్ పీపుల్ థింక్ దట్ డిపెండింగ్ ఆన్ ది వ్యూస్ అండ్ నోషన్స్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ ది డివోటీస్ దే షుడ్ ఫార్మ్ హూ ది లీడర్ ఈస్.
1: ఈ విధమైనటువంటి యొక్క కలతలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటారు చూడండి, అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
0: If these methods are adopted, there it will become something like an election in politics.
1: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కూడా చచ్చిపోతాయి.
0: In such an election, all aspects of love completely disappear.
1: Mana premanu kodanu manamu durvinyogam chestuntam.
0: We will be misusing our love.
1: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
0: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
1: Aa selectionu central test dwara povali.
0: We should accept selection and not election.
1: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
0: They should not make an attempt to divide and discuss things in their own way.
1: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు యందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
1: పుట్టెడు బియ్యములో చిట్టెడు మెతుకులు చిక్కకుండా ఉండవు.
0: ఇఫ్ యు హావ్ సెవెరల్ బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ ఆల్వేస్ టు ఫైండ్ ఎ ఫ్యూ గుడ్ గ్రెయిన్స్.
1: సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
0: సిన్స్ we are all ordinary human beings, some in the large number will be making some
1: mistakes. Anta matram cheta samasthalaku e matram kodunu debba tagaladu.
0: Because of this situation, this organization as such is not going to
1: nijamuga satya sahaya samasthalu chestunnatundi tyagamu vannanaatitam.
0: Truly the sacrifice being made by the satya sahaya organizations is beyond
1: ee annintiki kodunu mee premane moola karanam.
0: For all these things it is your love.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Sahana bhavatu sahano bhavantu ani aneka vidhamuluga kodunu vedam uchcharistu untundali kaani aa sahanam aneetundidi purvam nunchi kodunu పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ది వేదాస్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ పేషెంట్స్ అండ్ ఫర్ బేరెన్స్ దాట్ వాజ్ ఓన్లీ టాకింగ్ బట్ టుడే ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ షోయింగ్ వాట్ ట్రూ ఫర్ బేరెన్స్ అండ్ పేషెంట్స్ క్యాన్ బి.
1: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కంటిది కాదు.
0: This kind of forbearance and patience can come only through love, not through any other.
1: చిన్న ఉదాహరణమే చూడండి.
0: Look at a small example.
1: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
0: There are so many wealthy people who have come.
1: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
0: There are so many people who have enjoyed comfort.
1: ఒక్క క్షణమైనా నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
0: Many who have never done even an iota of work by bending have come here.
1: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
0: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
1: అలాంటి సుఖపురుషులు, అలాంటి శ్రీమంతులు, అలాంటి ధనవంతులు, అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
0: Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they're putting.
1: ఏ అనుకూలములు కూడాను ఆశించటం లేదు.
0: They are not wanting to have any kind of.
1: ఏ సుఖాన్ని కూడాను వారు వాంఛించటం లేదు.
0: They are not wanting to have any.
1: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
0: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
1: ee sahanam anekuntidi mari ye samastha endukani ye yokka samaveshamul endukani labhinchedu.
0: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
1: Ante kaadu inka inka aneka samasthalu endu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktulu varaku kudanu enni rakamainatundi sevalo chestunnaru.
0: Not only this, in several of our organizations, starting from young boys until old people,
1: swartharaitamainatundi seva okka satya sai samasthri endu maatrame untundi.
0: selfless service can be seen only in the Satyasai organizations.
1: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
0: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
1: Krishna జిల్లాలో కూడాను కృష్ణ పుష్కరాలు కూడాను ఉన్నవనని జరిగినాయి.
0: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
1: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూచినటువంటి కన్నులకే అర్థమవుతుంది, కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
1: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడాను సహించుకొని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
0: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand the
1: patience. యొక్క పుట్టిన పండుగ వస్తున్నదని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లియందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
0: మెనీ మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ రిగార్డింగ్ దట్ సర్వీస్ టు ది డివోటీస్ ఆఫ్ స్వామి ఈజ్ సర్వీస్ టు స్వామి అండ్ దట్ స్వామిస్ బర్త్డే ఈస్ కమింగ్ వెరీ క్లోజ్ సచ్ పీపుల్ అట్ ధర్మవరం అండ్ అట్ అనంతపూర్ వేరియస్ ప్లేసెస్ దే హావ్ బీన్ డూయింగ్ సర్వీస్ టు ది డివోటీస్ ఇన్ ది ఫీల్డ్.
1: మానవ సేవే మాధవ సేవ అని రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కానీ సత్యసాయి సంస్థలు ఏంది ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satyasai organizations service to man is service to
1: Prema God. Swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
0: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ వితౌట్ సింకింగ్ ఆర్ వితౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
1: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
0: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
1: Karma swaroopani dharinchali.
0: They should be given a form of practice.
1: Prati okkaru kodanu anubhuti lopala manam ee yokka aashayalanu nirupistu raavali.
0: Everyone should establish these decisions in practice.
1: Kontaru konni konni samayamunandu mana nibandhanalu ullanginchi pothuntaru.
0: Some people on some occasions they transgress.
1: Leka mana yokka aashayalu kani మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
0: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
1: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
0: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
1: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
1: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
0: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
1: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
0: అవర్ వర్క్ ఈస్ విత్ లవ్.
1: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
1: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
1: దివ్యాత్మ స్వరూపులారా ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
0: దివ్యాత్మ స్వరూపాస్ ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
1: నేను స్టేట్ ప్రెసిడెంట్నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని కానీ సమితి అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక
2: ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
0: Such as those who have such pride should be removed from the position of authority.
2: నీవు కేవలం సేవకుడిగా నీవు తయారు కావాలి, కానీ నాయకుడిగా నీవు తయారు కాకూడదు.
0: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
2: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫర్.
2: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
2: ఇంకా రెండవది అసూయ.
0: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
2: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
0: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
2: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
2: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
2: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: The divine and sacred human nature is changed by him into a demoniac nature.
2: Kanuka ee asuya aneetvanti oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
0: We should not allow this demon of jealousy to enter us.
2: Inga aadambaram.
0: Now comes the exhibitionism.
2: Vaare edo chakkaraga amma chakra pongala chesi pettaru bhajanaku nenu ipoddu laddu cheyali ani aadambaranga pokoddu.
0: This exhibitionism consists in feeling that one bhajan mandali has made laddus today and I should make an equal sweet.
2: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
2: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
2: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
2: Dhanamu dakshista roopam annaru.
0: Wealth is the form of Lakshmi.
2: Daniki kuda manam durvinivam chesthe mana lakshyanni durvinivam chesinattuntu varamatham.
0: If we misuse Lakshmi, it means we are misusing our goal.
2: Avasaramainatundi oka samayam vachinappudu tappaku nee entaina kuda nee jeevithanni darabosi rakshinchu.
0: When there is a need, you can spend any amount.
2: Anavasaramainatundi vishayallo peru pratishthana nimittamai dhanaanni matram vyayam cheyakoodadu.
0: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
2: Kanuka oka chinna maroka vishayamu.
0: There is one other instance.
2: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
2: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
2: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
2: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
2: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చం ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
2: ఒక చిన్న ఉదాహరణ మీకు చూడండి.
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
2: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
2: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
2: ఇంత గొప్పగా జరుగుతుండాలని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
2: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
2: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్, దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
2: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
2: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
0: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
2: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
0: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
2: దీనికి డబ్బుతో పనే లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
2: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
0: బికాస్ our conferences are so programmed that there is no need for money.
2: Indulo dabbuto emaina sambandha bandhavyanni karipinchukunte okaru east okaru west.
0: If there is any
2: aneka vibhagamulu jaripothuntayi.
0: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west, so many divisions will appear.
2: Kanukani ee vidhamgane my life is my message. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
0: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthi Nilayam, so you must conduct your program.
2: మీ తిండి మీరు తింటున్నారు, మీ వసతుల్లో మీరు ఉంటున్నారు, ఎన్ని కష్టములకో ఎన్ని నష్టములకో ఎన్ని విధమైన బాధములకో గురి అయిపోయి సహనంతో మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
2: this. పనే లేదే,
0: there is no need for money.
2: కనుక ఇలాంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలి.
0: We must recognize it is these things that we should recognize.
2: కొన్ని రాష్ట్రాల లోపల చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను కొంత డబ్బులు వసూలు చేసుకునేటువంటి యొక్క తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: In some states, the wrong path of collecting money, even for small, trivial programs, is being adopted.
2: ప్రేమ స్వరూపులార, అధికారి అయినటువంటి వారు కొంతవరకు ఈ మార్గాన్ని అవలంబించినప్పటికీ మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రము అంగీకరించకండి.
0: ప్రేమ స్వరూపస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగ్గింగ్.
2: ఇంకా కట్ట కడపటి విషయం ఏమిటనగా, ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
0: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
2: దేశంలో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: From the time of the conference, each family to protect one poor man should be attempted.
2: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
0: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
2: ప్రతి కుటుంబం కూడాను, ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
0: Each family every day it should try and give relief to one person by giving him food.
2: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
0: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
2: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా, ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను, ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
0: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
2: నిజమైన సాధన ఏమిటనగా, అన్నదానము కన్నా అధిక దానం వేది.
0: The true sadhana says that giving food to a hungry man is
2: తల్లిదండ్రులకన్న దైవం ఏది.
0: Which God is there higher than the parent.
2: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
2: ఇల్లు గెలిచి రచ్చ గెలుచు.
0: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
2: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
0: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
2: వారిని నీవు పూజించు.
0: వర్షిప్ యువర్ ఫాదర్
2: అండ్ నీవు ప్రసన్నుని గావించుకో.
0: యు ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
2: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీతపము కన్నా సత్యశీలం ఏది.
0: Where is the God which is higher than the father and mother?
2: Daya kante ekkuva dharmam edi.
0: Where is the dharma which is on a higher pedestal than
2: Sujana sangati kanna chuda labham edi. Sujana sangati kanna chuda labham edi.
0: More than good company, what is there which is better and more profitable?
2: Krodambu kanna shatrutvam edi. Krodambu kanna shatrutvam edi.
0: Where is the greater enemy than anger?
2: Runamu kantenu narnaku rogam edi.
0: What is the disease which is worse than being indebted?
2: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
0: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
2: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది.
0: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
2: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
0: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్.
2: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది. అన్నం బ్రహ్మ.
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
2: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakal avutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
2: ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. స్వామి ఈ విధంగా చెప్పారని కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్లో అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళని అభివృద్ధి చేయదండి.
0: There is one other thing which you should note here. Because Swami has said like this, some ladies will go into the bazaar and begin to distribute food. Don't promote beggars by doing that kind of
2: thing. ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good. This will result in harm.
2: మనము ఎవరికి పెడుతున్నామో, ఎవరిని పోషిస్తున్నామో రెండో వ్యక్తికి తెలియకూడదు.
0: Whom we are giving such food and whom we are protecting, a second person.
2: ఇలాంటి ఆడంబరములు లేకుండా మన సమస్త యందు సోదరత్వాన్ని, పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
0: ఐఎమ్ హోపింగ్ దట్ విదౌట్ ది ఎగ్జిబిషనిజం ది బ్రదర్హుడ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్ అండ్ ది ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ప్రమోటెడ్ క్వైట్లీ.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: Karmanubandini Manushyaloke Jagattu Brahmamayamu. The world is full of Brahman. Brahmamayamaina Jagattu Karmamayamu. Such a world which is full of Brahman is also saturated with action.
2: Srishti anunade karma.
1: Creation itself is associated with action.
2: Kanuka dehane dehame karma.
1: Therefore, body itself is as good as action.
2: Karmanaga jiva siktiye.
1: Action refers to the power of life.
2: Jiva sikti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: Karmanusaramga dehamulu yerpaduchunnavi.
1: Bodies are forming on the basis of action performed.
2: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
2: Kanukane karmanu vandini manushyaloki.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the
2: body. ఏతావత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
1: The sum and substance of this is action means body.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
2: దేశ కాలములు ప్రకృతి వికారములు.
1: The time and place are associated with nature.
2: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
1: All the things are the result of action.
2: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
2: మంచి కాని చెడ్డ కాని.
1: Be it good or bad.
2: పాపం కాని పుణ్యం కాని.
1: Be it sin or virtue.
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: These are all manifestations of the powers of the Lord.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: Performing action is to sanctify one's life.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: For getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తుండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తుండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: Na maatalanniyunu nee mantramule.
1: Whatever word I utter, these are all
2: na cheryalanniyunu nee poojale.
1: All my actions are worship for
2: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata atitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వకర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగం నందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హీ హస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యూ ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: Whatever you do it as an offering to me. This was the command.
2: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: This particular offering I like.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: Without having love of the Lord, no devotee would be able to reach
2: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: The most important goal of a devotee is to please the Lord.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced the yagna.
2: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేర్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాస్,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddhamugane marutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatunte yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatunte yokka vaadopavadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంసరక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
2: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudavu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడైనటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
2: Itti samattamaina chittamunu abhirudhi parchukomani,
1: asking him to develop this kind of equal mindedness,
2: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
1: then only you would be able to achieve fulfillment in your action.
2: Ee vidhamuga aneka vidhamuluga kudanu ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: God is not a power which is associated with only attribute.
2: Sarvatra undinatvanti yokka samatattvam ani,
1: this is a principle which is all pervasive and omniscient.
2: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
1: this particular body is not merely born of devaki and vasudeva.
2: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
1: this is not the body which is born of Dasaratha and Kausalya.
2: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
2: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
1: దట్ ఈస్ వై హీ అడ్రస్డ్ అర్జున అండ్ సెడ్ వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్.
2: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
2: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైన సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: హీ సెట్ విత్ ఎ స్మైల్ యాజ్ హీ నోస్ ఆల్ ద మైండ్స్ అండ్ ఆల్ ద హార్ట్స్, వెల్ అర్జున, ఐఎమ్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ.
2: నా నేను అజుడు.
1: ఐఎమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్.
2: సర్వంతర్యామి.
1: ఐఎమ్ ఆమ్నిషియంట్.
2: సర్వజ్ఞుడను.
1: ఐఎమ్ ఆమ్నిప్రెసెంట్.
2: దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను.
1: ఐ ట్రాన్సెండ్ ఆల్ ద టైమ్ అండ్ ప్లేస్ అండ్ స్పేస్.
2: సర్వకాలములు ఎందుకు కూడాను నేనున్నాను.
1: ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ టైమ్స్.
2: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ, యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏయాన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు.
1: బాడీ మే బి చేంజింగ్.
2: ఆ కాలమునందు నేను ఆయా కాలములను కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
2: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
2: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
2: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
1: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
2: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
2: Buddham saranam gacchami annadu mottamota.
1: In the first instance he said Buddham saranam gacchami.
2: Idi kevalamu vyaktigatamainatundi.
1: This is individualistic.
2: Parakramakramina sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
2: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
2: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
2: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
2: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
2: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
2: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
2: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
2: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
2: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
2: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
2: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
2: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
1: This society may consist of a few individuals.
2: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different and it may have nothing to do with society.
2: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
2: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
2: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
2: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
2: Dharayititi dharmaha, jagatune dharinchinatvanti ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
2: Dharmam ante emiti aneetundi manam kontha vicharisthe aa padarthum yokka gunami.
1: When we try to find out the meaning of dharmam,
2: ee padarthum yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
2: Parartham yokka guna gunamu idi yokka yadartham.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
2: Parartame ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
2: Ade parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
2: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
1: Dharma is based upon parabrahma tattva.
2: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya, but he doesn't have the
2: Kanukane
1: body.
2: Kanukane Krishnudu dharma samsthapanaarthaya sambhavami yuge yuge annadu.
1: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
2: Kanukane dharma swaroopudu bhagavantudu.
1: God is the very form of dharman.
2: Kanuka dharmam anaga vishalamainatvanti yokka daivatvanni nirupinchetvanti dharmam.
1: Dharmam is one which proves broad nature and aspects of divinity.
2: Kana నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
2: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
2: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
2: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
2: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్ ఆఫ్.
2: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈస్ ఫుల్ ఆఫ్ ధర్మం, ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
2: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్,
2: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
2: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యూ ఆర్ క్షత్రియ.
2: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and war, waging a war is...
2: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
2: కౌరవులే నీ కాలం దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
2: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈస్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
2: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
2: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
2: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
2: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్ ఇట్ ఈస్ కోల్, ఇట్ ఈస్ నాట్ ఫైర్.
2: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్
2: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
2: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్ వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
2: చక్కెరకు తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
2: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు

0: దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: When it takes its natural form and shape, why should one be worried about it?
0: చక్కెరకు తీపి దాని సద్ధర్మము.
1: It is natural taste and natural dharma for sugar.
0: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: If it is
0: చక్కెర కాదు.
1: If sweetness is not there for sugar, it may be salt, but it's certainly not sugar.
0: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ న్యాచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ న్యాచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ న్యాచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ye vidhanga neevu praveshinchali ee sthita pratilakshanaanni drishti enduchuko.
1: Keeping the various attributes of sthita pragna,
0: ee mohamulu nirmoolam gaavinchuko.
1: You destroy all your moha.
0: Nirmamone ahankara satanti madagachyati chaanti aneekundi neevu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
0: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: డూ నాట్ గివ్ అప్ గాడ్.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
0: అదే మొన్న చెప్పాను, మానవత్వం అనగా MAN, man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
0: M అనగా మాయా రిమూవ్.
1: M stands for removal of maya.
0: A ఆత్మా సీ.
1: A stands for seeing of ఆత్మన్.
0: N నిర్వాణం అటైన్.
1: M stands for attaining nirvana.
0: మాయను నిర్మూలము గావించి,
1: రిమూవింగ్ ద రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్,
0: దైవాన్ని దర్శించి,
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్,
0: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
0: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
0: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
0: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: పీస్ ఈజ్ ఇన్హరెంట్ అండ్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted
0: vision. బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: Extroverted vision only an animal has.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: A man has introverted vision.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదుడు,
1: నారద
0: ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
0: కాని అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
0: ఈ దుఃఖమునకు కాని ఈ అశాంతికి కాని కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంక జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్.
1: He said so far so good. Well, have you learned ఆత్మా విద్య?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the ఆత్మన్ education.
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge of ఆత్మ.

0: పట్టినప్పుడే సర్వము నువ్వు పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you have,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you would have learnt everything else, then only you would have learnt.
0: తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంత మంచి మంచి వంటవాళ్లు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Canara, Mangalore Brahmins have come.
0: Meer kudanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meer chudali.
1: Should just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటాను అన్ని బాగానే ఉంటుండాలి. అబ్బాయి ఏ ఊరు వాడు, ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: And this lady said, well, that is not yet fixed.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంటవాండ్లు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగానే మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టడీస్?
0: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని శరత్ కుమారుడు నారదుని బోధించాడు.
1: శరత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: ఈనాడు మానవుడు,
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీఈస్ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత.
1: He is also subject to possessive nature and
0: తాను ఏమి చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
0: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: Things as if he has heard the entire world.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది,
0: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెన్ దెర్ ఆర్
0: నష్టములు,
1: సారోస్,
0: బాధలు,
1: పెయిన్,
0: విచారములు,
1: వరీస్,
0: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైన విద్యా సంస్థలలోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమన్న ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: దట్ ఈస్ వై వేమన హాస్ గివన్ ఏ వెరీ గుడ్
0: చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: ఇట్ ఈస్ ది ఫూల్స్ విల్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ మైండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ టైప్స్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ లెర్నింగ్ వన్ మైట్ హ్యావ్ ఏ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ గుడ్.
0: తరచి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఏ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే కుడ్ బి ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అలి ఉన్నాడు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీయింగ్ సో మచ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అట్ ఆల్. ఇట్ ఈస్ బెటర్ వి లెర్న్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: కనుక చావు లేని చదువు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్?
0: అదే ఆత్మ చదువు.
1: దట్ ఈస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకుంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దేర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దేర్ విల్ బి చేంజ్ అండ్ దేర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి ఒక పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్ ఏ విలేజర్ హూ వాజ్ అ లిటిల్ ఇగ్నోరెంట్ హీ వాంటెడ్
0: ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
0: బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
0: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టు లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్. అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు,
1: హీ వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: హీ వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ విల్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామాన్యంగా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాస్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంత మంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: ఎవరి పార్టీకి వారు సీట్ పైన పండుకున్నారు.
1: They began relaxing in the seats.
0: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
0: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
0: Endukante naa baru daniki em mattham ivvakoodu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
0: naa saamaanu neenem ostunnaanu ani bhraminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
0: Evaro prakkara unnatvanti vyakti hetcharinchadu, emitayya nee avastha, nee saamaanu nee talapaina pettukovatam emiti, kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, Sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
0: అయ్యో ఇంత సామాన్ మోస్తుంటే నా సామాన్ కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage
0: also. ఇవాడ నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఈస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్. బై కీపింగ్ ది లగేజ్
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: In the same way, Arjuna, you are having different
0: gopa vidyavantudave.
1: You are highly educated.
0: Inni nigraham galagadave.
1: You have got self control.
0: Mahashaktini sadhinchinatunti vadavu.
1: You have accomplished great tasks and
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞ శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు.
1: You are not the body.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము.
1: గెట్ అప్. అరైజ్.
0: లెమ్ము ధనుంజయ.
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఈస్ వెరీ పవర్ఫుల్.
0: న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
0: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరు గురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున పిండమిలో దిక్కుగలగరట ప్రారంభములు ఏమిటో.
1: అట్ ద ఎండ్ దెన్ వాట్.
0: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగడబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: last rites.
1: What is the reason for this?
0: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
0: Dhritam Rashtrani kihi Dhritarashtram. Tanadi kaanatvandi dhani tanadi ka bhavinchukune kunti vadu Dhritarashtra.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: You are also becoming a brother to him.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యూఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యూఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యూఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ రియలీ.
0: అజ్ఞానము.
1: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: అన్లెస్ యూ డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యూ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముందు దేహమందు.
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు.
1: ది ఇన్వెలర్ ఈజ్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు.
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టుగెదర్.
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే విల్ బి లివింగ్ సెపరేట్.
0: ఆటలాటల బొమ్మలాటలు ఆడించే.
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
0: సూత్రధారి ఒకడు కలడు.
1: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్ సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is the indweller jiva inside the body. There is God inside the heart. What is God in the body?
0: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: పరిగ. దేహప్రాంతిని దూరం చేసి
1: if you remove the delusion of
0: jiva brahma ikyanu sandhanamulo,
1: if you want to bring about the unity of jiva
0: nityanandam anubhavinchavannadu,
1: you have to enjoy the eternal bliss.
0: Brahmanandamulo cheravannadu.
1: Enter into the ananda
0: advaita anandanni artham cheskovannadu.
1: Understand the ananda of advaita.
0: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti sthita pragna drushtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the
0: sthita pragnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame.
1: Feeling or a sense of same entity all over, this is the
0: indriyalaku ematram kudanu vasham kaaka,
1: not being subject to the senses,
0: samadhi chittudai,
1: having a heart of
0: sukadukkamulanu,
1: sorrow and
0: mana abhimanamulanu,
1: attack
0: nindastulanu,
1: censure and praise
0: okkatiga bhavinchukuneetundi.
1: That is a feeling of treating all
0: ee anni kudanu bhagavat vibhutulaga visheshinchetundi.
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
0: అట్టివాడే నిజమైన స్థిత ప్రజ్ఞ.
1: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థిత ప్రజ్ఞ.
0: ఇటువంటి స్థిత ప్రజ్ఞుడై నా ఆజ్ఞ నీవు శిరసావరించమన్నాడు.
1: యూ బికమ్ సత్య స్థిత ప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్, హీ సెడ్.

0: One might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanam anantam.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantam.
0: Wisdom itself is infinite.
1: Satyamanu chupunade jnanam.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamulu avuta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedam aniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurveda maniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samaveda maniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, moodunu nenenani Gitacharya yokka nuduvu.
0: Gitacharya has declared, I am all the three, Veda, Vedangas and Vedakarta.
1: Kani nitya satyamunu gurtinchukonaleka pavitramainatuvanti jnana tattvanni manam artham chesukonaleka laukikamaina jeevitamunandu alaukikamainatuvanti avanchana cheta manavatvanni manam vismaristunnamu.
0: But unfortunately, we have not been able to recognize the truth. And therefore, we are wasting our life and time with worldly things.
1: Aite pavitramainatuvanti vangmayamunu aneka vidhamuluga vedamulu vidividiyainatuvanti padamula cheta vipulukaramukichi tadwara deshamunaku shabda bindulanu andinchutunnavi.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: Ee prakrutamainatuvanti deshamunandu prakantamainatuvanti oka tattvame daivamani bhavinchi ee daivam yokka anugrahamunaku patrulu kavalanani uccharinchinatuvanti yokka vakule rukkuluga marinavi.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yajna yagadi krutula cheta paramarthika tattvanu artham chesukoni divyatvamu pondavalanani vyakti aashishinchi tadwara yajnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices thinking that by such performance of sacrifices one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము ప్రేయో మార్గము మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్ దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కాని ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయం అవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సమగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న ఈ వృత్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము న్యాయము సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్ ఇన్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈస్ ఉపనిషత్.
1: మరణప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థం, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైన ఉన్నటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీడ్ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్. అండ్
1: గృహస్థ వానప్రస్థ సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయముగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అన్ట్రూత్.
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్.
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని,
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టర్న్.
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫర్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
0: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక, దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల యందు తోటల యందు తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: అరణ్యములయందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: Ivi chala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads is
1: sat aneetvanti padamu, sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking.
1: Ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: Kani ee samaya sandarbhamulo puraskarinchukoni aa padamunaku manu arthamunu teeskovalsi vastundi.
0: But we will have to take the meaning of that word in the context.
1: Ikkada sat aneetundi daniki kurchunta aneetundi arthamu atyavasaram.
0: In this context the correct meaning of this word is sitting.
1: Deeniki mundu upa ni aneetundi rendu padamulu untunnavi.
0: There are other two words before this word. One is upa, the other is ni.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishad avutundi.
0: When you put all these three words together it becomes upanishad.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukoni unnattuga alakinchatam.
0: By sitting near the one who has mastered veda లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక, విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్, ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యూ గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకంబులు, లోకస్తులు, లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపముడే.
0: ఆల్ ద వరల్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: బట్ యు ఫైండ్ ఇన్ మ్యాన్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ మ్యాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ మోర్ ఎక్స్ప్రెసివ్ వే కంపేర్డ్ విత్ అదర్ లివింగ్ బీయింగ్స్.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: జనరలీ వీ థింక్ దట్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ సీ, ఇయర్స్ విచ్ హియర్ అండ్ టంగ్ విచ్ టాక్స్.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
1: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
1: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిర్ంద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణ కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిజ్ విజన్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
1: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
1: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
0: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ది సెన్సెస్ అండ్ ఇంట్రవర్ట్ దెమ్, హీ వుడ్ బి ఏబుల్ టు డెవలప్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
1: ఇది మానవుని కంటే కూడా మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి. అసలు దైవత్వమే చైతన్యం.
0: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: వై ఇస్ ఇట్ దట్ వీ హావ్ ఏబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ ఎన్ అకాంప్లిష్డ్ మ్యాన్?
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: దేర్ ఆర్ స్మాల్ బల్బ్స్ హియర్.
1: ఆ స్తంభముల పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఆన్ ద పిల్లర్స్ దేర్ ఆర్ మోర్ పవర్ఫుల్ బల్బ్స్.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఇన్ ద మిడిల్ అండ్ ద సెంటర్ దేర్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ బల్బ్.
1: కానీ మన ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: దేర్ ఆర్ హియర్ ఫ్లడ్ లైట్స్ విచ్ గివ్ వెరీ పవర్ఫుల్ లైట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది కరెంటు ఒక్కటే.
0: బట్ ది కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది
1: వోల్టేజెస్. వ్యత్యాసంగా కనిపించవచ్చు.
0: బికాస్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ లైట్.
1: కనుక సర్వులు ఎందు, సర్వజీవులు ఎందు, సర్వత్రా కూడా ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది తమ యొక్క అంతర్తత్వమును లేక అంతరార్థమును గుర్తించుకున్నటువంటి వ్యక్తుల యొక్క తత్వం పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఫౌండ్ ఆల్ అరౌండ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్లీ డిపెండింగ్ అపాన్ టు వాట్ ఎక్స్టెంట్ వన్ ఈస్ హ్యావింగ్ అవేర్నెస్.
1: అయితే ఈ ప్రకాశము కొంతవరకు మరుగు పెట్టడానికి కూడా కొన్ని కారణములు ఉంటున్నవి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ కవర్డ్ బై సర్టన్ రీజన్స్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ కవర్స్ అండ్ అబ్స్టకల్స్ ఫర్
1: దీనినే ఆరు దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదము.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ దీస్ యాజ్ సిక్స్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
0: దీస్ ఆర్ డిజైర్, యాంగర్, గ్రీడ్, ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
1: ఈ యొక్క అరిషడ్ వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా దీనిని అరికట్టుతూ ఉంటుంది.
0: నాట్ మెర్లీ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ కవర్స్ అండ్ అబ్స్టకల్స్ ఫర్
1: దీనినే ఆరు దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదం.

0: కులమదము,
1: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
0: బలమదము,
1: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్,
0: యవ్వనమదము,
1: అసోసియేటెడ్ విత్ యూత్,
0: సౌందర్యమదము,
1: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
0: విద్యామదము,
1: అసోసియేటెడ్ విత్
0: ధనమదము,
1: అసోసియేటెడ్ విత్ వెల్త్,
0: రాజ్యమదము,
1: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
0: తపస్ మదము,
1: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
0: పెనల్. ఈ 9 విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
1: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లైట్ ప్రాపర్లీ, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
0: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యు వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ 6 ఎనిమీస్.
0: కానీ ఈ యొక్క మనతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
1: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
1: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
0: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
0: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
1: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
0: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే,
1: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
0: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కృషుల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
1: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ the skills, the intelligence and all their capacities have been able to produce very destructive weapons.
0: Oka chinna udaharanam atom bomb untundadi.
1: One small example, take for example atom bomb.
0: Hydrogen bomb untundadi.
1: Hydrogen bomb.
0: Ivi evaru srushtincharu?
1: Who has created these?
0: Manavuni yokka shakti sampatti chetane.
1: All these are the creatures of.
0: Deeniki evaru roopanni kaligincharu?
1: Who has given a shape for this?
0: Manavude.
1: It is the man who has given it.
0: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారము స్థానములను నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
1: It is the man who has given a shape, who has given the power, who has given the capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటమ్ బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
0: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషత్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
1: Just as atom bomb, today the all these 6 enemies and 8 prides have grown from us and have derived all their strength from us.
0: ఈ సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we'll have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam ante emiti?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. Prati manavuni yendu undinatvanti yokka divyatvame na yendu untundadi. Sarva manavulu kudano samanatvame. Jati mata bhedamulaku e matramu kudano avakasam ledu.
1: All people belong to only one caste and that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
0: Andaru okka prabhu yokka putrulame biddalame.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
0: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
1: If you take

0: pride arising out of wealth, this is something like a passing cloud. They come and go.
1: ధనము మానవునికి అవసరమే.
0: Wealth is needed for man.
1: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
0: But you should always exercise a limit for
1: ప్రతి జీవితం అంతా కూడా ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
0: The entire life is subject to various limits.
1: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: For example, in our physical body, the temperature must be 98.4.
1: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
0: If it increases even slightly and goes up to 99, then we are having fever.
1: మన దేహం లోపల 120/80, ఇది బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్ నార్మల్.
0: The blood pressure for the human system is 126/80. This is perfect.
1: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
0: On the other hand, if it is 90 and 130,
1: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురు చూడలేదు.
0: Similar is the case with our eyes. They can see limited light.
1: మితిమీరినటువంటి యొక్క వెలుతురు చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
0: If the eyes were to see excessive light, retina gets burned.
1: ఇదే విధంగా ప్రతి అంగం యొక్క శక్తి సామర్థ్యంలో చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
0: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
1: హద్దులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
1: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: In a life which is full of limitations, why should one be proud of himself?
1: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైం, వే అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: 9 చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జమ్మాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad smell.
1: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
0: This consists of bones and flesh.
1: అరసి చూడ పైన మురికి తోలు.
0: If only you examine, this is covered by dirty skin.
1: ఎప్పుడు, ఏ విధంగా మరణిస్తుందో.
0: When and in what form you are going to get death.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ, దీని తమాషలు తోలు బొమ్మ అన్నాడు. చెప్పు.
0: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ee vidhamainatunti yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramunku avakasame untundadu. idi ye maatram kudano manalo praveshinchadu.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: appude mana endundinatunti yokka chaitanyamu dedipyamananga prakashistundi.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudana untunnadi.
0: Consciousness is prevalent in all the three states of waking.
1: Stula sukshma karana mahakaranam endu kudanu ee chaitanyam untunnadi.
0: In stula sukshma and karana and mahakarana states also you are having this consciousness.
1: Moodu kalamulu endu, moodu lokamulu endu, మూడు గుణములు ఎందు కూడాను ఇది ముమ్మూర్తంగా నిలిచి ఉంటున్నది.
0: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్,
1: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: If you want to experience and have a vision of such sacred divine consciousness,
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: But you will have to make an effort to uncover the covers which are hiding this consciousness.
1: ప్రణతి. వెలుగునే వత్తిగలదు. దీపపు వెలుగు కలుగున
0: ఇఫ్ యు ఆర్ హావింగ్ ఏ కంటైనర్ ఆయిల్ అండ్ విక్ విల్ యూ బి ఏబుల్ టు గెట్ లైట్ ఆటోమేటికలీ లైక్ దట్.
1: కానీ ముట్టించువాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ లైట్ ద ల్యాంప్.
1: పువ్వులు సూది దారముంది పుష్పమాల తానగున.
0: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ థ్రెడ్ అండ్ దేర్ ఇస్ నీడిల్.
1: వుడ్ ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఏ గార్లెండ్. దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ మేక్ ఎ గార్లెండ్ అవుట్.
1: స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున.
0: యూ హ్యావ్ గాట్ గోల్డ్ అండ్ యూ హ్యావ్ గాట్ జెమ్స్, బట్ కెన్ యూ వుడ్ దే
1: కానీ చేసేటువంటి కంసలి ఒకడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ గోల్డ్ స్మిత్ హూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: విద్య గలదు బుద్ధి గలదు.
0: యు హావ్ గాట్ ఎడ్యుకేషన్ అండ్ యు హావ్ గాట్
1: గురువులేక లభ్యమగున.
0: But if you don't have a preceptor, will you be able to just understand?
1: పుస్తకంలో చూస్తుంటే A, B, C అక్షరాలు ఉంటున్నాయి కానీ పలానది A, పలానది B, పలానది C అని చెప్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా. లేకపోతే దేనిని A అంటావు దేనిని B అంటావు. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: In the book there may be alphabets, but there is need for one who can identify which alphabet is A, which alphabet is B, one who can indicate and who can point out.
1: Kanukane margadarshakatvam lekundina manam margani nadavalemu.
0: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and walk the way.
1: Atti anubhavagrudainatvanti sarvagrudainatvanti ఒక మార్గదర్శకుని మనం వెతుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ హూ ఈస్ ఆమ్నిషియంట్ హూ కెన్ షో ద పాత్.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదాస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వి విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి, వి విల్ ఫర్దర్ బి రూయిన్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఎక్స్పౌండ్స్.
1: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
0: ఇఫ్ వన్ బేసస్ ఆల్ హిస్ టీచింగ్ ఆన్ ది టెక్స్ట్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ప్రాపర్లీ.
1: అందరూ గురువులని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ టీచర్.
1: గురుతత్వాన్ని చక్కగా గురుతిరిగినటువంటి వాడే కావాలి.
0: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
1: గురుత్ అనగా ఏమిటి? తెలుసుకోవటము.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
1: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
0: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఏ విధంగా తెలుపుతుందాది?
0: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
1: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
0: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: క్రమక్రమేణా దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
0: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆత్మతత్వ, దెన్ ఓన్లీ వీ మే కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: ఏ పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరీతనం.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ will not be able to just say which is a bee.
1: Aakupatcha pachulanni chilukala vela palukuna.
0: All the birds which are green in color, can each one of them be described as a parrot?
1: Purugula pai paaraadadu puvula pai paaraadadu purugulu tummegalaguna.
0: All the insects which move on the flowers, can you describe them as bees?
1: Puli charmamu kappinatti gaadidata puliyaguna.
0: Just because a donkey puts on a tiger skin, can you call it a tiger?
1: Yenuganta balisi unna pandi yenuga unnatayya.
0: However much fat a pig may be, can you describe a pig?
1: Kanuka andarini kudanu manam samatvanga bhavinchukotam chala asadhyamainatundi vishayam.
0: It is not a proper thing to consider all people as equal.
1: Kani ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరుచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
2: డెవలప్.
1: తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: It is not possible to treat all people alike.
1: Mana kantiki ye color addalu vesukuntamo jagatanta aarangugane manam chudavachu.
0: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
1: Hrudayam premamayinappudu mana drushti brahmamayanga untadi.
0: If your heart becomes saturated with love, ప్రేమ లేకుండా
1: సర్వం బ్రహ్మమయం అంటే పదంలో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
0: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యూ మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
1: అనుకునే చైతన్యమైన తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: చైతన్య స్వరూపుడే,
0: యువర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
0: వీ డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలు మనం చేపట్టాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ types of sadhana which will be in tune with our own desires and our own goals.
1: Vilachi aduga cheraku pettuna bellambu.
0: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
1: Pippi gotti rasamu peelchakunna,
0: will it extract juice from the sugar cane?
1: Manamu aa yokka cherakunu chakkaga pippi gottinappude adi rasanga vastundi gaani, o cheruka naaku rasam, ee cheruka naaku rasam inte istunda? Eppatiki ivvadu. Danini baaga కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడా సహించి భరించేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సాధించాలి.
0: ఓన్లీ వెన్ యూ క్రష్ ది షుగర్ కేన్ యూ గెట్ ద జ్యూస్. బై మియర్లీ ఆస్కింగ్ ది షుగర్ కేన్ టు గివ్ జ్యూస్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: కానీ మనం ఆ స్థితిలో లేదు.
0: But we are not in that state.
1: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం, అంత మనం ఊపిపోతాం.
0: If anyone describes and praises as Indra, Chandra and various God.
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
0: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
1: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ష్రింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
0: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అండ్ సెన్సర్స్ మీ, వాట్ ఇస్ ఇట్ దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్?
1: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
0: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ నాట్ హర్ట్.
1: ఒకడు వర్ణించినా నేను పెరగదు.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ప్రైజెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిఫరెంట్.
1: నాది నాదే.
0: ఐఎమ్ మై సెల్ఫ్.
1: నా తత్వము నాదే.
0: మై ప్రిన్సిపల్
1: నా సత్యము నాదే.
0: మై ట్రూత్ ఈస్ మైన్.
1: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
0: వెన్ డూ వీ గెట్ ఫియర్? ఓన్లీ వెన్ దెర్ ఇస్ సమ్ డిఫెక్ట్, ఓన్లీ దెర్ ఇస్ సమ్ ఫాల్ట్, ఓన్లీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్.
1: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
0: సో లాంగ్ యాజ్ యు డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యూ, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ యు షుడ్ నాట్ బి అఫ్రైడ్.
1: ఆ విధమైనటువంటి ధీశక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్
1: ధీ. ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
1: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్ ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెనా బెదిరిస్తుందట.
0: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
1: Kalukane ni atma sambandhamainatundi vishwasam ane ni sarva balamu.
0: Your real strength lies in the power of atma.
1: Adi lenetundi vaade adaratam bedaratam.
0: Only that person who doesn't have this atmic power gets frightened.
1: Aa vidhamainatundi yokka dee shaktini manam sampadinchukunnappude chaitanya shakti sarvatra manaku sakshatkaristundi.
0: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
1: you can enjoy everywhere.
0: Wherever you are,
1: adavula yendunna,
0: whether you are in the forest,
1: akashamununna,
0: whether you are in the
1: pattanamununna,
0: whether you are in the city,
1: pallenunna,
0: whether you are in the
1: village, uttameedanunna,
0: whether you are in the
1: natte padiyunna,
0: whether you are in the
1: midst of the river, ekkadunna nee chechennu nee ventane jantane intane kantane undi ninna anni vidhamulu kuda samrakshistundi.
0: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
1: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
0: Therefore there is no need for
1: ekkado manam vetukuponakkarledu.
0: There is no need for searching for consciousness somewhere.
1: Adi neelone untunnadi.
0: It is inside you.
1: Neeku deeni yokka chaitanyamunaku addu tagilinatundi dani pariharam gaavinchukuneetundi prayatnam cheyi.
0: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
1: Jagatanta brahmane,
0: the entire world is full of brahman.
1: Samasta padarthamulu brahmane,
0: every object is full of brahman.
1: Sarva swaroopam kudanu brahmane,
0: every form is brahman.
1: Ilanti tattvame upanishattulu bodhinchinatvanti yokka satya tattvamulu.
0: These are the principles which have been expounded in upanishads.
1: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండినటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
0: ఆల్ దట్ విల్ హావ్ టు డు ఇస్ విల్ హావ్ టు మానిఫెస్ట్ ద హిడెన్ అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్
1: అస్. ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి మానిఫెస్ట్ దిస్?
1: మనకు చలి సమయాల లోపల బనీని వేసుకుంటాం.
0: ఇన్ వింటర్ you put on a banin inside.
1: Dani paina oka shirt veskuntam.
0: You wear a shirt on that.
1: Dani paina dattamaina coat nu kappukuntam.
0: On that you wear another coat.
1: Ee vidhamainatundi dress nu neevu dharinchi na chest na hrudayam na kanipinchaledi anukunte ee vidhikam kanipistundi.
0: When you cover yourself with so many types of dress, if you say I have not been able to see my own body and my own chest, how can you
1: mota neevu paina kappinatundi dattamaina coat nu teesivei?
0: In the first instance, remove the coat which is so thick.
1: Kalpari andulo unnatundi shirt nu kuda teesesey.
0: Second, you remove your shirt also.
1: Aa paina baniyan kuda teesesey.
0: And then you remove the baniyan.
1: Ninnu neevu chusko nee chest nee kanipistundi.
0: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
1: Adhe vidhamgani ee naadu tavo gunam anetundi dattamaina coat nu kappukundam manamu.
0: In the same way, we have covered ourselves with this tamo guna,
1: rajo guna anetundi ka alankaranik aakarshinchetundi ka shattulu vesukundamu.
0: We have also covered ourselves with rajo guna, which is which will come to
1: ee shattu maasipokunda unde kosamani saatvikam anetundi thinniga undetundi oka banini vesukundamu.
0: We are also covering ourselves with a thin
1: ee moodintito kappabadinappudu mana chest mana hrudayam manaki ee reethiga kanipistundi.
0: When your heart is covered by these three gunas, how can you get a vision?
1: Kalu motta motta tamo gunam teesivei.
0: Therefore in the first place remove
1: rajo gunam teesivei.
0: Then you remove rajo guna.
1: Aa paina satvikam kuda teesivei.
0: Then you remove even satva guna also.
1: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi neevu vesukunnatvanti dressule.
0: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
1: Neevu vesukunnivi teesivei ante inku unna danini neevu cheyalekkaledu.
0: All that you have to do is whatever you have worn on your atma, you
1: do that. Unnadi unnattugane kanipistundi.
0: Then you will be able to get atma as it is.
1: Ganini chudadaniki kotta prayatnam cheyanakkarledu.
0: For getting a vision of it, there is no need for making any extra effort.
1: Ganuka nee gunamulu yokka tattvanni neevu penchukunnavu.
0: You have developed these three gunas.
1: Penchukunna gunamulu chinchivei.
0: ఆల్ దోస్ గుణాస్ విచ్ యు హావ్ డెవలప్డ్ యు రిమూవ్ దెమ్.
1: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
0: దెన్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్.
1: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
0: ఈవెన్ ఫర్ దిస్ grace of God is essential.
1: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: For getting the grace of God, you have to undertake sadhanas.
1: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంటు తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: When the negative and positive join together, then only you will be able to enjoy.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నువ్వు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
0: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
1: అయ్యో తిరుపతికి అనేక మొక్కులు మొక్కుకొని అన్ని చెల్లించినానే నా బాధలు తీరలేదే అనుకుంటే ఎలా తీరుతాయి?
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to.
1: ఈనాటి భక్తి ప్రపంచమంతా కూడా ఈ తుచ్చమైనటువంటి ఒక ప్రార్థనలతో నిండి ఉంటున్నాయి.
0: The devotion and surrender of today is full of this kind of low.
1: నీవు కోరవలసింది ఒక్క దైవాన్ని కోరు.
0: All that you have to desire is desire God.
1: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
0: Everything else will be given to you.
1: ఇది కావాలి అది కావాలి అని ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: If you go on asking one thing or the other, you would not be able to get God.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
0: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Our efforts must be to win the grace of God.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: All that we should desire is only God.
1: కారణమే మనకి నీవు కూడాను దైవమే.
0: The reason is you are yourself God.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: Only when you realize truth, you'll be able to get a view of consciousness.
1: Kana mana yokka alpa bhavadalu alpa badalanu lakshyamunandu unchukoni anantamainatunti pavitramainatunti divyamainatunti daivatvanni manam dooram cheskovataniki ye maatram kodamo manam prayatninchakodadu.
0: We should not make any efforts to give importance to these low, mean, small, little things of the world and thus lose God who can add everything unto you.
1: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
0: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
1: chadulendukanu sangati marachi udara poshanakai urukulettuchu eduti goppa sahimpalekanu yerchutundeyo sadamatabaliye sadamala bomma eduti goppa nuchi yedustunnamu.
0: Oh, your state is something like
1: chaduvenduku aneetundi sangathini marchipothunnamu.
0: You are forgetting the purpose of education.
1: Udara poshanakai urukulettutunnamu.
0: You are only seeking to earn a livelihood.
1: Ida chaduvulu yokka saramu.
0: Is it the essence of education?
1: Chaduvulaloni saramu teliyaka chaduvari nenantu tirugakura goppa chaduvari nenantu tirugakura చదువుకున్నందుకు సార్థకమేమన్న సద్గుణ నడకలే సారమురా సద్గుణ నడకలే సారమురా.
0: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
0: Embodiments of divine love. I am giving you a lot of trouble and I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close.
1: Thank you very much.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride, and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power, and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులకు గతులు దప్పే.
1: లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్. వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్.
0: జాగు చేసిన కడకు ఏ గతియునవును.
1: ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్ ఫర్దర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: విద్యయందు నైతిక విలువ చేర్చి.
1: ది హ్యూమన్ వాల్యూస్ మస్ట్ బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: అక్వైర్ ది భారతీయ కల్చర్.
0: భారతీయ ధర్మంబు పడరయ్యా.
1: అక్వైర్ ది ధర్మ ఆఫ్ భారత్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాపోషకులారా,
1: మ్యాన్స్ పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: Anyaya, akrama, avaniti aneetvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కానీ విజ్ఞాన విషయమునందు కానీ బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: Don't you find the parents feeling so sad if you are backward in education?
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: If you trail behind backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
0: జననీ జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు బ్రింగ్ బ్యాక్ ద పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
1: ద మదర్ ల్యాండ్ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్, అసెంబ్లీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: హౌ టు చేంజ్ ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ బీయింగ్.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సాధన కానేరదు.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావమును సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: రిఫైన్మెంట్ ఆఫ్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard yardstick?
0: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
1: What sort of education ensures progress of humanity?
0: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
1: What is the use of the present day education system?
0: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించను వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, is truly a knowledgeable person.
0: Vyakti yokka viluva kevalam vidya valane yerpadadu.
1: The value of a human being does not totally depend on education.
0: Deeniki jeevita samskruti kudanu todu kavali.
1: The culture of life should also accompany.
0: Samskaram anaga emiti?
1: What do you mean by culture?
0: Manavattvamlo undinatvanti yokka divyatvani abhivruddhi gavinchukoni avyaktamainatvanti dani vyaktikarimpacheyatame nijamainatvanti samskruti.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: Samskaram leni jeevitamu kevalamu deepamu leni illu vantide.
1: Life without culture is like a residence without light.
0: Deepamu lenatvanti gruham lopala దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
0: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
1: Culture meant, is that like a kite without a string?
0: ఈ గాలి పటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: And education without this culture is like a coin which is useless, fake one.
0: ఈ చెల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even
0: by a beggar. సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితులందు మానవుడికి సంస్కారము, శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవం ఏంటి మార్పులు సంభవించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కానీ అందించినవి మాత్రమే కానీ ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కానీ అందుకోవటం కానీ ప్రయత్నించడం లేదు.
1: Even this day no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
1: విద్య, the education meant to know.
0: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: This in English language, vidya, is called education.
0: Education.
1: Education.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: Education is the derivative of the Latin language, educare.
0: Educare అనగా ఏమిటి?
1: What is meant by educare?
0: వెలుపలకు తీవటము.
1: To pass on, to bring out.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఇస్ ఎర్నింగ్ డైలీ బ్రెడ్ లివింగ్, అదర్ ఇస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ జనరల్.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: along with living, it's also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివి చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: just as the two wheels are essential for a cycle,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: For the chariot of human life, these two wheels are very essential.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Everything centered around this living aspect.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: It also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: Because of this withering, we become tired.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడా ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్యించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుగులకు తీవాలి.
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection and the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింప చేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ ట్రావెల్ ఇన్ ది డైరెక్షన్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: టుడే వీ కన్సిడర్ మ్యామన్ వెల్త్ ఇస్ గాడ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
0: ee naadu bharatadesham nandu vidya chaala abhivruddhi nindindani visheshisthunnaru.
1: We have full faith that education is progressing in Bharat today.
0: Emiti ee progress?
1: What is this progress?
0: Neeti niyamalu granthana nilchipoye.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హ్యావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారినే కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him,
0: మేలు చేసిన వానికే కీడు చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బిట్రే దే హార్మ్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ హీ రిసీవ్స్ హెల్ప్.
0: విద్య నేర్పిన వానినే వెక్కిరించు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే మేక్ ఫన్ ఆఫ్ దేర్ ఓన్ టీచర్స్ హూ టీచ్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు?
1: దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ టుడే.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్
0: సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ప్రే వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: మానవుడు ప్రధానంగా ఆశించవలసినది సంఘ సంక్షేమమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ షుడ్ ఎస్పైర్ అండ్ వర్క్ ఫార్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ప్రోగ్రెస్.
0: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: సర్వజ్ఞాన సంపన్నః.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: సర్వే సమిత గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఎడ్యుకేషన్.
0: చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
1: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమిత్తా గుణై. అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉంటుండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థుల యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి? స్టూడెంట్స్. విద్యార్థిదా? కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడుదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యంలో చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there's no one to watch how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ? వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ కమింగ్ అప్? నో వన్.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
0: దీని ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
1: వాట్ చేంజ్ యు నోటీస్
0: అని విచారం చేసేటువంటి వారే లేరు.
1: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కాని విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరం.

0: చేసుకోవడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: Therefore, students should determine to grow along this royal sacred path.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
1: The life of a student is like a royal path.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their wards.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: my son is studying well,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: he is securing high marks
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: Every parent should think like this, that my son should be good.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసు.
0: దుర్యోధను యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: Ravana is expert in 36 forms.
0: కాని ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, హి వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అనేటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యలు ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి ఒక శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్, యు విల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: వర్డ్స్. మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ద ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ఫాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏ మాత్రము విలువలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమి?
1: వై షుడ్ యు హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యు ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
1: విచ్ కాలేజ్?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెలీ మియర్లీ ఫిల్లింగ్.
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్: ద కలిమి వెల్, బలిమి ద స్ట్రెంగ్, చలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఈస్ ది యూస్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.

0: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
1: Neti vidyalu telivi tetalane penche.
0: The modern education helps us to be more intelligent.
1: Konchamaina gunamu penchabodu.
0: The quality of life doesn't not improve anyway.
1: Koti vidyalundi gunamu lekunnacho.
0: With all the umpty number of knowledge, without quality,
1: phalamadeemi vani viluvadeemi.
0: What is the result? Where does the value lie?
1: Ivi kaadu mana viluvalu.
0: These are not the value.
1: Guname mana viluva.
0: Character is the chief value.
1: Atti gunam aneetundi viluvainaatundi danni ee naadu manam kolipoyi enni vidyanu nerchi prayojanam emiti.
0: Having lost the character, what is the fun of acquiring the
1: ABCD modalukoni Z varaku kudanu aksharalu vacheetundi anta degrees teeskuntunnaru.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రిజల్ట్ బై క్వాలిటీ?
1: ఏమి ఫలితం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కేవలం సమాజం ఒక భారము.
0: ఇట్స్ అ బర్డెన్ టు సొసైటీ.
1: తల్లిదండ్రులకు వ్యధ.
0: ఆల్సో ఇట్స్ సఫరింగ్ టు పేరెంట్స్.
1: సుఖమా శూన్యమే.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఐదర్.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: సమాజం సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: వీ షుడ్ అక్వైర్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ ది సొసైటీ.
1: సర్వలోక సుద్విత్తంతో ఆ సర్వలోకములకు సుద్విత్తంగా అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: Society ki sahayam lenetundi oka vidyalu nerchi prayojanam ledu.
0: After all, the education is useless if you cannot render
1: service. Evvaru chuchina swarthamu swarthamu swartham.
0: We find selfishness everywhere in everybody.
1: Aa swartham unna chota pararthama anetundi e matramu praveshinchadu.
0: Where there is selfishness, there is no trace of spirituality.
1: Kanukane ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేటప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: అన్లెస్ ది సెల్ఫిష్నెస్ టోటలీ డ్రివెన్ అవుట్, యూ కెనాట్ హ్యావ్ సీక్రెట్ లవ్.
1: విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
1: వివేకం లేని విజ్ఞానము
0: and the wisdom without discrimination and scholarship without discretion,
1: madhuryam leni sangeetamu
0: and the music without melody,
1: vinayam leni vidya,
0: education without humility,
1: kramashikshana leni samajamu
0: and society without discipline,
1: krutagnata leni snehamu
0: and friendship without gratitude,
1: satyam leni mata
0: and the word without truth,
1: ivanni nirupayogamu le,
0: they are all useless.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ అవుట్ దిస్ థింగ్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
1: వివేకం లేని విజ్ఞానము
0: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్,
1: వినయము లేని విద్య
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయమనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తలవంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not an animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడాను మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
0: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి, యు ఆర్ జస్ట్ అన్ అనిమల్.
1: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
0: అండ్ దేర్ ఫోర్ ఇస్ అనిమల్ దట్ ఫ్రైటన్స్, ఇట్ ఇస్ అనిమల్.
1: మానవుడవు,
0: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
1: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: యూ షుడ్ బి ఫియర్లెస్.
1: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
0: టుడే వీ ఫైండ్ ఫియర్, ఫియర్ ఎవ్రీవేర్.
1: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
0: When are you fear stricken?
1: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి.
0: Education institutions have become centers of agitation.
1: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువలు మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి.
0: Let's just look back the ancient cultural educational institutions.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different
1: places.
0: They were also examined now and then to what extent they have learned.
1: Nayana, neevu ninna vellinatvanti adavi lopala ye yokka vruchamu panikrani vruchamu anetvanti prashninchevaru.
0: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
1: Kontamandi adi panikradu idi panikradu ani konni పొరపాటు చెప్పేటువంటి వారు.
0: Some answered, this tree is useless and that tree is useless.
1: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
0: The teachers never awarded marks to such students.
1: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
0: Ultimately they had to say all trees
1: are good. ఆయుర్వేదమే.
0: Every tree is of medicinal value.
1: రోగములు నివారణ సాధించేటువంటిది.
0: Every tree is of medicinal value.
1: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైన అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
0: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
1: కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
1: ప్రతి మానవుడు కూడాను ఒక జీవిత తత్వమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు అన్నింటికి ఫీజు ఎక్కువైపోయింది.
0: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
1: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
0: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
1: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
1: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
0: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
1: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
0: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
1: మా యొక్క సమస్య యందు ఈ పేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
1: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మేము ఆనందంగానే ఉంటున్నాము.
0: వీఆర్ వెరీ హ్యాపీ.
1: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
0: టీచర్స్ ఆర్ హ్యాపీ.
1: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంటుంది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతను ఇవ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
1: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ఏ ఫీజు కూడా లేదు.
0: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
1: ఫ్రీ ఫీజ్.
0: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
0: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
1: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
0: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
1: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ద సీక్రెట్
1: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
0: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
1: సత్శీలవంతులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యూ విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
1: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
0: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
1: టాక్ లెస్, మోర్ వర్క్.
0: టాక్ లెస్, స్టడీ మోర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
1: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
0: Though Bhagwan does not say openly and publicly, Bhagwan is extremely happy
2: with the sacred thoughts among
1: Chala uttama bhavalu untunnayi.
2: They would have
1: inka kontha mandi pillalu tallidandrulu kudanu bodhisthunnaru.
2: In fact, some students teach their parents.
1: Tandri, మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతో బోధిస్తుంటారు.
2: A student teaches his own father with all humility and obedience. Father, you shouldn't be like that.
1: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
2: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
1: ఏదిని నేను కోరటం లేదు.
2: In fact, Bhagavan does not expect anything from his students.
1: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
2: Boys should get a good name.
1: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి.
2: యే షుడ్ హావ్ గుడ్ కండక్ట్.
1: ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
2: యూ షుడ్ ఎంజాయ్ దట్ పీస్ రాదర్ సింప్లీ అక్వైరింగ్.
1: ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
2: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
1: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
2: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్
1: కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
2: ఫ్రమ్ టాప్ టు టో హిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
2: వెల్ ఇంటెలిజెంట్ మ్యాన్ హస్ నో
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
2: దెన్ దేర్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ డు ఎక్స్పెక్ట్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
2: వితౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్?
1: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా
2: వస్తుంది? వెన్ యూ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్?
1: కొంచెం మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
2: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
2: Our boys are very happy throughout.
1: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
2: దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ బ్యూటీ టు దేర్ లైఫ్.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
2: దిస్ బ్యూటీ ఇస్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద నెక్టార్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: దేహము యొక్క అందం కాదు ముఖ్యము.
2: నాట్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ.
1: ఆనందం యొక్క స్వరూపమే అందము.
2: దిస్ రియల్
1: అది ఏ జీవిత మకరందము.
2: దట్ ఈస్ ద నెక్టార్.
1: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
2: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
1: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
2: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
2: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
1: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
2: They left the society, they left the people by and large.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
2: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
1: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
1: కారణం ఏమిటి?
2: వై?
1: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
2: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
1: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
1: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
2: ది అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్ అండర్స్టూడ్.
1: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
1: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
1: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
2: So students should not consider earning money.
1: Guna sampadana kavali.
2: You should
1: gunam leni chadu chadivina bratuke kaadu.
2: And education without character is no life at all.
1: Adi nijamainatundi manava bratuku kaadu.
2: Is not a human life.
1: Pashu bratuku.
2: It is the life of an animal.
1: Manavudiga jeevinchavalante the proper study of mankind is man.
2: The proper study of mankind is man.
1: Anaga hudayamu mata chetalu moodinti yokka ekatvam kavali.
2: There should be total harmony and unity of thought, word and deed.
1: Idi ee nijamaina manavuniki pradhanamaina gunam.
2: This is the main chief human quality.
1: Aa gunam undinappude veedu manavudu anipinchukovadaniki veelavutundi.
2: When he has got this human quality, he is entitled to be called a human.
1: Atti praveshinchadaniki avakasham ledhu.
2: Today there is no scope for such thing.
1: Emi leni burralona emaina chertchavachchu.
2: If the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
2: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదం నింపనగున.
2: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
2: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
1: బుద్ధుల తలలుండే.
2: యు ఫైండ్ ది బ్యాడ్
1: విను చెవులుండే.
2: అండ్ ది ఇయర్
1: చూచు కనులుండే. పంచి చూచు కనులుండే,
3: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
1: పంచల విను మనసుండే,
3: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
1: వంచిత గుణ చిత్తముండే,
3: అండ్ ద హార్ట్ దట్
1: వంచించే పలుకుండే,
3: అండ్ ద వర్డ్స్ దట్
1: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
3: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
1: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
3: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
1: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
3: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
1: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉన్నాయి.
3: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్, బిట్రేయింగ్ వర్డ్స్.
1: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
3: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్, డిసీవింగ్ వర్డ్స్.
1: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
3: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
1: అందరూ మానవులుగానే రూపొందుతారు.
3: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
1: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి.
3: He buffalo will have two horns.
1: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
3: Do you think the horns of a he buffalo would value as much as the tusks of an
1: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
3: The value the tusks of an elephant is much more than the horns of a he buffalo.
1: పచ్చని చిలుకల వల్ల పలుకునా?
3: Do you expect all green birds can speak like that of a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
3: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
1: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
3: A pig may be so mightier like that of an elephant, but it can never be an
1: elephant. మానవునికి హృదయమే ముఖ్యము.
3: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్
1: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి.
3: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి పరచుకోవాలి.
3: స్పీక్ డివైన్ వర్డ్స్.
1: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
3: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్.
1: చేతులు అందం ఏమిటి?
3: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్.
1: దానమే అందము.
3: చారిటీ ఇస్ ద బ్యూటీ.
1: నోటికి అందమేమిటి? కంఠమునికి అందమేమిటి?
3: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్.
1: దానికి మాటనే అందము.
3: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
1: కనుక విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
1: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
3: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
3: రెస్పెక్ట్ యువర్ పేరెంట్.
1: సమాజాన్ని ఉద్ధరించండి.
3: అండ్ వర్క్ ఫర్ ద మ్యాన్.
1: తోటి మానవులకు సహాయం చేయండి.
3: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
1: ఇది నిజమైనటువంటిది.
3: This is the truth.
1: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
3: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
3: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
3: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
1: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
3: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
1: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
3: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
1: నీకు గురువు కావాలా?
3: డూ యూ వాంట్ ఎ గురు?
1: నీ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
3: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
1: నీ హృదయమే నీకు గురువు.
3: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
1: నీకు ఒక స్నేహితుడు కావాలా?
3: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
1: మంచి స్నేహితున్నాడు.
3: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
1: అతనే దైవమే నీ స్నేహితుడు.
3: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
1: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
3: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
1: ఈ లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
3: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
1: అతని కాదు నిజమైన స్నేహితుడు.
3: He is not a true friend.
1: దైవమే నీ స్నేహితుడు.
3: God is your real friend.
1: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
3: Develop friendship to go with God.
1: ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
3: Examine everything in this world.
1: ఆ అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాన్ని అందుకోవాలి.
3: Observe everything and receive good knowledge out of it.
1: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
3: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
3: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
3: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
3: వాట్ ఈస్ ఇట్ యువర్?
1: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నాడు.
3: Today every man will think like this. I acquired this degree. What is it I am going to be rewarded?
1: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
3: Never think of income out of the society.
1: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
3: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
1: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
3: In what way am I going to help my family?
1: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
3: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
3: We have to find out that kind of education.
1: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
3: Never be bothered of this feeling what kind of a job you get.
1: ఉద్యోగాల కోసం కాదు చదువు.
3: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
3: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
3: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
3: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
3: Is not so.
1: కూటి కోసం కాదు విద్య.
3: Is not for food.
1: విద్య విజ్ఞానము కోసమని.
3: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
3: We should make every effort to acquire that.
1: పెద్దలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
3: We should move one among the people with all feeling of unity. We should not hate anybody.
1: ఎవరికి మనం అపకారం చేయరాదు.
3: We should not harm anyone.
1: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
3: To the extent possible, try to help.
1: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయం యొక్క సంస్కృతి కూడాను.
3: This is the culture of Bharat.
1: Help ever, hurt never.
3: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
3: If you work for these two things, your life would be redeemed.
1: చేతనైతే ఉపకారం చేయి.
3: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
3: Or else shut your mouth and sit down.
1: అపకారం మాత్రం చేయవద్దు.
3: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
3: That's the greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
3: You know what's happening all the world over.
1: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
3: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
3: These professionals earn thousands and thousands of money.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
3: ఎవరి ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
3: I receive 20,000 rupees.
1: 20 rupayalu pani kuda cheyatam ledhu.
3: I am not working even.
1: Idi desha drohame kaani desha upakaram kaadu.
3: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
1: Jeevitham pani cheseetundi vaadu nijamaina vidyavantudu.
3: In fact, educated man is a truly educated if he works proportionately.
1: Jeevitham maatram dandiki teeskovatamu pani maatram swalpanga cheskovatam idi desha drohame.
3: If you receive high salary and work little, you are cheating this country.
1: Ee satyanni prati vidyarthi kudunu vicharana chesi panilo praveshinchali.
3: This truth must be known to every student and work accordingly.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
3: If you don't think like this, what is the fun of doing a job?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
3: It is not education, it is agitation.
1: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
3: You should never step in the direction.
1: కష్టపడి పని చేయాలి.
3: Work hard.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
3: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
3: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
1: అది కాన్షియన్స్ పవిత్రత.
3: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
3: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
3: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
1: మా విద్యా విధానం నందు,
3: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
3: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
3: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
1: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
3: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఏ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
3: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
3: దే డెవలప్ పైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
1: సద్గుణంబులు,
3: గుడ్ క్వాలిటీస్,
1: ఇది ముఖ్యమైనటువంటిది.
3: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
3: వితౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్?
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
3: దేర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. They should see that they get a good name to themselves and to the institution.
1: తాము వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
3: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: Alana Satyasai Institute lo chadinatundi bidda maa yokka kodaru chaala baaga jarugutundi aneetundi maata attagaru nunchi raavali.
3: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satyasai.
1: Ninnu kanna talli mother-in-law.
3: Mother-in-law is mother-in-law.
1: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
3: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లవ్.
1: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
3: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
1: లా లో లవ్.
3: దేర్ లవ్ ఇన్
1: లవ్ లో లా.
3: అండ్ దేర్ లా ఇన్ దిస్ లవ్.
1: రెండింటి కూడా లవ్ ఏ ప్రధానం.
3: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీ మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
3: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
1: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
3: దట్ గుడ్ నేమ్ మేక్స్ అస్ హ్యాపీ.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
3: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
3: యూ మే గో
1: డ్యూటీ సిన్సియర్లీ.
3: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది మంచి ఆనందం.
3: దట్ గివ్స్ అస్ హ్యాపీ.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
3: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
3: This is the message of Bhagwan that makes him happy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్
0: యూ నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
1: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
0: From a higher secondary school, 150 students appeared for the central examination.
1: First rank lone vacharu.
0: All of them stood in first rank.
1: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
0: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: Nenu maa pillalni adigaanu. మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
0: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ది 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్?
1: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ పేపర్లో వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
0: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
0: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
1: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
0: In fact, such valuable virtues are present among children.
1: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
0: Among children there are lofty ideals.
1: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
0: They got all the capacity to develop the whole world.
1: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: But they don't make an effort to bring out that latent capacity and capability.
1: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
0: You are not separate from the world.
1: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
0: You are the world within you.
1: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
0: So student does not need to be sad.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
0: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
1: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
0: In fact, the strength present in student is not noticed anywhere.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
0: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
0: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
0: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
0: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
0: There is nothing greater than the good name.
1: శంకరుని వారు కూడా చెప్పారు.
0: శంకర్ also said.

0: యువన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగర్భుడికి మార్గం నిశ్చేదింటి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రతి ఒక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ న్యాచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: You should maintain that kind of equanimity in times of profit and loss, victory and defeat.
0: కనుక దీనికి దుఃఖము కాని ఆనందం కాని ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంజ వేస్తూ పోవాలి.
1: Neither should you feel sad nor elated. You should face life with all the courage and valor.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంత కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడీ అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీవన్ ఆఫ్ యు. విద్యార్థులకు
0: మరొక చిన్న విషయం.
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్స్.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్యాంకులు మాత్రం తేకకూడదు.
1: But don't be blank any time.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: This one Bhagwan expects from you.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: You don't bring such a thing, Swami.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: The present height, Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni,
1: and a shirt.
0: Appudu 12 samvatsaram.
1: He was aged
0: 12. Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారీయింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaatu chesukunnadu. Corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddani cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachchame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunramani commissioner garu korutunnaru tappaku selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: the officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu, Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nan adaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagwan stayed at the residence of the chairman of the corporation.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యూఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యూఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ యూ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్ హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద of corporation, a big man. Don't show any disrespect towards him. Accept it, he said.
0: Nen adi vesukoni school ku pothunnanu.
1: With the collar, Swami was moving to school.
0: Hampi nundi vachi school ku arugochu baba collar pin akkada jari kanapadaledu.
1: Returning from Hampi wearing the collar, why baba was
0: pushing the school. Kaligenu naadu.
1: This pin dropped on its way, which is not seen.
0: ప్రపంచంగా సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచంగా సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపర్మెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుకుంటుంది. అది
1: విత్ ద స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరు ఇద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు should report immediately.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషంరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషంరాజు.
0: వారిద్దరినీ తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళుతాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum mem vastamani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 1
0: 95 వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెం సాట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: బికాజ్ ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమి రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ యూ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరీక్ష అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల

0: అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్,
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను,
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani archinaadu yechinaadu vaadala pera paddaadu pranam ichchaadu.
1: Seeing Swami, he shouted raju raju raju, fell at the feet of Swami and died there.
0: Aa vidhanga Swami ki arpitam chesaru.
1: That's how they have surrendered themselves.
0: Meem eppudu meedone undali.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave one acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పట్లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్డ్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్,
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం,
0: వెళ్ళిపోవాలనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్నీ చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్, ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్ ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: This jack was lying under the tire of the car.
0: కడుపుపైన పోయింది టైర్.
1: The tire rolled on the stomach of the car.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: The backbone was broken then.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: This jack the dog was shouting, crying, dragging.

0: its body all along to Puttaparthi.
1: అప్పుడు సుబ్బన్ వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతున్నది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చాడు.
0: దెన్ సుబ్బన్ కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
1: నేను బయటికి వచ్చాను.
0: స్వామి కేమ్ అవుట్.
1: ఏడ్చుకుంటూ వస్తున్నది.
0: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
1: వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణం ఇచ్చింది.
0: The jack crying fell at the feet of Bhagavan and died there.
1: ఆ జాక్ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
0: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
1: అది సెంటర్ లో కట్టలేదు.
0: ఇట్ వాస్ నాట్ ద సెంటర్.
1: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
0: స్వామి సెడ్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
1: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
0: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోంబ్.
1: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయిందనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టేది.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
1: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
0: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్
1: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
0: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
1: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
0: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
1: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
0: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
1: కాలర్ పిన్ జారిపోవటము,
0: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
1: పిన్, స్కూల్ పోకుండా నిలిచిపోవటము,
0: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
1: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
0: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
0: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
1: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
0: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
1: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
1: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
1: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
0: దేర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
1: వాళ్ళందరూ వచ్చారు. స్వామి, మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
0: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
1: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
0: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
1: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
0: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్ అండ్ క్రైడ్.
1: ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
0: Swami, many are coming and praying.
1: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
0: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
1: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
0: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
1: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
0: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లివ్ ఎనీ లాంగర్.
1: కనుక మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
0: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
1: నాకు మాట ఇవ్వండి అని.
0: స్వామి, మేక్ ఏ ప్రామిస్ టు మీ.
1: నేను ఇచ్చాను మాట.
0: స్వామి ప్రామిస్డ్.
1: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
0: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this Puttaparthi.
1: Anduvalane Puttaparthine nenu ikkada peddadiga bhavanam batti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
0: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
1: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
0: that a small residence is not good,
1: okati chinna bhavanam kattalani,
0: that a small building is to be made,
1: aa palliki daggaraga undakoodadani,
0: that it's not good to be near the village.
1: Maharaja Menamama,
0: the uncle of Maharaja
1: Sakamma,
0: Sakamma,
1: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
0: They have decided to acquire 10-acre land here.
1: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
0: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
1: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
0: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
0: ఈజ్ అ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
1: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
0: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్ట్.
1: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
0: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
1: ఆఫ్ ద మెడ్రాస్ ఆర్యన్ రావు అని. ఆర్యన్ రావు నీలాద్రి రావు అని.
0: నీలాద్రి రావు
1: పిఠాపురి మహారాజా అల్లుడు.
0: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా
1: బరోడా మహారాజా అల్లుడు.
0: అండ్
1: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
0: సన్ ఇన్ లా బరోడా మహారాజా. దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
1: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్ లు.
0: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయింట్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
1: ఆనాడు వార్,
0: ఇట్ వాస్ వార్ టైమ్స్,
1: ప్రపంచం యొక్క యుద్ధము,
0: ఇట్ వాస్ వరల్డ్ వార్.
1: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
0: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
1: ఈ విధంగా ఎట్నో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
0: విత్ ఆల్ గ్రేట్ డిఫికల్టీస్ అండ్ సిన్సిరిటీ సమ్ ఆఫ్ దే కుడ్ కంప్లీట్
1: కట్టేంత వరకు కూడా స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
0: దే హావ్ డిసైడెడ్ ద స్వామి షుడ్ నాట్ బి హియర్ అంటిల్ కన్స్ట్రక్షన్ ఇస్ ఓవర్.
1: ప్రతి ఒక్కటి కూడా నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
0: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్.
1: ఏది నాకు ఇష్టం లేదు.
0: Bhagavan doesn't like any, in fact.
1: ఏది నాకు ఆశలు లేవు.
0: He has no desire.
1: ఏది నాకు కోరిక లేవు.
0: He has no desires.
1: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
0: From top to toe, he has no desire whatsoever.
1: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరులు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
0: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
1: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
0: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
1: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
1: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
0: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
1: ఇక్కడికి రావటం, ప్రశాంతి నిలబడి రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
0: She has been visiting the place very regularly, most frequently, picked up singing songs, the glory of Bhagavan.
1: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
0: That has been the intimate relationship that has increased day by day.
1: కనుక ఏది కాని ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
0: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: కోరితే వచ్చేటువంటివి కాదు.
0: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
1: వద్దంటే పోయేటువంటివి కాదు.
0: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
1: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే. ఇవన్నీ కూడా
0: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
0: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their
1: samagara. Venkamma garu eppudu kuda nu naaku ikkadiki vanta chesukoni teeskochetunte vaaru.
0: Venkamma garu used to make food for Bhagavan Swami.
1: Taruvatha kontha kaalamulaku Parvatamma kuda vachindi.
0: Later Parvatamma also came.
1: Ante aame chellelu, Venkamma chellelu,
0: meaning the younger sister of Venkamma.
1: Aa Parvatamma garu kuda nu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
0: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
1: కాల పరిస్థితి సరిలేదు.
0: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
1: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
0: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
1: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
0: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
1: అట్టి మాటను తీసుకున్నారు.
0: That was the promise they wanted Swami to make.
1: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
0: They served till their end.
1: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసారు వెంకమ్మను.
0: And Venkamma was brought to Bangalore.
1: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
0: She was unconscious till she reached there.
1: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
0: She never opened her eyes.
1: నేను వెళ్ళాను.
0: Swami went.
1: వెంకమ్మ అన్నాను.
0: Swami said, "వెంకమ్మ."
1: కన్నులు తెరిచింది.
0: She opened her eyes.
1: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
0: And she saw Swami there.
1: నా చేతులు పట్టుకుంది.
0: She caught hold of hands of Swami.
1: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
0: And she did namaskar by taking her Swami's hand.
1: కంటి దారిలు కార్చింది, ప్రాణం విడిచింది.
0: Shedding tears, she left her body there.
1: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలే.
0: Same thing had happened to Parvatamma there in
1: Bangalore. Avaru kuda ante unconsciously vachindi.
0: She also came there unconscious.
1: వచ్చేటప్పటికి
0: when she came there
1: నేను వెళ్ళాను ఇక్కడికి
0: స్వామి
1: పార్వతమ్మ పార్వతమ్మ అన్నాను
0: స్వామి said పార్వతమ్మ పార్వతమ్మ
1: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది
0: she opened her eyes
1: కంటిదారర కార్చింది
0: she shed her tears
1: ప్రాణం విడిచింది
0: and she died
1: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా నువ్వు స్వామికి పొద్దునకు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు
0: so long they were alive till their last breath they were serving swami cooking for swami
1: idantha kudunu oka janmantra sukrutame gaani oka prayatnamto labhinchetundi kaadu
0: these things are not attained by any human effort it is a merit of the past lives
1: ee vidhanga variki entha jabbulu vachina kudunu care cheyakunda swami seva chesukuntu vacharu
0: they were never bothered of any ailment or sickness
1: వారి జన్మ సార్థకమైంది
0: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను
0: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది
0: దో షీఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్ షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
0: Ultimately,
1: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
0: She said, I'll empty whole of my residence. You stay
1: here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
0: All relations came.
1: నీవు బ్రాహ్మణుడు, వీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
0: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
1: నాకెవ్వరూ అక్కర్లేదు
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఎవరు అక్కర్లేదు నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమని అక్కర్లేదు
0: ఐ డోంట్ వాంట్
1: నేను ఎవరింటికి రాను
0: ఐ డోంట్ గో ఎనీవేర్
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు
0: నోబడీ నీడ్ టు బి హియర్
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది
0: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్
1: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది
0: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్
1: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయంలోప మీ యొక్క ముఖసుందరం చూడాలా అని
0: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్ స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్
1: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్
0: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెన్ టు మెడ్రాస్
1: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది
0: సుబ్బమ్మ వెన్ టు బుక్కపట్టణం
1: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది
0: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్
1: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము
0: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్
1: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను
0: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్
1: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది
0: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్
1: మేము ఇక్కడికి వస్తున్నాము అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు
0: And Swami was reaching, they could notice some pyre there.
1: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు
0: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body. Immediately Swami turned back, went to Bukkapatnam.
1: Varandara pettaru, batta moosaru, chala baadhapadutunnaru, aa inti varanta.
0: There the body was kept in the veranda, wrapped by cloth, and all were shedding tears.
1: Nenu vellanu.
0: Swami went.
1: Maata ichindi maata.
0: Bhagavan gave a promise.
1: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్
1: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను
0: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్
1: చీమలంతా పట్టినాయి
0: డెడ్ బాడీ నేచురలీ
1: తీసి సుబ్బమ్మ అన్నాను
0: స్వామి సెట్ సుబ్బమ్మ
1: కన్నులు తెరిచింది
0: షీ ఓపెన్ హర్ ఐస్
1: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు
0: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ దే వర్ రన్నింగ్
1: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం
0: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ
1: ఆమె కూడా చాలా బాధపడుతుండే
0: 100 ఇయర్ ఓల్డ్ షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్
1: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను ఆ తులసి ఉండి దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను
0: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్
1: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి
0: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
1: ఈ నీరు త్రాపించి
0: మేడ్ హర్ డ్రింక్ వాటర్
1: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను
0: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్
1: ఆనందంగా వెళ్ళు అన్నాను
0: బెటర్ యు గో హ్యాపీలీ
1: నాకింతకంటే ఏం కావాలి స్వామి నేను ఆనందంగా పోతున్నాను
0: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ
1: కంటిదారు కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను అన్నది
0: Shedding tears, catching hold of Swami's hands, She said, smilingly, she said, I am going, Swami, blissfully.
1: That's
0: how Subbamma breathed her last.
1: Promise ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
0: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
1: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
0: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్
1: కృష్ణ అవతారం లోపల.
0: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
1: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
0: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
1: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
0: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
1: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
0: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్
1: ఆమె ఇక్కడ రాకూడదు ఈమె అక్కడ పోకూడదు.
0: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
1: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
0: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద
1: విండో. వాళ్ళిద్దరు అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
0: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
1: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
0: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
1: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంతా పరిగెత్తిపోయేవాడు బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
1: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
0: అండ్ హీ సర్వ్ డివోటీస్.
1: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
0: And towards end he came to Prashant Nilayam.
1: నేను అందరిని సెలెక్ట్ చేసుకొని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
0: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
1: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
0: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
1: ఏమొచ్చినావు అంటే చిన్న పని ఉంది అన్నాడు.
0: When Swami asked him, why are you here? He said, small job.
1: అన్నాను.
0: Said, come in now.
1: ఏమి పని అని.
0: What is that you want?
1: స్వామి నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
0: స్వామి ఐ డోంట్ వాంట్ టు బి ఎవరి
1: ఋణము నాలో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
1: ఋణ విముక్తి జరగాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
1: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
0: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంబడి.
1: పరిహార నిమిత్తమై
0: టు అటోన్ సిన్.
1: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
0: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్
1: మనీ. అని 500 రూపాయలు
0: 500 రూపీస్
1: అది నా చేతిలో పెట్టి
0: గేవ్ టు స్వామి.
1: 5 మూటలు బియ్యం పెట్టాను.
0: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
1: 2 మూటలు బెల్లం పెట్టాను.
0: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
1: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంత అన్నం పెట్టండి అన్నాను.
0: ఆన్ ద 12th day లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
1: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
0: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి. వెంట్ హోమ్ స్లెప్ట్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
1: ఇంకా ఈశ్వరమ్మ.
0: దెన్ ఈశ్వరమ్మ
1: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
0: ఇట్ వాజ్ ద సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూరు.
1: సమ్మర్ కోర్స్ కు వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి.
0: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హీ గోస్.
1: సమ్మర్ కోర్స్ వచ్చింది.
0: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.
1: ఆ పిల్లలు ఆ యుద్ధులు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
0: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
1: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది.
0: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్.
1: మా కాలంలో మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు.
0: We never did like
1: this. ఈ స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు.
0: స్వామి gave us this fortune of witnessing
1: what all the prapti ani tan chaala santoshinchetundi.
0: She congratulated herself for her fortune.
1: Okanaadu
0: one day
1: bhojan tiffin chesindi.
0: She made tiffin.
1: ఈ సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికీ టిఫిన్ వడ్డిస్తున్నారు.
0: అండ్ ఆల్ ద బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
1: ఆమె కూడా టిఫిన్ చేసింది.
0: షీ టు హాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
1: కాఫీ తీసుకుంది.
0: షీ హాడ్ హర్ కాఫీ.
1: ఆమె వెంట వెంకమ్మ ఉండేది.
0: అండ్ వెంకమ్మ వాస్ బై హర్ సైడ్.
1: అప్పుడు వెంకమ్మ ఆమెకంతా చూసుకుంటేటువంటిది.
0: వెంకమ్మ వాస్ షీ యూస్ టు అటెండ్ ఆన్ హర్.
1: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
0: అండ్ దెన్ షీ మేడ్
1: పాన్.
0: అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
1: అది కొట్టుకొని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
0: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
1: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
0: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
1: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
1: వస్తున్నాను చెప్పాను కిందికి దిగారు ప్రాణం విడిచింది.
0: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
1: ఏ ఒక్క బాధ లేదు.
0: నో సఫరింగ్.
1: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
0: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
1: అట్లే పోయారు.
0: and both of them left like
1: kanukune swami select chesukunnatundi vallu kanukune vallandari jeevithamu anta pavitranga saarthakamayindi
0: because they are chosen selected by Bhagavan their lives are adhe vidhanga
1: ni ramesh pravesh vallu vallu chaala swami sannigithudu
0: ramesh and pravesh are so intimate to swami
1: 11-7 13
0: Age 11 and 13.
1: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
0: At that young age, they had such an intense love for Swami.
1: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
0: If their parents got stitched dress.
1: నా దగ్గర డబ్బు లేదు.
0: There's no money with Swami.
1: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
0: Swami never accepted any from anybody.
1: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
0: రమేష్ got two pairs of dresses made and kept hidden
1: Raju,
0: in the desk
1: idi meer teeskokunde gane pote na pranam ichchanu anedi
0: and Ramesh said Raju if you don't accept this dress I'll commit suicide
1: ilanti sambandham tho mana prema penchukokoddu
0: swami said this should not be our relationship
1: hrudayaniki hrudayamu hrudayaniki hrudayamu
0: it is only love connection heart to heart
1: love to love
0: love to love
1: only. Idi gane mana sambandhamu ichchi puchukuneetundi manaku sambandham em maatramu shashvatalu kaadu
0: it is only heart to heart love to love not giving and receiving
1: aa vidhanga kuda undeetundi vaanni
0: that is Bhagavan
1: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమి పుచ్చుకునేలేదు
0: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి
1: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు
0: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్
1: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు
0: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్
1: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ ద
1: నైట్ ఈ ఇంటి ఇంటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి
0: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్
1: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్
1: నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని
0: భగవాన్ మేడ్ నో బడి సఫర్
1: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది
0: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ
1: కొన్ని అవతారాలు
0: సమ్ ఇన్కార్నేషన్స్
1: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు
0: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్
1: కానీ నేను అట్ట కాదు
0: స్వామి ఇస్ నాట్ లైక్ దట్
1: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా
0: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే
1: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను
0: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్
1: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము
0: ద బాడీ has not taken birth in the ordinary mortal way
1: ee naati varaku evariki kudunu ye vidhamainatundi apakaram cheyatam ledhu
0: he has not harmed anybody till this day
1: eppudu kuda nenu itharuliki manchi chestene naaku aanandamu
0: bhagavan will be very happy
1: kanuka nee bhaktulandarki lokasamastha sukhino bhavantu
0: so the whole world should be happy is the desire of bhagavan
1: andaru cheyamanga undali
0: all should be happy
1: andaru aanandanga undali
0: all should be blissful
1: andaru saukhyanga undali
0: all should be
1: evaru evaru baadha pettukokoddu
0: all should live in safety and security
1: ee vidhamainatundi oka deento swami yokka prema tattvanni jagattuku chaatutu vastunnanu
0: this has been the principle of love propagated by bhagavan
1: na pedda property
0: the biggest property of swami
1: kareji pillale
0: or the children students
1: primary school
0: the primary school
1: college
0: higher secondary school
1: vallandaru pillalanta kuda na venta ventane untuntaru
0: all these children are with swami
1: nannu vadali vaari poru vaari vadali nenu undalenu
0: they don't leave swami will never leave them
1: kanukane na premanta kudunu prajale
0: and swami's love
1: ప్రాణమే నా యొక్క జీవితము
0: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి
1: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లచేయాలని
0: భగవాన్ వాంటెడ్ టు డిక్లేర్ హిజ్ నేచర్
1: అక్టోబర్ సోమవారం 25వ తేదీ
0: అండ్
1: ఈ రావడానికి కారణం ఇది
0: దిస్ ఈస్ ది రీజన్ ఫర్ ది డిసెంట్ ఆఫ్ భగవాన్
1: ఈ విధమైనటువంటి నేను ఎప్పుడు జన్మదినోత్సవాలు ఎప్పుడు నేను చేసుకోను
0: This has not been observed nor celebrated
1: kaani ee bhaktulu nannu ooruke undanivaru
0: but devotees won't leave him at that stage
1: swami idi birthday idi cheyal adi cheyal anta naaku edi ishtam ledhu
0: bhagavan does not prefer nor like but devotees
1: andari aanandame naa birthday
0: your bliss is the birthday of bhagavan
1: naaku pratyekamaina birthday levu
0: there is no separate birthday celebration
1: ee birthday naa birthday
0: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
1: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
1: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
0: దిస్ ఈస్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
1: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
0: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదా.

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున పక్షులు ఎగురునట్లు ఈ విహంగ మార్గమును అనుసరించి చెరవలెను గమ్యంబు శీఘ్రముగను

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు కాని స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evariko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swarthrahitamana
0: selfless, what does it mean? Beyond self?
1: Ati self ante emiti?
0: What is meant by self?
1: Self ante kevalam taanu.
0: Self is this one's own identity, I-ness.
1: Tana nimittame taanu chesukuneetundi sevalaku edo evariko chestunnam ani bhavinchukotam pedda porapatu.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏమాత్రమే ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావముల యందు ఆవిర్భవిస్తున్నాయి కానీ వ్యక్తుల యందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andari yendu unnatundi daivattamu divyattamu okkate aneetundi satyanni gurtinchi tana sevam taan chesukovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annintiyandu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పని చేసినా, నోటితో మాట్లాడినా, తనతో వ్యచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కూడుకుంటాయి.
0: The work that we do with our hands and the words that we speak with our mouth,
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది.
0: Service, first of all, kills this ego.
1: ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: కనుక మనము అహంకారమును మొట్టమొదట అణచివేసుకోవాలి.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: What is the reason behind ego?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపక్కల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to our
1: body. ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలుగా కూడాను భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగము అన్ని కూడాను దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification, though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ ఇండివిజువల్?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం ఒక అంగము.
0: దిస్ ఇండివిజువల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజము దేని అంగము?
0: ద సొసైటీ ద పార్ట్ ఆఫ్.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: మానవత్వం దేనికి అంగము?
0: ది హ్యుమానిటీ ఈజ్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి పరమాత్మక అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ దట్ ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును.
0: కలర్స్ మే వేరీ.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును.
0: ఇట్ దే మైట్ డిఫర్ ఇన్ దేర్ వోల్టేజ్.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమున, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: Atma bhavan pettukoni manavudu samajamlo kaaludali.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: Appude nijamaina sevagaru pondutundi.
0: then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
1: ఈ వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోపములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger, differences or responses.
1: అరిషట్ వర్గములన్నీ కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact, they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్ that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయిందిగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీవు ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా కూడా భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి ఒక భేదములను నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word, service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: మానవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word manavudu, human being?
1: Manava aneetundi padamunaku chakkani arthanni teeskunnappudu ee bhedamulku ye maatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga,
0: manava meant
1: aakashaadi panchabhootamulanni kudunu aavirbhavinchinatvanti yokka aatma sneha manavattam.
0: Manavattam, the humanness, is the personification, the manifestation of the five basic
1: manavudiga ee shariram sambandham kaadu.
0: Not simply a form.
1: Aatmake manava ani peru.
0: The spirit atma is called manava, human.
1: Manavudiga aakashaadi panchabhootamulakanta kudunu poolinatvantidi ee manavattam.
0: In fact, it is in the human life we find all the basic five elements.
1: Aithe ee panchabhootamulanu vasamu gaavinchukovatam chetane idi master ga tayarayindi.
0: As he has full control over the five elements, he has become a master.
1: Kani adi prachina kalamu nundi kudanu dinni vasam chesukoni aneka vidhamuga shanti baddhatanu anubhavincharu prachina purushudu.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: Kani ee naati manavudu ee panchabhootamulaku vasam kavatam cheta.
0: As man has become a slave today,
1: అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
0: He has been suffering a lot.
1: ఇది కేవలము ఇది భిన్నంగా భావించరాదు.
0: We should not consider something different.
1: పంచభూతములు మానవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి.
0: In fact, all the five elements are under your control.
1: ఆ విధమైనటువంటి ఆధీనము చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది
0: the first
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: The fourth one, ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of ఓవర్ మైండ్, we reach that state of totality.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: prior to this ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ వాస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ది కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హయ్యర్ మైండ్.
1: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదటి సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called body consciousness.
1: Tarvata kramakramina adi higher mind ki poyetappudiki
0: later as it reaches higher mind
1: ee yokka body consciousness anetundi
0: the body consciousness
1: kevalam thoughts consciousness antaru
0: reaches to the thought consciousness.
1: Body evarina daggara unnappudu rendu kottavachunu.
0: When the physical body is near you can beat.
1: Adi personal connection ga untuntadi.
0: It is at the personal level.
1: Kaani thoughts consciousness anetundi ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: When once you try to remove your nails, you feel the current shock.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: Though one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason, the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కటింగ్స్ లేకపోవటం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: కాదు కాదు.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: You can remove it another.
1: కానీ
0: but
1: అందులో కరెంట్ అనేటువంటి అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: Though one who are just in this world are not hurt in any way.
1: కనుకనే

0: కాదు కాదు.
1: నో నో,
0: దాన్ని గొర్రెతోనైనా తీసివేయచ్చు.
1: యూ కెన్ రిమూవ్ ఇట్ అనదర్.
0: కానీ
1: బట్
0: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: బట్ దేర్ లైస్ అండ్ కరెంట్ దేర్.
0: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
1: ఇల్యూమినేషన్ విల్ మేక్ యూ ఫీల్ ద షాక్ ద మూమెంట్ యూ టచ్.
0: వారి హృదయం అంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీక్రెట్ థాట్స్ హావ్ బీన్ ఎవర్ ఆన్ ద రైజ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
0: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
1: అవర్ థాట్స్ ఆర్ డివైన్.
0: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
1: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
0: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
0: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
1: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
0: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
0: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
1: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
0: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
1: ద మూమెంట్ యూ టచ్ ది హెయిర్ యూ ఫీల్ ద షాక్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
1: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
0: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
1: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
1: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
0: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
1: We have the lungs too.
0: ఈ లంగ్స్ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంపు.
1: Lungs are mainly responsible for the thoughts.
0: దీని చేసేటువంటివన్నీ నిలబెట్టుకొని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
1: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
0: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
1: from this level of the thoughts mind
0: illumination mind ko
1: then reach that illumination mind
0: andulo poyetappudu thoughts kuda undavu
1: when by the
0: action undadu edi undadu
1: by the time you reach that illumination mind there will be no thoughts, no action.
0: Inuvunu kuda nu mudda chestundi.
1: The fire would make the iron also into mass.
0: Current.
1: The current.
0: ఆ విధంగానే మంచి చెడు అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
1: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈగో.
0: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
0: సమాధి అనగా సమాధి, అదే సమాధి మనసు.
1: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
0: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కెప్ట్ ఈక్వల్.
0: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇట్ డెవలప్స్ వన్నెస్, ఈక్వానిమిటీ.
0: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికి సేవ చేయండి.
1: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
0: ఎవరికి చేసినా కానీ భగవంతుడికి చేసినట్టుగా భావించండి.
1: యు మే సర్వ్ ఎనీబడి, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
0: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్ట సేవ చేసేది అని భేదభావంకు చోటు ఇవ్వకండి.
1: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
0: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
1: నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ రిచ్, అదర్ మ్యాన్ ఇస్ పూర్.
0: ఎవరు రిచ్, ఎవరు పూర్?
1: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్?
0: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
0: He who has much satisfaction is the richest man.
1: He who has much satisfaction is the richest man.
0: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
1: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్? ద కంటెంటెడ్ మ్యాన్. వాంట్స్
0: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
1: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణ ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
1: అండ్ వి హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: కనుక దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
1: Therefore it's called సమధి.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: as the desires are lessened
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: The psychological power increases.
0: అన్నింటికీ చావులు ఉన్నది కానీ
1: everything has death.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: Mind has no death.
0: No death.
1: No death.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: That mind is responsible for everything.
0: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
1: having that mind within
0: manase kevalam atma ga mari potundadi.
1: The very mind transforms into
0: ee laukikamaina vanchalato chenatundi mind. Mind kaadadi.
1: You cannot call it a mind if it's full of desires.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం.
1: అండ్ యూఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మ్.
0: ఈ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకుని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి.
1: The mind should develop noble thoughts day by day.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఫస్ట్ సీక్రెట్ థాట్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ ప్యూర్ థాట్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.

0: in selfless
1: thoughts. అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
0: Then you can develop illumination mind.
1: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మనం తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
0: By the time you reach illumination mind, you reach that
1: over mind.
0: Over mind.
1: మనోతీతమని అంటున్నారు.
0: It's beyond the mind.
1: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
0: In Vedic parlance, it's called amanaska or withdrawal of the mind.
1: Amanaska managa manasu lenetundi amanaskam.
0: Amanaska means withdrawal or annihilation.
1: Ilanti manasu lenetundi oka sthitiki manam cherali.
0: This withdrawal of the mind state is to be attained.
1: Ee manasu lenetundi sthiti lopala edi manaku untadi okka atma maatrame kanipistundi.
0: When once the mind is withdrawn, the spirit prevails.
1: Atma ga emti? Consciousness.
0: What is this atma? It is consciousness.
1: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
0: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
1: సూపర్ కాన్షియస్నెస్.
0: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్,
1: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
0: Divine consciousness can be attained when you take to practice.
1: కాని ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
0: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
1: దానికి కూడా అతీతమైనటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్.
1: కనుక మనము ఎంతటి స్థాయికైనా మనం చేరవచ్చు.
0: యు కెన్ రీచ్ ఎనీ హై.
1: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
1: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
0: త్రూ ప్రాక్టీస్ యు కెన్ రీచ్ ఎనీథింగ్.
1: సాధనమైన పనులు సమకూర్ణ ధరలో ఉన్నాయి.
0: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
1: ఒక చిన్న చీమ
0: స్మాల్
1: నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
0: స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్
1: పెద్ద రెక్కలైనటువంటి ఒక గరుడ
0: ఎ బిగ్ బర్డ్ విత్ వింగ్స్
1: తనకి ఇష్టమే లేకపోతే పూల దగ్గరనే ఉంటుంది. ఒక అడుగైనా ముందుకు పోదు.
0: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
1: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
0: Without wings, the bird cannot fly.
1: కనుకనే ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
0: And hence, love and service are the two wings to all of us.
1: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే
0: then once
1: ఎంత దూరమైన కూడా ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
0: With these two wings you can fly high like an aeroplane.
1: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
0: You can reach an exalted height.
1: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
0: You can reach heights.
1: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
0: With these two wings, well, with the spirit of selflessness, egolessness, you can reach that supermind state.
1: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనము నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
0: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
1: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
0: Now we are not able to sit for a couple of minutes now.
1: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
0: Ancients could sit like that for a prolonged period of time.
1: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
0: We think that this movement is because of nerves and blood.
1: Illumination mind ki daggariki vachinappudiki blood kuda stop aipothundi.
0: When once you come to that illumination mind state, even blood also
1: stops. Blood stop aipoyinappudu deham anta paadaipothundi anukuntaru.
0: When you think that blood circulation stops, leads Kani, to total ruin of the body.
1: Blood vachestundi. Super blood.
0: But then comes the super blood.
1: Adhe dinanta kadistundi. కదిలేటువంటిది అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటాయి.
0: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది సూపర్ బ్లడ్ ఈస్ సుపీరియర్ ఇన్ క్వాలిటీ.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వై సహా అన్నారు.
0: దట్స్ వేదా దట్ సేస్ రసో వై సహా.
1: ఉపనిషత్తులంతా కూడా రసో వై సహా అన్నారు.
0: సో ఆల్సో సెడ్ ఉపనిషత్స్
1: రసో వై సహా. రసం నుంచి రసమే వస్తుంది కానీ నీరసం రాదు.
0: అవుట్ ఆఫ్ రస ది ఎసెన్స్ యూ కెనాట్ గట్ నీరస ద వీక్నెస్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది అనుభవించినా అంతకుడు రసస్వరూపమే.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ సీన్, వాట్ ఎవర్ దట్ ఇస్ హర్డ్, వాట్ ఎవర్ దట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫుల్ ఆఫ్ రస ఎక్స్పీరియన్స్.
1: పానకంలో పంచదార వెతికేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా మూర్ఖుడు? పానకంలో పంచదార.
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
1: ఆ సిరప్ చేరిందంత షుగర్ తోనే.
0: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
1: షుగర్. సిరప్ే కాదు,
0: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
1: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ది సిరప్ హస్
1: అది దివ్య శక్తి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
0: సూపర్ పవర్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
0: Man, we think that is weak.
1: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
0: He is only ignorant person who considers himself weak.
1: తనయందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: But if you know all the truth, fundamental truth, you'll be blissful.
1: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
0: Today you read all books.
1: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: Letters, where from you get them?
1: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
0: యూ థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆఫ్ ద రీడింగ్?
1: నో, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: అంతా ఇన్నర్ బీయింగ్ ఏ చేస్తారు.
0: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
0: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విత్ ఇన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: మాటల రీసౌండ్
0: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
1: హృదయము రియల్ సౌండ్.
0: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
1: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
0: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
1: ఎంతనో కాలం వ్యర్థం చేస్తున్నాము.
0: వి ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్
1: టైం. ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
0: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
1: ఈ సాధన చేయనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు డు దట్.
1: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
0: యు నీడ్ టు ప్రాక్టీస్
1: ఫర్ సమ్ టైం. ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
0: in fact you need to practice to
1: satyanni gurtinchukunte ye dhyanam akkarledu.
0: Then once you know the
1: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
0: Then once you know the truth, you don't need to do any penance, you don't need to do any meditation.
1: Nati thanam na shastrana japanahi samsara sagarottare sadyanam sevanam vina. ఆ సేవలో ఉంటున్నారు.
0: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
1: కనుక నీవు జనులకు సాధన చేయి.
0: Therefore, serve everybody.
1: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
0: As you serve, you will receive the power from the recipient.
1: అది ఏ విధంగా వస్తుంది?
0: How do you get it?
1: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
0: This
1: అయస్కాంతమని.
0: This is due to magnetic power of attraction.
1: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
0: Because this magnetic power, you will be able to draw the power from the other person.
1: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
0: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
1: పవర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
1: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
0: మ్యాగ్నెటిక్ పవర్.
1: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
0: అండ్ యు హావ్ గాట్ ది
1: లేజర్.
0: Laser power
1: ఉంటుండాలి. ఈ అన్ని పవర్లు కూడా మానవుని అందే ఉంటుండాలి.
0: The entire power is latent in
1: man. అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
0: Man being so powerful, why should he consider himself
1: weak? స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
0: Swami, I am not able to meditate.
1: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
0: Mind is not able to concentrate for a
1: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
0: It's not the meditation that's important.
1: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
0: in fact you are controlling the body.
1: మనసును కట్టివేస్తున్నావు.
0: You are not able to control the mind.
1: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
0: First control your mind.
1: ఇది ఎట్ల కంట్రోల్ అవుతుంది?
0: How can you control?
1: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
0: You can control your mind through love only.
1: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
0: When one there is love, there is no anger.
1: ఏ ద్వేషము రాదు.
0: Nothing whatsoever.
1: ఏ డౌట్స్ రాదు.
0: No doubts at all.
1: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడాను ప్రేమిస్తావు.
0: When once you have got love, you will be able to love your enemy too.
1: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
1: ఓన్లీ వన్ ఒక్కడే అయ్యుతాడు.
0: ఇస్ ఓన్లీ వన్.
1: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
0: దట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
1: బ్లిస్ఫుల్ లైఫ్ ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
0: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్.
1: ఆనందమయ కోసము,
0: ద ఫుడ్ షీట్,
1: మనోమయ కోసము,
0: మైండ్ షీట్,
1: ప్రాణమయ కోసము,
0: లైఫ్ షీట్,
1: విజ్ఞానమయ కోసము,
0: విజ్డమ్ షీట్,
1: ఆనందమయ కోసము,
0: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: అన్నమయ కోసం నుంచి,
0: ఫ్రమ్ ది షీట్
1: ప్రాణం ఉంటుంది అది ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
0: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
1: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
0: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
1: కారణం ఏమిటి?
0: వాయ్
1: అని తెలియదు.
0: హీ డజంట్ నో.
1: అంతవరకు ఇంక రోడ్డు తెలుసు.
0: హీ నోస్ ద పాత్ టిల్ దెన్.
1: అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
0: హీ హస్ నో పర్మిషన్ టిల్ దెన్.
1: కానీ అక్కడ నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ of this mind, he should go to the state of wisdom.
1: విజ్ఞానం ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
0: You think wisdom is science.
1: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
0: There's wide gulf of difference between wisdom and science.
1: ఈ సైన్స్ అనేటువంటిది కేవలము మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
0: The science improves because of the mental power, psychological strength.
1: కానీ విజ్ఞానం అనగా
0: but the wisdom
1: అన్నిటికి అతీతమైనటువంటిది.
0: It is beyond all.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము
0: దిస్ విజ్డమ్
1: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే
0: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
1: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
0: ద డివైన్ కమ్స్ ఇన్ ది పిక్చర్ దేర్ అట్ ద లెవెల్ ఆఫ్
1: విజ్డమ్. అన్నింటికి మూల కారణము సేవ.
0: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
0: Pandavas were performing Rajasuya Yaga.
1: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
0: At that time Lord Krishna came.
1: ఏం బావా అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
0: He said all arrangements over.
1: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
0: He said I made all arrangements.
1: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
0: I distributed work to all.
1: అయితే నాకే సేవ అన్నాడు.
0: Then Krishna asked what duty you assigned to me.
1: Not duty, సేవ.
0: What service you would assign to me?
1: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
0: డ్యూటీ ఈజ్ డ్యూయల్.
1: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్.
0: ఇట్స్ ఎ డ్యూయల్ మైండ్.
1: సేవ అనేటువంటిది ఏకాత్మ మైండ్.
0: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్.
1: కనుకనే నాకు ఏ సేవ కావాలి?
0: సో వాట్ సర్వీస్ వుడ్ యూ గివ్ మీ?
1: స్వామి,
0: స్వామి
1: మీకు ఏ సేవ ఇచ్చేది? మీరు కూర్చోండి, మా సేవ తీసుకోండి అన్నారు.
0: స్వామి, వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ? యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
1: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
0: God said, I don't need to be served by anybody.
1: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
0: I don't want anybody
1: serving. నేనే సర్వులకు సేవ చేయాలి
0: అన్నాడు. I will serve everyone now.
1: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైనటువంటి కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
0: God in human form serves everybody. That sustains the entire humanity.
1: I am servant, not master.
0: God says, I am servant, not master.
1: ఆ సత్యాన్ని మీరు దిన్నము గుర్తించండి.
0: Understand this fundamental truth.
1: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
0: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
1: Servant. ఇంతే కాదు, పూజరువులకు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవంతు.
0: In fact, God will be standing at the doorstep of your puja room.
1: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
0: God is ready to confer anything that the devotee asks for.
1: కనుక భక్తుల యొక్క అభిష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
0: To fulfill the desire of a devotee, God has been waiting. He is in you, above you, below you, around you.
1: In you, around you.
0: God is below you, above you, in you, around you.
1: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
0: God wants you to serve. Sir.
1: ఆ సేవ దేనికోసము?
0: Why?
1: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
0: Only to make you, to develop this practice of service.
1: నేను చేస్తున్నాను చూడండి.
0: Bhagavan does it.
1: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
0: And Dharmaja asked, what service you want?
1: Dharmaja. అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
0: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this, all these leaves which are empty or which food is served.
1: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
0: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
1: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడా తీపు కారం వంటి తీపు.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
1: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
0: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్
1: అది ఎవరు ఒప్పుకోరు.
0: నోబడి విల్ టేక్ దట్ జాబ్.
1: భగవంతుడి యొక్క తప్తము
0: God's nature
1: తన యందే ఉంటుంది.
0: Is within him.
1: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
0: as man grows older
1: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
0: And he loves many other preparations.
1: జిలేబీ, గులాబ్ జాము, బర్ఫీ, పాల్కో ఇలాంటివంతా వండుకుంటాడు.
0: He likes so many sweets, jilebi and other sweets.
1: వండుకొని ఒక లేత అరిటాకులో పెట్టుకుంటాడు.
0: And all these sweets, delicious items are served on the plantain.
1: బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ దేవ గంతవ్యం, అని ప్రార్థిస్తాడు.
0: బిఫోర్
1: భగవంతునికి ప్రార్థిస్తున్నాను, భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
0: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్ టు గాడ్ ఫస్ట్.
1: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
0: గాడ్ ఆల్సో రిప్లైస్.
1: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
0: బట్ హీస్ నాట్ లిసనింగ్.
1: ఒరే పిచ్చివాడా,
0: ఓ మ్యాట్ క్యాట్,
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
0: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply it.
1: చెప్పిన చెప్పకపోయినా నేను భుజిస్తున్నాను అన్నాడు.
0: Whether you say or not, it is I that eat.
1: కానీ ఈనాటి మానవులు,
0: బట్ మ్యాన్ టుడే,
1: ఆ విధంగా చేయటం లేదు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ ఆఫరింగ్ ప్రేయర్.
1: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలో ఆకులో పెట్టుకుని,
0: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్ ఆన్ ది ప్లాంటన్ లీ,
1: మొట్టమొదటి రాక్షసులకు అంతా నైవేద్యం చేస్తున్నారు.
0: ఫస్ట్ హీ ఆఫర్స్ ఆల్ దిస్ ప్రెషస్ ఫుడ్ టు డెమన్స్.
1: ఎవరా డెమన్స్?
0: హూఆర్ ది డెమన్స్?
1: కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
0: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
1: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
0: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
1: దైవానికి అర్పితం చేయాలి.
0: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
1: అదే ఆ దైవం ఎవరు?
0: హూ ఇస్ గాడ్ నౌ?
1: అహం వైశ్వానరో భూత్వ తన యందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నా.
0: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
0: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వి మే టేక్ టు, వి మే సర్వ్ ఎనీబడీ.
1: నా ఇష్టదైవానికి నేను సేవ చేస్తున్నానని భావించండి.
0: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్.
1: ఈ ప్రేమకు రూపం లేదు.
0: అండ్ దిస్ హస్ నో ఫామ్.
1: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుండాలి.
0: అండ్ లవ్ హాస్ ఓన్లీ ద నేమ్ దట్.
1: కనుక ఈ నామే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
0: అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ బై ఇట్ సెల్ఫ్.
1: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
0: And gold is something like a coin.
1: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగు, ఒక చైన్, ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
0: బట్ దిస్ గోల్డ్ కాయిన్ కెన్ బి మెల్టెడ్. ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ చైన్ ఆర్ రింగ్.
1: ఇది కల్పించినటువంటి వారు ఎవరు?
0: అండ్ ఇట్ హూ గేవ్ ఇట్ దట్?
1: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
0: అండ్ వీ హావ్ గివెన్ ఇట్ ఎ ఫార్మ్.
1: కనుక దీనికి రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
1: అలాంటి రూపరహితమైనటువంటి యొక్క తత్వానికి మనమే రూపమును కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
0: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
1: ఎట్టి భావము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
1: ఎట్టి రూపము లేదు.
0: గాడ్ హాస్ నో ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
1: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
0: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యు నీడ్ ఎ ఫార్మ్.
1: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
0: అండ్ హియర్ యు ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫార్మ్.
1: రక్షించేది తానే, రక్షించేది తానే, శిక్షించేది తానే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యు.
1: కానీ మనము పుట్టుకొక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
0: బట్ వీ హావ్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
1: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
0: బట్ గాడ్ హాస్ ఆల్ దిస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
1: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
1: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: కన్సిడర్ the service that you render to others is service to God.
1: Seva chesina kani bhagavanta seva anko.
0: Whosoever you may serve, consider that you are serving God.
1: Endukati ishvara sarva bhutanam anni bhutamulu yendu untunnadu devudu.
0: Because God is present in all of the beings.
1: Neevu kanipinchinatvanti devudu ga nee unte,
0: if God is of your making,
1: ee kanipinchi devudu ga eduruga vastadu.
0: Well, how do you expect him to appear in the way you want?
1: Pratyakshamo adi parochamo.
0: One is direct, other is indirect.
1: Bimbamo adi pratibimbamo.
0: One is object, other is
1: action. Adi reaction.
0: One is action, other is reaction.
1: Anniki endukunu aa vidhanga vastuntadi.
0: That there lies the relationship.
1: Ee rendu lene levu.
0: In fact, there is nothing dualism here.
1: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
0: However you see the apparent one.
1: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
0: There in a theater you have the screen.
1: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
0: There on the screen you find the projection of earthquake and bonfire.
1: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
0: But the screen is not burnt even an inch.
1: లేదు.
0: No.
1: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
0: But you find the fire all over the mountain.
1: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
2: అండ్ యు ఆల్సో ద ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్
1: అలాంటివి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
2: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
1: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితే కూడా నువ్వు వెళ్తుంటాదే.
2: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్
1: అదే విధంగా మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
2: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యు ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
2: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్.
1: ఆ ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
2: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ది ఫైర్. ఇదే
1: దివ్య శక్తిని
2: అల్టిమేట్లీ యుల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
1: ఆ దివ్య శక్తి సర్వలు ఎందు ఉంటుంది.
2: ది డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: ఇది లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు.
2: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
1: అందరి ఎందు ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
1: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు.
2: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: దీనికి కొంతకాలం ప్రేమ చేతని మనం ప్రాక్టీస్ చేయాలి.
2: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
1: అందరినీ మనం ప్రేమించాలి.
2: లవ్ ఆల్.
1: అప్పుడు అందరూ నీవే.
2: In fact,
1: నీవే అందరుగా మారిపోతున్నావు.
2: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వరల్డ్ యువర్
1: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
2: యు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు
1: ప్రేమ స్వరూపులారా.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
1: మీ అందు ఉన్నదంతా ప్రేమనే.
2: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందరి అందు ఉన్నటువంటి ప్రేమనే భగవత్ యొక్క ప్రేమ.
2: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
1: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
2: మ్యాన్ ఈజ్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
1: అంశంగా వచ్చేసేస్తున్నాయి.
2: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
1: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
2: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్
1: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
1: కనుక మీరు నేటి నుండి
2: ఫ్రమ్ దిస్ డే
1: ఎవరికి సేవ చేసినా
2: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
1: దైవ సేవగా భావించుకుని
2: కన్సిడర్
1: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
2: Be ready to do any work, any service.
1: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
2: Don't go by the body.
1: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
2: Not circumstances.
1: అందరి మనం ఏకంగా చూసుకోవాలి.
2: You should consider everybody equal.
1: అందరి యందు ఉన్నటువంటి ఒక నాశక్తియే.
2: It's only divine power in everybody.
1: నాశక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
2: And my power is
1: ఇదంతా నా ప్రతిబింబమే.
2: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own. You should have that feeling more and more. Then you will be able to reach that state of illumination mind. So first, let's begin with the super mind. At this level, you are separate from others.
1: ఇది dualism లో ప్రారంభించింది.
2: And you begin with the state of dualism.
1: ఆ dualism కూడా సత్యం కాదు.
2: Dualism is never true.
1: A man with dual mind is half blind.
2: A man with dual mind is half blind.
1: Half blind అని పోతున్నావు.
2: You are proceeding in its half blinded nature.
1: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
2: And you begin with it
1: correctly. అది higher mind కి పోతుంది.
2: Gradually it goes up to the higher mind.
1: ఈ higher mind కి పోయిన తర్వాత
2: after having gone there
1: నీ తత్వం నీకు రుచింప చేస్తుంది.
2: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
1: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
2: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
1: క్రమక్రమేణా ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
2: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
2: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
1: అదియే నీ గమ్యము.
2: That is your goal.
1: Adiye nee yokka sarvamu.
2: That is everything for
1: you. Cheyadaniki nee chesetundi sadhananta nee.
2: All the efforts only to reach that goal.
1: Sadhanalu dehamto chesina sadhanalu kaadu pradhanamu.
2: Not the practices that you do with the body that
1: are important.
2: It is only exercise.
1: Aa pillalanta chesaru chudandi monna పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
2: యు మస్ట్ హావ్ సీన్ పంజాబ్ చిల్డ్రన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
1: బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
2: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ.
1: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
2: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
1: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
2: వాట్ యూ నీడ్ నౌ
1: మైండ్
2: ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
1: మైండ్ ప్యూరిటీ కావాలి.
2: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
2: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
1: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
2: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్డ్.
1: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికి స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
2: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
1: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
2: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ గాడ్ సేమ్ గాడ్
1: చేస్తున్నాడు.
2: అండ్ హీ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
1: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్గా ఉండాలి.
2: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
1: కనుక
2: సో
1: మనం ధ్యానం చేసినా
2: we meditate
1: japam chesina
2: or
1: చేవర్ చేసినా అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది అది.
2: We may meditate or chant or do penance, we should
1: have oneness. Nata pamsi nati thanam.
2: So Upanishad said, no pilgrimage and no penance would help you.
1: Na shastrana japanahi.
2: Nor textual information.
1: ఇదే మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
2: ఇఫ్ యు స్టార్ట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ హోల్డింగ్ టాలిస్మన్ ఆన్ హ్యాండ్ సింప్లీ ది బీడ్స్ అయితే
1: మొట్టమొదట అలాంటి ప్రాక్టీస్ కావాలి.
2: ఫస్ట్ హౌఎవర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ టు బిగిన్ విత్
1: సజ్జనం సేవనం వినా
2: యూ షుడ్ సర్వ్ ఎవ్రీబడి
1: సర్వీస్
2: సర్వీస్ సర్వీస్
1: ఇంపార్టెంట్ చేతులతోనే చేయనక్కర్లేదు.
2: నాట్ నెసెసరీ విత్ యువర్ హ్యాండ్
1: మీరు ఏదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులు సేవ చేయనక్కర్లేదు.
2: నాట్ దట్ యు డోంట్ గో టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు
1: ఒక మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తి పరచు.
2: యు కెన్ సాటిస్ఫై అదర్స్ విత్ యువర్ వర్డ్స్
1: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
2: Satisfying others with your good words is service.
1: ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు అది కూడా సేవనే.
2: Serve food to others, it is service.
1: నీవు ఒక మంచి మాటలు చెప్పే దాన్ని సంతోషపెట్టు.
2: Make others happy by talking good words.
1: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
2: Talk softly and sweetly.
1: అప్పుడే మనం సేవగలం.
2: That is true service.
1: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు అయ్యో మేము బయటికి పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
2: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you come out?
1: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
2: You don't need to go to society.
1: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
2: You talk well with all the smile.
1: చేతనైనప్పుడు నీవు ఎవరికైనా కాసు ఇచ్చి వాడిని ఉద్ధారపరచేయి.
2: You can also contribute and make others happy.
1: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవనే.
2: If you help others, it is true service.
1: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి గో రోడ్లు తూర్చడం, పేషెంట్ చూసుకోవటం, కొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసేకి అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
2: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అండ్ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
1: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
2: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
2: అదర్ డే అనంతపూర్ గర్ల్స్
1: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
2: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ ఆర్ సర్వింగ్ ఫుడ్ ఎట్ ద డోర్ స్టెప్.
1: దాని అంత బండిల్ మాదిరి కట్టాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
1: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
2: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్ వి డోంట్ హావ్ ఎనీ వర్క్. మేము
1: కొంత పనులు చేస్తామన్నారు.
2: హౌఎవర్ వి వాంట్ టు డూ నౌ సంథింగ్ మోర్.
1: వెళ్ళండి.
2: Bhagavan said, go by all means.
1: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
2: యు ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్ ఓల్డ్ టైమ్స్.
1: ఆ టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
2: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
1: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
2: యు క్లీన్ దోస్ టెంపుల్స్.
1: వాటికి వైట్ వాష్ వేయండి.
2: వైట్ వాష్ దెమ్.
1: క్లీనింగ్ చేసుకోండి.
2: క్లీన్ దెమ్.
1: ఈ విధమైన పనులు మీరు చేయండి.
2: డూ దట్ వర్క్.
1: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
2: Body is the temple of God.
1: Deho devalaya prakto jeevo deva sanatana.
2: Body is the temple of God, the indweller is God himself.
1: Devalayanu paint vestunnam ani anukovaddu. Nee dehaniki nu paint vesko.
2: Don't think that you are painting the temple outside. No.
1: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
2: You paint the outer temple with lime, you paint your own body with love. The temple of God.
1: Adhe chaal.
2: That's enough.
1: అదే సేవ.
2: దాట్ ఈస్ టు సర్వ్.
1: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
2: టాక్ స్వీట్లీ.
1: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
2: నెవర్ బి హార్ష్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: మృదుమధురంగా మాట్లాడు.
2: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకు అనేది వాడు
2: గడిచేయకూడదు. If anyone asks you what are you doing, you say, how are you concerned? You should not say that.
1: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
2: It's not service, it's hurting.
1: కనుకని అది అంటే మాటలు మాట్లాడకూడదు.
2: Never be harsh to others.
1: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
2: Never hurt anybody by using harsh words.
1: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టొచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయొచ్చును.
2: For any wound, you can put some medicine, put some bandage.
1: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
2: బట్ ద వుండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
1: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ ఏ అబ్బాయి ఎట్టున్నావు
2: స్వామి ఆల్వేస్ సేస్ అబ్బాయ్ హౌ ఆర్ యూ
1: అంతా ప్రేమనే.
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
1: ప్రేమతో మాట్లాడు.
2: టాక్ విత్ లవ్.
1: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
2: Yes, you can develop love on your own. You start with the feeling of the nature.
1: తర్వాత అదే డివైన్ ప్రేమగా
2: మారుతుంది. Then that gets transformed into the
1: divine love. And
2: that becomes divine love.
1: Divine love వచ్చినప్పుడే
2: with this advent of divine,
1: divine
2: love,
1: person గా మారిపోతావు.
2: You become divine person.
1: ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
2: In fact, the whole of the world, there's only one thing that exists.
1: అలాంటి ఏకత్వానికి మనం ఉంటే
2: that oneness we should attain.
1: Seva ante edo uriki chestu chesetundi pannu sevaga bhavistunnaru.
2: Service is not merely the one that done with physical hands.
1: Chesulu chesetundi seva kadu.
2: It's not really so.
1: Matanto cheyavachunu.
2: You can serve by good word.
1: Manasto cheyavachunu.
2: With the mind.
1: Bhavamto cheyavachunu.
2: Feelings.
1: Kani ee vidhanga sharira manasika aadhyatmika tattuto ee sevanu manam cheyali.
2: So at the physical level, mental level also you can serve.
1: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
2: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు క్రీడిస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
2: ఇఫ్ యు ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్ యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
1: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
2: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యూ కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
1: అది గొప్ప సేవ.
2: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
1: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
2: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
1: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
2: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక సేవలు చేసేటువంటి వాళ్ళు సేవా దళము అంటున్నారు మీరు.
2: యు సే సేవా దళ్.
1: సేవా దళ్.
2: సేవా దళ్.
1: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
2: యు ఫైండ్ మెనీ పెటల్స్.
1: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
2: ఎస్ యు హావ్ మెనీ.
1: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
2: అండ్ ద పెటల్స్ ఫేడ్ అవుట్ అండ్ డ్రాప్.
1: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
2: Fundamental thing remains after all the petals fall down.
1: అందులోని విత్తనములు బయలు చేస్తాయి.
2: And therefrom starts seeds.
1: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
2: And that's become the foundation for the future.
1: కనుక ఈ లోక వాంఛనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
2: So the petals of worldly desires should drop.
1: అవంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
2: When once the desires, the petals drop down, the will develops.
1: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
2: We have to develop good thoughts.
1: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
2: Good thoughts lead to good action.
1: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
2: Good action takes you to satsang.
1: సత్కర్మలంతా మనం చేస్తాము.
2: We do everything.
1: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
2: Let us do all good actions with love.
1: With love, with love.
2: With love, with love.
1: Only love, love, love, love.
2: Everything should be based on love and love, love alone.
1: ఇందుకే మానవుడు జీవించేదంత ప్రేమతోనే.
2: Because human life is sustained.
1: పుట్టిందే ప్రేమతోనే.
2: And you are born with love.
1: సత్యది ప్రేమతోనే.
2: You end your life with love.
1: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుందని.
2: So everything should be full of love for that matter.
1: ప్రేమమయమే జీవితము.
2: The human life.
1: ప్రేమాధారమే జీవితము.
2: And love is the foundation.
1: ప్రేమ ప్రవర్తనే జీవితము.
2: The human conduct is love.
1: ప్రేమ ప్రవర్తనే.
2: And it is the love principle that governs life.
1: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
2: You are forgetting the essence of love.
1: భౌతికమైన ప్రాక్తమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
2: You are developing an only worldly physical love.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
2: This is not true love.
1: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
2: when you act like this
1: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంత వివరించి మీకు చక్కగా బోధిస్తాను.
2: There we have still two more days. Tomorrow and day after Bhagavan will explain you very clearly.
1: ప్రేమ ముదిత మనసే క

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతముల యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: The cosmic person also may be described as the indweller.
1: విశ్వం అనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈజ్ ద ఇన్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: Itti dehini gurtinchutakai shastramulu pramanamulu.
2: To recognize this dehi, the scriptures provide a basis.
1: Shastra pramanam matrame chaladu.
2: The scriptural truths themselves may not be sufficient to prove that.
1: Shastram valane idi manaku labhyam kaadu.
2: We would not be able to attain this through scriptures alone.
1: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamato swasaktito sadhinchutakai prayatninchali.
2: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
1: Shastramulu, upanishattulu, vedamulu, itihasamulu, puranamulu, ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్స్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్, but you will have to walk all by yourself.
1: Gamyamunu cheragorinatvanti vyaktulu deenini aadharamugoni tama prayanamu taame saginchali.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach.

0: గోల్
1: భగవద్గీత సమస్తమును బోధించినది.
0: భగవద్గీత హెస్ టాట్ ఎవ్రీథింగ్.
1: ఇది సెకండో అధ్యాయం లోపల,
0: ఇన్ ది సెకండ్ చాప్టర్,
1: నోచ్యోచహాని నవే శోచహాని, 11వ అధ్యాయంతో ప్రారంభం, 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
0: గీత కమెన్సెస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
1: నసోచ్య,
0: నసోచ్య,
1: కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
0: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
0: దిస్ ఓన్లీ లీడ్స్ యూ టు అవాయిడింగ్ ఆఫ్ గ్రీఫ్.
1: ఈ దుఃఖ నివృత్తికి మార్గమేమిటి?
0: వాట్ ఈస్ ది వే ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ గ్రీఫ్?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
0: హీ హాస్ డిక్లర్డ్ దట్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ యువర్ గ్రీవింగ్ ఓవర్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
0: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ 5 యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ 5 క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
0: ది సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి 3 సత్యమైనటువంటివి.
0: సత్ చిత్ ఆనంద, దీస్ 3 ఆర్ వెరీ,
1: ఇవి నిత్యమైనటువంటివి.
0: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
0: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
0: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ 3.
1: కనుక ఇవి దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
0: దేర్ ఫోర్ దీస్ 3 మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూపనామములు కల్పనలు.
0: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
0: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంటూ నిలిచేటువంటి వారు కాదు.
0: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
0: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
0: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇవి ఏనాటికైనా కూడాను వెళ్ళునవే.
0: These things any day will be leaving.
1: మార్పు చెందునవే.
0: They undergo change.
1: నశ్వరమైనవే.
0: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
0: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
0: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ 3 థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
0: వి హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
0: యాజ్ హస్ బీన్
1: మామే ప్రియో నరః, ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
0: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
1: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
0: దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
1: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
0: There will be a number of matchsticks in a matchbox.
1: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
0: If you want to fire, there is no need for striking all of them.
1: ఒక్క పుల్లను గీసి కావాల్సిన అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
0: One matchstick can be struck and you can develop fire in the way that you want.
1: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విత్ ది హెల్ప్ ఆఫ్ సర్టన్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ యూ బి ఏబుల్ టు అండర్టేక్ దాట్.
1: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం.
0: యెస్టర్డే వి హావ్ అండర్స్టూడ్ అబౌట్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్.
1: ఈనాడు అసూయ ద్వేషము.
0: టుడే వి విల్ టేక్ అప్ జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
0: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ ట్విన్ థీవ్స్.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
0: వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
0: దే టేక్ మ్యూచువల్ షెల్టర్.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్ దేర్ ఇస్ ఎన్ ఇన్ఎక్స్ప్లికబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
0: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు ఎ పెస్ట్.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
0: జెలసీ
1: ద్వేషం
0: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు అనదర్ టైప్ ఆఫ్ పెస్ట్.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
0: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పెస్ట్.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
0: టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డిస్ట్రాయ్ ది ట్రీ.
1: నవనవలాడుతూ
0: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
0: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
0: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
1: చూచుటకు అందముగా,
0: ఎ ట్రీ విచ్ ఈస్
1: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
0: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
0: వెన్ పెస్ ఎంటర్ ఇన్ టు ది వెరీ రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ, ది ట్రీ బికమ్స్ డ్రై విత్ ఇన్ ది వెరీ నెక్స్ట్ మూమెంట్.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
0: దిస్ పర్టికులర్ పెస్ట్ గోస్ టు ద వెరీ రూట్ ఆఫ్ ది ట్రీ.
1: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
0: ఇట్ గోస్ టు ది బాటమ్ ఆఫ్ ద ట్రీ.
1: చీడ పురుగు పైభాగంలో సంచరిస్తుంది.
0: ది అదర్ టైప్ ఆఫ్ పెస్ట్ చీడ, ఇట్ గోస్ టు ది బ్రాంచెస్ అండ్
1: వేరును కొట్టడం వేరు పురుగు.
0: వన్ టైప్ ఆఫ్ పెస్ట్ స్ట్రైక్స్ అట్ ద వెరీ
1: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
0: వన్ టైప్ ఆఫ్ పెస్ట్ ట్రైస్ టు డిస్ట్రాయ్ ది వెరీ లైఫ్.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
0: ది అదర్ టైప్ ఆఫ్ పెస్ట్ స్పాయిల్స్ ది వెరీ బ్యూటీ.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
0: బోత్ ఆఫ్ దెమ్ అకంపెనీ ఈచ్ అదర్.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ నో జెలసీ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాయి.
0: వేర్ హేట్రెడ్ ఈస్ విజిబుల్ దేర్ కుడ్ బి ఇన్విజిబుల్ జెలసీ.
1: అసూయకు రూపం లేదు.
0: ఫర్ జెలసీ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
0: హేట్రెడ్ కెన్ బి సీన్ ఇన్ ఎ పర్టికులర్ ఫార్మ్.
1: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
0: జెలసీ అండ్ హేట్రెడ్ దేర్ ఫోర్ విల్ బి ఇన్హెరెంట్ అండ్ హిడన్.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
0: ఇట్ మే బి సెడ్ దట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో పర్సన్ హూ డస్ నాట్ సఫర్ ఫ్రమ్.
1: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
0: దేర్ విల్ బి రూమ్ ఫార్ ఈవెన్ అట్లీస్ట్ ఎ స్మాల్ వే ఫర్ దిస్ జెలసీ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్ వీ హావ్ టు డెవలప్ లవ్.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫర్ జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
0: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ ఎంటర్ దెన్ యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందములకు అందం అనేటువంటిది దీని స్వభావం.
0: బ్యూటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
0: వేర్ ఎవర్ దెర్ ఇస్ బ్యూటీ దెర్ ఇస్ జాయ్ ఆల్సో.
1: ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్.
0: ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
0: ఇన్ విచ్ ఎవర్ ఆర్టికల్ అండ్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ బ్యూటీ.
1: అందం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ బ్యూటీ?
1: జగత్తా అందము?
0: Is it the world which imports?
1: పదార్థమా అందము?
0: Is it the object which is?
1: ఇవన్నీ మార్పు చెందినవే కదా.
0: All these things undergo a change.
1: మార్పు చెందినది ఎంత కాలం అందము?
0: Things which undergo change, for how long can they be beautiful?
1: కనుక శాశ్వతమైన ఏదియో అదే అందం.
0: Only that which is permanent can be beautiful.
1: కనుకనే శాశ్వతమైన ఉంటాడు భగవంతుడు.
0: The permanent entity is God.
1: భగవంతుడే సౌందర్యవంతుడు.
0: God alone is beautiful.
1: కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
0: There is nothing in the world which is more beautiful than God.
1: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that duty.
1: ఇట్టి ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారము.
0: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
1: ఈ సద్గుణములను మనం పెంపొందించుకొనుటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్స్.
1: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
0: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
0: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
0: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
1: కేవలము భగవంతుడు అనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జున్ యందు ఉంటున్నది.
0: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
1: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కానీ తింటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించటం లేదు.
0: Arjuna was able to hear all the things explained and expounded by Krishna, but he was not prepared to practice them.
1: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము.
0: There is an example for this.
1: ఒక ఉపమానము.
0: There is a simile.
1: యుద్ధము జరుగుతున్నది.
0: War was going on.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు.
0: In the midst of the war, very dreadful weapons were employed.
1: Anadu Bhishmunito yuddham jarugutam.
0: On that particular day he was waging war with Bhishma.
1: Bhishmudu kinda koolipoyadu.
0: Bhishma fell down.
1: Anadu maha bhayankaramaina astramulanta kudanu aa rathamulo praveshinchayi.
0: Most dreadful weapons entered into that chariot.
1: Ee Arjunudiku ye matram kudanu oka vidhamainatundi okka భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధము నందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
0: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
1: సూర్యాస్తమం జరిగింది. రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
0: ఆఫ్టర్ ద సన్సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
1: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కానీ యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించి అంది అర్జునులో.
0: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
1: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
0: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్డ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు ద హౌస్.
1: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవరు, కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: అర్జున హూ వాజ్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాజ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్, హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్ దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
0: అర్జున టోల్ కృష్ణ, బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
1: లేదు లేదు అర్జున, నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
0: కృష్ణ టోల్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
1: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
0: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
1: కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది.
0: అర్జున డెవలప్ ఏ సార్ట్ ఆఫ్
1: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
0: Arjuna also felt jealous of Krishna, thinking that I have been thinking that Krishna is great and therefore he is assuming all these things. Well, it is my own mistake.
1: Sare inka yuddham jaragavalsi untundadi modale Krishnato dvesham chesukunte re prajanam em ayipothundo ani kontha bhayapadi Arjunudu digadu.
0: Arjuna thought the still war has to be fought, and I do not want to develop enmity with Krishna. It may not be in my own interest. Therefore, Arjuna got down from the chariot.
1: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
0: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
1: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు. నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
0: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున, యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
1: చేయలేక వెళ్ళి లోపల.
0: విత్ లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
1: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
0: కృష్ణ జంప్ డౌన్ ఇమీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఏ లాంగ్ డిస్టెన్స్.
1: తక్షణమే రథం వశం అయిపోయింది.
0: ద మోమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాస్ డిస్ట్రాయ్డ్ యాషెస్.
1: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
0: ధర్మజ అండ్ అర్జున హూ ఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
1: అర్జున దైవతత్వం కాని దైవ లీలలు కాని దైవత్వాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునిలేరు.
0: Divinity, the acts of divinity, no one would be able to understand, O Arjuna.
1: దైవం నాకు స్వార్థం లేదు.
0: For divinity, there is no selfishness.
1: భక్త రక్షణే అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
0: Protection of the devotees is his only vow.
1: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
0: To encourage and save the devotees is his only duty.
1: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
0: All the weapons which are employed by Bhishma, I kept it under my...
1: కనుకని ఆ అస్త్రములు నీపై ఏమాత్రం కూడా నువ్వు పని చేయలేకపోయాయి.
0: As I held them under my foot, they were not able to exercise their power over you.
1: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా నువ్వు భస్మం చేసి ఉండేది.
0: If only I had got down from the chariot first, these weapons would have destroyed you and also the chariot.
1: ఈ స్థితిలో నీవు కూడా నువ్వు భస్మం అయి ఉండేటువంటి వాడు.
0: Under those circumstances, you would have also been reduced to ashes.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
0: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ డౌన్ ఫస్ట్.
1: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
0: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ
1: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
0: ఇట్ ఇస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ అ టైప్ ఆఫ్ జెలసీ.
1: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
0: There are a few important signs of jealousy.
1: Tamakante adhika kirtini sampadinchetunte vari paina asuya kalugutundi.
0: Jealousy is developed against persons who earn greater fame than themselves.
1: Tanakante adhika sampada kaliginatunte vaani paina asuya kalugutundi.
0: And a person who is having more wealth than himself, there will be jealousy.
1: Atanakante kontha andamuga undinatunte vaani paina asuya kalugutundi.
0: Jealousy is developed against a person who is more beautiful.
1: అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది.
0: On a student who scores a higher mark also, jealousy is developed.
1: ఇదే విధంగానే తనకంటే ఏ విషయం నందైనా కూడాను అందమునందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందుకు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందుకు కాని అధికంగా ఉంటుండేటువంటి వారి పైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
0: It is the weakness of ordinary human beings to develop jealousy against people who excel them in terms of wealth, in terms of position, in terms of beauty, in terms of
1: money. ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే,
0: the moment jealousy enters into any person,
1: ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకున్నటువంటి సద్గుణములు కూడాను భస్మమైపోతాయి.
0: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
1: ఈ అసూయ ఊరికే వదిలేటువంటిది కాదు.
0: Jealousy is not going to leave you just like that.
1: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
0: It would destroy all the great qualities and virtues which are in
1: man. రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops demonic nature.
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
0: It destroys human nature.
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
0: It strengthens animal nature.
1: ముందు వెనుక యోచన చేయదు.
0: It doesn't look forward or backward.
1: Kanuka motta mota asuya aneetvantidi manavuniyandu undakunda chusukovali.
0: Therefore in the very first place everyone has to try to see that jealousy doesn't enter into him.
1: Itarli yokka manchini chuchi neevu aanandinchu.
0: You should enjoy at the sight of other people.
1: Itarli yokka abhirudhini chuchi neevu aanandinchu.
0: You should enjoy at the progress of others.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
0: యూ షుడ్ ఎంజాయ్ అట్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
0: దిస్ ఈస్ ఎ ట్రూ వర్చ్యూ.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హాస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణము అసూయని.
0: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్
1: అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
0: ఈ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలస్, యు షుడ్ బి అనసూయ, యు షుడ్ నాట్ బి జెలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
0: అనసూయ మీన్స్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జెలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జెలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
0: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
0: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
1: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశము చేసుకోవచ్చును, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును.
0: We'll be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
1: ee anusuya valla entaina manam sadhinchadaniki veel avutundi.
0: With the help of this particular quality of lack of jealousy you'll be able to conquer
1: anusuya,
0: lack of jealousy. Without that jealousy you'll be able to conquer anything.
1: Kanuka asuyane unte mana samastamunu kudanu nasanam chestundi.
0: If you have jealousy, it is going to destroy all your
1: good qualities. Idi parulanu naasanam cheyatame kaadu, tananu kuda taanu naasanam chestundi.
0: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
1: Asuya parunaku sukhamuga nidra kuda untundadu.
0: A jealous person will not have good sleep.
1: Kanti ninduku nidra, kadupu ninduku tindi kuda tinadu.
0: He would not be able to sleep well or he would not be able to eat to be.
1: Ee asuya ee vidhamaina rogam lekapoyinappudiki manishi nischeedimpa chestundi.
0: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: be antar chaya anje kodan deeniki oka peru.
0: This is an inner tuberculosis.
1: Chaya rogam aneetundi dehaanni kramakramena kalpinche reethiga taggistundi.
0: Tuberculosis will weaken a person and
1: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
0: జెలసీ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఎ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్
1: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
0: God will bless us with his grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory
1: of God. ledani unnavarini chuchi manam asoya padte tana yokka sthiti marinta digijari potundi.
0: If a person just feels bad just because other people are having greater things which he does not
1: have, ee naadu kaliyugamulo sarvatra vyapinchi untundadi asoya.
0: Jealousy is all pervasive these days of kali age.
1: Yogiyandu భోగియందు జోగియందు విరాగియందు వైరాగియందు సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
0: జెలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయింగ్ యోగి జోగి భోగి రాగి విరోగి.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జెలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళ్తున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధా వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
0: హీ వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హీ వాస్ అటెంప్టింగ్.
1: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
0: ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధా.
1: అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
0: బట్ యాజ్ సూన్ యాజ్ రీచ్ దట్ పర్టిక్యులర్ విలేజ్ ఇన్ ది అవుట్స్కర్ట్స్ సమ్ అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ దేర్ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్.
1: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: హీ స్టాప్డ్ దేర్ అండ్ హీ జస్ట్ సాట్ డౌన్ ఆన్ ఎ స్టోన్.
1: నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్డ్ దెమ్, well gentlemen, what is the pleasure that you get in criticizing me?
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
0: Without giving any reasons for that, they increased their criticism against Buddha.
1: సరే ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
0: బుద్ధ సెట్ గో ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్.
1: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది, వారింకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
0: దే క్రిటిసైజ్ టు ఏ పాయింట్ ఆఫ్ టైర్డ్నెస్, దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ అబౌట్ టు గో.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు, నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
0: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
1: సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమపడాలి, ధనం వ్యయం చేయాలి.
0: If you want to give joy to people, you have to spend a lot of money and make number of.
1: కనుక నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
0: బుద్ధా సాహెబ్, వితౌట్ స్పెండింగ్ అపాయ్, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
0: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: ఏదో ఒక విధముగా నీకు తృప్తి కలిగించాను, కాబట్టి ఈ తృప్తి కలిగించడం చేత నాకు చాలా ఆనందం అనుకున్నాడు.
0: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: పరులను సంతృప్తి పెట్టే కోసమని అనేక మంది చక్రాలు కట్టిస్తారు.
0: For giving joy and satisfaction, number of
1: చౌకీలు తొక్కిస్తారు.
0: Wells of dirt.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
0: A number of useful activities are undertaken.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
0: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
1: మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు.
0: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
1: నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: Say, suppose a beggar comes to your house.
1: భవతి భిక్షాందేహి అని అడిగాడు.
0: He asks for alms. భవతి భిక్షాందేహి.
1: నీవు భిక్షం తీసుకుని వచ్చావు.
0: యూ బ్రింగ్ ఆర్మ్స్.
1: కానీ నేను అడిగిన భిక్షం కాలేదు, మరొక భిక్షం తెచ్చావు.
0: యూ హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ భిక్షం తీసుకోకపోతే నీవు ఆ భిక్షాన్ని ఏం చేస్తావు అన్నాడు.
0: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యూ ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుక తీసుకుని పోతాను, అదే భిక్షం నాకే చెందుతుంది అన్నాడు.
0: హీ సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
0: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యూఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
1: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
0: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
0: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
1: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
0: That way you are criticizing yourself and you are not criticizing.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ కింద రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే,
0: if you send a registered post, a letter by registered post to a friend,
1: ఆ ఫ్రెండ్ ఆ రిజిస్టర్ కవర్ ను తీసుకోకుండా పోతే,
0: if the friend does not accept that registered
1: post, postal department లో ఏమవుతుంది ఆ కవర్?
0: What would the postal department do with that cover?
1: అది redirect, ఎవరు పంపించారో వాళ్ళకి చేరుతుంది.
0: It will be redirected back to the person who has sent it.
1: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావటంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
0: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
1: Kanuka ee asuya aneetundi manavunni aneka vidhamuluga tanantane himsistundi.
0: Jealousy gives a lot of trouble to a person who is having it in a number of ways.
1: Oka maharishi
0: ఎం పర్టికులర్ మహర్షి
1: అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు.
0: హీ వాజ్ బ్రింగింగ్ అప్ ఎ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
1: కానీ అతని ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది.
0: ఈవెన్ దట్ మహర్షి డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ ఈగోయిజం ఇన్ హిమ్.
1: అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది.
0: ద మొమెంట్ హీ డెవలప్డ్ ఈగోయిజం జెలసి ఆల్సో ఎంటర్
1: అహంకార అసూయలు రెండు చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది చేరిపోయింది.
0: వెన్ ఈగోయిజం అండ్ జెలసీ డెవలప్డ్ హేట్రెడ్ ఆటోమేటికలీ జాయిన్ దేర్.
1: ఒకనొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషం చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, ఇది ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
0: God saw this particular person. He wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old Brahmin and came to that garden.
1: Oka chettu daggariki poyadu ee musili brahmanudu. Aha, ee vruksham enta abhivruddhi ayipindi, ee phalapushpalu enta aanandanga untunnayi chudadaniki, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
0: దిస్ ఓల్డ్ బ్రాహ్మిన్ వెంట్ టు ఎ పర్టికులర్ ట్రీ, అప్రిషియేటెడ్ ది ట్రీ యాజ్ ఎ వెరీ నైస్ ట్రీ విచ్ హెస్ డెవలప్డ్ అండ్ దెన్ సెడ్ హూ ఈస్ ది పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు డెవలప్ సచ్ ఎ ఫైన్ ట్రీ.
1: సన్యాసి వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, రాత్రింబవులు బిడ్డలను పెంచినట్టు పెంచినాను, కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చాను, ఈ మొక్కను నాటింది నేను, ఇది అభివృద్ధి పరిచింది నేను, నేను చీడ పడితే తీసేసింది నేను, వేరు పురుగు పడితే కొట్టేసింది నేను, ఈ రోగ్గు వేసింది నేను, ఈ అలంకారం చేసింది నేను, కటింగ్స్ చేసింది అన్ని నేను నేను నేను అనుకుంటూ వచ్చాడు పాప.
0: దిస్ సన్యాసిన్ కేమ్ అవుట్ అండ్ జస్ట్ సెడ్, ఓ బ్రాహ్మిన్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ ఎంటైర్ గార్డెన్, I am responsible for developing this particular tree. I have developed the roads. I have made this entire thing beautiful by my own effort.
1: ee totane na prananga chusukuntunnanu.
0: I am looking after this garden as
1: ఒక్క తోటమాలి లేదు.
0: There is no gardener.
1: నీరు తోడటం నేనే.
0: I draw water.
1: ఎరువు వేయటం నేనే.
0: I put manure.
1: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
0: I clean the roads.
1: ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
0: I am developing these flowers and fruits for the sake of others.
1: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
1: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
1: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నాభిన్నం చేస్తుంటుండాలి.
0: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
1: ఈ పుష్పగుచ్చులనంతా కూడా నువ్వు చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
0: ది సన్యాసి హూ అబ్జర్వ్డ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ టుక్ ఎ స్టిక్ అండ్ త్రూ ఫ్రమ్ దేర్.
1: ఆ కర్ర తగిలినదో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
0: ద మొమెంట్ దిస్ ది స్టిక్ టచ్డ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.
1: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
0: దిస్ సన్యాసిన్ థాట్ దట్ ఐ మే బి షేర్ ది సిన్ ఆఫ్ కిల్లింగ్ ది కౌ.
1: మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
0: ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఎ షార్ట్ వైల్ ది సేమ్ ఓల్డ్ బ్రాహ్మిన్
1: అదే దారి నడుచుకుంటూ వచ్చి, అయ్యో పాపం, గోవును చంపినటువంటి వారు ఎవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఓల్డ్ బ్రాహ్మిన్ కేమ్ ఇన్ దట్ పర్టికులర్ రోడ్, సా ద కౌ అండ్ జస్ట్ సెడ్, హూ ఇస్ దట్ పర్సన్ హూ హాస్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
1: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
0: హీ వెంట్ టు ద సన్యాసి అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ హూ ఇస్ ఇట్ హూ హాస్ జస్ట్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
1: అంతా దైవేచ్ఛ.
0: ది సన్యాసి సెడ్ దట్ ఇట్ ఇస్ ది విల్ ఆఫ్ ద లార్డ్ విల్ ఆఫ్ గాడ్.
1: దైవేచ్ఛని లేకపోతే ఒక చంపితే ఈ ప్రాణం పోతుందా?
0: వితౌట్ ది విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ కెన్ ఇట్ బి కిల్డ్ లైక్ దాట్.
1: ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
0: ది మొమెంట్ దిస్ బ్రాహ్మిన్ హర్డ్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసిన్, దిస్ బ్రాహ్మిన్ టోల్డ్ ది సన్యాసిన్, వెల్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ గార్డెన్, ఫర్ ఆల్ దీస్ ప్లాంట్స్, ఫర్ పుట్టింగ్ ద రోడ్స్, బట్ ఫర్ కిల్లింగ్.
1: మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నాం, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నాం.
0: యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్ దట్ హ్యాపెన్, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
1: ఈ అహంకారం కూడాను కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు.
0: He said that this egoism is a manifestation of jealousy.
1: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
0: The old Brahmin revealed his identity. He just said, I am God himself. I have come down to destroy your egoism.
1: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పటకు సాధ్యం కాదు.
0: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
1: కనుక మొట్టమొదటినే మనం అసూయ ద్వేషము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
1: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథ పఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
0: It is not possible to destroy jealousy by merely reading scriptures.
1: ఈ స్వప్రయత్నముతో
0: with self effort
1: సాధనలు సలిపి
0: by doing spiritual exercises
1: హృదయమునందు పరివర్తనలు గావించుకొని
0: by transforming one's own
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని
0: by developing complete love
1: దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
0: We can destroy this jealousy by offering all the things at the lotus feet. అసూయ
1: మనయందు ఉండినంత కాలం కూడాను మనం ఏమాత్రం కూడాను రాణింప చేయదు.
0: So long as we have jealousy, we can never shine.
1: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
0: All the great virtues in us will be destroyed by that.
1: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత has therefore taught that is the primary thing for every person to see.
1: నిత్య జీవితం లోపల
0: in daily life
1: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
0: with ideal virtues
1: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని
0: ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ will have to be created for oneself.
1: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
0: when one lives a happy life
1: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: One would be able to understand the principle of ఆత్మ.
1: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకునకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థము చేసుకోలేము.
0: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand divinity.
1: ఆత్మ యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
0: The effulgence of ఆత్మ is everywhere.
1: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
0: It is not associated with a person.
1: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
0: యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. యాజ్
1: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
1: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
0: వీ గెట్ లైట్ అండ్ విల్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్
1: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
0: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్ బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: కనుకని ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
0: ఆత్మ మే బి కంపేర్డ్ టు ఎఫల్జెన్స్.
1: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
0: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
0: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
1: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
0: టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్.
1: అండి బల్బ్ లో లైట్ వస్తుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
1: ఫ్యాన్. లో గాలి వస్తుండాలి.
0: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్.
1: స్టవ్ లో వంట చేస్తుండాలి.
0: You'll be able to cook food.
1: Machine లో పని చేస్తుండాలి.
0: In the machine you'll be able to just produce.
1: Machine చేసే పనికి ఫ్యాన్ చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: The work which is done by a machine and fan are different and opposite.
1: Light ఇచ్చేటువంటి బల్బ్ ఇచ్చేటువంటి లైట్ కును స్టవ్ చేసే వంటకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
1: ఈ మెషిన్ల యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి.
0: In the machinery there is difference.
1: ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి.
0: These machines are different.
1: యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి.
0: The effects are different.
1: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
0: బట్ ది కరెంట్ ఈజ్ వన్.
1: అదే విధముగా భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
0: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ.
1: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటాది.
0: Bulb has a particular form. Tube light has a different form.
1: Dining room bulb అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
0: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్,
1: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది,
0: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్,
1: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డైనింగ్ రూమ్ బల్బ్, వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్?
1: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్, బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్,
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
0: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్. ఇది
1: సంపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్ విత్
1: లిమిటెడ్ పవర్. బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్, యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
1: కనుకనే అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్ గా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
1: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌసండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌసండ్స్ ఆఫ్ వోల్ట్స్
1: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
0: Therefore, develop love.
1: ఈ ప్రేమ చేతని దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఇస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: పుట్టిన చంద్రుని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ లాంటర్ తీసుకుని రానక్కర్లేదు.
0: In order to recognize and see moon, there is no need for getting a torch light to look at
1: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: Through the light of moon itself you can see the moon.
1: కనుక ప్రేమ స్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి చూడాలి.
0: If you want to see and perceive God who is love, you through his love only will be able to see.
1: ద్వేషముతో ప్రేమ స్వరూపుణ్ణి చూడడానికి వీలు కాదు.
0: It is impossible to see him with hatred because he is the very
1: opposite. ద్వేషం ఎలాంటిదంటే blindness, ఒక కన్ను లేని గుడ్డివాణి వంటిది.
0: Hatred is something like blindness. It makes
1: గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీళ్ళకి చీకటే గానీ వెలుతురు కాదు.
0: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
1: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
0: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, he will be able to directly
1: perceive divinity. A
0: person who has opened the eye of wisdom
1: will be able to perceive.
0: A person who has closed his eye with ignorance would not be able to
1: perceive God.
0: By closing the eyes, you will have to search for a towel which may be here.
1: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
0: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
1: కన్ను. జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
0: దేర్ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
1: ఇదే సద్గుణములు కలిగినటువంటి వాడు.
0: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
1: గుణములతో దుర్గుణములతో
0: విత్ బ్యాడ్ క్వాలిటీ
1: సంశయాలతో
0: డౌట్స్
1: అనుమానాలతో
0: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
1: అలమటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: కనుకని డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిది అసూయ.
0: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: Therefore, students who are having tender heart, who have a lot of progress to make.
1: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
1: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
1: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
0: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము, చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండవ తప్పు.
0: Without studying, when you do not get first rank, if you feel jealousy, there are two mistakes. You have not studied in the first place, and on the other
1: hand, naaku raledi ani yerchadam moodo tappu.
0: And crying over you are not getting it is the third mistake.
1: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉన్న కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all pleasures of life.
1: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడవులనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హీ జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులనింప జనించినారు, కార్చిచ్చై రేడు సూత సుత్తు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడు అవుతారు.
0: ఫర్ పీపుల్ హూ ఆర్ హావింగ్ జెలస్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
1: దానిపై కచ్చిలు రేపి ఆ శకునిగాడు.
0: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దేర్ ఇస్ దేర్ వాస్ శకుని హూ ఇస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
1: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్?
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది?
0: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్.
1: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది?
0: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
0: If we want, only when we develop good qualities and virtues we'll be able to understand.
1: Lekapothe okka shlokamaina kuda manam artham chesukolemu.
0: Correct understanding of Bhagavad Gita is possible only.
1: Idi anantamaina arthalato kurchinatvanti ee Bhagavad Gita.
0: Bhagavad Gita is full.
1: Idi kalparuchyamto samanamainatvanti Bhagavad Gita.
0: Bhagavad Gita is a wishful filling.
1: Evaru korina arthanni variki andistu vastundi.
0: It gives the meaning according to their desire.
1: Kaani ee naadu manam anarthalu teeskoni yadarthanni kappivestunnamu.
0: But today we are only taking wrong meanings, but we are not
1: only anarthani okati iskunna paravaledu anarthaniki nanarthalu penchutunnamu.
0: For the wrong meaning we are giving a number of other meanings also.
1: Kanuka ee Bhagavad Gita vyartham aipothundali.
0: Therefore Bhagavad Gita is becoming a waste.
1: Kanuka artham chesukovalante sadgunanni penchukovali.
0: If you want to really understand, you must develop virtues.

ಜನರ ಸದಾ ಬಸದು ಏಕ ರಾಮನಾ.

ಜನರ ಜೀವನ ಜನ ಏಕ ರಾಮನ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi సాంఖ్య యోగంలోని ప్రాణము ప్రధానము ప్రమాణం.
2: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్ బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్య యోగ.
1: నజాయతి, జననమున్నదటువంటి దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలూన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: కారణము నజాయతి, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వము.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్డ్వెల్లర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
2: ది ఇన్డ్వెల్లర్ ఈజ్ నిరామయ హింసెల్ఫ్.
1: ఇలాంటి ఆత్మతత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్ష ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగా దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ విచ్ ఏ డివోటీ షుడ్ హ్యావ్ టు బి లైక్డ్ అండ్ లవ్డ్ బై ద లార్డ్, అండ్ ఆఫ్ దాట్ కంటెంట్మెంట్ స్టాండ్స్ అవుట్ టు బి వన్ వెరీ ఇంపార్టెంట్ characteristic of a devotee.
1: Yanta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu, ledu, aneetuvanti yokka aavedana sadhakuni yandu undaradu.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: ఉన్నదానికి తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: The heart of one who does not have contentment, maybe compare it to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kari pothundi.
2: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neeraina kudanu aa gampalo niluvadu.
2: There would not be even a drop of water in that basket.
1: Adhe vidhamugane aasaliki guri ainatunti okka manavuni okka hrudayam kudanu kramakramena asantriptito ee tripti ainatuntidi kevalamu jari poyi asantriptito kalamunu gadapavalasi vastundani.
2: The inner significance of this is, in the same way as in case of the basket, the any person who is having a number of desires and greed, he would not be able to just have contentment. All the contentment goes out of his heart, discontentment will be left with him.
1: Yemi leni manavudu edo oka 100 rupayalana chikkite aanandanni anubhavistanani aashistadu.
2: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina ayyo 1000 rupayalu labhisthe enta aanandanga untadi ani maroka aasanu abhiruddhi parchukuntadu.
2: The same person, when he gets 100 rupees, he would think how nice it would be if I can get 1000 rupees.
1: Ee 1000 rupayalu labhinchina 100 rupayalu kavali ani aashisthadu.
2: If he gets by chance 1000 rupees, he desires to have a lakh of rupees.
1: ఈ 100 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining a lakh of rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
2: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
2: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: But this is not important.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to say, tell the devotee that you are great.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
2: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కాని దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రం చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we will have to get the acknowledgement that, oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
1: అట్టి ఫలితమని అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమని మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
2: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
2: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: All that we have to attain, the goal, the object, the purpose is only to earn his grace.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెలింగ్ లైక్ దట్,
1: అన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్, దేర్ ఇస్ ఎ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
1: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారెవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శీర్షంపదలు వారు ఏమాత్రము పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ ఎ వెల్తీ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్ దాట్. దే వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ టికెట్ విత్ యూ.
1: లేకుండినా మెడబెట్టి బయటికి నెట్టుతారు.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ విల్ బి నెక్డ్ అవుట్.
1: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇన్ టు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకును అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికి ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
2: భగవద్గీత దట్ ఇస్ వై హ్యాస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాజ్ వన్, హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: Of all of them, the most important thing is contentment.
1: Asantrupto jijo nashtahani, santrupti lenetunti vaniki ye vidhamainatunti oka sukshantulu undavu.
2: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: Atane goppavadu.
2: The one who has contentment alone is great.
1: Atane oka vidhamainatunti adhikari.
2: He alone has position and qualification.
1: Nenu appudappudu cheptuntanu, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi cheskovali.
2: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramaina yokka sukhashantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జురీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్ వీల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్ సీ.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు,
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి అందించుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Guppa srimantu undetunti vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sariye vyayam chesi shashvatamainatunte okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, "Do you find any defect in
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kudanu aakmaninchadu."
2: He invited all types of people, wealthy
1: koppa koppa rishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthita pragnulu kudanu cheripoyaru.
2: Among the invitees there were sthita pragnas also.
1: గొప్ప వైభంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
2: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దట్ ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్ I would humbly just ask you to let me know if there are any defects in the
1: engineers goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi etti lopam ledu maharaja idi chaala goppa ga untundadi divyam ga untundadi bhavyam ga untundadi navyam ga untundadi annaru.
2: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this. It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: Edo oka moola nilchukunnatundi oka yogi samipinchi raja ee bhavanamlo rendu doshamulu untunnayi annadu daityanga.
2: One yogi who was standing in a corner came forward and pointed out, "Oh king, there are two flaws in this particular building."
1: ee maata vineetappudiki సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
2: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ ఎ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, "మహానుభావ, ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
2: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, "Oh Swami, you can just let us know what those defects are, I'll rectify."
1: Oh Srimantuda, ee doshamu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
2: That yogin said, "Oh wealthy man, it is not within your reach to correct those defects."
1: Ee modati doshamu ee bhavanamu kaalaantaramlo eppudo sidhilamaipothundi, idi maatram tappindi kaadu, idi oka dosham annadu.
2: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
2: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of time.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
2: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
2: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడన్నాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
2: He also said such a mansion is the mansion of Atman itself and there is nothing which can be compared to the mansion of Atman.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
2: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
2: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం నుంచి కూడినటువంటిది కాదు.
2: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగానే ఇతరుని యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
2: In the same way, the principle of Atman associated with
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
2: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించుటకు అవకాశం లేదన్నాడు.
2: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, సాంఖ్యయోగ.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
2: Therefore, you are not the one who is going to die, you are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించడం అత్యవసరం అన్నాడు.
2: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నాకాంచు ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధి స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: అర్జున then just told, well, I don't have any desire at all, I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యము నెరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నావు?
2: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
2: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపైన ఉన్నటువంటి ఒక మమత్వం చేతను, అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు.
2: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద రిలేటివ్స్, విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
2: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని, ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
2: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
2: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
2: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
2: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
2: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించడము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు అనాథులు అపహరించడము.
2: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
2: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
1: sin. Epudaram judgment jarugutundani veendi kuda baaga telusunu.
2: He came to know that judgment would be given the next day.
1: Appudu Bhagavad Gita odi jobilo pettukoni Supreme Court ku vellaadu.
2: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
1: Judge cheppadu, nayana రేపటి దినం 7 గంటలకు నీ ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
2: జడ్జ్ డిక్లర్డ్ దట్ బై 7 o'clock టుమారో మార్నింగ్ యూ విల్ బి హ్యాంగ్డ్.
1: కారణం ఏమిటి అని అడిగాడు విత్తను.
2: దిస్ పర్సన్ క్వశ్చన్ వాట్ ఈస్ ది రీజన్.
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
2: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: Jobi nunchi Bhagavad Gita teesadu.
2: He took out Bhagavad Gita from his packet.
1: Sir, judge, nenu champina vaadu kaadu, vaaru sachina vaadu kaadu. Bhagavad Gita ne deeniki pramaanam annadu.
2: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: Sakshat Bhagavantude cheppinatundi maatanu nee vetta dikkaristavu. అన్నాడు.
2: హీ ఆస్క్డ్ ది జడ్జ్ హౌ డు యూ డినై దోస్ స్టేట్మెంట్స్ మేడ్ బై గాడ్ హింసెల్ఫ్.
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
2: జడ్జెస్ ఆర్ ఆల్సో మ్యాచ్ ఫర్ సచ్ పీపుల్, దే ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు దెమ్.
1: నిజమే నాయన, నిజమే. నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి దిన సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
2: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu manchidi kaadu.
2: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartana gurtinchi, ee satyanni manamu andukovadaniki siddhanga undali.
2: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjununiki maatrame bodhinchinatundi kaadu.
2: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Parthulu prithvi putrulainatundi varandariki ni bodhinchinatundi oka dharmam idi.
2: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjununi nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
2: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu prajaprathinidhi.
2: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee prajaprathinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
2: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ వీల్ హావ్ టు గ్రాడ్యువల్లీ రిడ్యూస్ అవర్ డిజైర్స్ అండ్ వాంట్స్, అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అండ్ రీచ్ ది స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
2: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
2: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
2: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనం అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
2: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు, ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: Kanuka ee naadu mottamota manam telusukovasindi durasa, kancha, iccha, ee vidhamainatundi aasalu kramakrameena adupulo pettukottaku prayatnam cheyali.
2: Today we'll have to recognize that we'll have to keep under control desire and greed and thus reach a state of contentment.
1: దైవం యొక్క ప్రేమ తత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We have to make every effort to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంతా మాత్రమే ప్రయోజనం లేదు.
2: There is no use.
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
2: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంతా మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
2: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: మనం అదే సాధించవలసినటువంటిది.
2: That is what we will have to attain and we will have to achieve.
1: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop qualities which will be in tune with that.
1: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనము మాట్లాడుకుందాం.
2: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

సత్యధర్మప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, how noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేర్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చనన నీడు వెనుక పోనీడు ముందుకు చావనీడు చిట్టి శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని
0: హీ హాస్ బ్రాట్ అస్ క్లోజర్ సో వి ఆర్ ఎ పిక్చర్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. But before you know what's happening, you have been cast far away and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This sigh would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavani Shariram Nandu. Marumulana. Dagi Untinatuvanti Yokka Divyatvanni. ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
0: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
1: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: In the sky of man's heart, you have the reflection of God to be found within you.
1: Yenda needalu janta pachulu.
0: Like you have the light and shadow which go together, the twin birds.
1: Yenda valane neeru needa erpadutunnadi.
0: Because of sunlight you have shadow.
1: Needa yendu kudanu kaanti unnadi.
0: But within the shadow you could find light.
1: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
0: The reason for this is there is light by the side of shadow.
1: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: This light and shadow are inseparably linked.
1: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: In the same manner jiva and brahma are inseparably linked together.
1: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
0: Even in this jeevi, there is this godliness which is shadowing him.
1: Ilanti divyattamunu prati vyakti kudanu gurtinchatam atyavasaramu.
0: It is necessary for every person to understand this truth, this divine truth.
1: Aite needalu anekamu.
0: But then there are shadows of different descriptions.
1: Enda okkate.
0: But the light as such is one.
1: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హ్యావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆత్మ నిత్యము ఆచాడుతూ ఉంటుండాలి.
0: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
1: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను

0: which is a common denominator for all these human beings.
1: Atma nityamu.
0: Atma is permanent.
1: Ade satyamu.
0: That is truth.
1: Nitya satya sandhutamainatvanti yokka atma tattvanni.
0: This atma which is permanent and lasting in truth proper.
1: Charma. Asti. Sarupamu kappapaditam cheta. ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ చర్మ అండ్ అస్థి మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్.
1: ఆవరణమును అధికమించి ఆవరణమున్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిస్ ఓన్.
1: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనను సల్పాలి.
0: ఈచ్ ఇండివిజువల్ షుడ్ లాంచ్ అపాన్ ఎ సాధన వేర్ ఇన్ హీ కుడ్ ట్రై అండ్ గెట్ దిస్ వన్నెస్ ఆఫ్ పర్పస్ దిస్ యూనిటీ కెన్ బి హిస్.
1: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ వృత్తాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
0: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
1: Sadhana anaga, aasinchina vastuvunu, andukune nimittamai, pade pade aacharinchetunte karmale sadhanalu.
0: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
1: Atmanu sannihitattvamu gavinchukoneetunte sadhana.
0: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
1: Jeevuni yandu, divyattamainatvanti Atma Tattvamu, prakashinchutunnatvanti satyanni, prati vyakti kudanu gurtinchali.
0: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
1: Dehamunaku marpu. Dehamunaku marpu.
0: The body tends to change.
1: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
0: బట్ ద ఆత్మ ఈజ్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాజ్ నో చేంజ్.
1: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
0: సచ్ అన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
1: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ ఎందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
1: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతవులను ఆచరిస్తూ ఉన్నారు.
0: In order to secure this Atma, many perform yajnas and yagas.
1: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
0: They also perform penance, they also do japa and other forms of worship.
1: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
0: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
1: కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: సత్య ధర్మంలో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
0: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
1: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
0: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
1: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
1: దేహం ఒక రథం వంటిది.
0: ది బాడీ లైక్ ఎ చారియట్.
1: దీనిలో సారథి బుద్ధి.
0: అండ్ ద చారిటీర్ ఈజ్
1: బుద్ధి,
0: ద ఇంటెలెక్ట్.
1: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
0: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
0: There is these five senses of touch.
1: ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
0: These five try and turn you towards a material existence.
1: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
0: They keep running after this material world.
1: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
0: And it is the mind which is the reins which checks the run of these horses.
1: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు

0: విషయం వైపున పరిగెత్తి సారథికి కూడా ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: If the intellect were not to be steady, these horses would run after these material things and the charioteer himself could come to grief in the process.
0: కనుకనే బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: So our intellect should be made pure, sacred and strong.
0: దీనికి సాధన ఏమిటి?
1: What is the sadhana for this?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటి వాక్కు.
1: In these five senses, it is the word, the tongue, that is most important.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: This has two purposes of uttering words.
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడాను దీనికి పేరు పెట్టారు.
1: And of eating. That's why Upanishads say the tongue it is determines your word as well as your deed.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడాను మనం సహజంగా కూడాను అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: If you are able to curb the word, you would verily curb all the other sensory perceptions.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: In order to curb this word, then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: This word should not be turned to the outside world. Rather, it should be turned within, so that that which is within you, this ఆత్మతత్వ, will be known to you.
0: అశుద్ధమైనటువంటి విషయాలు యందు,
1: trying to indulge in impure words or deeds and hurting others or making others come to grief, you should not use the word for such purposes. In your word there should be sweetness,
0: శాంతము,
1: and an element of peace.
0: ఈ పరతత్వం కూడాను ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
1: And the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: This word now should be taken to the point of the mind.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: Then the mind would begin to talk.
0: మనసును అదుపులో తెచ్చుకొని ఈ విషయ వాసనలు యందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: This mind then should not be made to go after these material things, should not give place to thoughts and dissolution of thoughts. Rather, it should go onward to the place of the intellect.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
1: The word with the mind with the intellect, that is going to secure peace for you.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మ వైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: Then gradually you should also try and tame your intellect so that it is turned towards the ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
1: Atma is limitless, boundless.
0: Satyamunu nirupinchetvantide Atma.
1: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఇస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడాను ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్. యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండున్నాడని మనం దేవులాడనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగా తన దేహమంది.
1: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశము లేదు.
1: దేర్ ఈస్ నథింగ్ లైక్ అ సిన్ అరౌండ్ యు.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్
0: కనుక మన పనులు ఎండి పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
1: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
1: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
1: రీచ్ అవుట్ టు గాడ్.
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్డ్ విత్ ఇన్ మ్యాన్.
0: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెయిన్స్ట్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
1: ద ఫైర్ విథిన్ ఈస్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కాని ఉపకారములకు కాని ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఈస్ దిస్ పార్క్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్
0: రిజెక్ట్. ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
1: In you are paying your obeisance to all, verily you are paying obeisance to God.
0: Ade vidhamugane sarvajeeva tiraskaram kesavam pratigacchati. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఈ రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. అండ్ దేర్ ఇన్ లైస్ యువర్ సాంక్టిటీ.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్మెంట్.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
1: యు హావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: సెల్ఫ్. తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హింసెల్ఫ్, హౌ కెన్ హి సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
1: మీనింగ్ ద ఆత్మ ఈ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
1: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
0: అయితే
1: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
0: నీవు మొట్టమొదట
1: బట్ అట్ ద వెరీ బిగినింగ్
0: తృప్తిగా ఉంటుండాలి.
1: You should be contented.
0: త్యాగము చేయాలి.
1: You should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
1: Only then will you come to face to face with the vision.
0: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
1: So that which is at the basis of this satisfaction, this sacrifice.
0: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలగదు.
1: sacrifice in sakshatkar is faith. Without faith you don't have satisfaction.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
1: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
0: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైస్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈస్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
0: ఆ ఆధారమే నమ్మకం.
1: That foundation proper is your faith.
0: భవనం నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులను భద్రతను.
1: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
0: Self confidence అదే పునాది.
1: Self confidence, that is the foundation stone.
0: Self satisfaction అదే గోడ.
1: Self satisfaction is like the walls.
0: Self sacrifice అదే roof.
1: Self sacrifice is like the roof.
0: Self realization అదే life.
1: And self realization that is your life.
0: Kanuka mana self realization atma sakshatkaram anetundi mana hastamlonde untundali.
1: So this process of self realization is within your grasp.
0: Etti tindo atti trepu.
1: The type of food you eat determines the belch that you get.
0: Etti pindo atti rotte.
1: The type of flour that you have determines
0: etti bhavamo atti phalatamu.
1: Determine the taste of the bread.
0: Etti cheriyalo atti sthanam.
1: The thought determines the action.
0: కనుక మంచి చర్యల నుండి మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
1: సో ట్రై టు డూ గుడ్.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
1: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
1: త్రూ కర్మ యు హావ్ ఉపాసన.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
1: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
1: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు ఎందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్మలీయ చర్యలలో మనం పాల్గొనాలి.
1: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెయిట్ ఫర్ యోగ.
0: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
1: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
0: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడా ఏనాటికి తృప్తి చేయలేడు.
1: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
0: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
1: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
0: ఒకానొక సమయంలో,
1: వన్స్ అపాన్ ఎ టైమ్,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: బ్రహ్మను దర్శించి
1: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
1: అనగా
0: బంగారు కొండను పుట్టించావు.
1: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
0: Yavari kosam puttinchavu.
1: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
0: Tyagiki daritho pani ledu.
1: A man of sacrifice has no place for it.
0: Aasa kaliginatundi vaniki inlanti parvathalu inka veyi suttinchina vaniki aasa theeradu.
1: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: Kabatti ee parvathanni puttichi prayojanam emiti annadu.
1: So what's the use of having any number of these mountains of Meru?
0: Anaga ee naadu aasalu anetundi ee vidhamga mitimiri pothunnadi.
1: What it means is today's desires and wishes are on the increase.
0: Aasalu adupulo pettukunnappude manamu జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ కర్బ్ యువర్ డిజైర్స్ కెన్ యూ హ్యావ్ పీస్. అండ్
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
1: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
1: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
1: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు షోల్డర్ సచ్ డిఫికల్టీస్
0: మన బాధలు
1: వీ షుడ్ ప్రే
0: మన దుఃఖములు
1: అవర్ డిఫికల్టీస్
0: మన విచారములు
1: అవర్ వరీస్
0: తీరవాలంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దీస్ లవ్ ఈస్ అ మీడియం ఫర్ దాట్.
0: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించవు.
1: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ నో డిఫికల్టీ కెన్ పాసిబ్లీ ట్రబుల్ అస్.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
1: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
1: నౌ వీఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
1: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాము.
1: అండ్ అవర్ రిలేటివ్స్ అనదర్
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
1: ఆర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
1: బిట్వీన్ అవర్సెల్వ్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
1: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
1: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
1: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
1: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
1: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
1: అండ్ త్రూ ది మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ.
1: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
1: And peace. We should try and secure these in a natural way.
0: శాంతి అనగా ఏమిటి?
1: What is this peace?
0: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
1: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
1: Now the common understanding of the word peace is patience.
0: ఇది కాదు నిజమైన శాంతి.
1: This is not the meaning of peace.
0: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
1: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్
0: సుఖ దుఃఖములు యందు
1: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టములు యందు
1: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: నిందాస్తుతులు యందు
1: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ
0: క్షమను వహించటమే శాంతి.
1: వే యూ హ్యావ్ ఫోర్బెరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
1: To being having fortitude that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
1: Being having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
1: దిస్ ఈక్వానిమిటీ ఈజ్ వెరీలీ యోగా.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
1: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగా, యూ హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనం సేవించాలి.
1: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
1: Those who the hopeless cases should be looked after by us.
0: అక్కడ కూడాను దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
1: They also try to believe that Lord resides in them.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటాది ఆత్మతత్వం.
1: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇట్టి ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
1: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
1: హీఈస్ వెరీలీ ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: మరినపు కొంప.
1: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎడ్యుకేషన్.
0: భవసాగర మీదకి లేని కంప.
1: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
0: అంబుల పదలంబు మనం ఎప్పు దలంప.
1: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమ్.
0: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
1: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
1: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
0: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
1: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
0: కాలమే సర్వస్వము.
1: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
1: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ that God is time, God transcends the limitations of time, God is beyond past, present
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
1: That body which sanctifies time, he is really sanctifying its existence.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: This body is given for the sake of serving others.
0: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హావ్ దిస్ డిఫికల్టీస్.
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకష్టాత్మక మహత్తాల తరంగమైన సాగరము.
1: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
0: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
1: దే ఆర్ లైక్ షాడోస్ విత్ఇన్.
0: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
1: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
0: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
1: దే టూ ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెమ్.
0: బాహ్య జగత్తుకు,
1: ద వరల్డ్ అవుట్ సైడ్,
0: అంతర్ ప్రపంచమునకు,
1: అండ్ ద వరల్డ్ విత్ఇన్,
0: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: There is a link between these.
0: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
1: We can understand this in one aspect.
0: ఆహారాన్ని ఆస్వాదించేది,
1: the process of eating food,
0: ఇంద్రియాలతో ఆనందించేది,
1: what you experience through your senses,
0: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
1: and whatever is given to play in terms of your sensory perceptions.
0: ఇది దేహమా ఆత్మనా?
1: Is it the body or the ఆత్మ?
0: కాదు కాదు.
1: No, no.
0: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
1: It is the ఆత్మ proper.
0: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మనా దేహమా?
1: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మ ఆర్ ద బాడీ?
0: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
1: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పర్సన్,
0: అనుభవించేదంతా అంతఃకరణే.
1: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విత్ ఇన్ ఇట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
1: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇవి కరణములు.
1: These are merely organs.
0: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
1: యూ కెనాట్ రియలీ tap that which is permanent through
0: you. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయో.
1: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
0: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పని చేయలేవు.
1: Without the mind the senses cannot perform.
0: ఈ మనసే ఇంద్రుడు.
1: The mind is Indra.
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
1: This Indra is the lord of these senses, so it's called Indra.
0: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
1: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
0: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
1: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
0: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
0: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
1: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దేహం ఒక నీటి బుడగ వంటిది.
1: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
0: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
1: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
0: హృదయాన్ని అనుసరించాలి.
1: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
1: దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
0: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానం.
1: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
0: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
1: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
0: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
1: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
0: ఎప్పుడు కూడా పరులు తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
1: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
0: పరులు తప్పులు వెతకరాదు.
1: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
0: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
1: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
0: తనలో ఉన్నటువంటి దోషములను,
1: try to rectify the mistakes
0: తనలో ఉన్న తప్పులను,
1: and the shortcomings within you,
0: దీన్ని తాను చూచుకుని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Try to look at them and try to rectify them.
0: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరియైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: వన్ హూ కెన్ రెక్టిఫై హిస్ ఓన్ షార్ట్ కమింగ్స్ కెన్ ఫాలో ద
0: నిరంతరం పరుల దోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
1: కెన్ ఫాలో ద గుడ్ పాత్. వన్ హూ లుక్స్ ఫర్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్, యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ విత్ బ్యాడ్ థింగ్స్.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
0: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
1: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
0: కేవలం దుష్టుడే.
1: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
0: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
1: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
1: దట్స్ వై
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
1: That's why in Andhra Pradesh there is a saying which goes, The dog is after chappals and sandals and footwear. And the evil minded is after mistakes and shortcomings in others.
0: మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
1: So if you are looking for shortcomings in others, you are an evil minded person.
0: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
1: There is nobody who is beyond
0: these mistakes. ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
1: Certainly there are certain amount of mistakes.
0: కానీ వాటి యందు మనం దృష్టిని పెసరించరాదు.
1: But we should not go by them.
0: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: You try and love all the others around you.
0: తప్పులు ఎన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
1: Now one who looks for faults in others cannot find his own faults.
0: అందరి యందు సోదరత్వమును,
1: this brotherhood in everyone,
0: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
1: and seek and experiencing the divinity in all,
0: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: You will become deserving of the grace of God.
0: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
1: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings
0: is close to God. Once
1: you have pleased God, you have pleased everybody, everything around you.
0: Prema swaroopulara,
1: embodiments of love,
0: kevalam dehamunaku puttina dinamanni,
1: that this body has a birthday,
0: ee bhautikamainatvanti yokka కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
0: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
1: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
0: సాధకులు కాబోయేటువంటి వారు,
1: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధక,
0: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
1: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
0: పల్లెల్లో ప్రవేశించి,
1: షుడ్ గో టు ద విలేజెస్,
0: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
1: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
0: తగిన సేవలు చేసి,
1: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
0: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
1: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
0: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
1: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
0: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
1: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
0: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ,
0: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
1: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
0: సాధ్యమైనంత వరకు,
1: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
0: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
1: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
0: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
1: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
0: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
1: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్‌కంట్రోల్డ్ మిజరీ,
0: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
1: Trying to bring relief to such people, do some service.
0: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచి ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
1: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
0: ఇంతే కాకుండా పరిసర ప్రాంతముల వారైనటువంటి గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి వీరందరూ కూడాను అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: నాట్ ఓన్లీ దాట్, ద నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
1: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
0: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
1: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
0: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
1: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
0: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
1: అండ్ అగైన్ వీ షుడ్ నాట్ గో ఫర్ ద సేక్ ఆఫ్ వినింగ్ ప్రైజ్ అండ్ ఎక్లెయిమ్.
0: నిరపేక్షతో,
1: without having any
0: నిష్కామ కర్మలు ఆచరించాలి.
1: Indulging in selfless service.
0: భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క సూక్తి అదియే.
1: This is the first principle in the Bhagavad Gita.
0: నిష్కామ కర్మ.
1: This is selfless service.
0: ఇదే స్థిత ప్రజ్ఞ లక్షణం.
1: This is the hallmark of any
0: కనుక
1: person who has equanimity of purpose.
0: Therefore, ఈనాడు ప్రధానమైనటువంటి ఆదేశము.
1: Today, the primary injunction being given to you is
0: సర్వ జీవులను ప్రేమించి
1: love all living forms and beings.
0: దైవానుగ్రహమును పొందుటకై
1: in order to secure the grace of God
0: నిత్య ప్రార్థనలయందు
1: in your daily worship
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: May all, wherever they are, enjoy peace, prosperity,
0: సర్వులు
1: and well-being.
0: క్షేమంగా ఉంటుండాలి.
1: Let all beings be safe.
0: సర్వ దేశమును కూడాను క్షేమంగా ఉంటుండాలి.
1: Let all countries enjoy peace and prosperity.
0: ఒక భారతదేశం అనేటువంటి యొక్క సంకుచితమైన భావము ఉంచుకోరాదు.
1: You should not have this narrow feeling that only India should prosper or benefit.
0: విశాల భావముతో
1: have this broad mind, broad thoughts.
0: మీరు సేవలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Do your service in the form of a broad vision.
0: విశాల హృదయమే లేకుండినా
1: without this broad mindedness
0: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi.
1: All your service would become useless and fruitless.
0: Kanaka neti nundi
1: therefore from today
0: raboye 60th birthday adavadi samvatsaramlo birthday ani meer anukuntunnaru.
1: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at
0: it. Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meer sevalu cheyali.
1: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
0: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
1: Achieve the targets laid down.
0: విద్యా సంస్థను స్థాపించాలి.
1: In every village, have an education institution.
0: వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: Bring the health care to these villages.
0: జలమును వారికి అందించాలి.
1: Give them drinking water.
0: రోడ్లను వేయాలి.
1: Lay down roads.
0: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
1: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
0: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
1: And in order to execute these tasks, you need not bother about the finances.
0: సాధ్యమైనంత వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
1: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
0: మీరు సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
1: Certainly, in order to do it, you need a little amount of money.
0: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
1: So therefore, we have this ceiling on desires, a fourfold way.
0: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
0: దుర్వినియోగం చేయరాదు.
1: షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
0: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
1: ఈట్ వాట్ యు రియలీ నీడ్.
0: దానితో కొంతవరకు ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
1: సో దేర్బై యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
0: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
1: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వి ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
0: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ వి మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెండిచర్.
0: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
0: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బాయ్ అండ్ దే బై బ్రింగ్ సమ్
0: రిలీఫ్ అన్నారు.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
0: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
1: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: Don't waste time.
1: Don't waste time.
0: Don't waste money.
1: Don't waste money.
0: Don't waste energy.
1: Don't waste energy.
0: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
1: And once you have accomplished these, you can do any amount of seva.
0: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
1: So today, the Sat Sai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
0: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రయాణములు తెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
1: The society trust is setting aside a certain amount of money today. There are many savers who want to do, but for want of money.
0: మీరు వచ్చిపోయేటువంటి ఖర్చుల కోసము
1: for want of money they are not able to do so.
0: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కాని
1: this money is given now for you to undertake
0: అవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
1: For undertaking journeys for your spots of service.
0: కనుక ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
1: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్ దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
0: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
1: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమపూర్వకంగా
1: అండ్ హావింగ్ రిసీవ్డ్ దిస్ లవ్
0: దయా ప్రేమల హృదయంతో
1: plunge into service activities.
0: 10 lakhs rupayalu meeku andisthunnanu.
1: Today I born out of with this feeling of love and compassion I am giving you a sum of 10 lakh rupees.
0: Dr. Subbarao, Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
2: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
0: Gujarat?
3: Yes.
0: Mathur.
2: హిమాచల్ ప్రదేశ్
0: హర్యానా.
2: దెన్ కర్ణాటక మిస్టర్ ఏ మోహన్ రావు. కేరళ కేఎస్ మేనన్. మధ్యప్రదేశ్ మిస్టర్ హింగోరాణి. మహారాష్ట్ర శ్రీకాంత్ సావంత్.
0: మధ్యప్రదేశ్.
2: ఒరిస్సా మిస్టర్ పాని.
0: మధ్యప్రదేశ్.
2: పంజాబ్ మిస్టర్ బీకే సోని. రాజస్థాన్ కేఎస్ గోయల్. తమిళనాడు డాక్టర్ పూనమ్. ఉత్తరప్రదేశ్ కమలా మాల్. వెస్ట్ బెంగాల్ నితిన్ మజ్ముదా. దీస్ ఆర్ ఆల్ స్టేట్ సేవాదల్ కన్వీనర్. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the state trust. Shri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసే క

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

0: ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల. అతడే యూత్ ఆమె యువతి కాదే. ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు.
1: ఇన్ గుడ్నెస్, in human quality, in morality, in total truth, the one who practices and preaches all the ideals, he is the true youth in the strict sense of the term, and an youngster, young woman. And such people are your best friends, and such one is my best friend too.
0: Prema Swarupular,
1: embodiments of love.
0: మంచితనమునందు మానవత్వమునందు. ఏమిటి మంచితనం?
1: వాట్ ఈస్ గుడ్నెస్?
0: గుడ్ బిహేవియర్, గుడ్ మేనర్స్, గుడ్ డిసిప్లిన్, గుడ్ క్యారెక్టర్.
1: Goodness meant good behavior, good manners, good discipline.
0: Manavatramunandu satya, dharma, shanti, prema, ahimsa. Ee aidu prati manavuniki pancha pranamulu.
1: The human as human quality, comprising the five principles, truth, righteousness, peace, love and non-violence, are the five life breaths of humanity.
0: Manavuni prayanamu ati sukshmamainatuvantidi. Atani yokka jeevitam yokka gamyam kudanu atyanta sameepamainatuvantidi.
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyam cheratanki aneka janmalu aneka samvatsaramulu kalam teesukuntunnadu.
1: In this life journey to reach the destination, man takes very long time and in fact even many lives.
0: Endukinta kalam?
1: Why that long?
0: Enduku ee shramalu?
1: Why exertion?
0: Chaala samipamaina prayanam idi.
1: It is so close to you.
0: From I to we, idi prayanam.
1: Is all the travel from I to we.
0: Nenu aneetvanti sthanam nunchi manamu ane sthananiki cheratame manavuni yokka janmamu gamyamu.
1: The human life secret and the destination lies in travelling from the position of I to the position of we.
0: Ee naati yuvati yuvakulu yavat prapancham nandunnatvanti yokka vishayam nanni kudunu telusukonutaku gurtistunnaru prayatnistunnaru.
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: Kaani okka ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్.
0: యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు.
1: యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్.
0: ఎన్ని శక్తులు సాధించి కూడా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్, ఆల్ కెపాసిటీస్.
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు.
1: There are thousands of intellectuals in the world.
0: లోకములో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు.
1: There are many scholars too.
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్,
0: గొప్ప తెలివితేటలు గల వారు ఉన్నారు.
1: హైలీ ఇంటెలిజెంట్ ఆర్ ప్రెసెంట్,
0: కానీ
1: బట్
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఆల్ దీస్ పీపుల్? వై?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: ఫస్ట్ వన్ హ్యాస్ టు నో హూ హీ ఈజ్, టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తన
1: You are not going to be benefited at all by coming to know what all that is happening everywhere.
0: Enni sekthulu sadinchukodanu prayojanam ledu.
1: It's all useless. All

0: తనను తాను తెలుసుకునక ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి?
1: నో దై సెల్ఫ్, ఆల్ ద రెస్ట్ విల్ బి యూస్లెస్ ఇఫ్ యు డు నాట్ నో దాట్.
0: ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే, నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: ఆల్ ద రెస్ట్ విల్ బి ఇన్ వెయిన్, యూస్లెస్ నాలెడ్జ్.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు నో హిస్ ఇన్నేట్ ట్రూ నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ లూసింగ్ హిస్ వెల్త్.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: హ్యావింగ్ లాస్ట్ వెల్త్ బై స్ట్రెయినింగ్ హిమ్సెల్ఫ్ హీ కెన్ గెట్ ఇట్ బ్యాక్.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: వీఆర్ లూజింగ్ అవర్ ఫ్రెండ్స్.

யாவத் சர்வம் புனர்லப்யம் ஏதத் சர்வம்

0: దేనిని పోయినా నువ్వు తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతాదిలో లేకపోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువను మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే బట్ హి హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: ఈచ్ వన్ ఈజ్ ఎ లైఫ్ బ్రెత్.
0: మానవుని నుండి సత్యమేమన్ను వెలుగులినా సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: ఇఫ్ ట్రూత్ ఈజ్ గాన్ హీఈస్ అ క్రీచర్ విదౌట్ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: ఇఫ్ రైచస్నెస్ ధర్మ ఈజ్ గాన్ హీల్ బి లూజింగ్ సెకండ్ లైఫ్ బ్రెత్.
0: రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, ఐదు ప్రాణములు కూడా నువ్వు పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ ఆల్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: సహజ జీవితాన్ని గడపటం లేదు.
1: ఈజ్ నాట్ లీడింగ్ ఎ న్యాచురల్ లైఫ్.
0: సహజ గుణములు తనందు లేవు.
1: హ్యాస్ నో న్యాచురల్ క్వాలిటీ.
0: కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: He is just living as a human being, as enacted in a drama, but in reality, it's a dead life.
0: దేవుని మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: In fact, God is important for everyone.
0: Who is God?
1: Who is God?
0: Where is God?
1: Where is God?
0: అని క్వశ్చన్ వేసుకుంటే, truth is God, love is God.
1: If you put a question, who is God? Where is God? You will understand, truth is God, love is God.
0: ఈ truth, భారతీయుల truth, అమెరికన్ ట్రూత్, జపాన్ ట్రూత్, జర్మన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్ అనే భేదము లేదు. ట్రూత్ అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. బి దట్ బి జపాన్ ఆర్ జర్మనీ ఆర్ అమెరికా ఆర్ పాకిస్తాన్, ట్రూత్ ఈజ్ వన్ అండ్ సేమ్.
0: ప్రపంచమునకు అన్నింటికీ ట్రూత్ అదే దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చు, కానీ సత్యం ఒక్కటే.
1: Languages, the traditions and ideologies may differ, but the truth is one.
0: Itti satyam nasti yo dharmaha. Priyam pinti oka satyanni manam pogottukunnam.
1: And that fundamental truth is lost today.
0: Prema manavuni oka prana samanam.
1: Love is our life.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Aa premane inaadu manam kolipoyinam.
1: We have lost that love today.
0: Ee prema kudanu కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: ఈవెన్ దట్ లవ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ టుడే.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: నాట్ బాడీ టు బాడీ.
1: ఇట్స్ నాట్ బాడీ టు బాడీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరి

0: When once you observe that which comes out of the heart, you will experience this truth.
1: Yuvakulara.
0: Youngsters.
1: Yuvakulara.
0: Men and women.
1: Mee jeevitham chaala dirgha prayanam cheyavalsinatundi.
0: Your life is a long journey.
1: Ilanti prayanam lopala less luggage, more comfort, make travel a pleasure.
0: Follow the principle, less luggage.
1: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
0: Your desires constitute the luggage.
1: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
0: You have to lessen the burden of desires.
1: ఎంతకాలం ఈ కోరికలు?
0: How long?
1: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result you get out of them?
1: ఏమీ కలగటాలి.
0: Nothing whatsoever.
1: కానీ
0: but
1: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the truth behind the lie.
1: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
0: In fact, you are the children of your own country.
1: Manaku birth enkosam vachindi.
0: Why are we born?
1: Kevalam tinatam kosam, tragatam kosam, nidrinchatam kosam, sukinchatam kosam vachindi aa jeevitham.
0: The life birth is not for food, raiment and shelter, for eating and drinking. No.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: Manam andarni preminchali.
0: We should love all.
1: అందరిని సేవించాలి.
0: వి షుడ్ సర్వ్ ఆల్.
1: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
1: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
0: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
1: తోటి మానవులను సేవించి
0: వి షుడ్ సర్వ్.
1: తోటి మానవులను ఆనందపరిచి
0: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
1: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యం.
0: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
1: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
0: ఫస్ట్ వి షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
0: When once we take this journey of service, our life would be redeemed.
1: Highest sadhana is to transform love into service.
0: The highest form of sadhana is to transform love into service.
1: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నిస్తుంది?
0: How do you get
1: from service to devotion?
0: And the service will take you to devotion.
1: Adi ye nijamainatvanti devotion.
0: That is a true devotion.
1: Ee service lo undinatvanti mahatramu maroka chota ledu.
0: The mystery behind the service is not noticed anywhere.
1: Aa rogamulu dehaniki vastuntai.
0: In fact, the body suffers from ailments.
1: Aneka vidhamainatvanti rogamulu sambhavistuntai.
0: The body suffers from diseases.
1: Kaani doctors daniki ainatvanti prayatnam chestavachu.
0: Doctors also give treatment.
1: Kevalam doctore kaadu.
0: Not only doctor.
1: Daivanugraham mattamadiga undali.
0: God's grace is more important.
1: Daivanugrahame lekapothe enni dimandi rajulanta poi dehalu kolipoyinaru.
0: In fact, God's grace is most necessary. Have you not noticed many people dying?
1: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
1: మంచి నీతిని కాపాడుకోవాలి.
0: వి హావ్ టు అప్హోల్డ్ అవర్ మోరాలిటీ.
1: నిజాయితీని కాపాడుకోవాలి.
0: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
1: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
0: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
1: హలో హలో లోపలంతా హాలో.
0: It's only hollow, hollow, with hollow inside.
1: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
0: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
1: నడుమొంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
0: Bend your body and serve.
1: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనం దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
0: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
1: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: వెన్ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ది డివినిటీ?
1: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
1: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
1: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
0: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
1: అంతా ఒక్కటే.
0: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇట్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: Then once we know the principle of truth, we can work for our liberation.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారణాలు.
0: In fact, the divinity latent in man is not noticed in any other creature.
1: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కాని ఏ శక్తి ఎందుకు కారణాలు.
0: The divinity which is immanent in mankind is not noticed in any other creature.
1: ప్రపంచమంతా కూడాను కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
0: The whole world is full of highest magnetic power.
1: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
0: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
1: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
0: Every little object
1: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
0: A clock being is also magnetic
1: power. కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కారణావు.
0: In fact, the divine power latent is in man is nowhere else.
1: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
0: In fact, there's divine power from top to toe in every
1: man. కానీ ఈ దివ్య తత్వాన్ని మానవుడు గుర్తించవలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
0: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name and so on.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
0: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
1: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే యాటా ఇస్ బౌండ్ టు బి ట్రూ.
1: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
0: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
1: కనుకనే సత్య ధర్మంలో ప్రత్యేకంగా మన ఎందు లేవు.
0: సో
1: ప్రేమ ఎందే లీనమై ఉంటున్నవి.
0: సో ట్రూత్ అండ్ రైట్స్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
1: కనుక మనం మొట్టమొదట ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ద్వేషము అసూయ దంభము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal
1: qualities.
0: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth. All the six bad qualities are of our own making.
1: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
1: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
1: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
0: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
1: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
0: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
1: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
0: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
1: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
0: వెన్ ది పవర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసారం సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. నతపాంసి తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
0: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
1: నతీర్థానాం
0: నో పిల్గ్రిమేజ్
1: నశాస్త్రాన జపానహి
0: నో సీక్రెట్ టెక్స్ట్ నో చాంటింగ్ హిస్ హోలీ
1: నేమ్. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
0: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్
1: సేవ సేవ సేవ.
0: Service is the only way.
1: Seva rendu padamulato kudinatundi padamu.
0: Seva service is a two lettered one.
1: Kaani deeni oka ananta shakti ni enni tons lo manam cheppalemu.
0: The infinite power is immeasurable.
1: Daanni koltaveyadaniki veelu kaadu.
0: You cannot measure it, estimate it.
1: Alanti prema tattvanni manamu vadala petti alpamaina swalpamaina oka ee laukika vishayamlo manam praveshinchi
0: you have left that great noblest love and you are adopting the low
1: quality. మన మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: We have lost the human life, which is most important.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి.
0: Recognize the divinity within.
1: నేను ఎవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు.
0: First know thyself.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
0: The one who knows who he is can understand the way.
1: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
0: Since many are new here,
1: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చును.
0: You have to understand simple things to begin with.
1: ఇది ఏమిటి? నా బట్ట.
0: This is my cloth.
1: ఇది నా తట్ట.
0: This is my plate.
1: ఇది నా దేహము.
0: మై బాడీ.
1: ఇది నా మనసు.
0: మై మైండ్.
1: ఇది నా బుద్ధి.
0: మై ఇంటెలెక్ట్.
1: బట్ హూ ఆమ్ ఐ?
0: దెన్ హూ ఆమ్ ఐ?
1: నా దేహము.
0: మై బాడీ.
1: నా మనసు. నా బుద్ధి. నా చిత్తము. నా ఇంద్రియము. నా అంతఃకరణ. బట్ హూ ఆమ్ ఐ?
0: మై బాడీ. మై మైండ్. మై ఇంటెలెక్ట్. దెన్ హూ ఆమ్ ఐ?
1: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
0: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
1: నీవెవరు?
0: Then who are you?
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to know this truth.
1: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
0: We go by these instruments and identify ourselves with instruments.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణం అన్ని కూడాను పనిముట్లే.
0: Therefore the body, mind, intellect, senses and inner instrument are all instruments.
1: You are the master.
0: You are the master of all.
1: Master the mind, be a master mind.
0: Master the mind and be a master mind.
1: నీవు మాస్టర్ గా ఉండాలి.
0: You be a master.
1: నీవు దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
0: You should never be a slave to your body, mind and intellect.
1: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
0: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
1: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, దాని స్వాధీనంలో మనం కాకూడదు.
0: In fact, body and mind should be under your control. You should not be controlled by them.
1: ఒక అమ్మాయి చెప్పింది.
0: A girl has said.
1: స్వామి ఇంతకు పూర్వమంతా కూడా, my life is my message. Your life is my message.
0: And Bhagavan said, my life is my message.
1: కానీ ఇప్పుడు చెప్తున్నాడు, యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
0: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: నో యువర్ నేచర్.
1: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ యూఆర్ ఇన్ ద రాంగ్ పాత్,
1: తప్పు మార్గంలో నీవు ప్రవేశించి,
0: ఇన్ ది రాంగ్ వే,
1: చేయరాని పనులు చేసి,
0: డూ ఆల్ రాంగ్ ఫుల్,
1: ఇదంతా కూడా నువ్వు దైవం యొక్క రూపమే అనుకుంటే అది తప్పదు.
0: నెవర్ కన్సిడర్ దెమ్ గాడ్లీ. యువర్ మిస్టేక్.
1: అదంతా కూడా యువర్ మెసేజ్ ఇస్ నాట్ మై మెసేజ్.
0: అండ్ దట్స్ ఆల్ యువర్ మెసేజ్, నథింగ్ టు డూ విత్ స్వామీస్ మెసేజ్.
1: కనుకనే మనం చేసినప్పుడు, దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.
0: ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ గాడ్ ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్
1: సత్య మార్గంలో ప్రవేశించాలి.
0: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
1: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
0: దే షుడ్ బి రైట్.
1: శాంతి హృదయాన్ని పొందాలి.
0: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ in your heart.
1: Ahimsalo praveshinchu.
0: And you should take to non-violence.
1: Innadu ekkada poyina himsa himsa himsa.
0: Everywhere there's violence.
1: Ekkada ee himsalu?
0: Where from you get?
1: Prati okati tana nundi aavirbhavinchinatundi.
0: Everything comes out
1: reflection
0: of one
1: reflection of the inner being.
0: Everything is a reflection of the inner
1: himsa
0: being.
1: Himsa outside ledu, niyande untunnadi.
0: Violence is in you.
1: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
0: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
1: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
0: అండ్ యూర్ ఇంప్రూవింగ్.
1: మొట్టమొదట నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
0: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
1: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ సే గుడ్ ఎవ్రీవేర్.
1: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
0: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడీ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ మంచి చెడ్డ నీకు నీవే కానీ ఇతరులు కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ. నాకు
1: మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు, ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేస్తాను.
0: దెన్ వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
1: మంచి చూసినప్పుడు, ఇది నా మంచి.
0: దెన్ యూ ఫైండ్ గుడ్, ఎస్ ఇట్ ఇస్ బిలాంగ్.
1: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
0: యాజ్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ యూ పుట్ ఆన్, సో ఇస్ ద కలర్ ఆఫ్ ద విజన్.
1: అది జగత్ యొక్క దోషమా? కాదు.
0: Nothing wrong with the creation.
1: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
0: The mistake lies with the color of the glasses.
1: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
0: Therefore the God's nature, divinity is within you.
1: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
0: All thoughts originate from you.
1: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
0: Heart is the altar of God.
1: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
0: All sacred things should come out of your heart.
1: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
0: Our conduct should be sacred.
1: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
0: Today the behavior of the youth is really perverted.
1: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
0: And this sort of perversion will never bring a good name.
1: మంచితనమును
0: goodness
1: మంచితనం అనేటువంటిది ఉన్నప్పుడే ఇది యువకుల తత్వానికి గుర్తొస్తుంది.
0: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
1: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
0: బీయింగ్ ఎన్ యంగ్స్టర్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఎ వేవర్డ్ నేచర్ యూ కెన్ నాట్ క్వాలిఫై.
1: మానవతా హృదయం కాదు.
0: You are not a human being.
1: కేవలం అనిమల్ హృదయం గా ఉంటుంటారు.
0: It's like that of an animal.
1: ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించేటువంటి డాగ్స్ కానీ మ్యాన్ కాదు.
0: The one with the wayward nature acting as per whims and fancies.
1: కాబట్టి నేను మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు.
0: If you say you are a human being, act in a human way.
1: కామ క్రోధ లోభ మోహమత్యములన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు.
0: The lust, greed and avarice and the hatred are animal qualities.
1: ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది.
0: At one moment of time you are furious.
1: Take time. Am I a dog or man? I am not dog. I am man. Answer this question.
0: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
1: Lega, anek vidhamaina chanchalatvam prarambhamavutundi.
0: And there starts the real thing.
1: That time, take time.
0: Don't haste.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Don't haste.
1: పిచ్చి భావాలు వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ మంకీ ఐఎమ్ మ్యాన్ ఆ రకంగా చింతించు. నీవు మంకీ థాట్స్ పోతుంది.
0: వెన్ ఆల్ సిల్లీ థాట్స్ ఫైండ్ దర్ వే ఇన్ యువర్ మైండ్ పుట్ ఎ క్వశ్చన్ లైక్
1: మానవుని ప్రతి దుర్గుణములకు అనే రోగానికి కూడాను తన ఎందే ఉంటున్నది దివ్య ఔషధాలు.
0: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments.
1: కనుకని ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ ఎందే ఉంటున్నవి.
0: And all the bad qualities will go by taking the medicine.
1: ఈ సద్గుణములను అభివృద్ధి పరచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
0: When once you develop good qualities,
1: ఈ దుర్గుణములు రోగానికి ఏ మాత్రము బానిస కావు.
0: Never submit your succumb your
1: ఈనాడు ప్రపంచం అంతా కూడా దుర్గుణము దురాలోచన దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి.
0: The whole world is fully sunk in bad thinking, bad company, maneuvering, wicked thoughts.
1: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను ఈ అశాంతిని మనం రూపు మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
1: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వ చింతలు నిర్మూలమైపోతాయి.
0: వెన్ వన్స్ వీ హావ్ వర్చువస్ యంగ్స్టర్స్ ఆల్ ద బ్యాడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి కిల్డ్.
1: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్.
1: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి కానీ
0: వీ హావ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్.
1: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాలు చేస్తున్నాం.
0: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
1: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
0: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
0: వీ మస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
1: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
0: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: డిజైర్స్ ఆర్ రాంపెంట్ అమంగ్ యంగ్స్టర్స్.
1: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
0: కట్ షార్ట్ యువర్ డిజైర్స్ టు ద మాక్సిమం.
1: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
0: యువర్ యాజ్ ఎ స్టూడెంట్ స్టడీ వెల్.
1: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
0: Secure high percentage.
1: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
0: Take a job.
1: నీ తల్లిదండ్రులను గౌరవించు.
0: Respect your parents.
1: వారిని సేవించు.
0: Serve your parents.
1: పెద్దలను సేవించు.
0: Serve elders.
1: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
0: Serve your country.
1: నీ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
0: Lead a sacred life in the
1: society. సమాజంలో ఒక గుడ్ నేమ్ తీసుకొని రావాలి.
0: And get a good name in the society.
1: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
0: Then only the aim of education is fulfilled.
1: ఒక సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చు.
0: అట్ వన్ టైమ్ యూ హావ్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టడీ?
1: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచినే తీసుకున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డ్రాన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్
1: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
0: యూ హావ్ టు సరెండర్ డెడికేట్ యువర్ నాలెడ్జ్ టు ది సొసైటీ.
1: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికే అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాలు ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
0: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యూ బర్న్ ఇట్.
1: కనుకనే నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
0: సో లెట్ యువర్ నాలెడ్జ్ be there to serve the society.
1: అది నిజమైనటువంటి ఒక విద్య.
0: That is true education.
1: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించడం, ఈ డబ్బులు ఏమిటిది?
0: I get a degree, I take the job and earn money. What for?
1: Morality చాలా ఇంపార్టెంట్.
0: Morality is very important.
1: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
0: When one there is morality, all the knowledge is useful.
1: ఈ డబ్బుతో మనము కొంతవరకు జీవితం ఉంటాయి.
0: Money is necessary to lead your life.
1: కానీ ఎంతనో ఉంటవరకు.
0: Under certain limits.
1: Money makes many wrongs.
0: Money makes many wrongs.
1: Morality comes and goes.
0: Morality comes and grows.
1: Grows. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
0: And we should develop this morality that grows.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యువతులారా,
0: వెమెన్,
1: మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
0: We have to understand the meaning of human nature.
1: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వమే.
0: Humanness is nothing but sacred.
1: భగవంతుడు వేరు కాని నీవు వేరు కాని కాదు.
0: And you and God are not separate.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
0: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
1: కాని నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
0: And once you know the truth, you know that you are God.
1: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
0: And you have to recognize the divinity in other fields.
1: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనే రాణించదు.
0: వితౌట్ ద డివైన్ ప్రిన్సిపల్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ నెవర్ షైన్.
1: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
1: ఎట్టి సేవలు చేయాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
1: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
0: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
1: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
0: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
0: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: నీవు అనుభవించిన ఆనందాన్ని పది మందికి పంచాలి.
0: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
1: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
0: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
1: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
0: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
1: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఎక్స్పాన్షన్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్,
1: కంట్రాక్షన్ లవ్.
0: నాట్ కంట్రాక్షన్ లవ్.
1: నేను నేను నేను అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
0: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
0: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
1: జగత్తంతకును ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ యూనివర్స్ ఇస్ వన్ ఫ్యామిలీ.
1: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
0: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
1: నాకు అదే కావాల్సింది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను,
0: రైట్ ఫ్రమ్ బర్త్,
1: సేవ సేవ సేవ.
0: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: సేవ లోపలే జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
1: మై మెసేజ్,
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
1: కనుక నేను చేసి మీకు చూపిస్తున్నాను.
0: భగవాన్ డస్ దట్.
1: నేను మనల్ని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
0: హి లవ్స్ అండ్ వాంట్స్.
1: కానీ ఈ ప్రేమతత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
0: యంగ్స్టర్స్ డు నాట్ టేక్ ఇట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: మీ భావాలను పురస్కరించుకుని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్థం చేసుకుంటున్నారు.
0: బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఇన్ యువర్ ఓన్ వే.
1: దిస్ ఇస్ నాట్ మై మిస్టేక్, యువర్ మిస్టేక్.
0: దిస్ ఇస్ నాట్ భగవాన్స్ మిస్టేక్.
1: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మిస్టేక్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్.
1: కనుక మొట్టమొదట ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్
1: అండర్స్టాండింగ్. చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్,
1: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది.
0: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
1: కానీ మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
0: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
1: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్, ఫైట్.
1: మొట్టమొదటి దైవ ప్రేమితము తర్వాత అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే.
0: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇస్ విత్ యూ ఇన్ యూర్.
1: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
0: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
1: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
0: నో ఫ్రెండ్స్ ఈదర్.
1: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
1: ఆ ప్రేమనే నిజమైన దైవము.
0: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
1: అతనే నీ వెంట వచ్చాడు.
0: అండ్ హీస్ విత్ యూ.
1: ఆ ప్రేమ చేతని నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
0: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
1: 10 మందికి ఈ ప్రేమని పంచు.
0: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: ఈ ప్రేమ చేతని నీవు ఆనందాన్ని అనుభవించు.
0: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
1: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే.
0: బికాజ్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ లేదు.
0: There's no love in this world.
1: ఏమిటి చూపించేటువంటి ప్రేమలంత?
0: What's all that you see?
1: ఇవంతా కూడా కృత్రిమమైనటువంటి ప్రేమలే.
0: All that is merely artificial.
1: నయా పైసా కూడా పనికిరాదు.
0: They're useless.
1: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
0: What for? Why should develop that?
1: మనం బతికినా చచ్చినా కూడాను జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
0: Whether we are alive or dead, that which is permanent is love.
1: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
0: And we should develop that permanent love.
1: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
0: We have to experience that permanent truth.
1: అది ఏ రుతం రుతం రుతం అన్నారు వేదములు.
0: This permanent truth in Veda is called rutam.
1: సత్యమనగా ఏమిటి?
0: What is truth?
1: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
0: Not narrating what had
1: happened. చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
0: Not the telling what
1: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
0: Not describing what is done.
1: త్రికాలం యందు కూడా శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
0: That which is permanent, changeless in all the three periods of time.
1: నువ్వు దినం కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చును.
0: You may change your dress.
1: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
0: యూ మే వేర్ వన్ కలర్.
1: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్.
0: ది డ్రెస్ యూ మే చేంజ్.
1: కానీ నీ దేహం ఒక్కటే కదా.
0: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
1: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
0: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
1: మనం భిన్నము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: జస్ట్ దట్ వీ చేంజ్ అవర్ డ్రెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఈస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
0: Just lives come and go as we change our dresses.
1: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
0: Why are you born? To die anyway.
1: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
0: And everything is a passing cloud.
1: ఏది కూడా పర్మనెంట్ క్లౌడ్స్ కాదు.
0: There's not even single permanent.
1: ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
0: So long you're alive, serve people and die.
1: అంత్యం ప్రాణం విద్యప్తి వరకు కూడా మనం సేవ చేయాలి.
0: And in fact, so long we're alive, every moment we should serve.
1: జీవ సేవలు చేయాలి.
0: We should serve the fellow man.
1: దేవ సేవలు అవసరం లేదు.
0: In fact, you don't need to serve God.
1: జీవుడే దేవుడు.
0: In fact, individual is God.
1: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
0: If you serve the mankind, it amounts to service to God.
1: కనుక నీ మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
0: Start your life with service.
1: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
0: Bend your body and work.
1: ఇంద్రియాలను అరికట్టుకోండి.
0: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యు హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: మానవుని సర్వ విధములుగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ animal mentality is the loss of sense control.
1: ప్రేమమయంగా మార్చుకుంటే
0: and when once there's love,
1: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
0: Everything would appear love.
1: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
0: So many assembled here.
1: ఎవరికి ఆహ్వానం చేశాం?
0: Who are invited?
1: ఎవరికి ఇన్వైట్ చేశాం?
0: Who are invited here?
1: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
0: It is only connection of love between Bhagavan and all of you here.
1: మీకు నా పైన, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్ని సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
0: It is Bhagavan's love towards you and in turn your love for Bhagavan brought you here.
1: కొరకు మనకు ప్రేమనే ఇంత సన్ని సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు, కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
0: The intimate relationship is the connection, contact between love to love.
1: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
0: And in fact, when once there is love, you are not bothered of any other sort of
1: inconvenience. ఈ ప్రేమ ఎంతవరకు పోతుందది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
0: And love is restricted to the family and relations today.
1: ఏ దేశమునందైనా కూడాను
0: in any country
1: మొట్ట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
0: In fact, the educated people must be respected first.
1: తల్లిదండ్రులు తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాలు చేకూర్చాలి.
0: Parents also should encourage their youngsters.
1: కానీ ఆ తల్లిదండ్రులు కూడాను ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
0: Today we don't have ideal parents.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
0: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్ ఈదర్.
1: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
0: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
1: కాబట్టి పిల్లలకి దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
0: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
1: మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
0: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ be good.
1: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
0: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
1: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
0: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
1: సత్సంగం. సత్సంగం,
0: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
1: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
0: వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
1: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
0: వెన్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బి.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
0: వెల్ యు కాంట్ బి అదర్వైజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
0: In fact, you're all virtuous.
1: Chala manchivare.
0: Very good.
1: Kani aa manchitanani penchukodaniki tagina krushi cheyandi.
0: You should make every effort to improve the good quality.
1: Ikkada undetundi ee 3 dinamulo lopala entaina manchitanani penchukovachu.
0: Within this span of 3 days you can develop this goodness.
1: Ee dushtangamulu dooram chesi
0: give a bad company.
1: Dushtangamulu dooram chesi
0: give a bad
1: thinking. Duralochanalu dooram chesi
0: bad thinking.
1: Sadbhavalu penchukondi
0: and develop good thoughts.
1: అది ఎలాంటిది?
0: వాట్ సార్ట్?
1: అందరూ నా బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆ విధంగా తీసుకో.
0: గో
1: వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదం పెట్టుకోకండి.
0: డోంట్ హావ్ ది ఫీలింగ్ హీ ఇస్ మై బ్రదర్ అండ్ సో సో మై బ్రదర్.
1: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్. All our brothers, all are the sparks of the divine.
1: ఒక్క సూర్యుడు అనేక దీవ్యాలు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
0: There is only one sun and his reflections are many.
1: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
0: We should not submit ourselves to this reaction.
1: రియాలిటీని మనం సంపాదించాలి.
0: Go by this reality.
1: ఎందుకు ఈ రిఫ్లెక్షన్?
0: Why this?
1: ఎందుకు ఈ రియాక్షన్? ఎందుకు ఈ రీసౌండ్?
0: Why this sound?
1: ఇదే మనం పొంచుకుంటున్నాము.
0: And this way.
1: అంతా మనం మాట్లాడేంత రీసౌండే.
0: What all we speak is resound.
1: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
0: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు తెలుస్తుంది?
0: దెన్ హౌ డు యు నో ది రియాలిటీ?
1: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది
1: దివినిటీ. ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
0: Only one is
1: అది
0: there.
1: ఏ నిజమైనటువంటి దివ్యత్వం.
0: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
1: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
0: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాటర్. అది
1: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
0: ఇట్స్ పర్మనెంట్.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ ది స్పిరిట్.
1: ఈ రూపనామాలు మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ గో బై ది నేమ్ అండ్ ఫామ్ యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
1: రూపనామాన్ని త్యజించండి.
0: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
1: దివ్యమైన భావాన్ని వరించండి.
0: డెవలప్ ది డివైన్ థాట్స్.
1: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
0: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ 3 దినాల్లో చక్కగా చూడగలరు.
0: యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 3 డేస్.
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
0: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ వారు ప్రయత్నించడం లేదు.
0: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
1: అంత ప్రపంచం ప్రపంచం ప్రపంచం ఈ భౌతికమైన ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
0: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్. అవుట్వర్డ్.
1: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
1: అలాంటి రియాలిటీ చూడు.
0: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
1: ఈ ప్రాపంచమైన ఏది కూడా రియాలిటీ కాదు.
0: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
1: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
1: తల్లిదండ్రులను గౌరవించు.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించు.
0: లవ్ యువర్
1: పేరెంట్స్. పెద్దలను సేవించు.
0: సర్వ్ యువర్ ఎల్డర్స్.
1: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
0: హెల్ప్ ఎల్డర్స్. సర్వ్ దెం వెల్.
1: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
0: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసవచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18 సెక్షన్స్.
1: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
0: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది
1: సర్వ వేదాంత సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
0: ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్
1: బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
0: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
1: సర్వ ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల్లోనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్
1: బైబిల్, ఖురాన్, గ్రంథరాజము, భగవద్గీత, వ్యాకరణం అన్నిటి ఎందుకును సత్యం ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్, ఖురాన్, గ్రంథరాజ్ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్.
1: అంతా ఒక్కటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
1: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్స్ ఎ మిస్టేక్.
1: మతములు వేరు లేదు.
0: రిలీజియన్స్
1: మతములే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
1: మన అందరిది చేరి ఒకే మతమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
1: అదే మానవ మతము.
0: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: దీన్ని మీరు పెట్టుకోండి.
0: హ్యావ్ దిస్ in your view.
1: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: If you lead your life along these principles, you can achieve anything.
1: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు
0: చేరండి.
1: అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ అస్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం.
1: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది.
0: లోకంలో
1: ఎంతో మంది ఉంటున్నారు, లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
0: దేర్ ఆర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్, యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
1: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
1: దానిని మీరు 10 మందికి కూడా పంచండి.
0: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
1: జగత్తుని సేవించండి.
0: సర్వ్ ది హోల్ వరల్డ్.
1: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ ఆ అధికారం కోసం పుట్టలేదు.
0: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్, నాట్ ఫర్ అథారిటీ.
1: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ,
0: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
1: మనం సేవించడం కోసమని పుట్టాము.
0: ఇన్ఫాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: భగవంతుని పుట్టించింది ఏదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు.
0: ఇన్ఫాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
1: కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
0: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
1: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
0: యూ కెన్ సర్వ్ దట్ వే.
1: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్ ఏ మన సర్వీస్.
0: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యూమానిటీ, హ్యూమన్ సర్వీస్.
1: బీదలను ఆదుకోండి.
0: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్.
1: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
0: అండ్ హెల్ప్ ది సిక్.
1: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
0: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
1: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ దర్ మెనీ పోర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
1: ఎన్ని బాధల పడుతుంటారు,
0: దర్ మెనీ సఫరింగ్ పీపుల్.
1: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
0: గో టు ది రెస్క్యూ.
1: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
0: ఆధ్యాత్మికం,
1: ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
1: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
0: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: మన ప్రత్యేకించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
1: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ యు షుడ్
1: స్టడీ వన్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ లేదు.
0: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
1: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
0: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
0: దెన్ వన్స్ యు డెవలప్ లవ్, ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
1: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
0: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: సర్వీస్ ని పెంచుకోండి.
0: సర్వ్ పీపుల్.
1: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
0: దెన్ యూ విల్ బి సక్సెస్.
1: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
0: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
1: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
0: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
1: మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్
1: ఎవరితో ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఈనాడు మానవుడు ఆడంబరం, ఆడంబరం, ఆడంబరం.
0: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
1: అది మనకు పనికిరాదు.
0: నౌ ఇట్స్ యూస్లెస్.
1: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
0: బి హంబుల్ డివోటీ.
1: హంబుల్ సర్వీస్ గా ఉంటుండాలి.
0: అండ్ యూ వెరీ హంబుల్
1: సర్వీస్ మనం చేయాలి.
0: అండ్ యూ షుడ్ సర్వ్.
1: అదే నిజమైనటువంటిది.
0: దాట్ ఈస్ ది ట్రూ వన్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra doshah. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెక్ట్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలంకి మన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you will be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశం.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: Another sacrifice called Ashwamedha Yaga, in which an attempt is made in order to bring under control the mind which is very unsteady, which we compare it to a horse.
1: Inka chanchalatvamuto puttina illu pettina peru kotiki.
2: Another example could be monkey, which is always wavering, unsteady and fickle.
1: Ilanti బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్,
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ,
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా

0: దాన్ని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
1: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్.
0: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
0: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుని పైన మనస్సును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
1: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
0: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
1: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
0: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
1: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
0: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
1: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
1: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
0: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
1: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
0: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
1: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్, దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
0: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
1: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియెంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
0: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
1: ఇన్ ది టెంపుల్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ది గరుడ అండ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ శివ యూ విల్ బి హ్యావ్ ద బుల్ నంది అండ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ రామ యూ విల్ బి హ్యావింగ్ హనుమాన్. దిస్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ సీ అండ్ రికగ్నైజ్ ది ట్రూత్.
0: అనగా దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
1: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్.
0: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపై మరల్చినాయి కాని జగత్తు వైపును మరల్చలేదు.
1: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ బీట్ నంది బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
0: తమ లక్ష్యమును తమ ప్రభువుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
1: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియెంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
0: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించాం.

0: Once we recognize the defect in an object, whatever be the place, wherever be it, and later on, we would never aspire to have it.
1: తనకనక వస్తువాహనాలతో తృతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు, దైవ చింతన చేయడానికి, తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: There are a number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things, they went to the forest and did penance and ultimately got that.
1: Kevalam vastu yokka doshamunu gurtinchinanta matramuna vairagyam kaaneradu. Manchini sweekarinchali kuda.
0: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you'll have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramuna prayojanam ledu, aanandamunuku tainatundi krushi cheyali.
0: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't come for joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
0: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ది బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
0: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్, గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
0: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
0: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
0: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
0: This body was taken to the cremation ground and it was cremated.
1: Leka guntalo petti mattini kapparu.
0: It was buried.
1: Ee drushyam chuse samayalo chichi etti dehamaina kattakadapudu ee sthiti pondeetundi de kada ani aa yokka drushyamunu chuchinappudu maatramo oka vidhamainatundi vairagyamu aa vyaktilo aavirbhavistundi.
0: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: Ee vairagyamu vairagyamani cheppinchukodu tatkalikamainatundi ko marpu.
0: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayam lopala అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కరలేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
0: హసిఫ్ డ్యూరింగ్ డెలివరీ టైం నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ట్రబుల్ మే సే దట్ ఐ డు నాట్ వాంట్ దిస్ లైఫ్ అట్ ఆల్. దిస్ ఈస్ నాట్
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలని ఆశిస్తుంది.
0: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
0: The first type of detachment is Detachment which arises in cremation ground when he sees the sights there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day-to-day life of people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
0: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
0: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: ఇది వైరాగ్యము రెండు విధములుగా ఉంటుందని.
0: డిటాచ్మెంట్ మే బి డిస్క్రైబ్డ్ అండ్ క్లాసిఫైడ్ అస్ టూ టైప్స్,
1: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
0: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
0: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, he tends to postpone for the next day of 2 days later and all that.
1: ee manda vairagyam kudanu manchi karyamulake ee vidhanga kalamunu vyaktam chestaru.
0: This kind of attitude comes only in case of doing good things and good deeds.
1: Badriki veludama, Kedarnathiki veludama, inka kashi ki veludama anukunte vachche nela chuddam ani ee vidhanga kalanni vyaktam chestaru.
0: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it from next month we'll go.
1: Ikemaina chedda paniye cheyalanukunte rep enduku ippude chedam ani ilanti durmargamaina kunti vaatiki oka vidhamaina drohamunu kalipette kunti vaatiki chedda karyamulaku ee yokka vairagyamu chaala mundugane untuntadi.
0: On the other hand, if it is bad activities, the with treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
1: ee kaalamuni vyaktam gaavinchi manchi karyamuli yandu taanu saarthakam ayyetundi okka vishayanni poorukotam idi evaru kudanu antava prayatninchadu.
0: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
0: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెన్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
0: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
1: Idi buddhudu nirupinchinatvanti oka raja paata.
0: This is a right royal path which was laid down for all by Buddha.
1: Okka thuri idi sariyainatvanti kaadu, dehamu nasinchetvantidi, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
0: గౌతమ్ బుద్ధ వన్స్ హి రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
1: Maha Chakravarti ayinatundi Harishchandra kudanu durudrishta vashattu swasanamulo kaati kaapariga nilchadu.
0: Satyaharishchandra also, though he was a great emperor, by unfortunate events he had to just become katakapari in the cremation ground.
1: Athanu modati munchu kudanu teevra vairagyam ainappatikini ee vidhamaina vruttulanni kudanu prati chana chanam kudanu taanu teevra vairagyam vaipane prayanam chestu vellaadu.
0: Although she was emperor, she had intense sense of sacrifice and detachment, and even earlier she had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
0: When he was in cremation ground doing performing his duties on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరి పాటికి వారు ఇండకు వెళ్లారు.
0: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికి దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
0: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu mitrulu evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
0: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
1: Kattelanta vestunnadu paapam.
0: He was putting a little fuel.
1: Okka chanamu lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
0: సడన్లీ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
0: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
0: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrugun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
0: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ హస్ గాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ వెదర్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ బి కమింగ్ అండ్ నో వన్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: ఆబ్జెక్ట్స్ వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
0: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
1: yenatikaina eppatikaina ee deham aneetundi kaani vastuvulu aneetundi kaani vishayamulu aneetundi kaani maarakunda undavu.
0: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: Ee maarpu aneetundi kalpitamulu kaavu.
0: The changes are not artificial and they are not imagined.
1: Muhajinitamulu kaavu.
0: They are not imaginary either.
1: Sahaja siddhamai deeniki swayam swaroopamainatuve ee maarpulu.
0: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: Kanuka itti maarpulu kaliginatuvante ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
0: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: paamulo vishamunnadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
0: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near it.
1: Telulo vishamunnadani gurtinchinatundi vyakti telupaina kaalu pettadu.
0: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
0: ఓన్లీ ఏ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
0: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ then getting disillusioned once things happen. It is better in the beginning itself we develop detachment towards the things and objects of the world.
1: మానవుడు సత్యాన్ని గుర్తించుకొనలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
0: Man not recognizing the inherent truth, he will be planning so many things to do.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపో.
0: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
0: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in the fullness.
1: విత్తనం ఒకటేన ఏదైన ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
0: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల అన్నాడు.
0: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివెన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: వైల్ being born from the womb of the mother, there will not be any garland which can be seen.
1: Manchi mutyapu saru machunakunu levu.
0: Garlands of pearls will not be there even for sample.
1: Nelvi bangaru danda medaku ledu.
0: Golden garlands also will not be there round the neck.
1: Ratnalaharamu ranjimpagaledu.
0: The pearls and gems will not be also there.
1: Pachala gollanu potakaledu.
0: The other types of precious stones, garlands also will not be there.
1: Kaladu. Kaladokka mala mee kanthamandu.
0: But then there is one garland, one definitely one garland around your neck.
1: Janma janmala karmalu pogu chesi.
0: The activities and the deeds which you have done over a number of births.
1: కర్మలన్నీ చూచిన కంఠమాల.
0: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ రౌండ్
1: యువర్ నెక్. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: దిస్ వెయిటీ గార్లాండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
1: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
0: It may not be seen by the physical eye, but the garland of the fruits of action is round your neck all the time.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
0: Persons who recognize the truth that there will be consequences for actions, will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahmajnanam anetunte perulo mahapraveenata Janaka Maharaja.
0: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
1: Itanu vaidehi అనగా విదేహ మహారాజు, దేహం యొక్క ఏది సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
0: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
1: Kontha aalasyanga padaka gadiki vellaadu.
0: He went to the bedroom a little late.
1: Dasa dasilu paadaseva chestu, vinjamarlu veestu, maharani kudunu prakkana untunnaru.
0: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
0: Janaka got asleep.
1: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
0: In this particular context, the queen asked the servants to quit the room.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
0: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
1: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
0: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
1: Maharani chala kangaru vesindi. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
0: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth? Is that a fact? Is this a fact?
1: Parikarakulu pinchindi, mantrulu rappinchindi Maharani.
0: She brought the ministers and the other important people over there.
1: అందరూ వచ్చి, మహారాజా మహారాజా, ఏమిటి మీ సందేహము, ఎందుకోసం మీరు ఇట్లున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
0: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యు ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుని పిలిపించారు.
0: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi, Maharaja, em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu, andarki adi nijama idi nijama, adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
0: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
1: Vasishtha varu kunta kannu moosi, teloka jnani kanaka, deeniki kaaranam emtani yochinchadu.
0: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
1: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు,
0: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు,
0: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ హంగ్రీ,
1: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు,
0: హీ వాజ్ క్రయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ, హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తున్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు,
0: and he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in the leaves.
1: Ayyo evaro maharaja tunte vaadu vachinaade ani vaaru edo inta vaaru tineetundi annam taraku andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
0: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట, మెలకు వచ్చింది.
0: హీ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో, అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్, ఓ వాట్ హాస్ హ్యాపెండ్, ఐఎమ్ హంగ్రీ.
1: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము, హంసతూలిక, పానుపు, మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాంపు పైన ఉంటున్నాను, కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
0: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
1: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
0: Maharishi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact of truth, nor this is truth, but the truth is yourself. You are the truth.
1: Swapnamalo jagrata ledu. Jagratalo swapnam ledu.
0: There is no dream in the waking state. And there is no wakefulness in the dream state.
1: Swapnamlona nee unnavu. Jagratalona nee unnavu.
0: Both in dream and in wakeful state, you are existing, you are a reality.
1: కనుక ఏ రెండింటియందు నీవు కలవు అదే అని ఓమ్నీ ప్రెజెంట్ అదే సత్యమైనటువంటిది అన్నాడు.
0: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్ డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ రియాలిటీ యు ఆర్ ఎగ్జిస్టింగ్.
1: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
0: ద లైఫ్ ఇన్ ది బ్రాడ్ డే లైట్ ఇట్ ఈస్ డే డ్రీమ్ and in the life in the night it is a night dream.
1: Kanaku jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhramtule ani kudanu deenni nirupistu vachayi.
0: Both wakeful state and dream state, both of them are an illusion.
1: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchadame nijamaina vairagyam ani kudanu Vitacharyulu cheppadu.
0: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the world...
1: Vairagyamanaga, kevalamu, annitini tejinchi, sanyasattumana sikarinchi, ekkado kaladula poyi, kathinamainatunti oka tapasulu acharinchatam kadu.
0: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
1: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu idu oka vidhamaina kasrat ani cheppochu.
0: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
1: ani deeniki sirasasanam gurinchi cheptuntaru.
0: It could be an exercise, it is an asana, sirshasana.
1: Idi oka aarogya nimittame aacharinchetunte aasanalu maatrame.
0: This is only an exercise for acquiring some health.
1: Tapasthanaga daivamlo kuchi taapam, aa taapame tapas.
0: Tapas refers to the extreme anguish which one experiences for God.
1: Sarvakala sarvavasthani endu kudanu atani edabaatunu sahinchukolenitunte tapasse pedda tapas. Taapame oka tapas.
0: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: Ilanti tapas samayamulandu moodu gunamulu undavu.
0: During this particular period of anguish and aspiration for reaching the God,
1: tamassu kani rajassu kani sattvikam kani moodu pratyekanga manaku kanipinchavu.
0: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
1: Itti taapamu okka sthiti yandu moodunu ekamai potayi.
0: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapasani kodanu cheppavachu.
0: The unity or union of all these three gunas can be described as tapas.
1: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
0: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
1: Manam nitya jeevithamlo current varala manam anubhavisthunnam.
0: In every day to day life we enjoy the benefits of electricity.
1: Fan untundadi.
0: There is a fan.
1: Daniki moodu blades untunnayi.
0: There are three blades for the fan.
1: Ee moodu bladesu moodu vaipulu chustu unte manaku gaali em maatramo ledu.
0: These three blades send are in three directions. You will not be able to get any breeze.
1: Moodu blade cheri okka rithiga round tirigindattante chakkani gaali vachesestundi.
0: When the circle as if it is only one blade all around, then you get beautiful and plenty of breeze.
1: Kavati bliss anetundi ee vidhanga vastundi moodu blade yokka ekatvamto manaku vastundi adhe rithigane bliss kudanu aa moodu yokka gudamulu yokka ekatvamtone labhistundi.
0: Breeze has come when these three blades become one as it were and then go on circling and giving you the joy. Same way when these three gunas become one and they merge themselves into one, you get the real bliss.
1: Mana hrudayame okka gadi.
0: Our heart may be compared to a room.
1: Moodu gunamule sattarajotamo gunamule moodu blade fan.
0: These three gunas or attributes may be compared to three blades of a fan.
1: Mana buddhiye switchi.
0: Our intelligence may be compared to switch.
1: Mana yokka aatmashaktiye current.
0: Our atmic power may be compared to electricity and current.
1: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
0: అవర్ సాధన ఇస్ మేబీ కంపేర్డ్ టు పుట్టింగ్ ది స్విచ్ ఆన్.
1: ఆ తాత్మీ ఈ యొక్క ఆనందము.
0: దట్ యాంగ్విష్ ఇట్సెల్ఫ్ బికమ్స్ బ్లిస్.
1: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
0: Who can convert our entire life power itself into tapas?
1: Kani ee naati manavudu tapasunu abhiruddhi parchukoraleka tamasunu maatrame penchukuntunnadu.
0: But today's man is encouraging tamoguna instead of tapoguna.
1: Tamas eppudu prarambham avutundanaga ee nashara jagattu paina drushtini amarchinappude maranchinappude idi tamasuga maarutundi.
0: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
1: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
0: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
1: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుందాది సర్వశక్తులు.
0: ఆల్ ది పవర్స్ రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇన్ ది కెపాసిటీ టు కన్వర్ట్ అవర్ మైండ్ అండ్ ట్రాన్స్ఫర్ అవర్ మైండ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తూ ఉంటాను. ఒక తలుపును ఒక తాళం వేసి ఉంటారు.
0: A number of times Swami has told this particular thing. A particular door is locked.
1: కానీ అందులో కీ పెట్టి ఎడమ వైపున తిప్పితే తెరుచుకుంటుంది, కుడి వైపున తిప్పితే మూసుకుంటుంది.
0: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
1: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
0: Same lock and the same key.
1: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is only a slight difference in turning the sides.
1: Adhe vidhanga mana hrudayame taalam.
0: Our heart may be compared to a lock.
1: Mana manase key.
0: Our mind may be compared to key.
1: Daivu vaipuna trippitame mocham.
0: If we
1: turn the vaipuna trippitame bandhana.
0: If we turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
1: Kanukane mana eva manushyanam karanam bandhamocham.
0: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
1: కనుక ఈ మనస్సును నశ్వరమైన జగత్తు పైన ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యం.
0: True vairagya may be described as turning our mind towards God, who is a permanent entity, and taking our mind away from the world.
1: ఈ వైరాగ్యము తీవ్రమైనటువంటి వైరాగ్యంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
1: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
0: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
1: ఒక పెండికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాం. రెండు పంచులు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
0: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్.
1: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయలు టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
0: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అ ఫిల్మ్.
1: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
1: Kanuka mana jeevitham aneetundi next next aneetundi ee reethiga manam cheppagalam.
0: How can we go on postponing as if we are having a assured span of life?
1: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
0: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
1: Kalam evari kosamu aagadu.
0: Time waits for none.
1: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
0: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
1: కాలం ప్రవాహికమైనటువంటిది.
0: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
0: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: The yajna came to a conclusion after annihilating the wickedness and the cruelty and the demonic nature.
0: దుష్ట గుణములను, దుష్ట భావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice, only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamunu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: However, they are all of your own making.
0: బాహ్యమైనటువంటిది.
1: They are external.
0: ప్రాకృతమైనటువంటివి.
1: They are worldly.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: They are all the qualities of this ephemeral world.
0: అయితే ఈ యజ్ఞము యొక్క అంతరార్థం ఏమిటి?
1: However, what is the inner significance of yajna?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ది ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ది అవుట్వర్డ్ నేచర్, ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్, ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థము
1: What is the meaning of this word Bhagavantudu, Bhagavan?
0: Bhagavan.
1: Bhagavan.
0: Ba anaga kantini, kantini prasarimpajeseetunti vaadu.
1: Bha means the one who sheds light.
0: Prakashamanu andinchetunti vaadu.
1: The one who passes on the light.
0: Tejasunu kaliginchetunti vaadu.
1: He is very illumination.
0: Velugunu abhruthi parichetunti vaadu.
1: He increases the radiance.
0: Idi ee bhakaram yokka antarathamu.
1: All this is contained within this word, letter
0: Ga.
1: Ga.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హెస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్.
1: వాన్.
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన యందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును, ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును, ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutamlu anaga bhumi, prithvi,
1: meaning the earth.
0: Modatidi dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinini ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ ఎస్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్ యాస్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశము కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడా దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ లైఫ్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్
0: బేసిక్లీ. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ ప్రేడ్ యాజ్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్, యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్, దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: పంచభూతములు యందు ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో mistakes at all basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తుల యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain mistakes.
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external power.
0: మన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of are the elements. They are all the nature of the external
0: power. కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాయి.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal, the
0: stable,
1: changeless. It is permanent all over.
0: ఇది శాశ్వతమైనటువంటి యొక్క గుణమును అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ద విట్నెస్.
0: కర్మ ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఇస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పునది మనసే.
1: It is the mind that distinguishes.
0: దేహమే.
1: And then it is the body that behaves.
0: ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the atma,
0: ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్ ఇట్ ఇస్
0: దైవత్వం. అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ద డివైన్ పాత్ వాన్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్
0: విత్ ఆత్మ. ఆత్మాభిమానం మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాన్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ద బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే,
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకొని,
1: based on the circumstances and the
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్ట ప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: Just as the mind is given, you cannot think as you like.
0: దానికి పరిమితములు ఉంటున్నాయి.
1: The thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: వన్ మస్ట్ ఎంక్వైర్ విత్ ద మైండ్.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: ఆన్ ఎంక్వైరీ దట్ యు ఫైండ్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ అడాప్టెడ్.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు.
1: ఈజ్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏమాత్రము లెక్క చేయక,
1: He is not mindful of the nature of the mind.
0: దేహమునే లక్ష్యంలో ఉంచుకొని
1: keeps always the body in
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ
1: and carries on the life
0: దేహమును సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం
1: and experiences with the body or in every way.
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు.
1: The body has no difference what is not to be
0: ఏది మంచి ఏది చెడ్డ
1: what is good what is bad
0: అని విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.

0: సంచలనము లేదు.
1: నో డిఫరెన్సెస్ అప్స్ అండ్ డౌన్స్.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: ఇట్ డజంట్ ఫాలో ఎనీ నార్మ్స్.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: ది యానిమల్ ఎంజాయ్స్ విత్ ద బాడీ, గో బై ఇట్స్ డిజైర్.
0: లోకములో కూడా అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: ది ఎల్డర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో సే,
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద వే easily in a free way they call, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరమును త్యజించి,
1: giving up the body,
0: ఆత్మను విసర్జించి,
1: giving, forgetting our spirit,
0: మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
1: And then he proceeds along the psychological path.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్ వన్ ఫాలోస్ ద సెల్ఫ్ హి అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఇస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఇస్ దేర్ టు
0: ఫంక్షన్. మనసు విచారణ చేయాలి,
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలను తర్కించాలి,
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి,
1: మైండ్ ఇన్వెస్టిగేట్,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్
0: టు సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ అటాచ్మెంట్
0: టు స్పిరిట్. జీవితం అంతా గడుపుతున్నారు.
1: ద లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ద బాడీ.
0: ఏమిటి,
1: what is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: బట్ ఇట్ ఇస్ టెంపరరీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ
0: మ్యాడ్ మంకీ. ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్, అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యు విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద త్రీ, బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటిని ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్
0: రిలేటెడ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: మొట్టమొదట
0: మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body.
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions, where, when, why, how.
0: ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము? లోక ధర్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మమును ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do
0: శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేనికోసం?
1: Why mind is given?

0: మనసు ఇచ్చినటువంటిది నిత్యానిత్యమైన పరిశీలన చేసే కోసమని.
1: మైండ్ ఈస్ దేర్ టు ఎంక్వైర్ వాట్ ఈస్ మంచి చెడ్డ
0: పరిశీలన గావించే కోసమని.
1: అండ్ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: One should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: కనుక ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: The mind should follow the spirit.
0: శరీర కర్మలు ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: ఈ మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: టుడే వన్ హస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్ ద
0: సెల్ఫ్. శరీరం ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటి అన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచార శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire
0: wisdom? ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: self. శరీర మనసును ఏ మాత్రం కూడా టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact we can carry on life surgeon by combining all these three body mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తివి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దెర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: నీకు ఉన్నాయి, నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: రెస్పాన్సిబిలిటీ.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ సింప్లీ అటాచ్డ్ టు ది సెల్ఫ్.
0: మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద మెంటల్ యాక్టివిటీ కుడ్ బి టేకెన్ బై అటాచ్మెంట్ టు ది స్పిరిట్.
0: శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ అండ్ వన్స్ యు డు ద రైట్ యాక్టివిటీ మైండ్ విల్ ఎంజాయ్
0: పీస్. మనసు ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ వన్స్ ది మైండ్ ఇస్ ఎట్ రెస్ట్ ఇన్ పీస్ వన్ కెన్ విజువలైజ్ ద
0: సెల్ఫ్. ఈ మూడు కూడాను ఒకే శరీరం నుండే మనం సంచరిస్తున్నాయి.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్ మ్యాన్.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it's good or bad.
0: నా గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige
0: of the family. నా గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the manhood of human quality.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము, మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore, we have to investigate the individual change, the societal change, and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజ ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్,
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ ట్రైట్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: When there is a change, social change, there will be spiritual transformation.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రారంభమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్సెస్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: అసోసియేషన్ పరివర్తన.
1: Change in association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక పింతమే లేదు.
1: It has no boundaries nor limitations.
0: ఇష్టమొచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టము.
1: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
0: సామాజిక ధర్మములని చాలా అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కానీ స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదట పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: God. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you
0: ఏం
1: do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever he said.
0: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసంను కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man.
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is.
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person.
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది.
1: He has got a big name.
0: ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: కండక్ట్ ఇస్ సో మీన్.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: యూ హ్యావ్ గుడ్ నేమ్ బై ఫాలోయింగ్ ద రైట్ కండక్ట్.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ బియాండ్ ద రైట్ చూస్ కండక్ట్.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: దేర్ ఫోర్ ఇట్ ద కండక్ట్ దట్ డిసైడ్స్ యువర్ నేచర్.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు గివ్ ఎక్స్టర్నల్ పాత్. కానీ
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for the satisfaction of your conscience.
0: నీ ఆత్మ తృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడా నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల ప్రవృత్తి లక్షణం లోపల
1: in the external nature
0: in తేతాయుగ ద్వాపర యుగమునందు
1: in earlier ages of కృతయుగ ద్వాపర
0: కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగము లోపల ఈ పాపమునకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచుటక వీలు కాదు.
1: And it is not possible to give up either.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి క్షణం పాపమే.
1: Every moment is full of
0: ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer it?
0: Kanukane, so Krishnudu kuda cheppadu.
1: Krishna also says,
0: Arjuna, nee yuddhaniki pothunnavu.
1: You are going to the battlefield.
0: Kaani yuddham samanyamaina pettidi kaadu.
1: It's not ordinary battle.
0: Anni vidhara kuda chaala అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: అండ్ యూ ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ దేర్.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: ద విక్టరీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ నాట్ ద రైట్ వన్.
0: లెమ్ము ధనుంజయ,
1: Get up, Arjuna.
0: విధి బలీయము.
1: The fate is certain.
0: న్యాయము గెలుచు.
1: Justice will be triumphant.
0: స్వార్థము.
1: Sacrifice the self-interest
0: of you.
1: And this is going to be the norm. కనుగుమ్మిక.
0: నన్ను నీవు అనుసరిస్తే కనుగుమ్మిక.
1: Understand this.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా
1: the father with 100 sons.
0: అంత్యమున పిండమేయుడు ఎక్కువ కలగలడా ప్రారంభం అదేమిటో.
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతికిన్న.
1: There is bound to be the rain of arrows for world peace.
0: కేవలం నీవు అంబుల చేత నీవు సంపాదించి అంబుల చేత నీవు పోటాడితే ప్రయోజనం కాదు. శరవర్షము తప్పదు.
1: It is not simply enough to fight with an arrow. అంబుల
0: వర్షమే కుర్చాలి.
1: There should be the rain of arrows.
0: రగులకొనే మంట మింట వివచ్చుని ఇంట.
1: And it's going to happen all over here and there.
0: ఒకవైపున శకుని
1: and there is Shakuni
0: వైపున కర్ణుడు
1: and Karna on one side.
0: వీరిద్దరు కూడా దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను కర్ణుడు దీన్ని ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్య ధర్మమును పూర్తి తెలుసును కర్ణునికి.
1: And Karna knows satya and dharma.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా హీన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: Karna
0: కడపటికి ఏమయ్యే.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుడా.
1: The son of Bharat, understand
0: this. కర్ణుడు ఎలాంటి దానకర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: You know the Karna stands for charity.
0: కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు.
1: What happened to Karna at the end?
0: కనుకనే భగవంతుని అంటదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: They never disobeyed God's command.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు
1: when he returned,
0: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాల పెనబడ్డారు.
1: నకుల సహదేవ fell at the feet of Krishna.
0: వారికి కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: They love Krishna intensely.
0: బిడ్డల వలే వారు ఆశించేటువంటి వారు.
1: And in fact he treated them as his children.
0: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో.
1: Krishna, what happened there?
0: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
1: He said they accepted to fight.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్
0: ఇది ఏ 10,000 నేటికి
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారు అని భయపడ్డాను
1: వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్
0: కానీ మా కృష్ణుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు
1: యు రిటర్న్డ్ సేఫ్
0: ఇది మాకు 10,000 అన్నారు
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్
0: మనకు అక్కర్లేదు
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్
0: సిద్ధమని చెప్పు
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు
1: వెల్ వార్ స్టార్టెడ్
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ ప్రిసెప్టర్స్ అండ్ అసోసియేట్స్
0: అభిమానం మారిపోయింది
1: అండ్ దెన్ దేర్
0: అదే దేహాభిమానము
1: దట్ ఈస్
0: అక్కడ దేహాభిమానం చూసి ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్
0: ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinnannadu.
1: My head is reeling. I am not able to stand here. Let me go back.
0: Krishnaku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact you provoked me.
0: Yuddhamu siddhamani cheppavu.
1: You said that I should be ready to fight.
0: Rammika yuddhamu siddhamalaka kaalahrana meekeyela.
1: And you said why waste of time?
0: Gopala,
1: be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు
1: యూ సెట్ డోంట్ వేస్ట్ టైం
0: యుద్ధం సిద్ధమని చెప్పు
1: బీ రెడీ టు ఫైట్
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు
1: అండ్ హి సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హి సేస్ నౌ
0: కానీ కౌరవులు ఎలాంటి వారు
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణ ఇస్
0: కేవలము చాలా విషపురుగులు
1: అండ్ దే ఆర్ లైక్ ది ఆల్మోస్ట్ పాయిజనస్
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు
1: అండ్ దే ఆర్ ఫుల్లీ హైలీ పాయిజనస్
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము
1: టు థింక్ ఇన్ దిస్ లైన్ ఇస్ ఫులిష్నెస్
0: మీ నిమిత్తమై నేను ఇంత కూడా రాయబారానికి వెళ్ళాను కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు
1: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ ఎన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ
0: కాలకూటమున అమృతము సృజింప వీలా కాలకూటమున అమృతము సృజింప వీలా
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటు నెక్టర్
0: బై ద దావాగ్నిలో మల్లె పూల వెజదల్లు లీలా
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇంటు ద ఫైర్
0: ముష్కరుని మ్రోలా
1: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
0: హితోక్తులు మేలా గుణజాల ఏలయ్యక ఈ సంధి మాటలు.
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటములు అమృతం సృజింపవీల ఈ కాలకూటములు అమృతం పుడుతుందా?
1: In this poison is it possible to have nectar?
0: భయ దావాగ్నిలో మల్లె పూల వెజజల్లు లీల.
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోల.
1: In front of the all bad people?
0: హితోక్తులు మేళ.
1: Will they pay heed to good words?
0: బోధిస్తే గానీ సరిపోయేటువంటివి కాదు.
1: They don't listen to good teachings at all.
0: ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: Therefore for the world peace rain of arrows is bound to happen.
0: అది ఎందుకోసము?
1: What for?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: ఫైర్
0: వ్యాన్లు అంతా తీసుకుని పోయి కానీ కొంతవరకు చల్లార్చవచ్చు. ఎక్కడ చూసినా కానీ అగ్ని మండుతుండే సమయం లోపల దీనికి ఏ యొక్క ఇంజన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్.
0: ఏ దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows must should happen.
0: ఇప్పుడు దేని కోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: ఈనాడు మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఏ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore under these circumstances for the world peace the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: today
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుచ్చేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows.
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: ద క్రూయల్టీ ఇస్ రైజింగ్ ఆన్ ద అదర్ వే.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: దేర్ ఇస్ నో రైటియస్నెస్ ఇన్ జస్టిస్.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టం చేయగలుగుతున్నాయి.
1: ద వన్ హూ ఇస్ ప్రొసీడింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు.
1: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెయిన్ ఆఫ్ ఆరోస్ విల్ హ్యాపెన్.
0: అట్టి పరిస్థితి లోపల
1: దెన్
0: అర్జున్ని పంపుతుండాలి.
1: అండ్ అర్జున్ వాస్ సెంట్.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
0: సుభద్ర.
1: సుభద్ర సెంట్ హిమ్.
0: అయ్యో నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడా నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్య లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మాను నీ తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజు ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: Dharmaja was only one at home.
0: నాయన నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked
0: man. దుర్మార్గుడు.
1: And is very bad, dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహం.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటిది చెప్పడం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామయ్య అయినటువంటి కృష్ణుడు నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన వచ్చేస్తే వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ After the return of my father Arjuna, uncle Krishna,
0: నా కులములకు కీర్తి
1: తెచ్చావని, they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: Being born a son, I should bring the repute, good name to the family.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: They should get a good name.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తల్లి.
1: And therefore if he finds that I am bringing a bad name, he will kill me.
0: కనుక నేను ఇక్కడ ఉండను.
1: Therefore I won't stay back.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. My dear son,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్.
0: మామయ్య తండ్రిని ఏరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో
0: గర్భవతి.
1: Your wife is in the family
0: way.
1: And we cannot say.
0: But
1: you give up this idea, son.
0: చెప్తే అప్పుడు ఆయన వినయకుండా కట్టకట్టు ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్భ భంజనోత్తమ పనుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేదిచిట మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాస్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు కిడ్డ మీర రచ్చ.
1: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వైల్ స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగా ఆచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan arugu veda vinata putruna kidda vimala raksha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: Gana raksha.
1: The mighty blessing.
0: Sri raksha. Yanga raksha. Rakshalandunu divyamamu Sri Rama raksha. తోడు నీడై నిన్ను కాపాడుగాక.
1: ద కైండ్ ఆఫ్ సీక్రెట్ బ్లెస్సింగ్ ద డివైన్ బ్లెస్సింగ్ ఇన్ ద బెనిడిక్షన్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ప్రొటెక్ట్ యూ.
0: పారాయణం రాసి ఇంత తల్లి యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు.
1: అండ్ దెన్ హీ వాస్ సో టోటలీ బ్లెస్డ్.
0: అలాంటి కుమారుడు ఈ జగత్తులో ఎక్కడున్నారు?
1: వేర్ డు యు ఫైండ్ సచ్ ఎ సన్
0: టుడే? అందరూ అపకీర్తిని తెచ్చేటువంటి కుమారుడే.
1: అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బ్రింగ్ బ్యాడ్ నేమ్.
0: కలి కాలం లోపల చూస్తామంటే
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: ఈ చదువుల కోసం అని చెప్పి విదేశాలంతా పంపుతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్
0: ఆ విదేశాల్లో కుక్కల కంటే హీనంగా బ్రతికి వస్తున్నారు.
1: అండ్ దేర్ వి లీడ్ ద లైఫ్ మచ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎ డాగ్.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తించి వస్తున్నారు.
1: అండ్ వి బిహేవ్ మచ్ వర్స్ దాన్
0: యానిమల్. వారిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
1: అండ్ పేరెంట్స్ ఆల్సో ఎండార్స్ దిస్ ఐడియా.
0: వీరు మంచి వారిని పొగుడుతున్నారు.
1: అండ్ దే ప్రైజ్ దేర్ చిల్డ్రన్.
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ వార్డ్స్.
0: ఈ విధమైన యొక్క తల్లి లోపల ఈ పవిత్ర యొక్క భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బ్రింగ్ ఎ బిఫిటింగ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: యు ఆర్ రియలీ గ్రేట్.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: అండ్ యూ హావ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
0: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
1: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: హావింగ్ ప్రాక్టీస్డ్ ప్రొపగేట్ అండ్
0: షేర్. ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయనా ఇది మంచిది కాదు. మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ నాట్ అనిమల్. యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
0: నోరెత్తితే అబద్ధము.
1: అండ్ యు ఫైండ్
0: పాలు పెడితే అధర్మము.
1: అండ్ వి ఆర్ అన్రైచ్యూస్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: అండ్ వికెడ్నెస్, క్రూయల్టీ.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: అండ్ ఇట్ హాస్ బికమ్ మోస్ట్ కామన్ ది క్రూయల్టీ అండ్ ది వికెడ్నెస్ ఆల్ ఓవర్ బోత్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: వెన్ ద ఫీలింగ్స్ ఆఫ్ టూ స్టూడెంట్స్
0: ప్రవర్తనలు మంచివైతాయి.
1: దేర్ కండక్ట్ విల్ బి గుడ్.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: వెన్ ది బిహేవియర్ ఇస్ గుడ్
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: దేర్ విల్ బి మెంటల్ పీస్.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్ ప్యూర్.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: డెవలప్ ప్యూర్ థాట్స్.
0: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
1: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉండాలి.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: దట్ ఈస్ ది చీఫ్ పర్పస్ ఆఫ్ యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: డెమోనిక్ నేచర్ షుడ్ బి గివెన్ అప్.
0: రామలక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: దేర్ ఆర్ డెమన్స్ ఆల్ ఓవర్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్ర
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నారు.
1: నౌ యువర్ టాస్క్ బిగిన్స్ హి సెడ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: మీనింగ్ వాట్? ఎనిహిలేటింగ్ ద డెమోనిక్ టెంపర్మెంట్.
0: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: దెన్ దట్ విల్ బి టోటాలిటీ.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: వెన్ ది టోటల్ టాస్క్ ఇస్ రియలైజ్డ్, విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: దెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
0: సీత యొక్క స్వయంవరం కోసమని,
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్
0: సీత, శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
0: పార్టిసిపేట్. ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి, రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు,
1: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేయ్డ్
0: చెప్పాడు.
1: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేయ్డ్ టు దెం.
0: అప్పుడు రామలక్ష్మణులకి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్
0: శివధనస్సు అంటే ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
0: చూడాలి,
1: వన్ హ్యాస్ టు
0: సీ. ఎట్ట ప్రవేశపెట్టాలి,
1: ఎట్ట
0: ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: అండ్ రామ వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది,
1: ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది, చూడదగినటువంటిది.
1: యు షుడ్ నెసెసరీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు,
1: దెన్ రామ సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
1: రామ సేస్, మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు,
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్ ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనుస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహల పడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వి డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కను రెప్పని వేయకుండా చూడాలి. ఆ యొక్క శివధనస్సును చూస్తూ ఉన్నారు.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: యువకులు,
1: దేర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులో వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: inka aneka vishayallo veeru drushtini pravesinchestaru,
1: they get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ టు ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్ నాట్ దేర్.
0: రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పై పెట్టారు.
1: రామ లక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరొచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanas.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం
1: చేశాడు. మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు
0: బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగలబడి కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: రామ వాట్ ద సిచ్యువేషన్.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: హి వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైమ్,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యు గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనుస్సును పెంచడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుస్సు.
0: రావణుని పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
1: బికాస్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాస్ శివధనుస్సు ఫెల్ ఆన్ హిమ్. హెల్ప్ ఎవర్ హర్ట్
0: నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రావణంతకును హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ ద సైడ్.
0: పెట్టెలో పెట్టాడు.
1: అండ్ హి కెప్ట్ ఇట్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఎత్తేటప్పటికే అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: అండ్ శివధనుస్సు వాస్ లిఫ్టెడ్ ఆల్ వర్ అస్టానిష్డ్.
0: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: నో వన్ కెన్ లిఫ్ట్ ఇట్ అప్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్
0: 100%
1: 100%.
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా? దివ్య శక్తి.
1: హి హస్ గాట్ ద డివైన్ పవర్ దట్ మేడ్ హిమ్ లిఫ్ట్ అప్ ద
0: డివైన్ పర్ని. ఏమన్నారు?
1: వాట్ డిడ్ దే సే?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుందా? అది రాముల లోపల
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: 100% అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఇస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్
0: ఎ ఎత్తినటువంటి వాడు దాన్ని విచ్చడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: అండ్ విశ్వామిత్ర కమాండ్ ఇస్ నెసెసరీ.
0: శిరసా వహించాలి.
1: వన్ హస్ టు ఫాలో ద కమాండ్.
0: గురువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: అండ్ మై
0: అతని ఆజ్ఞ లేకుండా నేను దాన్ని వంచడానికి వీలు కాదు.
1: మై గురు బ్రాట్ మీ హియర్. ఐ కెనాట్ డిస్ ఓబే హి. అని విశ్వామిత్రుని
0: వైపుని చూచారు.
1: అండ్ హి వాచ్డ్.
0: విశ్వామిత్రుడు ప్రసంగి చేశాడు, చేయమన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర గేవ్ హిమ్ సిగ్నల్ టు ప్రొసీడ్.
0: దాన్ని పట్టి ఇట్లా వంచాడు, పక్కన ఇరిగిపోయింది.
1: అండ్ దెన్ హి వాస్ ట్రైయింగ్ టు బెండ్ ద బౌ, ఇట్ బ్రోక్.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వలిస్తున్నాయి.
1: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునికు జై జై జై అని
1: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
1: అండ్ దెన్ వెడ్డింగ్.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్.
0: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లైస్ సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తరిగి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
1: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
1: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు, వచ్చాను.
1: I followed you to protect your sacred ritual.
0: నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుస్సు చూడటానికని వచ్చాను.
1: Following your command, I followed శివధనుస్సు. That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రం ఇష్టం లేదు.
1: But I am not prepared to get
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాస్ వెరీ సర్ప్రైజ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: వెల్ రామ డిడ్ నాట్ కన్సీ.
0: సైన్యాన్ని పంపించాడు రథాలతో అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి,
1: బై టైమ్ ది రిటర్న్,
0: ఎక్కడా పోలేదు, ఎవరిని చూడలేదు.
1: రామ లక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్.
0: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు.
1: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్. నో,
0: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్.
0: అలాంటి దీక్షను పూనినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ డిటర్మినేషన్.
0: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికి,
1: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్,
0: రామ లక్ష్మణ భరత శత్రులు ముగ్గురు కూడా నలుగురు కూడా వెళ్లి వారికి నమస్కరించారు.
1: రామ లక్ష్మణ భరత శత్రుడు నా పేరు దగ్గర.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథనంతా కూడా చక్కగా వర్ణించాడు.
1: అండ్ విశ్వామిత్ర narrated the whole lot.
0: జరిగింది.
1: అండ్ ఇట్ హ్యాపెన్.
0: నలుగురు పీటలపైన కూర్చున్నారు.
1: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: అండ్ దేర్ హోల్డింగ్ గార్లెండ్స్.
0: మాలలు పట్టుకొని వారి కంఠం నందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: సీత కూడాను హారం తీసుకుని వచ్చింది.
1: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం స్వయంవరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయంవరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములంత వల్ల నలుగురు బిడ్డలు కూడా సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
1: అండ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తన కింది కొంచుకొని ఉన్నాడు.
1: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెంట్.
0: గురుజీ నేను రాజకుమారుడు.
1: అండ్ ద ప్రిన్స్
0: నేను పురుషరత్నాన్ని. నేను సత్యశీలము కలవాడు. నేను స్త్రీలకు తల వంచను.
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్.
0: నేను వంచను.
1: నో ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
1: హూ ఇస్ దట్ ఉమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు. అలాంటి ఆమెకు నేను తిరస్సు ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెళ్లి అయిన తర్వాత కావచ్చును భార్య.
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: పెళ్లి కాదు, ఆమె వేరు నేను వేరు.
1: ప్రయర్ టు దట్ వీఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నాను.
1: ఐ డోంట్ బెండ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హీ వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: అండ్ రామ సైడ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్టు ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైజ్ దట్ పార్ట్ వేర్ సీతా ఈస్ స్టాండింగ్, ద హోల్ ఎర్త్ మస్ట్ బి రైజ్డ్.
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
1: యూ విల్ ఆల్సో బి రైజ్డ్.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హి సెడ్.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: దెన్ దేర్ షుడ్ బి సమ్ డివైస్ to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుకు ఆనందంతో కూతలూస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్.
0: ఈ కుతూహలంతో చాలా ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లిస్.
0: చచ్చనే ఉన్నట్టుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఇమీడియట్లీ లక్ష్మణ ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గెట్ అప్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అప్పుడు రాముడు, లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garlanded him.
1: And that was the wedding time.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then Vishwamitra said,
0: నాయన నేను పుట్టినది దీనికోసమే.
1: And in fact I am
0: నా తపస్సంతా దీనికోసమే.
1: And all this
0: నా శక్తి అంతా దీనికోసమే. నా తపస్సంతా శక్తి, ఈ శక్తిని అంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాముడికి అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked at her.
1: Until not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడు చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్
0: ద రాంగ్ పాత్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly,
0: ante
1: softly.
0: Viruddhamaina margamlo meer eppudu praveshinchakandi.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్తుకంతా వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామ దట్స్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సమాజంలో అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ వాస్ బోర్న్ క్రోడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కోట్ల సంవత్సరములకు పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామ స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడా గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సో మైటీ అండ్ మోర్ నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ డిజర్వింగ్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ దేని యందు లేకపోయినప్పటికీ
1: ఇట్ మే బి దేర్ నాట్ బి దేర్
0: అదర్ విషయం నందు మాత్రము ఏమాత్రం కూడా మనస్సు చరించకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్,
1: యు గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవదినే విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ ఈస్ టు డైవర్స్.
0: యోజన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టము, నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్.
0: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Wherefore you got this wish?
0: Conscious and it means atma nunchi raavali.
1: It should come out of your
0: kevalam pichi drushti nunchi kuda vachindi.
1: Is out of your bad looks, bad temperament.
0: Kaga nee bad look, bad thoughts valla neeku vachindi.
1: Your wish is based on the bad looks, bad thoughts.
0: Nee maatalu em manchi satyamainatuntiva?
1: Are your words
0: kaadu kaadu asatya sambandhamainatunti maatalu?
1: They are utterly false.
0: Durgunamainatunti choopulu,
1: all bad looks,
0: duracharamainatunti charyalu,
1: all bad practices, ini
0: valla neeku ee durgunalu bayaldeertunnayi.
1: And that's the cause for all bad qualities.
0: Kaani alanti దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్ దెం.
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెం హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యూ డూ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదం చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞాన్యాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్,
0: దురాచారంలో త్యాగం చేయడం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్
0: సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే,
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యూ విల్ బి వన్ ఆఫ్
0: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
0: ఎక్కడ చూసినా కానీ దుఃఖములే,
1: ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా కానీ విచారములే,
1: యాంగ్జైటీ
0: ఎత్తితే చాలు డెడ్ బాడీస్.
1: ది మూమెంట్ యు సీ ది న్యూస్‌పేపర్ చూడటము, కిల్లింగ్ అండ్ వయలెన్స్,
0: ఈ వార్తలు వినటము కాదు కాదు.
1: అండ్ వి ఫైండ్ ఎవ్రీవేర్ ది ఎడ్యుకేషన్.
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దుర్మార్గ భావాలు రావు.
1: వెన్ వన్స్ యు కంట్రోల్ యువర్ సెన్సెస్ దేర్ విల్ బి నో బ్యాడ్ ఐడియాస్.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: దెన్ యు నాట్ హేట్ ఎనీబడీ.
0: తిట్టిన వాడు నా ఎందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడి ఎందే ఉంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ అక్యూజ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
0: తిట్టిన వాడు నేను,
1: and we are not different.
0: అదని ఎందు ఉన్నది ఒకే ఆత్మ, నా ఎందు ఉన్నది ఒకే ఆత్మ.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ బోత్.
0: ఈ ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాల్సుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: అండ్ వెన్ వన్స్ వి హావ్ దిస్ వన్ పాయింటెడ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: అండ్ బోత్ ఆఫ్ us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: అండ్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: విచారములే సంభవించవు.
1: నో యాంగ్జైటీ.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: దేర్ విల్ బి నో హేట్రెడ్ అట్ ఆల్.
0: అట్టి ప్రేమను మనం ప్రవర్తించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దట్ లవ్. వి షుడ్ హావ్ సింగిల్ పాయింట్.
0: నీ ఎందు నా ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ బోత్ ఆఫ్ us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: ద సేమ్ ఆత్మ ఇస్ present in you and in me and everywhere.
0: కనుకనే మనకి దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
1: To get rid of bad qualities we should have this single
0: direction. దేహం భిన్నంగా ఉండవచ్చును,
1: bodies may be different,
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
1: minds may vary,
0: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
1: But atma the self is same.
0: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
1: So many have assembled.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Same spirit of the self
0: is same. ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: As an example you find so many bulbs
0: burning. ఉన్నాయి ఇక్కడ, విడివిడి బలుపులు ఉన్నాయి ఇక్కడ, గుత్తి బలుపులు ఉన్నాయి. ఎన్ని బలుపులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్ బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంటు ఒక్కటే.
1: ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని,
1: గెట్ అటాచ్డ్ టు ద
0: సెల్ఫ్, దేహాభిమానం క్రమక్రమేణా తన్నగించు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: అతి శీఘ్రకాలంలోందే,
1: వెరీ సూన్,
0: ఈ ఏకాత్మవాదం వల్ల
1: విత్ దిస్
0: లోకములో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
1: You pray for the world peace because there will not be any conflict or war or agitation in this world when we have one pointedness of the self which is present in all. Don't hate anybody.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ
0: అంతా ఒక తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Develop these two ideas.
0: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy.
0: అతి శీఘ్రకాలంలో
1: very soon
0: ఈ జగత్తునందు
1: in this world
0: అన్ని దేశముల వారు కొను క్షేమంగా ఉండాలి.
1: All people should be happy.
0: అన్ని దేశముల వారు కొను ఆనందంగా ఉండాలి.
1: People of all nations should be joyful. అనేటువంటి
0: ప్రార్థన మీరు చేసి
1: pray like that.
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని ఆనందాన్ని కూడా అనుభవించి
1: and experience the joy and
0: peace. జగత్తుకును దీని చాటాలని నేను ఆశిస్తున్నాను.
1: Propagate and publicize the need to be joyful, happy and peaceful.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: This is the job that we should do.
2: భజన బినా సుఖ

0: అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుంటుంది.
1: The divinity is present in the very breath of man in the form of soham.
0: Anaga aa so anetundi dinni naa yokka aakaram annaru.
1: It is said that very syllable so is my form.
0: Adi ena aakaram annaru.
1: That is my form.
0: Aithe itti aakaram manamu gurtinchadaniki veelavutunda?
1: Is it possible to recognize that form?
0: Tanantaanu gurtinchukotame ee yokka swasa yokka aakaram.
1: To know one's own self, to recognize one's own self, amounts to recognition of the breath.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: కనుకనే మానవత్వమునందు ఉన్నటువంటి ఒక ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారం నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకొని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏమాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ది అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్
0: అనగా ఇది సాత్వికమైనటువంటి గుణము. సోహం
1: సోహం రిప్రజెంట్స్ ద సాత్విక్ క్వాలిటీ, ద పాయస్నెస్.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi ee vishnutvam ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham anetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham anetundi din nundi anni rakamainatundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తూ ఉండాలి.
1: అండ్ దిస్ వెరీ సౌండ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీ ఈజ్ విష్ణు ఆర్ సస్టైనర్.
0: మనసే విష్ణువు అని.
1: మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ విష్ణువు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ బ్రహ్మ అని.
1: దాట్ ఈస్ బ్రహ్మ.
0: కనుకనే ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే
1: therefore the three aspects, the creation, the substance, annihilation, begin with the soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvanni nirupistundadi.
1: Therefore the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasa nundi vacheetvanti yokka ishwarathwam anaga daivathwamu బ్రహ్మత్వంగా వచ్చింది.
1: దేర్ఫోర్ ద డివినిటీ అవుట్ ఆఫ్ దిస్ బ్రెత్ స్పీక్స్ ఆఫ్ ది క్రియేషన్ ఆస్పెక్ట్.
0: ఇది వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: ఆల్ దట్ వర్డ్స్ దట్ వీ అటర్ దే రిప్రజెంట్ ద బ్రహ్మత్వ.
0: ప్రతి వాక్ కూడాను బ్రహ్మతత్వమే.
1: సో ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్స్ ద క్రియేటివిటీ.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: ఎవ్రీ థాట్ is out of the principle of vishnutva.
0: Prati swasatvamu idi ishwaratvame.
1: And every aspect is ishwaratva, divinity.
0: Kalakane ishwaratvame swasa.
1: Therefore ishwaratva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetundi idi vishnutvamu.
1: This mind is the principle of sustenance, vishnutva.
0: Ee vishnu nundi aavirbhavinchinatundi oka brahma tattvame nijamainatundi oka vaaku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane daivattam anaga mana yokka swasa nundi aavirbhavinchetvanti yokka soham tattvame daivattam.
1: Therefore the divinity represents the principle of soham or the primal sound out of
0: the breath. Adi eppatiki enaatikaina kudanu manalni vadalipettu.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: Mind is a combination of thoughts and counter thoughts.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: This is విష్ణుత్వ or the principle of sustenance.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: Therefore the kind of sound that comes out of the navel of the Vishnutva is the word.
0: అది బ్రహ్మత్వము అని.
1: That is brahmatva or creativity.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అని అంది.
1: And one is the sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: saraswati ni aakarshinchadu
1: and is drawn by saraswati
0: karagal saraswati durga lakshmi ee muguru kulanu ee mooditi oka aakaramule
1: therefore saraswati durga lakshmi the triune aspect of the divinity represent these three principles
0: kanuka aakaramlo manam aaradhana chesi లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: దేర్ఫోర్ ద రియల్ బ్లిస్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ బై మియర్లీ వర్షిపింగ్ ద ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: యూ కెనాట్ అరెస్ట్ యువర్ బ్రెత్ విదౌట్ క్యారీయింగ్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా ఈ మాట అనేటువంటిది రాదు.
1: విదౌట్ థాట్ యూ కెనాట్ స్పీక్.
0: కనుకనే మన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటి యొక్క వాక్కు
1: సో ద వర్డ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రెత్
0: వాక్కు నుంచి వచ్చినటువంటి అంతరాత్మము
1: అండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్స్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ
0: అవినాభావ సంబంధము అన్యోన్య ఆశ్రయము
1: రిప్రజెంట్ ది ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్ డిపెండెన్స్.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many, many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుకనే పరిశోధనలు చదివినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate, you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: the truth which is the standard
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ది అల్టిమేట్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: ది హార్మనీ ఆఫ్ ది త్రీ
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: He goes through many of the Upanishads.
0: Upanishadulu yokka saram emiti?
1: What is the essence of Upanishads?
0: Upanishadulu yokka saramu nee yokka tattvanni bodhinchadame.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
1: It clearly proves the unity in diversity.
0: Deham abhyasinchutunnamu.
1: And you have the body.
0: Kaani dehanni poshistunnamu.
1: And you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దేహం ఉన్నంత వరకు భుజించాలి.
1: సో లాంగ్ ద బాడీ లాస్ట్ యూ షుడ్
0: భుజించినంత వరకు నిద్రించాలి.
1: యు హావ్ గాట్ టు స్లీప్.
0: నిద్రించినంత వరకు ఆనందాన్ని పొందాలి.
1: అండ్ యూ కెన్ బి హ్యాపీ యాజ్ యూ స్లీప్.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: ద మూమెంట్ యూ గెట్ అప్ వాట్ హ్యాపెన్ టు దిస్ హ్యాపీనెస్.
0: కనుకనే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: we just go by the name and form only.
0: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవే.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది
1: there is nothing which He is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: There is no place where He is not present.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
1: In fact, the God's nature is this love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండియే మనకు లభిస్తున్నాయి.
1: ఆల్ దీస్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇట్ ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ ఇట్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికి ఒక మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
1: వీ సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టేస్ట్ బడ్స్ అనగా టేస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టేస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటిది ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానినే మనం ఆత్మ అన్నాము.
1: This foundational principle is Atma.
0: ఈ ఆత్మతత్వం చేతనే.
1: Because of the cosmic principle.
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: So many thoughts arise out of our.
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: What is the cause behind thought process?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి.
1: Hearts come out of the heart.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: This హృదయ is Veda.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి స్థుతులు.
1: The thoughts are Shrutis.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతర్ను.
1: ద మీనింగ్ ఆఫ్ దీస్ శృతీస్ ఈజ్ వేదాంత ఫిలాసఫీ.
0: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: నెవర్ కన్సిడర్ వేదాస్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ యూ.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: ద సౌండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ సౌండ్ వేవ్స్ ఎవ్రీవేర్ ఆర్ విత్ యూ ఇన్ యూ.
0: కనుక మన హృదయం అనేటువంటి ఒక వేదము నుంచి.
1: అవుట్ ఆఫ్ ది హార్ట్ ద వేద.
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ అట్టర్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: ఇట్ ఈస్ సెట్ సర్వత పాణిపాదం.
0: తత్ సర్వతోక్షి శిరోముఖం అన్నది.
1: తత్ సర్వతోక్షి శిరోముఖం ఇట్ డిక్లేర్స్.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే.
1: ఇఫ్ వీ నో ద మీనింగ్ క్లియర్లీ.
0: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటుంది.
1: దెన్ యుల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ ఫిలాసఫీ.
0: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదములు అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
1: In the morning times, there in the Purnachandra auditorium, you find the chanting of Veda.
0: కాని ఆ శబ్దములు వింటూ ఉంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
1: As you listen to Vedic sounds, you will experience bliss.
0: కాని పదములు వింటేనంత మాత్రమే ఆనందం కలుగుతుంది గాని పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning, but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the meaning?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: Know the power of the sound in the
0: utterance of the meaning.
1: There are lots and lots of meanings for these terms.
0: Kani nanathamallondu
1: in different meanings.
0: Anathamallu teesukoni
1: and you go by the wrong interpretation. And you have forgotten the reality.
0: Edakkani visvarinchadam chethane manaku satyatattvam gurtinchadaniki veellayinattu undi.
1: Because the reality is just forgotten and therefore you are not able to know the
0: prema swarupulara
1: embodiments of love.
0: Vidyarthulara
1: students.
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్.
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: నిజమైనటువంటి ఒక పారార్థం మనకు అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద స్పిరిచువల్ పర్సూట్
0: నిజమైనటువంటి ఒక మౌనం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ ట్రూ సైలెన్స్.
0: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్.
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్.
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
0: అట్టి విచారణ అనేటువంటిది
1: That inquiry
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Is based on your will to know.
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో,
1: just as love is in you,
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: That will prompt you, take you, lead you to inquiry.
0: కనుక
1: సో
0: మన విచారణ చేయాలంటే,
1: if you want to inquire,
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: We should see that the thought process should be steady.
0: నిన్న దినం చెప్పాను,
1: భగవాన్ said the other day,
0: ఏ పదార్థం ఎందుకని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
1: The sweetness that you find in all these sweets, how do you get it?
0: అది కేవలం ఒక మానవులు ఉచ్చరించినటువంటిది కాదు, మానవులు ఉద్భవింప చేసినటువంటిది కాదు.
1: The sweetness is not in the making of any man.
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నేచురల్ క్వాలిటీ.
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్?
0: వేపు లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిలీస్ ఆర్ హాట్?
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్?
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్?
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
1: We think, we consider it as natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: హౌ కెన్ యూ నో ద నేచర్?
0: కాదు కాదు,
1: it's not simple.
0: పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్.
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్ ది
0: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టు.
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే,
1: టు నో గాడ్ ఇన్ ఫుల్,
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్?
0: నీ సంకల్ప వికల్పం నుంచినే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సౌండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము.
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, బ్రహ్మత్వ.
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ ది సోహం యాజ్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: విదౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
1: Why should we live? What's the purpose?
0: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
1: The purpose of life is to know the meaning of soham.
0: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటుంది?
1: How is its meaning?
0: సోహం.
1: సోహం.
0: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
1: This soham is also called hamsa gayatri.
0: So ante adi.
1: So that.
0: Ham anaga nenu.
1: Ham I.
0: Adi nene.
1: I am that.
0: Idi adi nene ante edi?
1: I am that means what is that here?
0: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి.
1: What is present there?
0: అక్కడే మనస్సు ఉన్నది.
1: There lies the mind.
0: ఈ మనస్సే నేను అనుకుంటే.
1: And if you think that you are the mind.
0: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
1: And this mind is an obstacle in spiritual path.
0: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రం అర్థం లేదు.
1: If you identify with the mind has no meaning at all.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: Mind is a mad monkey.
0: అలాంటి మనసును నమ్ముకొని నువ్వు ఏ మార్గమును పోగలవు?
1: And what is that you can derive out of it?
0: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
1: Don't consider simply as mind.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: Consider mind as divine.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: This mind is represents sustainer, విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: Without a mind there is no శ్వాస, the breath.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: Because of breathing process the mind is functional.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: Because of this sound, primal sound, you will understand creativity.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: We cannot understand the Upanishad principles in depth.
0: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: There are many, many sacred, noble interpretations in Upanishads.
0: కానీ ఇలాంటి అర్థము మనకు గోచరించడానికి మనం ఏమి చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: You just find this soham
0: going. వాచ్ చేయాలి.
1: Watch the soham.
0: ఏది సో, ఏది హం.
1: What is so, what is hum?
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: And what is the origin, the beginning place?
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: And what is the nostril through which hum comes up?
0: ఒకటి పోవటము, ఒకటి రావటము.
1: One is inhalation, other is exhalation.
0: కనుకనే ఈ వచ్చి పోయేటువంటి శబ్దమును మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is
0: ఒకటి లోపల పోతుండాలి.
1: One goes in breathing.
0: అది ఏ సో.
1: Breathing in is so.
0: హమ్.
1: హమ్.
0: ఇది అహంకారము.
1: That is
0: అది ఏ బయట పోయేటువంటిది.
1: That is అహంకార, ఈగో, breathe out.
0: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: All that is breathed out must be left out.
0: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
1: We have to hold on to the life oxygen that is breathed in.
0: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
0: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, leads to the danger of your life.
0: Kavale so aneetundi enta kaalam nevu teeskuntunnavo,
1: the time you take it to breathe in,
0: anta kaalamu dani kumbhakam cheyali, nilipali,
1: must equal for its retention kumbhaka.
0: Enta kaalam nevu nilipinavo anta kaalam danini vadalali.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకని కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ గాడ్ ఈజ్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈజ్ బ్రహ్మత్వార్ క్రియేటెడ్.
0: కనుకని కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: when we act appropriately,
0: kartavyanni gurtinchukuntu ravali,
1: we have to recognize our duty.
0: Ee kartavyam ante emiti?
1: What is this kartavya?
0: Adi manasu yokka sankalpame.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుండాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
0: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
0: కనుక సంకల్పములంతా కూడా సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
0: కనుకనే మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పాయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమంలో అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్ రిలేటెడ్.
0: కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్స్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్.
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్.
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్స్ సాంక్టిటీ.
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో.
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ every attempt to comprehend the harmony and the unity of the Trinity.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: Upanishads go on extolling and narrating these truths.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తుల యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే
1: If you want to describe every sloka,
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటుంటే,
1: in order to teach the depth of every
0: కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: You require one full month to know the meaning in depth of every shloka.
0: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటిది.
1: Meaning it has got so many interpretations.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
1: But the meaning which that suits that particular situation must be accepted.
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటది.
1: Anything can be said that represents true meaning.
0: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: Here is a boy.
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak properly.
0: అలాంటి పరిస్థితి లోపల
1: at that moment
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకొని రామా అని నీవు చెప్పిస్తే,
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా,
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: ఓ ఇట్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్ అట్
0: వాడు కూడా చిన్నకు రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థము.
1: అట్ దట్ మోమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
1: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
0: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతి ఇది లామా అనేది రైట్.
1: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
0: ఇదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆ వయ ప్రమాణము,
1: ద ఏజ్,
0: దేహ ప్రమాణము,
1: ద బాడీ,
0: సమయ ప్రమాణము,
1: అండ్ ద మోమెంట్,
0: పద ప్రమాణము,
1: అండ్ ద సర్కమ్స్టాన్స్,
0: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వి డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
0: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
1: హియర్ మెనీ పీపుల్ హియర్.
0: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
1: దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
0: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
1: And if you want to say, all of you to say, chapa, many can't say.
0: Chapa, ani cheppante chapa antaru.
1: If I want you to say chapa, you say chapa, the fish.
0: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: One should know the difference between cha, sa, sa.
0: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
1: Well, to say spell out this word chapa, the tongue is important.
0: Kaani akada enta prayatnam chesinappudiki chapa ani vastundi gaani chapa ani raadu.
1: Chapa the mat, but you say chapa the fish.
0: Cha cha sa sa ha
1: sha sha sa ha.
0: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఇన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
1: And there's variety of meanings basing on this sound.
0: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
1: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
0: అన్న? లేరు,
1: యూ కెనాట్.
0: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
1: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఈస్ చాప మ్యాట్.
0: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ
0: చాప. అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు,
1: ఎట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్,
0: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
1: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
0: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
1: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
0: గజ గజ నిల్చు నిల్చు నేను వస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్,
0: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
1: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
0: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతన్ని ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
1: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
0: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
1: And then he started describing the moment.
0: అడిగేదన్నని కడి వడిజను, అడిగేదన్నని కడి వడిజను.
1: She is going very fast to know the reason.
0: అడిగిన తన మగడ నుడి నడిడి నుడుకును, వెడ వెడ చిడిముడి తటపడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేదన్నని కడి వడిజను.
1: She is going very fast to know the reason.
0: అడిగిన తన మగడు నుడుక నడిడి నుడుకును, తను చెప్తాడో చెప్పలేడో.
1: The husband would respond or not.
0: వెడ వెడ చిడిముడి తడబడ, పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
1: And he was running if this in the platform there is dropped down.
0: నడిగిన నడిగిడి జరిమి నడుగుడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు తీవడానికి లేదు.
1: He cannot proceed nor retreat.
0: ఇది చాలా సరైనటువంటి సమయం కాదు.
1: This is not the right time.
0: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
1: బికాజ్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఎట్ ద రైట్ టైం వి ఫైండ్ ఆల్ డిస్టార్షన్.
0: ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
1: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
1: If you want to know the meaning of these Upanishads, you should approach the scholars and try to learn.
0: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
1: And the essence of Upanishads has come out of Brahma.
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
1: And this nature of Brahma is a very speech faculty.
0: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
1: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
0: తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
1: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
0: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
1: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
0: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆర్ నాట్ సెపరేట్.
0: బ్రహ్మ శ్వాసము.
1: బ్రహ్మ ఇస్ బ్రెత్.
0: విష్ణువు మనస్సు.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఇంకా మహేశ్వరుడు.
1: మహేశ్వర
0: అది ఏ వాక్కు.
1: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
0: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
1: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
1: అండ్ హౌ కెన్ యు డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
0: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
1: హౌ కెన్ యు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
0: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
1: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
0: కారణమేమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనర్థాలు చేసుకుంటారు.
1: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
0: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
1: you should know it peacefully,
0: samaspurtiga,
1: at right time,
0: pravartana pavitranga,
1: making the conduct
0: vaak shuddhiga,
1: and in good words,
0: appude swasa shuddhiga manu cheppali,
1: and then you can have the purity.
0: Mana swasa kulanu parishuddham kavali,
1: and the breath should be purified.
0: Kanukane deeniki upanishattulo lopala oka vidhamainatundi mantram chepparu.
1: Ee upanishad a mantra is said.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాసతత్వంలోనే మంత్రం చెప్పారు.
1: అండ్ దిస్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: అనగా దీనివల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
0: దీనివల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
1: Then you'll be sanctifying the breath.
0: పవిత్ర పవిత్రం కావటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
1: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
0: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
1: As you repeat these mantras, the blood becomes rather thin.
0: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
0: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
1: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ also is going to be sacred.
0: Kanukane manamu ee shabdamulu kochu sarayina reetiga teeskovali.
1: So Vishnu the sounds in a proper sense.
0: Ee sarayina reetiga teeskunnappude manaku sarayina antarthalu vastuntayi.
1: If you know the right meaning, you know its right application.
0: Okka upanishattulu yokka saranni matrame manam teeskunte deham yokka tattvanni anta kudanu gurtinchadaniki veelavutundi.
1: If you know the essence of one upanishad, you will be knowing the true meaning of your whole body.
0: Mana naluka ee vidhanga taste chiktundali.
1: The tongue, how does it taste?
0: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచిని మనకు గోచరమవుతుంది.
1: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
0: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
0: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
1: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
0: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
1: అండ్ 36,000
0: 51,000 ఈ అన్ని కాకుండా దృష్టి వికాసం యొక్క శక్తి
1: అండ్ ద లైట్
0: 51 కోట్లు ఉంటున్నాయి.
1: 51 crores
0: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
1: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
0: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ మిరియడ్ విజన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ప్రాపర్?
0: కనుకనే నీవు సమయ సందర్భానుసారంగా నీది వాడుకోవాలి.
1: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియేట్లీ బేసింగ్ ఆన్ ది సిచ్యువేషన్.
0: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
1: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
0: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
1: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్
0: ప్రవర్తన కూడా మారిపోతుంది.
1: అవర్ కాండక్ట్ ఆల్సో చేంజెస్
0: ఈ ప్రవర్తన మారినప్పుడు
1: when our behavior changes
0: mana vartana kuda mari potundi
1: and all our mentality
0: mana vartana mari poyinappudu
1: when the whole thing changes
0: sariyaina tundi oka bhavam manlo avirbhavistundi
1: you will have proper thoughts
0: kalukane proper thought manlo vachinappude idi sariyaina tundi oka padam ga roopistundi
1: when one there is a proper thought you will have proper words
0: prema sarupulara
1: embodiments of love
0: lokamulopala
1: in this world
0: inniyo vidhamainatundi padamulu untunnavi
1: there are so many words
0: ఎన్నో విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి
1: మెనీ మీనింగ్స్
0: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
1: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
0: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
1: యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
0: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాను, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
1: ఓంకార్ జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
0: ఓం అంటారు,
1: మెనీ సే ఓం.
0: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
1: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
0: ఇది ఒక పదము.
1: ఇట్స్ ఎ వర్డ్.
0: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
0: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఓం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
1: అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో స్పెల్లింగ్ ఏ యుఎం ఆ ఓం.
0: ఈ పదం చెప్పాలంటే ఆ అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
1: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
0: ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది.
1: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
0: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
1: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
0: ఈ మూడు చేయనటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
1: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్.
0: కనుకనే హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండే నిజమైనటువంటి సౌండ్.
1: సో ది సౌండ్ దట్ కమ్స్ టు ది హార్ట్ ఈస్ ది ట్రూ సౌండ్.
0: చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
1: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
0: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊం అంటారు.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ ది ఓంకార ఈస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
0: ఇంటి యొక్క సేవం ఏంటి, స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు say utter omkara in the correct way.
0: ఎక్కడి నుంచినో ప్లేన్ వస్తుంటది.
1: The plane is dashing forward.
0: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టు వచ్చేస్తుంది.
1: And you will be able to know its sound.
0: కానీ దగ్గరికి వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
1: And you will listen.
0: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
1: And you will also hear the sound from distance.
0: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దము.
1: That is omkara principle.
0: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
1: And it should come from within.
0: ఆ నాభి నుంచి రావాలి.
1: It should come out of the nose.
0: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
1: And when once it comes out of the throat,
0: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయంలోపల తగ్గిపోతూ వస్తుంది.
1: And then at the final stage, it declines.
0: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
1: So we should consider every word in the proper sense and know its meaning.
0: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
1: Many people chant repeat Omkara.
0: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
1: They do it for many years.
0: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదురుతుండేది.
1: Many comments say, Swami, I have been repeating Omkara, but I am not able to have steady devotion.
0: కుదురుతుంది.
1: How is it possible?
0: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
1: You are not doing it meaning.
0: సరైన స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా.
1: You don't say it properly.
0: స్థితిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
1: And there should be a kind of proper rhythm and the beat.
0: కనుకనే శృతి కూడా ఉండాలి.
1: And the tune is necessary.
0: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
1: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
0: ఈ కాలము కూడా ఉంటుండాలి.
1: అండ్ ద టైం.
0: కనుక మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
1: సో ది బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
0: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
1: We find that we think the Upanishads are very tough.
0: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దెన్ దట్.
0: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
0: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
1: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
1: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
0: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
0: బయట ఉచ్చరించలేదు. బయట ఉచ్చరించలేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిపీట్,
0: మీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
1: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
0: కొంతమంది మీకు తెలుసును,
1: యు నో సమ్,
0: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిదే.
1: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
0: కొంతమంది స్వరం పెట్టుకుంటారు,
1: దే గో బై దిస్ వాయిస్,
0: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
1: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
0: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ హావ్ టు చేంజ్ ది పోస్చర్.
0: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
1: చేంజ్ యువర్ పోస్చర్,
0: ఆనందమైనటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
1: దేర్ లైస్ ది ప్లేస్.
0: కానీ ఆకారం మారినప్పుడు,
1: వెన్ ది పాస్చర్ చేంజెస్,
0: శబ్దం మారినప్పుడు,
1: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
0: ఆకారంలో అనంతమైనటువంటి వికారమే కలుగుతుంది.
1: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
0: చాలా మంది మీకు తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో,
0: సంగీతం ప్రారంభించినప్పుడు,
1: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
0: చాలా మంది అంటారు,
1: ది జస్ట్ మేక్ ఎ బిగినింగ్,
0: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
1: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
0: ఆ శృతికి తగినట్టుగా లేకపోతేప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
1: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఎ రాంగ్ వే.
0: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
0: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
1: యూ మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
0: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
1: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, they will be at a distance from the mind.
0: Gontu maarakoddu.
1: And you should not change your tone.
0: Inta dooram raakoddani.
1: And you should not be so
0: in control lo pettukovali.
1: You should be on your
0: Gontu vandi kannulu musukuntaru.
1: Some close their eyes.
0: Kannulu konnu okka kannu paiki okka kannu kindiki vastundi idi.
1: And one eye upward direction, another eye downward.
0: Ee vikaramulu kodunu chaala tana yokka swaroopanni maapu chestundi.
1: And these postures also change your form.
0: Anduvalli harmony vaayinche samayam lopala,
1: as you play your harmonium,
0: harmony paina oka addam pettaru.
1: And they keep a mirror there.
0: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
1: Why mirror there?
0: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
1: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
0: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
0: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
1: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్ ఆఫ్ దట్.
0: ఆకారం సకారంగా ఉండాలి.
1: సో హీ షుడ్ బి ప్రాపర్.
0: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
1: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికార.
0: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
1: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
0: కనుక ఇతరులకు అకారాన్ని వల్ల అనేక విధమైనటువంటి అశాంతిని కలిగించకూడదు.
1: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
0: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా,
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
1: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం,
1: వీ డూ సర్టన్ యాక్షన్స్.
0: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
1: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్,
0: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
1: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
0: మనం కొన్ని పాలు త్రాగుతూ,
1: యాజ్ యూ డ్రింక్ మిల్క్,
0: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలు అంతా కిందికి పడిపోతాయి.
1: And as you drink milk and start conversing with
0: others, the milk will spill up. గొంతు కూడాను పాడైపోతుంది.
1: And the throat also will be spoiled.
0: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
1: While eating and drinking, you should not converse.
0: ప్రాచీన కాలమునందు ఉన్నటువంటి మానవులందరూ కూడాను,
1: all ancient good people,
0: భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు.
1: And no one, they said no one should speak as they die.
0: బ్రహ్మావిత్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేనె గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
0: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
0: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
0: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
1: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
0: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
1: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే, దెన్ స్టార్ట్ టు
0: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
1: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
0: ప్రశాంతంగా భోజనం చేయాలి.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
0: నాట్ లాఫ్. భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
0: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
1: నార్ షుడ్ యు క్రై.
0: ఎండు లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
1: ఈట్ పీస్ఫుల్లీ.
0: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
1: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
0: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: దీని యొక్క తత్వాన్ని,
1: దిస్ నేచర్,
0: దీనికి విష్ణు తత్వాన్ని,
1: ది విష్ణు
0: తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్ మనసు,
1: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
1: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
0: ఈ అశాంతి లేకుండా,
1: వితౌట్ రెస్ట్లెస్నెస్,
0: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్.
1: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్, వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
0: కేవలము వాక్కును మాత్రమే గురించి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్కు.
0: అది రామతత్వము,
1: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్,
0: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
1: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
0: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
1: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్,
0: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
1: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
0: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
1: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
0: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్.
0: కనుకనే విష్ణు క్రాంత, జయ క్రాంత, సూర్య క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
1: యూ ఫైండ్ సో మెనీ క్రాంత.
0: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
1: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
0: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకునే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
0: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
1: యూ ప్రాక్టీస్ శ్లోక,
0: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
1: అండ్ యూ హవ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ in full understanding of its interpretation.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamaina tundi kaadu.
1: We speak of spiritual practice. Sadhana
0: now
1: is not a
0: margam lopala shravanam kirtanam vishnusmaranam paada sevanam vandanam archanam dasanam sneham aatma nivedanam idi chaala cheppadam sulabhame.
1: It's quite easy to repeat the 9 steps of devotion.
0: Eppudu aatma nivedanam avutundi?
1: Surrender, the final. How do you reach it?
0: Snehamu yerpadin tarvata surrender vastundi.
1: When there is friendship, there will be surrender.
0: Snehamu kaaka puramu friendship anetundi eppudu raavadaniki?
1: Prior to friendship, it's not possible to have surrender.
0: Sneham anetundi friendship.
1: This sneha is friendship.
0: Adi vachchenta varaku maatramu nivu enni prayatnam chesina prayojanam ledu.
1: Until you reach that sneha,
0: atma nivedana kaane kaadu.
1: It will never lead you to surrender. Atma
0: nivedana. Sneham ayin tarvatane atma nivedana vastundi.
1: It's only after sneha, friendship, then nivedana, surrender.
0: Sneham ante emo teliyadu.
1: But people do not know what sneha, friendship.
0: Sneham ante hello hello hello hello hello.
1: We think friendship meant hello hello.
0: Emtidi hello?
1: Is it hello? It is hello.
0: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
1: నో మీనింగ్ ఎట్ ఆల్.
0: అది కాదు స్నేహం అంటే.
1: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: ఇద్దరు రెండు ప్రాణముల లోపల, రెండు దేహముల లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
0: అది నిజమైనటువంటి స్నేహం.
1: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
1: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యుయాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
0: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
1: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
1: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
0: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
1: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
1: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
1: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
0: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
0: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్, యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: తప్పక మీరు సాధించగలరు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ యు కెన్ అచీవ్.
0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
1: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్.
0: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్.
0: కాలమే మన యొక్క జీవితము.
1: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
0: కాలాయన మహా కాల కాలాయన మహా కాల జపమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
1: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
0: కాలంలో సార్థకం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
0: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైమ్,
0: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
1: వి టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంటే ఏకం కావాలి.
1: దేర్ ఫోర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైమ్,
0: దేహం ఏమిటి,
1: డ్యూటీ మస్ట్
0: ప్యూరిఫై. వాటర్ బబుల్
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్,
0: పోతే పోతుంది.
1: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వాన్,
0: దేహం ఏనాటికైనా పోయేటువంటిది.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్,
0: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
1: ఎదర్ టుడే ఆర్ టుమారో.
0: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
0: వచ్చింది పోక తప్పదు.
1: దట్ విచ్ ఇస్ బౌండ్
0: పోయింది రాక తప్పదు.
1: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
0: కనుకని ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
0: రెండూ లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
1: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
0: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
1: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
0: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
1: బట్ సమ్ కన్సిడర్ దిస్ సీక్రెట్.
0: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
1: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
0: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యూ కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
0: కష్టమే మనకి చాలా సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిఫికల్టీ దట్
0: గివ్స్ సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
0: కష్టంనే ఆశిస్తూ రావాలి.
1: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
1: ద విజ్డమ్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
0: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
1: యూ ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ సేజ్,
0: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు,
1: హౌ కుడ్ యూ అక్వైర్ దిస్ విజ్డమ్,
0: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
1: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ ఐ సఫర్డ్, ఐ పాస్ త్రూ ద
0: కౌంటెస్ ప్రాబ్లమ్. జ్ఞాని కావడానికి ఆ కష్టం లేదు దీనికి మూల కారణము.
1: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
0: కష్టే ఫలి.
1: ఓన్లీ డిఫికల్టీ గివ్స్ యూ జాయ్.
0: కనుకనే అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
1: వెన్ యు గో త్రూ దీస్ క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్ యూ విల్ హావ్ బ్లెస్.
0: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
1: సో ది ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
0: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
0: కాస్ట్ ఖర్చు కాకూడదు.
1: దే డోంట్ వాంట్ టు స్పెండ్
0: మనీ. కరెక్ట్ దాటకూడదు.
1: అండ్ దే డోంట్ స్టెప్ ఫోర్.
0: కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
1: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
0: ఎట్ట పడుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది అసాధ్యము.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
1: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: చెమటాచి మనం పని చేయాలి.
1: అండ్ యు షుడ్ స్వెట్.
0: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
1: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
0: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
1: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
0: ఒకానొక సమయం లోపల కుంతి చెప్పింది.
1: కుంతి ఆల్సో సెట్ ఎట్ వన్ టైం.
0: కృష్ణుడు వచ్చాడు.
1: కృష్ణ కేడు.
0: నాయన ఎప్పుడు వచ్చావు నాయన, మన యుద్ధం వారంతా ఎట్లా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
0: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
1: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
0: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
0: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
0: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
1: సో గివ్ అప్ దిస్ వరీ.
0: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
1: దెన్ వాట్ డు యు వాంట్?
0: నాకేం వద్దు నాయన.
1: హి సెడ్ ఐ డోంట్ వాంట్.
0: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
1: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే, అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిందే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
0: లాంగ్? రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: కష్టం ఎందుకు కావాలి?
1: యు హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్?
0: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
1: షీ సెడ్ కృష్ణ యూ డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
0: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
0: ఏమి సుఖం నీకు?
1: What kind of happiness?
0: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
1: To enjoy the proximity of God.
0: నా పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
1: And all my children are the recipients of your grace.
0: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
1: All my sons are your devotees.
0: అదే నాకు ఆనందము.
1: That gives me happiness.
0: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
1: And without that happiness, what for the
0: children? కొలుకులు పుట్టిన కౌరవేంద్రుని కలయకులు ఏగతిని పడిచిరి.
1: There are 100 Kauravas there. What happened to them?
0: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులకు అనేకులు వారి చేతి పెట్టి.
1: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
0: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
1: అండ్ దెన్ డోంట్ యూ ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
0: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
1: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్.
0: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
1: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: సత్ప్రవర్తనలో జీవించాలి.
1: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: సత్సంగము చేరాలి.
1: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
1: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
0: గాడ్. నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. దే రిపీట్ గాడ్స్
0: నేమ్.
1: దట్ మేక్స్ మీ హ్యాపీ.
0: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
1: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కానీ ఈనాటి తల్లు అట్ట కోరుతారా? కోరరు.
1: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
0: కొడుకు బాగానే ఉండాల్సిందే.
1: ద గుడ్ సన్ షుడ్ బి గుడ్.
0: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
1: బట్ ద మదర్ డజంట్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
0: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
1: అండ్ ఇఫ్ మై సన్ ఈస్ క్లోజ్ టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
0: ఏమవుతాం ఏమిటి? అదే కావటం.
1: And in fact, he should be divine.
0: దైవ సన్నిధిని చేరటమే కావాలి.
1: And what is to be desired is that proximity only.
0: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
1: And if that's not attained, what for is the life?
0: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: And then
0: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
1: And grant me that state of bliss.
0: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
1: But modern mothers don't desire that way.
0: కొడుకు బాగానే ఉండాల్సిందే.
1: The good

0: ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనమే.
1: అండ్ ఇఫ్ దట్స్ నాట్ అటైన్ వాట్ ఫర్ ఇస్ ద లైఫ్,
0: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: అండ్ దెన్ వీ హావింగ్ బీన్ బోర్న్ వీ షుడ్ రీచ్ ద డెస్టినేషన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతీవి.
1: హావింగ్ డిటర్మిన్డ్ యూ షుడ్ హోల్డ్ ఆన్,
0: పట్టు నెక్కిన దాకా అట్టే ఉండు.
1: అంటిల్ ఇట్ ఫుల్ఫిల్ హోల్డ్ ఆన్,
0: ఏది ఓ కోరనే కోరుతీవి.
1: హావింగ్ డిజైర్,
0: కోరిక తీరుడు దాకా పోకుండు.
1: అంటిల్ ది డిజైర్ ఇస్ గ్రాంటెడ్,
0: అడిగినది ఏదో అడగనే అడిగి,
1: హావింగ్ ఆస్క్డ్
0: అడిగిన దిడుగాక విడుకుండు.
1: Until it is given, hold on.
0: తలచింది తలచనే తలచితివి.
1: Having thought over.
0: తలపు తీరుడు దాకా పోవకుండు.
1: Until the thought is fulfilled, don't go.
0: కోరు పడలేక నేనే ప్రభు వలియు.
1: And out of disgust you should confirm.
0: కడుతనేక నీవైన అడుగు వలియు.
1: Or you should ask
0: అంటే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు అన్న.
1: It is not the quality of a devotee to return until the desire is granted by God.
0: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
1: In difficult in this life you experience and you should not be bothered of them.
0: దైవ సన్నిధిని నేను పెనిదిగా అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: దాంతో అచెత్తమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
1: అండ్ దెన్ ఓన్లీ యు విల్ గ్రో ఇన్ డివోషన్.
0: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
1: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్ బిలీఫ్ ఆర్ ఎనీ
0: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అది ఏది కావాల్సింది.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
0: కనుకని నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
1: సో స్టడీ selfless, pure devotion is required.
0: కాని అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
1: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
0: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
1: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
0: ఎట్లా లభిస్తుంది?
1: హౌ కెన్ యూ హావ్ గాడ్ అండ్ మామన్ టుగెదర్?
0: ఒక నోరు ఆ నోటి తోపల నేను పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
1: ఆఫ్టర్ ఆల్ వీ హావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
0: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
1: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవత్వాన్ని?
1: అండ్ దట్ ఇస్ గాడ్.
0: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
1: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్ ద రెస్ట్ విల్ ఫాలో.
0: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
1: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్,
0: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
1: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
0: ఏది సుఖమైనటువంటిది?
1: వాట్ ఈస్ దట్?
0: ఏది శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ పర్మనెంట్?
0: ఏది ఆనందం అందించేది?
1: వాట్ ఇస్ బ్లిస్ఫుల్
0: అని అనుకుంటే,
1: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
0: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
0: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
0: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
1: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
0: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
1: దేర్ ఇస్ నో ఎజిటేషన్ ఇన్ గాడ్.
0: భగవంతుని దగ్గర విచారం లేదు.
1: దేర్ ఇస్ నో వరీ.
0: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
1: వెన్ వన్స్ యూఆర్ క్లోజ్ టు గాడ్ మిజరీ హ్యాస్ నో ఛాన్స్.
0: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
1: బట్ సమ్వన్ కమ్స్ టు స్వామి అండ్ సే, భగవాన్ ఐఎమ్ ఎ డివోటీ బట్ యట్ ఐఎమ్ సఫరింగ్.
0: నిజంగా నీవు భక్తులేక లేకపోతే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
1: ఇఫ్ యూఆర్ రియలీ ట్రూ డివోటీ, హౌ ఇస్ దట్ యూఆర్ మిజరబుల్?
0: నువ్వు భగవంతు నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
1: వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఇస్ జస్ట్ బ్లిస్ అండ్ జాయ్, నథింగ్ లెస్ దాన్ దట్.
0: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
1: గాడ్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ
0: సాడ్నెస్. తన దగ్గర ఆ దుఃఖం లేదు.
1: దేర్ నో సాడ్నెస్.
0: కాబట్టి నీకు అందుకునేది ఏమిటి?
1: Then what is that you receive then?
0: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
1: And in fact you are suffering the misery of someone else, not from God.
0: ఎవరిదినో నువ్వు తీసుకొని భగవంతుడి నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు తెలియదు.
1: You are miserable and sad on some other
0: account. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
1: God grants happiness.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: You are the spark of the divine in return.
0: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
1: Being the spark of the divine, you will have divine quality.
0: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
1: Being so close to God, you will receive the gifts from God.
0: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
1: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
0: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
1: But అజ్ఞానపరులు, some they feel so.
0: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
1: At one time there is Madhvacharya in that region of Kannada.
0: చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
1: He is an ardent devotee of Krishna.
0: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
1: And he has a disciple.
0: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on thinking of his guru Madhvacharya.
0: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Madhvacharya is a great preceptor with all nobility.
0: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: And he always chants, sings the glory of Krishna.
0: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
1: అండ్ కృష్ణ నెవర్ గ్రాంట్
0: అందించేటువంటి కూడా సుఖమే.
1: అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ హిస్ హ్యాపీనెస్.
0: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
1: టుమారో ఇస్ భీష్మ ఏకాదశి.
0: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
1: త్రీ డేస్.

0: మూడు దినంలో కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
1: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
1: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
0: పిచ్చితనం.
1: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
0: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
1: నైట్ టైం కృష్ణ అప్పియర్డ్ ఇన్ ద డ్రీమ్.
0: ఇది కాదు సాధన.
1: దిస్ ఇస్ నాట్ సాధన.
0: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది హిడిబేడి అన్నాడు. అనగా గర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
1: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: వదలి తిరిగి కట్టుకోవద్దు.
1: And having given up, don't pick it up again.
0: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
1: And then when once you pick it up, it will never
0: leave you. వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం
1: చేయాలి. What is the fun of following it and giving it up, dropping later?
0: పట్టితేవా ఇంక దాన్ని వదలొద్దు.
1: When once you have it,
0: ఏమైనా సరే,
1: let anything happen.
0: కానీ నేను అనుభవించేటువంటి అది.
1: That's what's my experience.
0: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
0: హిందూ మాడిద ఏకాదశి పండు తిందేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
0: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోషం దీన్ని పట్టుతుంది.
1: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
0: అది 4th డే చేర్చే దోశ కాదు.
1: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
0: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
0: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
1: వెన్ వన్స్ యూఆర్ ఫిల్ విత్ దిస్ లవ్ దేర్ బి నో అపిటైట్.
0: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
1: సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
1: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
0: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
0: కష్టములు కాదు.
1: They had, they never faced difficulty.
0: ఎలాంటి ఆహారములు కూడా భుజించిన వారు కాదు.
1: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
0: కనుక వీరందరినీ అరణ్యంలో తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
1: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
0: జమునా తీరంలో పోయేటప్పటికి
1: వెన్ దే వర్ క్లోజ్ టు ద రివర్
0: రామ లక్ష్మణ రండి అన్నారు.
1: అండ్ హీ విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
0: ఆనంద హృదయంతో వెళ్ళారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
1: అండ్ హీ టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
0: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
0: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
1: బట్ దో హీ ఇస్ గాడ్ హీ హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: To conquer appetite, one mantra.
0: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: In order to conquer sleep, another.
0: ఈ ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
1: In order to sacrifice the food and drink, one has
0: ఎంత నిద్రమైనా కూడా సాధించవచ్చును.
1: You can also be sleepless.
0: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
1: And you can win over any demon.
0: కనుకని ఆ యమునాతీరము పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
1: Along the river shore, these two forms of knowledge were
0: కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
1: After some distance, స్వామి
0: ఎందుకు ఈ మంత్రోపదేశం చేయటము?
1: స్వామి, why did you teach these two?
0: నాయన, మీరు సుకుమార పుత్రులు.
1: You are so tender.
0: ఆకలి దీని జఠరాగ్ని.
1: And then you have appetite.
0: ఆకలి కాకుండా ఉండాలి.
1: In order to see that you conquer hunger.
0: అంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
1: Because the demon may come any moment.
0: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
1: వెన్ యూఆర్ ఫాస్ట్ అస్లీప్ ద డెమన్ మే మైండ్
0: కన్నులు తగులు రాక్షసు పైన పెట్టాలి.
1: సో యూ షుడ్ వాచ్ ద సిచ్యువేషన్.
0: నీ యొక్క భావం అంతా కూడా ఆనందంతోనే నింపాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ బి విజిలెంట్ బ్లిస్ఫుల్.
0: బల అబల రెండు కూడా చేయటం ఇలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
1: సో బల అబల టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్. ఈ
0: కారణం నిమిత్తమై మానీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
1: సో దీస్ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
0: కానీ మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాములని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బై టాట్ టు ఇన్కార్నేషన్.
0: నీకు కేవలం దేవుడని కాని ఇంకొక మనుషుని కాని మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
0: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే. ఉపనిషత్తుల యొక్క సారము.
1: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ అరౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ది ఆత్మా ద సెల్ఫ్ మనస్ ద మైండ్ ద వాక్ ద టాక్.
0: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి నహి,
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: నతపాంసి నతీర్థానా. ఆలు బిడ్డల వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
1: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి. ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను తెల్లవారి మొదలు రాత్రి పరుమున్నంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుట లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ of all the six sacred tests, or one may do penance right from dawn to dusk, he is not able to realize the objective.
0: Some

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వులు ఎందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని దాన్ని అనుభవించినారా?
1: Have they experienced peace at least for a moment?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: Have they understood what peace is?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటనేది తెలుసుకున్నారా?
1: Have they known what happiness is in this world?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Tyagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్తంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్తంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమికీటకాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చచ్చువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చచ్చువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ చంచల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర కేశము.
1: The second one is asthira.
0: అస్థిత. మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: విత్ అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is avidya.
0: ఎట్టి జ్ఞానము లేకపోవటము?
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానం లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: To feel that I am a human.
0: నేను అజ్ఞానిని.
1: I am ignorant.
0: నేను కేవలం అమాయకుడను.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
1: Because of this ignorance of identification with the body, he suffers.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇదే పెద్ద అవిద్య.
1: This is avidya, lack of
0: wisdom. ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాలి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: అస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ మైండ్ ఈస్ ద కాజ్ for all the family suffering and the difficulty.
0: Manasthatvanni vismarinchatam chetane veeniki aneka vidhamainatundi amayakatvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anekuntu danni arikattukolekapoyinanduvalla itaniki aneka vidhamainatundi kleshamulu baadhisthu untundayi.
1: As he could not control his mind, he has to suffer.
0: Samasta baadalaku manaseka moola karanamu.
1: Mind is the cause for all suffering and difficulty.
0: Samasta dukkhamulakunu manase moola karanamu.
1: Mind is the cause for the misery.
0: Samasta nashtamulakunu moola manase moola karanamu.
1: Mind is the cause for all losses.
0: Kalukane itti moola karanamainatundi manastatvanni gurtinchukolekapotame asthita klesham.
1: Asthita klesha is the one which we are put to because we don't know the nature of the mind.
0: Inga raga kleshamu.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchale ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vanchalu mitimire poye koladikundanu ee ragame roganga bayaldeertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకనే ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగమును అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is a desire, there will be no peace at all.
0: Undali vanchalu kaani enta varaku oka parimitamlo untundali.
1: There should be desire but yet under certain limits.
0: Inka desha kleshamu.
1: The third one is dvesha klesha.
0: Desha klesham anaga emiti?
1: What do you mean by dvesha klesha?
0: Edo kashtamulandu baadhalu yandu kashtamulu yandu okarini aashrayinchi aa aashrayam dwara entano phalamunu pondagaladani aashistuntadu.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it is not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడా మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ అస్ ఇన్ మిజరీ.
0: మంచి ఆనందాన్ని అందించడం లేదు.
1: గుడ్ ఈజ్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడా మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద గుడ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుండాలి.
1: హౌ డు వీ సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారని చూచి నమస్కరించాడు.
1: హి పేడ్ హిస్ రెస్పెక్ట్స్ నమస్కార్ లుకింగ్ ఎట్ ద బ్యాడ్ పీపుల్.
0: మంచివారని చూచి నమస్కరించాడు.
1: He also paid his respects to good people.
0: మంచివానికి చెడ్డవానికి ఇరువురికి మన నమస్కారం అన్నాడు.
1: He respected both good and bad alike.
0: మంచివానికి నమస్కారం చేయటంలో ఒక విధమైనటువంటి యొక్క అర్థం ఉంటుండాలి.
1: There is some meaning in respecting a good person.
0: చెడ్డవానికి నమస్కారం చేయటంలో అర్థం ఏమిటి?
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: అని తనలో తాను విచారణ చేసుకున్నాడు.
1: He inquired within himself.
0: ఈ చెడ్డవాని సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: Association with the bad man will put me to suffering.
0: కనుకో చెడ్డవాడా నీ సంయోగం నాకు ఉండకూడదని వానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచి వానికి ఒక నమస్కారం చేశాడు.
1: He salutes good person.
0: ఓ మంచివాడా నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: He pays respect to a good man because oh good man let me not be separated from you.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్ సెపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పైయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లా విజయాజయాత్ రెండింటిని సమసత్వంలో చూచు.
1: Therefore we should take these two with equanimity.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్
0: మంచి వీడి చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అదే దివ్యాత్మ భావము.
1: That is the feeling of the divinity.
0: కనుక దేహమును వేరు వేరైనప్పటికీ
1: the bodies are different.
0: మనసు భావమును వేరు వేరైనప్పటికీ
1: feelings of the mind vary.
0: కానీ దివ్య భావం ఒక్కటిగానే ఉంటుంది.
1: But the divinity is one and the same.
0: రూపనామములు భిన్న భిన్నములు కావచ్చును.
1: Names and forms are different.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది భిన్నం కాదు.
1: But the divinity is one.
0: కనుక ఈ రకమైనటువంటి ఒక భేదములు ఉండినంత వరకు కూడాను నాకు ఈ శాంతి చేకూరదు అని తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
1: తులసిదాస్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ బికాస్ సో లాంగ్ యు హ్యావ్ గాట్ దిస్ డ్యువాలిటీ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ మిజరీ.
0: కనుక నీ ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: సో లెట్ మీ హ్యావ్ దట్ వన్ పాయింట్
0: దాన్ని దివ్యాత్మ అనేటువంటి దాన్ని నేను వరించాలి.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ.
0: పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: ఐ షుడ్ స్పెండ్ ది లైఫ్ టైమ్ విత్ ది సీక్రెట్ ప్రిన్సిపల్
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వజీవుల యొక్క భావంతో అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హి హస్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ సర్వజీవాత్మ
1: సర్వజీవాత్మ
0: సర్వదేహాత్మ
1: సర్వదేహాత్మ
0: సర్వం ఆత్మాత్మ ఇది మూడు రకములైనట్టుగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అది దేహాత్మ భావం.
1: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
0: The one others think you are, the one jivatma bhavam.
1: The one others think you are, jivatma, individual.
0: The one you really are.
1: Third one, the one you really are. That is the one of the spirit.
0: Ee moodinti yokka tattvamu anni mathamulu yandu kudanu ekangane untundali.
1: These three are similar in all of the religions.
0: Christian matham nandu kani, Islam matham nandu kani, పర్షియన్ మతం నందు కాని, జైన మతం నందు కాని, ఇంకా నానక్ మతం నందు కాని, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అదే జీసస్ చెప్పాడు.
1: దట్స్ వాట్ జీసస్ సెడ్.
0: ఫస్ట్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: First he said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third, I and my father are one.
0: Next, the Holy Ghost.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu.
1: In the Persian language.
0: Vaari grandhamlandu kudanu.
1: In the text.
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no weight.
0: కనుక అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరికీ గమ్యం ఒక్కటే.
1: ద గోల్ ఇస్ వన్ ఫర్ ఎవరీవన్.
0: అందరికీ దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: దెన్ వై డు యు ఆబ్జర్వ్?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: వై డు యు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్?
0: ఇందులో కలహములు ఎందుకు?
1: వై షుడ్ దేర్ బి
0: కలహములు ఎందుకు?
1: వై హెసిటేషన్?
0: ఇవన్నీ కూడాను కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్. దేని
0: ఎందుకు మనం భేదం పెట్టుకోకూడదు.
1: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరిది వారిది.
1: ఈచ్ వన్ ఫాలోస్.
0: ఎవరి ఆనందం వారిది.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: Tanake oka shanti leinatundi vaadu inga itharulaku shanti ee vidhanga andinchagaladu.
1: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
0: Mottamota ee shantini nee pondu.
1: First be peaceful first.
0: Tadivari nee grahamlo shantini prasarimpa cheyi.
1: And then see the other one also will receive peace.
0: Tadivari nee gramamlo prasarimpa cheyi.
1: See that it spreads in your village.
0: Ee vidhanga kramakramena kuda nee shantini anta bahir attan antar bahischa sarvavyaptam.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual
0: pursuit. అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరులు చెడ్డ మంచిది రెండింటిని నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outside.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect your own goodness.
0: సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
0: వాడిపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
1: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్
0: స్విచ్ ఒత్తితే
1: వెన్ యు పుట్ ఆన్ ది స్విచ్
0: ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్?
0: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: హిస్ ఫోటో. His picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు,
1: ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు,
1: వెన్ యు పుట్
0: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యు పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ద బ్యాడ్ ఇన్ అదర్స్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అదే విధంగానే మంచి వాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: లైక్ వైజ్ టేక్ ది గుడ్.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే లైక్ గుడ్ పీపుల్.
0: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గుడ్.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: దెన్ ద ఫీలింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ గుడ్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడంతో నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయం లోపల
1: దట్ ఎట్ వన్ టైమ్
0: గోపికలను వచ్చి
1: గోపికస్
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దేవర్ ఆస్కింగ్
0: అమ్మా, నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా, యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే పోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్
0: సే నీవే కృష్ణుడైపోతావు.
1: you become Krishna.
0: ఇక్కడ ద్వైత మేనేజ్మెంట్ లేదే.
1: There is no dualism here.
0: రాధనే మాయమైపోతుంది.
1: There is no Radha anymore.
0: అప్పుడు నెమ్మదిగా చేలికత్తులకు చెప్తుండాలి.
1: Then Radha started telling softly.
0: గోపికలారా,
1: గోపికస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: By thinking of Krishna continuously, I may become
0: Radha chintan cheyatam valla Krishnudu Radha ga maripothadu.
1: As Krishna thinks of Radha continuously, Krishna also becomes
0: Radha. Krishnudu ekame kada.
1: Is it not unity of both Radha and Krishna?
0: కనుక దైవాన్ని మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
1: సో యాజ్ యు థింక్ ఆఫ్ గాడ్, గాడ్ ఆల్సో విల్ థింక్ ఆఫ్ యూ.
0: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
1: బికాస్ యు ఆర్ క్రియేటింగ్ గాడ్ యువర్ సెల్ఫ్.
0: దైవాన్ని ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దిస్ గాడ్?
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: అన్ ఎస్పరెంట్.
0: దైవం ఎవరిని సృష్టించాడు?
1: Whom has he created? God.
0: దైవం సాధకుని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: దైవము సాధకుని సృష్టించాడు.
1: God has created aspirant.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: Aspirant has created God.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: So the unity of the two lies in creation, which is one and the same.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: So man has got the power of
0: creation. దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: God has got the power of creation.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: Therefore the power is one and the same in both.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్య అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంత మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: You forget your own innate nature and quality and you are carried away by that desire.
0: ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience, enjoy what you have.
0: చింతించటము.
1: Why do you think of that what you don't have?
0: దేని దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెట్టున్నావు.
1: We are giving up what we have.
0: దాన్ని సాధించలేకపోతున్నావు.
1: You are not able to get what we don't have.
0: ప్రాప్తిస్తుంది.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కరికి ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానిని సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయమైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
0: అనేక మంది
1: many
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: many pray to swami, we want broad mind.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: The hridaya is heart.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలి అంటారు.
1: They say that the heart be enlarged.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్, ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఈస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటి కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడా మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఈస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తుంటే అని వేదమునందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్?
0: విద్యుల్లేక కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది. ఈ యొక్క తేజోమయమైనటువంటి శక్తి.
1: దిస్ లైట్నింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
0: దీనినే సుషుమ్నా నాడి అన్నారు.
1: This is called Sushumna Nadi.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యు గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చును.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యు ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart, what will happen to the life?
0: నెగిటివ్ని హార్ట్.
1: హార్ట్ ఈజ్ నెగిటివ్.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క చేరిక నీ తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: దేర్ఫోర్ వీ హావ్ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
0: కనుక హార్ట్లంగ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై హార్ట్?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: నందువల్లనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ హార్ట్ విచ్ ఫంక్షన్స్.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కానీ
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ దాన్ని అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: Therefore we should broaden this.
0: ఎలాంటి హృదయము?
1: What sort of హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ద హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే
1: when the heart is filled
0: ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
1: There will be no klesha or suffering anymore.
0: ఎన్ని కష్టములైనప్పటికీ దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యూ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్
0: దాన్ని శాంతంతో భరించి
1: బేర్ ఇట్ విత్ ఆల్
0: దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవ చింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తలు దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్. వాట్ హ్యాపెన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
0: సఫరింగ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
1: Patient whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
1: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you are bound.
0: దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకును భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or
0: అప్పుడే ఆ నామం మనకు చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద 5 ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటిది.
1: దీస్ 5 ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: సకల విద్యలు నేర్చి

అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి, కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation. Embodiments of divine atma.
1: భూమిలో నీరు చాలా తరిగిపోయినది.
0: There is less and less of water on earth today.
1: కారణమేమి?
0: What's the reason?
1: మానవుని యందు నీటి నిర్మూలన వేవటం చేతనే భూమి యందు నీరు కూడాను ఇమిడిపోతుంది.
0: As there is no morality in mankind, there is no water today.
1: మానవ జీవితమునకు నీతియే ప్రాణం.
0: For human life, morality is the very life.
1: నీతి మానవత్వమునందే వికసింపజేస్తుంది.
0: The morality blossoms in human life.
1: అట్టి నీతిని ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నీరుని కూడాను కోల్పోవడానికి అవకాశం ఏర్పడింది.
0: As man lost his morality, he is losing water also.
1: ఈనాడు వేదాంతములు అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today, spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదముతో ఉండిపోతున్నది.
0: The life will be one of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతము కాదు.
0: It's not the religion that man needs today.
1: దాంతము కాదు.
0: Not theory.
1: దాంతము కావాలి.
0: It is the sense control that is needed.
1: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
0: Without having any sense control, you cannot be spiritual.
1: ఈ త్యాగరాజు బోధించాడు.
0: It's taught by Chagaraja.

0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యూ కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్.
0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యూ కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క శాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: మానవత్వంలో ఏదో వెతుకుతూ ఉన్నాడు అంతకాలం నుండి.
1: హీ హస్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఏమి వెతుకుతున్నాడో అతనికే తెలియటం లేదు.
1: హీ డస్ నో వాట్ హీ సర్చింగ్ ఫర్.
0: కానీ వెతుకుతున్నాడు.
1: యట్ హీ సర్చెస్.
0: ఇట్టి వెతికేటువంటి యొక్క విషయతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
1: There are crowds of such seekers who do not know what they are seeking.
0: భౌతికమైనా లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: Man has submitted himself to the physical worldly aspect, but he has forgotten his eternal truth.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: The nature you acquire to the objectives of life.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: forgetting such a thing.
0: ప్రారంభానికి భోగనై
1: he submits himself.
0: మానవత్వాన్ని విస్మరించి
1: he forgets human nature.
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: And he passes through the demonic quality.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: durasane oka pranamuga visheshisthunnadu.
1: The excess of desire is his life.
0: Anintiyandu tanake vijayam chekuralani aashisthunnadu.
1: He wants to be successful in all.
0: Ee vidhamainatundi vyaktulu ekkada chusina takku ledu dinadina abhivruddhi pondutunnaru.
1: There are lots and lots of people ever rising today.
0: Prati vyakti endu kudanu ee swarthamu sapriyodaname taandava maadutundadu.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning.
0: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇంకా గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావంతులుగా అందడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: ఇట్టి మానవులు ప్రతిభకు పట్టాభిషేకం కట్టగలరా?
1: Can ever they be talented? Can they recognize talent?
0: కాదు కాదు.
1: No.
0: ఈనాటి మానవుని యందు త్యాగము శీలము దమము ఈ మూడింటి యందు తన యొక్క జీవితాన్ని అంకితం గావించాలి.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: మానవుడు నిత్యము అనేక మందితో పరిచయం గావించుకుంటున్నాడు.
1: Man acquaints himself with many people.
0: అయితే ఈ పరిచయం గావించుకున్నటువంటి వ్యక్తులలో కొందరు మిత్రులు మరికొందరు శత్రువులు.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: కానీ ఈ మిత్రత్వము శత్రుత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: Friendship or enmity, where from have they come?
0: మానవుని యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటివే ఈ రెండు కూడాను.
1: Both of them originated out of the human mind.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యు డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్ హి
0: కమిటెడ్? కానీ రావణునికి మహాద్వేషం.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: రావణుని చూస్తే రావణునికి మహాద్వేషం.
1: రావణ హ్యాస్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్
0: కృష్ణ. చూస్తే దంతవక్రుడు శిశుపాలకు మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాను ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రువు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్ ఫర్ రైచియస్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఎట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు. ఎవరి భావములే వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్ ది ఎనిమిటీ.
0: మిత్రుత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికి,
1: లైక్ ఎనీవన్ అక్యూజ్ యు,
0: విమర్శించినప్పటికి,
1: క్రిటిసైజ్ యు,
0: పరిహసించినప్పటికి,
1: మేక్ ఫన్ ఆఫ్ యు,
0: మనం ఏమాత్రం కూడా నువ్వు లెక్క చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
1: Who will be put to loss because of such criticism
0: and criticism? The
1: individuals must recognize this truth.
0: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
0: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: And therefore the sins of the person of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: దేర్ఫోర్ ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్ ఆల్ యువర్ మెరిట్ విల్ గో టు ద పర్సన్ హూ ప్రైజెస్ యూ.
0: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters
0: you.
1: As he criticizes, he receives your
0: mistakes.
1: Every person must understand this
0: clearly.
1: Man is born out of action.
0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునితను.
1: He grows in return.
0: కర్మమే నరునకు దైవము.
1: It is very divinity.
0: Karma me sukha dukkhamulaku karanamindo.
1: This action is responsible for the pleasure and pain.
0: Ee karma anetvantidi.
1: This action.
0: Moodu vidhamulainatvanti karmalaga untunnayi.
1: Is of three types.
0: Sankalpinchutamu oka karma.
1: One, the decision.
0: Sankalpinchinatvanti dani abhivyaktam cheseetvantidi maroka karma.
1: Expression is second.
0: Abhivyaktam chesinatvanti karmanu aacharinchutamu inkoka karma.
1: Having expressed, taking to action is third.
0: Kanukane sankalpame manasu.
1: Therefore, this thinking is the mind.
0: Abhivyaktam cheyatame vaku.
1: Expression is speech.
0: Abhivyaktam chesinatundi dani aacharinchatame hastam.
1: That which is expressed is taken to action by
0: hand. Kanukane sharira mana vakkayamulu yokka tattame manavattvam anetundi satyanni chakkaga nirupistu vastundadi.
1: Therefore, human life is a combination of these three, the body, the mind and the speech.
0: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ దీస్ త్రీ ఆర్ ద కాజ్.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ త్రీ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: దట్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ద నేచర్ ఆఫ్ అవర్ మైండ్.
0: ఎవడు విమర్శిస్తాడో వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: ద వన్ హూ క్రిటిసైజెస్ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్.
0: ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు.
1: The mistake is not in you.
0: కనుక మనం ఈ విధమైనటువంటి విచారణ కలిపి సత్యాన్ని గుర్తించి మన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
1: Therefore, we have to investigate this way and develop.
0: ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు, ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మలు వారి యొక్క ఫలితంగా అనుభవింపజేస్తున్నాయి.
1: Today, what you see is one passes through the consequences of one's own action.
0: అట్టి మొక్క.
1: As is the seed, so is the plant.
0: వ్యక్తి తిండో అట్టి త్రేపు.
1: As is the food, so is the bed.
0: కర్మము మాత్రము తప్పినది కాదు.
1: You cannot escape from the consequence.
0: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనప్పుడు సాధించవచ్చు.
1: But however, with God's grace, you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి యొక్క పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యీల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్లీ.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దెర్ ఆర్ సమ్ దట్ గివ్ యూ ద రిజల్ట్స్.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: అదర్స్ ఆఫ్టర్ డే.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దెర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: యాజ్ వి వాక్ వి స్లిప్.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క వెనుక విరిగిపోతుంది.
1: ఇమ్మీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
0: తగిలిన తక్షణమే రక్తం వస్తుంటుంది. అది
1: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
0: ఇంకా రెండవది ఏమిటి? కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
0: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు
1: వెన్ యు సో ద సీడ్
0: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది.
1: యూ హావ్ టు గ్రో ఇంటు ఎ సాప్లింగ్, ఇట్ టేక్స్ ఫ్యూ డేస్.
0: మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ద ప్లాంట్ టు గ్రో ఇంటు ఎ ట్రీ టేక్స్ ఇయర్.
0: ఆ వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ ఇయర్స్.
0: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినమును నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
1: దేర్ఫోర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ మే టేక్ మొమెంట్స్ ఆర్ అవర్స్ ఇన్ ద
0: డేస్. కొంతమంది మూర్ఖులు నేను చేసిన దుర్మార్గమైనటువంటి కర్మ దీనికి ఫలితం ఏమిటి, నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
1: సమ్ ఫూల్స్ మే సే ఐ హావ్ కమిటెడ్ దిస్ వికెడ్ యాక్ట్ బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీథింగ్.
0: కానీ ఉన్నది, దేవునికి ఉంటున్నది, ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
1: There lies ahead the result you can escape.
0: అయితే కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: బట్ దర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్.
0: సుకర్మ వికర్మ అకర్మ.
1: సుకర్మ వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి పనులు చేయించటము.
1: మేకింగ్ అదర్స్ టు డూ గుడ్ యాక్షన్.
0: మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
1: గుడ్ యాక్షన్స్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: వికర్మ మీన్స్ మేకింగ్ అదర్స్ డూ బ్యాడ్.
0: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
0: అకర్మలు.
1: అకర్మ
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
1: యూ మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యెట్ యూ టేక్ ద రిజల్ట్.
0: పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: సీత ఏ కర్మను చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రైయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలిచడానికి కారణమేమిటి?
1: బట్ హి హడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హి హడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
0: నలగమయంతులు. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ద సెపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు, వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ, రాంగ్ యాక్షన్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యు మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దట్ ఫోర్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్.
0: ఈ చిన్నదాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: వాట్ ఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ ఎ ఫ్రాక్షన్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్, ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి,
1: యువతకు
0: కావాలి.
1: యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్యము, ప్రేమ, శాంతి, కరుణ, సహనము ఇత్యాది మత్స్య భావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్ లవ్ పీస్ కంపాషన్
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కానీ దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్, బ్యాడ్ థాట్స్, and sinful actions, it will emit foul smell compared
0: to the Vaitarya.
1: Anyone can question one's own self. Is my life a beautiful garden of fragrance or emits foul smell?
0: It's
1: not possible for anyone to
0: know that.
1: Because of bad thoughts, unknowingly he gets into this
0: Vaitarya.
1: Because of good thoughts, his life shapes into a beautiful garden.
0: So each
1: one is one's own witness.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీవన్.
0: మనసుకు మనం సాక్షి.
1: వి ఆర్ ది విట్నెస్ టు ద మైండ్.
0: మనిషికి గుణం సాక్షి.
1: ఇట్ ది క్యారెక్టర్ ఇస్ విట్నెస్ టు
0: హ్యూమానిటీ. మూర్ఖము సాక్షి అని.
1: ఫర్ ది గ్యాంగ్స్టర్స్ ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
0: ఎవరికి వారే సాక్షి.
1: ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: దీన్ని ఆత్మ సాక్షి అని అంటున్నారు.
1: దిస్ వాట్ వి కాల్ సెల్ఫ్ విట్నెస్.
0: కనుక మనం తప్పులు చేసి ఒప్పులుగా మనం యాక్ట్ చేయవచ్చును.
1: వి మే కమిట్ మిస్టేక్స్ అండ్ ప్రిటెండ్ యాజ్ వి హావ్ డన్ గుడ్.
0: కానీ నీ యొక్క అభినయంలో మంచిగా కనిపించవచ్చు కానీ లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
1: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యూ వెల్.
0: అలాంటి వాణిని ఎవరు కూడా ఏమాత్రం కూడా ఇచ్చగించరు.
1: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
0: అయితే ఎట్టి దోషములు లేని ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని పరులు కూడా ప్రేమిస్తుంటారు.
1: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్ హ్యాస్ నో మిస్టేక్ దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ లవ్డ్ బై ఆల్.
0: వారు కూడా అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో దే ఆల్సో పాస్ త్రూ ఆల్ ప్రాబ్లమ్స్.
0: ఇది కాదు.
1: నాట్ దిస్.
0: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: వి కెన్ సే దట్ అవర్ సిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వన్ హూ క్రిటిసైజ్.
0: మన పుణ్యములు మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ ఫ్లాటర్స్ దెమ్.
0: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
1: బట్ వాట్ ఈస్ దట్ రిసీవ్డ్ బై ద వన్ హూ క్రిటిసైజెస్ గాడ్.
0: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
1: God has neither sin nor merit.

0: భగవంతుడి యందు ఉన్నటువంటిది ఇదే. నా పుణ్యం, పుణ్యం లేదు అతని యందు.
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం,
1: నో సిన్.
0: నా మంత్రం, నా తీర్థం.
1: నో మంత్ర దేర్, నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్. నా
0: నా జపం, నా తీర్థం.
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం, శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్, ఇట్ ఈస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి కానీ, ప్రేమించినటువంటి వానికి కానీ, పరిహసించినటువంటి వానికి కానీ శివోహం, శివోహం, శివోహం, మంగళం, మంగళం, మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్, యు మే బ్లేమ్, బట్ గాడ్ విల్ బ్లెస్ యూ, లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది, మీకందరికీ తెలుసును, భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుణ్ణి దూషిస్తూ వచ్చాడు.
1: You know in Bhagavata, Kamsa went on accusing Krishna continuously.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు, ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: A true devotee will think of God when he sees him in worship.
0: దేశి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: The one who hates, he goes on hating.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: In the name of hatred, he thinks of the Lord continuously.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాలపైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాలపైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుణ్ణి దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: బట్ హార్ష్ వర్డ్స్ యూ.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందు పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at the time?
0: Jalabhumandato talalaadadu neeku arjam muliduta adi oka pedda tappu.
1: It's a big mistake to worship you because you are involved in playful acts there.
0: Sarunika katti pettu panchanga ninka.
1: Stop, don't speak any longer.
0: Jogadugana goku tarinchu muinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up, annadu Krishnuni.
1: He said, shut up, Krishna.
0: Tachane, cut up, aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattagadapadiki, tana yokka vakke, tanaku prathibhalanga rupondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru yavaru chettagalaru anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi kamaruni valiyachenanna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanati pandavulu alu aakulalumunu mesi adavi paanai poyiranna.
1: Pandavas had to spend their life in a forest.
0: ye tiru చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ టు సఫర్ బికాజ్.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మలలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము వంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మంచు వలె మాయం చేస్తాయి.
1: The misery of the size of a mountain will vanish.
0: Bhagavantuni yokka shakti samarthyamlo anta padutunga undetundi.
1: That is the strength and the capacity of God.
0: Bhagavantudu sankalpinchukunte emaina cheyochu.
1: The will of God can achieve it.
2: Mana bhagavantunainaatundi yokka paramaatmani bhaktito sharirikati bhavamuto prarthinchadaniki prayatninchali.
1: Therefore we should make an effort to worship our Lord with the proper feeling.
0: Kanuka ee naadu guru poornima.
1: Today is Guru Purnima.
0: ఏమిటి ఈ గురు పూర్ణం అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురు,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వీ ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వీ ఎక్సెప్ట్ మంత్ర.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
1: గురు
2: గురు అజ్ఞానము
1: గురు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
1: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
1: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
1: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
1: దేర్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు ఎందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలం అవుతుంది అది ఏ గురు పౌర్ణమి యొక్క అంతరాత్మ
1: సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
1: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
1: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడనగా వేరు దేశమందును లేడు దేవుడు అనగా తనదు దేహమందే
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుండు
1: Sin is not present in a foreign country. Both are in our heart. Therefore, we should expand our heart. We should cleanse the dirt. When we wash our mind, then Madhava dwells there. When there are bad thoughts,
2: మాధవత్వం అనేటువంటి అక్కడ నివసించడానికి వీలు కాదు
1: డివినిటీ కెనాట్ స్టాండ్ దేర్
2: అలాంటి పరిస్థితి ఎందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మరచవలసినటువంటి లోకాన్ని
1: యు హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
1: యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
1: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
1: యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
1: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడాను భగవంతునివే
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
1: ఆల్ ద ఫీట్ ఆర్
2: అన్ని నేత్రములు భగవంతునివే
1: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కరుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
1: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుకనే భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
1: యు హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
1: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని రూపములు తనవే
1: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనని ప్రత్యేకంగా చూసేది ఎక్కడ వెతికేది ఎక్కడ
1: దెన్ వేర్ కెన్ యు సర్చ్ ఫర్ హిమ్
2: కనుకని భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
1: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
1: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
1: యు ఆర్ గాడ్
2: నిన్ను నీవు వెతుకోగలుగుతున్నావా
1: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
1: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్ సోన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
1: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
2: సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తి శిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
1: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అదే పూర్ణమే ఇది పూర్ణమే
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
1: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
1: యు షుడ్ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
1: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
1: హీ ఈజ్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
1: యు షుడ్ హావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
1: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
1: సమ్ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యూ టాక్ టు హిమ్ డిడ్ యూ క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
1: స్మైలింగ్ హీ సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: మాట కనిపించడం లేదు
1: But I don't see him that way. Then.
2: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
1: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
2: ఓ పిచ్చివాడా
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: యు క్రై ఫర్ మనీ.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ యువర్ వైఫ్.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ చిల్డ్రన్.
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: క్రై యువర్ ఫ్యామిలీ.
2: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
3: యు క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: బట్ డు యు పైన్ ఫర్ గాడ్?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ
2: గాడ్? భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: యు డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యు హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
2: ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: లవ్ ఫర్ అథారిటీ.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: పాసిబుల్ పోమన్నాడు.
3: హి సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బట్ యు గో బ్యాక్.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ హి సెడ్.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వసంగ పరిత్యాగం చేయి.
3: దేర్ఫోర్ యు ప్రే టు గాడ్.
2: అప్పుడు
3: యు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిలిచినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: ఫర్ ఎ బ్లైండ్ మ్యాన్ ఈవెన్ హిస్ సన్ ఇస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి కెనాట్ సీ.
2: చూడలేడు.
3: హి కాంట్ సీ.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
3: స్మాల్ స్టోరీ.
2: గుడ్డి వానికి బిడ్డ పుట్టండి.
3: ఎ బ్లైండ్ మ్యాన్ అండ్ హిస్ సన్.
2: బిడ్డలు పుట్టేదానికి గుడ్డివాడు కుంటివాడు అయినప్పుడు ఏమి అభేదం లేదు.
3: హ్యాండిక్యాప్ బ్లైండ్ మ్యాన్ డజ్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: But he can't see his own child.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది గుడ్డివాడి దగ్గర.
3: Wife kept a bottle by the side of the child.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్, గివ్ హిమ్ దిస్ బాటిల్.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్ వాట్ యు మీన్ బై మిల్క్.
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
2: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ హి సెడ్ వాట్ యు మీన్ బై వైట్.
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: దెన్ హి సెడ్ ఇట్స్ లైక్ ఎ క్రేన్.
2: కొంగ అంటే ఎట్టుంటది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్?
2: కొంగ అంటే ఇట్టుంటది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్, వాట్ వుడ్ హ్యాపన్?
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది.
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈస్, వాట్ ఇస్
2: భగవంతుడు ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: In spite of repeated teaching, he will never be free from all
2: pleasure.
3: God is of eternal bliss.
2: నిరంతరం కూడాను తాను ఆనందంతో ఉండేటువంటి వాడు.
3: ఇస్ వన్ ఆఫ్ ప్లస్ కంటిన్యూస్
2: అతనికి రూపరహితమైనటువంటి వాడు.
3: ఇస్ ఫార్మ్లెస్.
2: కానీ తలంచినప్పుడు ఏ రూపమైన తాను పొందవచ్చు.
3: బై హిస్ విల్ హి కెన్ అస్యూమ్ మెనీ ఫార్మ్.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: Therefore, in order to experience, enjoy divinity, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: There is no other greater spiritual pursuit.
2: ఒకానొక సమయం లోపల
3: at one time
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
3: రాధ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధురా టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: They got up next morning.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: They were all seated in that boat.
2: బోట్ల ప్రకారం ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: They were driving it by turns.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: They have driven it for long.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: They had pain.
2: ఆ లోపల తెల్లవారింది.
3: It's morning.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: దే వాచ్ ద రామ్.
2: తిరిగి మధుర రేవు లోపలే మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర. పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
2: దేవి చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
3: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
2: ఏమిటా దీనికి కారణమని చూసుకుంటే
3: వెన్ దే వాంటెడ్ టు నో ది రీజన్
2: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
3: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ అ రోప్ టు ద పోస్ట్ దేర్.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: దే డి నాట్ లూజ్ ఇట్. దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
2: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: సో లాంగ్ ఇట్ ఈస్ టైడ్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హస్ బీన్.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
2: అభిమానం విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంటాం.
3: వన్స్ వి అన్టై ఇట్ ద the rope of attachment and possessiveness.
2: కాని అటాచ్మెంట్ అంతా కూడా దీని లంకనం చేసి మనం పోవాలి ముందుకంటే ఎట్టపోగలం.
3: With this rope of attachment, how can you move forward?
2: ఇది వీలు కాదు.
3: It's not possible.
2: కనుకనే మొట్టమొదట నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసం. త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: You should reduce attachment and possessiveness.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: Then our feeling will merge in divinity.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: When you are released, then you will experience full mind.
2: పూర్ణ చంద్రుని లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
3: In full moon there is no spot.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: Likewise, in a full mind, there will be no mistake.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: మన భావములే మనకి ఈ విధమైనటువంటి సఫర్ అందిస్తుండాలి.
3: Our thoughts are responsible.
2: మన యొక్క దోషములే మనకి కష్టములు అందిస్తుండాలి.
3: It's only our mistake that
2: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
3: We have to know this truth.
2: ఎవరో వీరి వల్ల మాకు ఈ కష్టం కలిగింది, వారి వల్ల మాకు ఈ నిందలు వచ్చినాయి అని ఎవరినో నిమిత్త మాత్రంగా మనం పోషించరాదు.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: నీవే మూల కారణము.
3: You are responsible for both.
2: ఈ సొసైటీ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ
2: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వి హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారి ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
2: మెంబర్స్ అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
3: సో ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వులు కూడా మెంబర్స్.
3: Therefore, in society, all are members.
2: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మన చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: Therefore, we should grow and develop sacred thoughts. You will get good profit.
2: అతనికి వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది సమానంగా.
3: You will also have equal share.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్ షేర్ హోల్డర్స్
2: మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్.
2: ఎక్కడ?
3: వేర్?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది. అది
3: లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: You are only a guardian.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంకులో చూడండి మీరు, క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాస్ యూ హావ్ గాట్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారో వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో యూ
2: వాంట్. అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
2: భగవంతుడికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
2: ఈ డబ్బును ఈ వ్యవహారంలో భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
3: Therefore, when you issue the check of sadhana spiritual practice, you get the cash of God's grace.
2: ఇక్కడ బ్యాంక్ యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: ఇన్ బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైప్స్.
2: ధనము కావాలనుకుంటే
3: వెన్ యూ వాంట్ మనీ,
2: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నావు.
3: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకులో కట్టకుండా ఉన్నప్పుడు
3: సపోజ్ దేర్ ఇస్ నో మనీ టు
2: పే దట్ అని అడుగుతావు.
3: యూ వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పును తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
3: దట్స్ నాట్ దేర్.
2: నీకు డబ్బు కావాల్సి వస్తుంది.
3: యూ నీడ్ మనీ.
2: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇది ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నీవు తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ అండ్ గుడ్ డీడ్స్ ఆఫ్ ద ఫాస్ట్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రెసెంట్ ఆల్సో యూ కెన్ విత్డ్రా.
2: ఇంకా రెండవది ఏమిటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నీవు తీసుకోవచ్చు.
3: సెకండ్ యూ కెన్ మార్గేజ్
2: అనేటువంటిది ఏమిటి?
3: వాట్ ఇస్ దట్ పర్మనెంట్ అసెట్?
2: నీ పూర్వం చేసినటువంటి పుణ్య ఫలమే స్థిరాస్తి.
3: ఇట్స్ ఆల్ ది గుడ్ యూ హావ్ డన్ ఇన్ ద పాస్ట్.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా,
3: దాని ష్యూరిటీ గ్యారంటీ.
2: ఎవరంటే వారి చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ అ గ్యారంటర్.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: యూ షుడ్ బ్రింగ్ ఎ
2: గొప్ప వాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: ద ష్యూరిటీ ఇస్ గురు హియర్.
2: ఆ గురువులకు గ్యారంటీతోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్.
2: అంటే ఎవరు?
3: అండ్ హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్
2: తీసుకునియే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు ఆ విష్ణువే గురువు.
3: విష్ణు ఇస్ గురు.
2: గురు దేవో మహేశ్వర ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఇస్ గురు
2: అనగా ఏంటి? సర్వము నువ్వే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఇస్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైపోతుంది.
3: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: ఫర్గాటన్ ది సీక్రెట్
2: మీనింగ్. అసహాయ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: వీ రన్ ఆఫ్టర్ ది ఆఖర్ రోడ్.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if we just give 10 rupees
2: chauno oka mantram cheptadu
3: he will whisper into your ear
2: chauno mantramu
3: cash on hand and whispering into your ear
2: idi kaadu gurutvani karinchi artamu
3: this is not the meaning of a guru
2: daivani nee hrudayamlo pratishtimpa chesukovali
3: install god in your heart
2: aa consciousness nunchi vache atvanti oka vibration ni nee anugrahinchali
3: you should follow the vibrations that come out of your
2: vibration nunchi nee radiation lo poi cherikovali
3: out of the vibration you reach radiation
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది వేదం.
3: The Veda called it prajnana.
2: Prajnana anaga emti?
3: What is prajnana?
2: Oka samayamlo undi maraka samayamlo telipovatam kaadu.
3: Prajnana is not the one that exists and absent later.
2: Idi oka tavalu, idi oka jnaname.
3: He's a tumbler, that's knowledge.
2: ఇది ఒక స్పీకర్, అది ఒక జ్ఞానమే.
3: He's a speaker, knowledge.
2: టంబ్లర్, ఇది ఒక జ్ఞానమే.
3: టంబ్లర్
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: This is all the worldly objective matter.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: This is not the true knowledge.
2: పదార్థ జ్ఞానము.
3: It is a spiritual knowledge.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: This worldly knowledge is full of reaction, reflection and resound.
2: ఒక చిన్న ఉదాహరణ.
3: A small example.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా గట్టిగా.
3: Suppose you have thumped this table.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు.
3: యూ సే దట్ యు హావ్ బీటెన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టా అనుకుంటున్నావు.
3: యు హావ్ కంబీటెన్ యు
2: కిల్ ది టేబుల్. దెబ్బ తగిలింది.
3: యు ఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ ను కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ది టేబుల్, యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
2: the world. Reflection, reaction, ఉండేటువంటి పదార్థం.
3: The worldly knowledge will have reaction, reflection.
2: కానీ దైవం అనేటువంటి జ్ఞానము దీనికి ఏమాత్రం కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లేదు.
3: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ హాస్ నన్ ఆఫ్ దీస్.
2: కాలము, స్థానము, భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రము మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: That is Brahma.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ
2: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర్రర్.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని స్విచ్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర్రర్ యు హావ్ టు వైప్ ఇట్ ఆఫ్.
2: ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: You take the towel of love.
2: ప్రజ్ఞానేటువంటి జలంలో ముంచు.
3: Put it there in the water of sincerity.
2: హృదయం అనేటువంటి యొక్క పద్ధతిలో దాన్ని పవిత్రంగా గావించు.
3: Then wipe it the mirror and make
2: జ్ఞానము.
3: This is wisdom.
0: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి యందు ఉంటున్నది.
3: దట్ సేక్రెడ్ విజ్డమ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: యు కాన్ నో త్రూ టెక్స్ట్.
0: గురువు బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: టు బి టాట్ బై టీచర్.
0: తనకు తానే దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
3: వన్ హ్యాస్ టు క్లెన్స్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ నోవెల్ యునిక్ డివైన్ నాలెడ్జ్.
0: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైన రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్స్ సో అస్ టు మేక్
0: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
0: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
0: భగవంతుని ప్రేమించాలి.
3: యూ హావ్ టు లవ్ గాడ్.
0: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
0: It's not ప్రేమికులు కాకూడదు.
3: You should not be lovers.
0: ప్రేమనే కావాలి.
3: You should not be lovers. You should be love.
0: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరునో ప్రేమిస్తాడు.
3: ఏ లవర్ మే లవ్ వన్ ఆర్ టూ.
0: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: ఇఫ్ యు ఆర్ లవ్ యూ కెన్ లవ్ ద హోల్ వరల్డ్.
0: కనుకనే నేను ప్రతి పర్యాయం కూడాను
3: ఎవ్రీ టైమ్
0: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెసెస్ యూ అస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: వెన్ యు ఆర్ లవ్ యూ కెన్ లవ్ ది యూనివర్స్.
0: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరినో ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: బట్ ఇఫ్ యు ఆర్ మియర్ ఏ లవర్ యూ కెన్ లవ్ వన్ ఆర్ టూ.
0: నారో మైండ్.
3: దిస్ ఇస్ నారో మైండ్.
0: ఇది సంకుచితమైన భావమే.
3: ఇది నారో ఫీలింగ్.
0: పూర్ణ భావం కానే కాదు.
3: ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ఫీలింగ్.
0: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి.
3: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ఇది నిజమైనటువంటి యొక్క పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
3: దిస్ ఇస్ ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యూ విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: ట్రూత్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్యమే దైవ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవునకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు.
1: మ్యాన్ హూ ఫాలోస్ ట్రూత్ సఫర్ ఫ్రమ్ నో షార్టేజ్ ఆర్ డెత్.
0: త్యాగానుసారిణి కీర్తి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: The man who follows sacrifice will certainly earn reputation.
0: కాని ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: But today in the world there is no truth and sacrifice.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: Truth and sacrifice are the goals of life.
0: అభ్యాసానుసరణి విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యు కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయోహో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల.

0: త్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యు కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యు కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యు కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవులకు వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్, టాకింగ్, రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యను యందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మల యందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్, అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్, గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈజ్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: వెన్ యూ ఫాలో ద కాన్షియన్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రూ ప్రిసెప్టర్.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడా పెడ మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి యొక్క బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: Time goes along the right direction.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: Under any circumstances, time will never change.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: Today we have two types of teachers, badha, pain, bodha, the teaching.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: It's difficult to have the preceptors of noble teaching.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: Kala kala prapannanam kalakyam karishyati. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
1: It is the time that swallows life span.
0: Kani kalamuni kudanu mirugetvanti vadu Eeshwarudu.
1: But Eeshwara is beyond time.
0: Kalukane Eeshwara prabhavanni hrudayam nandu unchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గంలో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వీ రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతమని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వీ రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడా ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్
0: లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు నీవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్
0: ప్రాకృతికంగా పారమార్థికంగా లౌకికంగా భౌతికంగా ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects of everything.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనిటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from.
0: మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent.
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు సముద్రము నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు సముద్రములు నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావటం చేతనే అప్పుడు సూర్యుడు నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagavan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: హీస్ నాట్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు,
1: ఎ పర్మనెంట్ ఫ్రెండ్,
0: నిర్మలమైనటువంటి మిత్రుడు,
1: ఎ ప్యూర్ ఫ్రెండ్,
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
0: నిరంకారమైనటువంటి మిత్రుడు,
1: ఈగోలెస్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు.
1: ఇఫ్ యు టేక్ గాడ్ యాజ్ ట్రూ ఫ్రెండ్, యు నెవర్ సఫర్.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్ మే బి అఫ్
0: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు,
1: బట్ గాడ్
0: వేళలు ఎందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: Bandhuvulandaru vaakiti taakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as you live.
0: Nin paayani Bhagavat naamame nijamainatunti bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane jantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: Kanuka manam mitruni cheskodaniki Bhagavantune okkade.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్ర బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no friend.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ యాజ్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ వొకేషన్స్ హావ్ గాట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకములు అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో వొకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వెలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్స్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్,
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అదియే ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no way.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: Without the wave of a ritual, there cannot be the foam.
0: కనుక ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: Therefore, foam depends on the wave.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికం అనేటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్.
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్. పారమార్థికము సన్.
1: ద స్పిరిచువల్ ఇస్ సన్.
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మరియు ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యవహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారికం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్?
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: We have forgotten the spirituality and go by the worldly activity.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: The worldly activity is like
0: passing clouds
1: వంటివి. Like passing clouds.
0: కదిలిపోయే మేఘములు.
1: They pass off clouds.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: We have forgotten this and we are forgetting the spirituality.
0: కనుకనే మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: But the content that which is eternal truth
0: nenu paadutunnanu.
1: I sing
0: kaani note tho kaadu paadedi.
1: Not singing with the mouth.
0: Hrudayam tho paadutunnanu ane hrudayam aneetvanti okka samudra sthayini manam teeskovali.
1: We should take the position of our heart which is the sea.
0: Akkadane ye vidhanga paadinappatikini శ్రవణ ఆనందంగా ఉంటాయి.
1: When you sing wholeheartedly, it will be melodious.
0: ఆ హృదయమే సముద్రము.
1: That heart is the sea.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: So God dwells in our heart.
0: అది ఎట్లా ఉండాలి?
1: How should it be?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: That's called compassion.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
1: బట్ టుడే వి సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్
0: సర్వత్రా ఉంటున్నాడు. కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్ హార్ట్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి
1: స్వామి
0: నేను త్రికాలములు ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: Where you will be?
0: Kailasam antunnaru.
1: They say Kailasam.
0: Vaikuntham antunnaru.
1: Vaikuntham.
0: Swargam antunnaru.
1: Heaven.
0: Ivanni kudunu ekkada untunnayo emto naaku teliyadu.
1: Where are they? I do not know.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: దెన్ నారాయణ సార్
0: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద
1: నారద
0: వైకుంఠము కైలాసము స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు.
1: వైకుంఠ కైలాస దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను.
1: హార్ట్ ఈజ్ మై రెసిడెన్స్ అడ్రస్.
0: ప్రతిష్టామి నారద. నేను వశామి అని చెప్పలేదు. తత్ ప్రతిష్టామి నారద. అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
0: చూచారా భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: Aithe,
1: however,
0: aa bhajana kaani aa prarthana kaani swachhamainatundi hrudayamto nirmalamainatundi bhavamto nisvarthamainatundi kriyalato jarapatam ledu.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యు థింక్ ఆఫ్ మీ వన్స్ గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి. ఏ చింత పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి. పుత్రుల నిమిత్తమై మిత్రుల నిమిత్తమై ధనము నిమిత్తమై వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్ ద ఫ్రెండ్స్ ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత dhana dhanya yasasis labhe sada jayate. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్డ్ టు అక్వైర్ వెల్త్

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారములు కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతి, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందారవిందే క్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిస్తున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాల పైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్స్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu.
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: he
1: world?
0: He who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: Ee kavalsinanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ది డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్ ఆఫ్
0: లైఫ్. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యు హావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరో చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They're lakhs and crores.
0: కానీ ఇతరులు మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
0: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనము అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి, కిలాస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా by getting your son married.
0: Yemiti tata birla birla skulaskar variki emaina kinchit shanti unda?
1: Tata birla kiloskar, do they have
0: prapanchaniki goppa vare kani srimantule kani manasikanga shanti lenetunte oka ashantulu?
1: But they are very rich, but they don't have mental peace.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: నీవు
0: చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: To sleep well, you have a bed
0: made. Pillow ni vesukunnao.
1: You have a pillow.
0: Chakkaga ceiling fan tirugutune untundadi.
1: Ceiling fan is rotating.
0: Air conditioner chakkaga pani chestune untundadi.
1: Air conditioner is working.
0: Kaani neeku nidra raavatam ledu.
1: You don't sleep.
0: Emi prayojanam?
1: What's the use?
0: Ivanni deni kosam neevu sampadinchukunnao?
1: Why have you gathered them?
0: Deni kosam amarchukunnao?
1: Why have you got them?
0: Nidra kosam neevu avanni amarchukunnao?
1: You have them only to
0: nidra
1: sleep.
0: Nidra leyinappudu air conditioner enduku?
1: When you cannot sleep, why?
0: Ceiling fan enduku?
1: Why ceiling fan?
0: Ee janla bed enduku?
1: Why janla bed?
0: Ee janla pillow enduku?
1: Why janla pillow?
0: Ivanni vyarthame kada?
1: They are useless.
0: Adhe vidhamgane
1: similarly
0: manamu aatma shanti nimittamai dehamu manasu buddhi chittamu antakarana ivanni kudunu amarchukundam.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shantiye lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kudunu kevalamu atma shanti nimittamai yerpadinatuvanti anetundi satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all men for
0: bhautika sambhara kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aananda nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamulanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: It's not to watch the outer scenario.
0: Aatma aanandamunu pondhe nimittamai ivanni bed pillow fan ceiling fan ivanni ga pettu unnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
0: Kaluki ee naadu anni amarchukunnamu aina adi lekunda pothundadi.
1: Today we have everything but we don't have peace and bliss.
0: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pothe mana jeevitham anta vyartham avutundi.
1: When we don't follow the right path.
0: Deni kosam bhagavantudu ee shariranni andinchadu?
1: Why God has given the body?
0: Sharira madhyam kalu dharma sadakam.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుంది.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్
0: మ్యాన్. జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే realization is the best and rest.
1: So realization is the best and the rest.
0: Laziness is the rust and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ ది షార్టేజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నోరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: ఈనాడు
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ ది
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఈ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్ష బిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్ష బిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rainwater is sweet.
0: వర్ష బిందువులు చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rainwater is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్ ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ ఇస్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్స్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ యాక్షన్. రియాక్షన్ నీ రీసౌండ్ నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీనత చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్వన్ ఎల్స్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ టు స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనమేమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking, Shabari has been given.
0: Adugadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchadi.
1: The bird Jatayu was given Jatayu rice, arigindar. Arbitrary rice.
0: Shabari adiginda.
1: Shabari has not asked. No. They just prayed.
0: Ee prarthane adi oka vidham magnet.
1: Prayer is the magnet.
0: Prapanchamanta kuda oka magnet.
1: The whole world is a magnet.
0: Ayaskantha swaroopame.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ ని లాగేసేస్తుంది.
1: ప్రేయర్ ద మ్యాగ్నెట్ విల్ డ్రా నియర్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: ప్రేయింగ్ టు గాడ్
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
0: అది ఏ విద్యా శక్తి.
1: దట్ ఇస్ ద
0: అదే ఆత్మ శక్తి.
1: దట్ ఇస్ ది పవర్. అదే
0: అనంత శక్తి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అదే అద్వైత శక్తి.
1: దట్ నాన్ డ్యూయల్
0: స్పిరిట్. అదే సచ్చిదానంద శక్తి.
1: దట్ ఇస్ ది ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామర్ల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్యం ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అస్ అని తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వి గో
0: పరకర్మంలో ప్రవేశిస్తున్నాము.
1: వి గో టు డిఫరెంట్ ప్లేసెస్
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వి థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెం.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుకుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతంలో మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణములకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హ్యావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్లా మీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ల కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనం తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యూ సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: This is the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you remove the whole mud of the world, you will get the water. Otherwise,
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
1: when once you install bore well
0: there chakaga kotti kotti kotti jalamunna sthananiki velli adugununnatundi jalamunu paiki tippistundi.
1: It will go dive deep and draw water out of the bottom.
0: Adi e namasmarana.
1: That is singing of the name.
0: Nanaku paina నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: Therefore, if you install the bore well of God's name, you can draw water out of your heart.
0: కనుకనే నామమును నాలుకపైన నాట్యం ఆడించాలి.
1: Let the name of the Lord sing on your
0: tongue. ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: You may do anything, have divinity within.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: You may do anything, take it as a divine activity.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: We should open our hearts today.
0: నోరును మూయించాలి.
1: We should shut our mouth.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాం, హృదయాన్ని మూసివేస్తున్నాం.
1: వీ ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
1: యు ఆర్ బిట్రేయింగ్, యు ఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాట్లాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఇస్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నేను రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈస్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
1: వై డోంట్ యు జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
0: ఇది ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్ ఇట్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ఈ సైడ్ అండర్ ట్రీ
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్.
0: రథం ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
1: ఆనందంతో
0: మునిగిపోయింది.
1: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ప్లీజెస్ హిమ్.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని కానీ పాటలు పాటలే. ఆనందము ఆనందమే. మాధుర్యము మాధుర్యమే.
1: లెట్ హిమ్ బి ఎ బెగర్ ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ
0: గ్రేట్
1: There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటి కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing, it's only God's name. Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంక ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడాను పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: ఇన్ ఫ్యూచర్ యూ ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ యాజ్ యూ సింగ్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో
1: వేర్
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు.
1: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నిజమే. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఎస్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
1: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడి.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను.
1: భగవాన్ మేడే మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ బట్ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్. వి గో బై ది వరల్డ్లీ వే.
0: తర్వాత భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: దేర్ నో కాస్ట్ డిఫరెన్స్.
0: అందరూ ఒకే కాస్టే.
1: ఆల్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్
0: ది కల్చర్. ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
1: ఇఫ్ ఇట్స్ టు యువర్ కన్వీనియన్స్ యూ కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
1: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: Is it proper devotion?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: You should follow whatever Swami says.
0: నీకు ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ ని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: You follow that what you like and drop that you don't like.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్లా ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము,
1: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: నొక్కిన వరమిని వేల్పు,
1: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
0: మోహమున తానెక్కిన పారని గుర్రము,
1: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: కున విడువంగ వలయు,
1: యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ,
0: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు,
1: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యు ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: టు హూమ్ ఇస్ దిస్ సెడ్?
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
1: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: They take these things.
0: కట్టగలపడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
1: This is said at the end. Sumati to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: Without having this good mind, you go on thinking this relation has
0: not
1: come to my rescue.
0: నీవు చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
1: If you don't help him earlier, how do you expect help now?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
1: Even parents won't come to your rescue.
0: కనుక అక్కరకు రాని చుట్టము,
1: the relation will not come to your needs.
0: అప్పుడు సుమతిగా నీవు ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు, భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు, సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలిసినా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: గుర్రం ముఖమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదు అంటే ఏం గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్స్ ద హార్స్.
0: అజ్ఞానమే,
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: భగవంతుని పైన సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వాడే భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు, భగవంతుడు కూడా అతనికి వరాలు అందిస్తాడు.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith లేకుండా దేవుడు నాకు తెచ్చిపెట్టు అంటే ఎట్లా తెచ్చిపెట్టాడు?
1: Without faith, how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
1: God is not your servant.
0: కానీ ఆ భక్తియే నీలో ఉంటుంటే నీకు సర్వెంట్ సర్వెంట్ సర్వెంట్.
1: But if you have that faith and devotion, you'll be servant of the servants.
0: కనుకనే భగవంతుడు సర్వలోకుడు సర్వెంటే.
1: God is the servant of all.
0: అందువల్లనే
1: so
0: మీకు చక్కని చిన్న ఉదాహరణము,
1: a very good example.
0: సర్వెంట్ ఎప్పుడు కూడాను,
1: సర్వెంట్ ఆల్ ద టైమ్,
0: భగవంతుడు పూజ రూమ్ కు దగ్గర ద్వారం దగ్గర నిల్చుకొని ఉంటాడంట సర్వెంట్ గా.
1: సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నా భక్తుడు ఏమి కోరుతాడు, అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇస్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
0: డివోటీ. వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
1: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
1: దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
1: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
1: But in front of God Rama, he is very humble.
0: Ravana dagra dheerudai nilchadu.
1: In front of Ravana, he stood there in front of him.
0: Karanam emiti?
1: What the reason?
0: Ahankaram galavana dagra dheeruduga nilchadu bhaktudu.
1: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu dagra dheerudai unnadu.
1: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kalustuga prabhavam nalaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీనాయ నమః అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్
0: ఆఫ్ ద డివోటీ. నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్, హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: భగవంతుడు
0: గానలోనుడు.
1: God will be carried
0: away
1: by music. He loves music.
0: అందువల్ల మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: Therefore నారద తుమ్మురా continue to sing.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: When once you sing wholeheartedly, God will
0: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: The music will be able to melt a person and move and
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: Some poets compose.
0: రామ నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
0: అందులో రామ నన్ను కాపాడురా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి
1: బట్ ఎ సింగర్
0: రామ నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామ నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక ఈ మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రము.
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఇందులో ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ
0: స్ట్రాంగ్. అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాయి.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లీమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అయినటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరములకు పూర్వం అయినప్పటికీ
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇట్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulsidasu avidhamga kaadu.
0: But Tulsidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu adarsha murti ani ninnayinchukunnadu.
0: Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: Ayodhya is the capital of the kingdom Kosala.
1: Idi Manu Chakravarti swayamga nirminchinatvanti okka pattanam.
0: It is the city built by Manu emperor himself.
1: Inta sundaramaina pattanamu mari ee deshamunandu ekkada kodanu kanipinchadu.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: Anade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu undetuntivi.
0: There in Ayodhya in those times you found mansions, 7-storied buildings.
1: Vishalamainatvanti okka bazaarlu.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీన్ని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
1: ఆనాటి పరిస్థితులు యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: దోస్ సర్కమ్స్టాన్సెస్ అయోధ్య వాస్ వన్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ప్లెండర్.
1: నీళ్లు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: Dasharatha is
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: He is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible
0: service. తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తదా ప్రజాన. ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ద వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: Oh Lord, there is one king by name Romapada.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: He is the king of Angadesha.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: Romapada is a close friend of Dasharatha.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: They are intimate friends for long over years.
0: ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు.
1: Romapada king also had no children.
0: అందువల్ల అతను కూడా విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot the son.
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: The name of the daughter is Shanti.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: Shanti, the daughter, is given marriage to Romapada.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధములైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: Romapada gave all the pleasure and happiness to this Shanti and taking care of her.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుతున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: karmalane vrutchamulu penchi
1: and develop the tree of action,
0: asantrupta anetundi phalamulu bhujinchi
1: and we partake the
0: ashantiga jeevithamulu gadipetundi deeni swabhavamu
1: and its nature is to confer give us the restlessness.
0: Kanuka ee manasu yokka swabhavanu gurtinchinatundi yokka sumantudu,
1: sumanta who has understood the nature of mind,
0: ee maharishini pilipinchi ashwamedha yagamunu cheyinchali annadu.
1: Summoned the sage and decided to conduct this ashwamedha yaga.
0: అనగా ఏంటి ఈ అశ్వమేధ యాగం?
1: What is this ashwamedha yaga?
0: అశ్వమనగా చెలించేటువంటిది.
1: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్ స్వేర్.
0: మేధనగా బుద్ధి.
1: మేధ
0: చెలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: అశ్వమేధ.
1: అశ్వమేధ
0: కనుక ఈ చెలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind which is otherwise wavering.
0: ఈ బాహ్య రూపం లోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కాని ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned that king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi rishisimha untunnadu.
1: There's one rishisimha
0: anaga shanti bharta,
1: and who is the husband of
0: shanti. Adani pilipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: యు కెన్ ఆల్సో పర్ఫార్మ్ అనదర్ వన్ కాల్డ్ పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ద టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకూడను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుకు చింత.
1: Failure.
0: కర్మలన్నీ చింత.
1: Action.
0: కష్టములు ఒక చింత.
1: Difficulty.
0: సంతసం ఒక చింత.
1: వింత
0: చింత.
1: Mystery. It's all forms of worry.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని ఎవరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్ఫర్డ్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణమును కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్, యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యూ డై?
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్,
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము, ఇది నిజమే.
1: His request and my bowl are quite
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: ఈ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ంట్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్, యు ఆర్ వెరీ డివైన్, హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్?
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్.
0: ఇంకా ఎవరి వల్ల కూడా రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణ యొక్క మరణం ఏమిటి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయిన సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్.
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, he was a recipient of God's grace. భక్తావిష్టము
0: భక్తావిష్టమును అనుగ్రహించేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ అవుట్ ఆఫ్ డివోషన్.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూ డివోటీ యాజ్ సచ్, బట్ గాడ్స్ గ్రేస్ ఈస్ ఆల్ ప్రొవైడెడ్.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: దోస్ టైమ్స్ దేర్ ప్రెజెంట్ ట్రూ డివోటీ,
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్,
0: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: సత్యధర్మములే తన యొక్క నేత్రములు,
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రమనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతయును శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equanimity.
0: Dharmame manavunika pradhana sutram ga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asthamunukaina asatyam aadakudadu.
1: They should never utter a lie even for
0: pedalukudanu attivare.
1: People who are of that sort.
0: Mantra kudanu maha pavitrule.
1: Ministers are sacred no doubt.
0: Yenaadaina kudanu ye rajyamaina kudanu ramarajyanga marchalanukunte.
1: If you want to confer make any kingdom ramarajya.
0: Dasaratanu raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ఠ వామన్ వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనము రామరాజ్యంగా మార్చవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ ది ప్రీస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వశిష్ఠ వామన, ఎనీ కింగ్డమ్ ఫర్
0: నాడు నేను ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: ఎనీ కింగ్డమ్ కెన్ బి షేప్డ్ ఇన్ టు రామరాజ్య.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరి అయిన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed.
0: ఈ ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం ఉంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒకరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు వన్, త్రీ ఫోర్త్స్ వన్, వన్ ఫోర్త్.
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథ నుండి ఏనాడు లేదు.
1: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెంసెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ separate anyway, no differences whatsoever.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది రైటర్స్ యు ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
0: కానీ పవిత్రమైన చరిత్రలు యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఐదర్.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: In respect of natural total happiness, that all are same there.
0: Aa yogame samatvanni kudanu penchutundi.
1: And this very principle will help us to develop this yoga principle.
0: Kaika ee payasamunu aanandanga andukundi.
1: And the pudding is received happily by them.
0: Karanam em anaga?
1: Reason.
0: Kaikanu vivaham aadeka puramu,
1: prior to marrying Kaika,
0: Gargulu purohitudiga vachi,
1: గర్గ్య కేమ్ ఎస్ ద ప్రీస్ట్.
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ది టూ.
0: కనుక దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్. హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్ డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైం కైక వాస్ మ్యారీడ్.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఇస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకు సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఈస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: She was drying her hair on the terrace.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: In the meantime, an eagle came and caught hold of this cup of pudding.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైన కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: say. జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: They are one of virtue.
0: నీ విచారపడకూడదు.
1: Don't worry, they said.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమర్థం చేశారు.
1: They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: The next leader is Bharata.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ఎ ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవలు ఎందుకు తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హ్యావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could
0: redeem the lost. అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ది అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
0: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది?
1: నేచురలీ ది స్పార్క్ టోటల్.
0: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత, ఎవ్రీథింగ్ ఈస్ ఓన్లీ మై స్పార్క్.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడా ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ విల్ నౌ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హెస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద శాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ద టైప్
0: ఆఫ్ సీత. లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి చెందుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే రుద్వేగము. వాక్
1: దట్ ద టాక్
0: రుద్వేగము.
1: ఋగ్వేదం
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: ബുദ്ധി അധർവണ വേദം,
1: ഇന്റലക്ട് ഇസ് അധർവണ വേദം.
0: ഈ നാലു വേദമുകൂടുന്നു രാമ ലക്ഷ്മണ ഭരത ശത്രുക്കൾ വെച്ച് കുട്ടി ദശരഥന ഗൃഹമുലോ നാലു വേദമുലോ ആടുക്കുണ്ടായി.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasaratha.
0: ee naalugu vedamulu kodanu etti vedamulu kodanu ledu.
1: There's no difference among these four Vedas.
0: ee kevalam Ramalakshmana Bharata Shatrughnulu anetunti pillaluga manam bhavisthunnamu.
1: We consider them as children, boys.
0: Sakshat daiva swaroopame.
1: They are very divine.
0: Prati manavudu kodanu daiva swaroopude.
1: Every human being is divine.
0: Manavaakaram dharinchinatunti manavudu daivanu swaroopani పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఓన్లీ హ్యూమన్
0: ఉంటాడు
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రామునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్ రామ.
0: పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: If you think Rama is born and he has demonstrated idealism to the world and his life ended,
0: Ramunu prati hrudayamunandu kodanu raminchetvanti gunanga roopanduthu unnadu.
1: It's only Rama who has got all that blissful virtues.
0: Raminchetvanti aatmane Rama swaroopamu.
1: It's only that atma, the spirit, which is
0: raminchetvanti hrudayam lenatvanti manavudu ee jagattulo kanaraadu.
1: In this world there is no one without the heart that is after bliss.
0: Kanuka idi aadhyatmika margamlo manam vicharana chesinappudu Ramulu anetunte vaadu pratyekaminchinatunte vaadu kaadu.
1: Therefore in spiritual path if we investigate Rama is
0: the Dasharathuni kumarudu.
1: He is the son of Dasharatha.
0: Evaru ee Dasharathudu?
1: Who is Dasharatha?
0: Kosala deshamuna ka raja.
1: Is he the king of Kosala kingdom?
0: Idi kevalam oka maharaja
1: or emperor?
0: Kaadu kaadu, Dasharathudu.
1: Dasharatha.
0: Dasharathulu anaga dashendriyamulu krathamainatunte ee dehamu.
1: This body is the chariot of 10 senses.
0: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, rendu cherinatundi dashendriyamulato kudinade ee deham.
1: And 5 senses, cognitive and cognitive senses, 10.
0: Ee dasharathamato kudinatundi ee dehamulaku puttinatundi vare Ramalakshmana Bharata Shatrughnulu anetundi kumarulu.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: Kumarule dharma artha kama mochamulu anetundi swaroopanni daristhu prabodhisthu vacharu.
1: They represent the 4 objectives of life: dharma, righteousness, manavulaku kama, desire, moksha liberation.
0: Manavulaku ee jagattunandu jeevinchalante dharmartha kama mocham anedi ee purushartamulu.
1: Therefore objectives of mankind are found in everybody.
0: Ee purushartamulu anetundi lekunda veedu punyudu kaaledu.
1: Without these objectives he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: Therefore everyone should follow these four principles, objectives.
0: ధర్మము మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of righteousness.
0: ధర్మముతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దాంతో మనం కోరాలి.
1: Kama, desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: And therefore the ardha wealth should have foundation dharma, so also the desire.
0: శ్రీ రామచంద్రుడు.
1: And Sri Rama is the very embodiment of righteousness.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: So Rama is the very embodiment of dharma.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ హ్యావ్ వేరియస్.
0: ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
1: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ద మోడర్న్ మ్యాన్ టుడే.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these four cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షమును మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the four.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు రావణుడు. ధర్మార్థ కామ మోక్షమునియందు
1: In these four objectives, dharma, artha, kama, moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Artha kamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Anduvalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason, the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravana kodanu goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vadu Ravanu.
1: He is an expert in 64 forms.
0: Ravana chustamant 35 vidyalu nechinatundi vadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ ద రామ హ్యాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవటం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్.
0: ఈ అజీర్ణ రోగమే
1: డైజెషన్.
0: ఈ కామము,
1: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్ అపార్ట్.
0: సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ, వైల్ రావణ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: And this
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హ్యాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు వేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ,
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే,
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manu roopondutamu,
1: then you'll be ideal in the family.
0: aadarshavantamainatundi yokka kutumbanni manu anusarinchinappude samajamlo manu aadarshaprayamainatundi mahaveerulu ga roopondutamu.
1: when there is ideal family, there will be ideal society.
0: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖ దుఃఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతముల ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
0: దశరథ. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫామ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు follow different paths.
0: Prema tattvanni manam abhirudhi parchukovali.
1: We should develop the spirit of love.
0: Ee prema tattvam chetane dharmam aneetundidi manaku avalambistundi.
1: It is only out of love you will be righteous.
0: Ee dharmane సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమా స్వరూపుడు.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండేటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: And the quality of burning is the dharma of fire.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది.
1: If it doesn't burn, it's no fire, it's coal.
0: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: It's ice that is so cold.
0: కానీ ఈ ఐసు ఈ చల్లదనం కోల్పోయింది అంటే ఇది ఐసు కానేరదు.
1: The ice is not so not cold, it cannot be.
0: అదేవిధంగానే మానవుడంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
1: So what is the natural quality of mankind?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ధర్మ స్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is one that adheres to
0: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: ధర్మము dharma. అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వి జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి,
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
0: ధర్మం ఉంటుండాలి, బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి, సన్యాసి ధర్మం ఉంటుండాలి, వ్యావహారిక ధర్మం ఉంటుండాలి,
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము, ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ ఫోర్ లైఫ్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
0: దీనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్నారు.
1: It is said that this is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
0: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం.
1: This is taught as a secret in Ramayana.
0: కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఇంత మాత్రమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: ఇట్స్ ఎ మైటీ పవర్.
0: కనుక ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change it.
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవ్వరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వములు యందు నిలిచినటువంటిది రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకనే రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామా అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
0: manavattam ante emite anetundi valaku artham avutundi.
1: They will understand what human life is.
0: Adarsha manavattvanni manam pondalanukunnappudu
1: in order to have the ideal human life
0: avatara tattvamunu manam anusarinchali.
1: We have to follow that principle of incarnation.
0: Avataramunu kodanu kevalam manavaakaramu dharinchavachunu.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: వాచింగ్ ఇట్ దిస్ that little morsel of very salt you should not take it as candy.
0: Cherakani neevu tinavaddu.
1: Don't mistake that as the form.
0: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
1: Don't be deceived by the form.
0: Daivame nija mana roopamu.
1: It's only God.
0: Ee manushya roopame nikudide daiva roopame.
1: Therefore human form has got a divinity.
0: Roopu chusi maamidi ani balchavaddu.
1: So don't be deluded by the form alone.
0: Booragakaya. Booragakaya. కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నోట్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గోన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటెన్ ద
0: డివినిటీ. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుణ్ణి మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షి మృగాదులను కూడా ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lies.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
1: Only human quality is totally forgotten.
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and forgotten.
0: తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself
0: into a human. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten, lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: Therefore human quality has to be shaped in the right direction.
0: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: How to shape the human quality and transform into divine.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను.
1: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ ద రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
0: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: in spite of going through texts,
0: enni vedamulu manam uchcharinchinappatikini,
1: in spite of repeating vedas,
0: enni sadhanalu chesinappatikini,
1: in spite of spiritual practices,
0: manasika parivartanam lakunda ivi ye maatram kudanu manam sadhinchalem.
1: When there is no change in the human mind, the other things are useless.
0: Kalaku manasika parivartanam manlo kalagali.
1: Mental transformation is necessary.
0: Ee manase sarvamunaku moola kaaranam ani manam vishwasinchali.
1: We should believe that mind is the cause.
0: Ee manasinu madhava swarupanga maarchali.
1: The very mind can be transformed into the divine.
0: Daniki motta motta naamam kuda aadharame.
1: Therefore it is that which is the basis in the beginning.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: కనుక ఇది ఆనాటి నుంచి వారు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయం.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: What is the fun of simply singing is the glory. The mere singing is the quality of a lazy man.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: శ్రవణం కీర్తనం

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, వేర్ ఈజ్ రెస్ట్ ఫర్ గాడ్
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: థింకింగ్ సో నారద రిటర్న్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదాం కాని నామరసమనేటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేమే మేము ధన్యులం అవుతాము అని తాను ప్రార్థించాడు.
0: అండ్ హీ కేమ్ టు నారాయణ అండ్ సెడ్, though we sing your glory, your name, in fact you are the very essence of that name, unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరి దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Aya, nee chethiki 5 vellu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evanaina okani chooputuntunte mita 3 fingers ninni chooputuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: Chudu adi nee gurtinchukovatam ledu, okati nee vaadu ani cheppiste nee 3 nuvvu ani cheptuntaru.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: Adhe vidhamgane kontaru velli naalutu chepparu.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude yantamatramu evaru telachina antamatrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ది ఆర్గ్యుమెంటేషన్ వాస్ గోయింగ్ ఆన్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ అండ్ హావ్ బీన్ కంటిన్యూయింగ్ ఈవెన్ దిస్ డే.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీళ్ళు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క హృదయం నందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister Prabha,
1: Prabha anetuntama na krishnudu oddu, na krishnudu oddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్, ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన్ వెళుతుంటాయి.
0: వన్ డే రాధా వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు. ప్రభ
0: నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హాస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాదర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైం ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ నాస్ ప్రభ హూ ఈస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఈ పిచ్చి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే ఇప్పుడు ఆమె చెప్పింది, నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And cheppi chaala echindi.
0: And she cried.
1: Idi edo bhagavantude maya chestunnadu.
0: This is all the divine play.
1: Appudu ime bartham teeskoni 10 mandi dekki baitiki poyindi.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్ సో మెనీ.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లిక్.
0: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్ హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
0: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: కృష్ణ సెడ్ రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ, అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తల వంపులు వచ్చింది.
0: అండ్ షీ వాస్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి ఒక మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ ఎర్లియర్.
1: రాధా, నీవు నా చర్యల మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యూ ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కలుపునే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: దేర్ఫోర్ టు చేంజ్ దిస్ భ్రమ ఇల్యూజన్ ఇట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ బ్రహ్మ ద డివైన్ టు ట్రాన్స్ఫార్మ్.
1: అది వినింది పాపం రాధ.
0: రాధ హర్డ్ దిస్.
1: లోపలికి వెళ్ళింది.
0: వెంట్ ఇన్.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: అండ్ షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ షీ వాంటెడ్ టు నో వాట్ వుడ్ హ్యాపెన్ టు ప్రభ హర్ సిస్టర్.
1: కానీ ప్రభ బయట నట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు,
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: అండ్ దెన్ హీ ఈజ్ దిస్ రిప్లై ఆఫ్ గాడ్, సిన్స్ ఐఎమ్ గాడ్ ఐ హావ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఐ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారం నాకేమి అంటావు.
0: అండ్ హీ ఆల్సో డిక్లేర్డ్ దట్ ఐఎమ్ నాట్ క్యారీడ్ అవే బై ది ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: అండ్ వన్ అక్యూజెస్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: అండ్ వన్ ప్రైజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాధతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: ఆన్ ద 4th డే చంద్రిక ఆల్సో స్టార్టెడ్ జర్నీ.
1: రాధతో పాటు రావటము,
0: అకంపనీ
1: రాధతో పాటు భజన చేయటము.
0: అండ్ షీ టు దస్ భజన్.
1: ఆ భజన్ లోపల భగవంతుని తాను లీలం చేసుకోవటం.
0: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్ సెల్ఫ్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
1: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలే మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడా కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: These are the changes between the universal self and the cosmic self.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగారే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age people do not accept.
1: వారు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడి భగవంతుడి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలము మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాబట్టి ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రమో వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
1: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: Krishna's leelalu vinnaru.
0: These are all leelas of Krishna.
1: Ee Krishna leelalu evvariki teliyadu.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: Krishna vade vastadu.
0: Comes as Krishna.
1: Pamaru vade vellutadu.
0: And he returns as innocent one.
1: Pamaruga vellinaru Krishnudu.
0: Krishna being so innocent.
1: Tirigi pamarudu kaadu.
0: And he is not innocent any longer.
1: Adar Krishnudu Krishnude.
0: Krishna is Krishna at any time.
1: Kanuka Bhagavantuni yokka leelalu evvaru maatradaniki cheppadaniki veelledu.
0: It is not possible for anybody to know in depth the leelas of Krishna and narrate and extol him in depth.
1: Asalu Krishnudu yokka shishyude Krishnuni namalekunda poyaru.
0: And in fact the very follower of Krishna could not have faith in him.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్.
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతూ ఉంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడికి ఎట్టి వాంఛనలు లేవు.
0: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
1: డిజైర్స్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: He kaanchalu athaliki ledu.
0: And he has no ambition whatsoever.
1: Atuvanti kaanchalu ledatuvanti bhavantunni aneka rakamuga vidu vadinchukotamu ee kevala vidu maya gani vidu yokka manasu gani bhavantuni yokka dosham kaadu.
0: It is only our deluded mind that thinks that God has desires. In fact, God has no desire at all.
1: Kattagalapatiki dada prabhu iddaru kuda okate ledaru.
0: Finally, what happened? Radha and Prabha became one.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: Because of this unity, Radha also could be transformed as Prabha.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటది.
0: As is the company, so is the friendship.
1: కాబట్టి నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: As is your friend, so you will be.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: My friend is my sister now.
1: Kada na sister kudanu navale maarchali.
0: I should transform my sister also. She should be like me.
1: Andukolla Radha Chandrika iddaru kudanu okate ayipoyaru.
0: Like this, Radha and Chandrika are exactly alike. They are one.
1: Aa Chandrikaku maraka peru Prabha.
0: The other name of Chandrika is Prabha.
1: Talli pilustunnatundi Prabha ani.
0: Mother addresses her as Prabha.
1: Baita prajalanta kudanu pilchedi Chandrika.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: Kali rendu moodu peru untayi andariki kuda.
0: And people have 2 to 3 other names also.
1: Kanuka aa Prabha Radha iddaru kudanu okate ayipoyi.
0: Prabha and Radha are one.
1: Iddaru manasu ekam ayipoyi.
0: Both the minds are one.
1: Minds ekam cheyatam chaala kashtam.
0: It is very difficult to unify minds.
1: Dennaina maarchachu gaani మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుడి మైండ్ మార్చాలని, వారి మనసు మార్చండి స్వామి, నీ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: Kani vaadu eppudu kodu ilanti durmargamlo podu.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: Kada meere vaani marchandi ani cheptuntaru naaku.
0: And they also say you should only set him right, Bhagavan.
1: Cheppadu Bhagavantu kodanu nenu kodanu marchalenamma.
0: God says I too cannot change.
1: Endukante mind mind ee.
0: Because mind is the mind.
1: Manomoolam meedana jagattu.
0: The whole world, universe depends on the mind.
1: Kaluka ee oka prapancham tagulunu mind pane aadharapadi untundadi.
0: Therefore the whole universe goes on depending on the mind.
1: Ee vidhanga vaachi aneka rakamulaina oka bhaktini ee lokamlo chaartu vachadu.
0: Therefore by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: Ee vidhanga maarchi
0: having transformed,
1: Krishnudu tana yokka karyamulu tanu jarugutunnadu.
0: And Krishna went on fulfilling his own tasks.
1: Kaduka bhagavat yokka yuddhamu ramayanam gaani bharatam gaani bhagavatam gaani mooditi entu kudunu kevalam daivam yokka marpu vallane jarugutu vachindi gaani yuddham vijayam kaadu chuttu vachindi gaani lekapothe vaari yokka manoshakti valla kaadu.
0: Ramayana bharata bhagavata, they speak of leelas of God. How he goes on changing and how wins the victory, it is not based on the mind of man.
1: Kalukane mind maarchukovaneetundi manavu chetaka ayyetundi pani kaadu.
0: It is not possible for any man to change the mind.
1: Karattevachu chinnagaru,
0: you can just change the bend and straighten any tree.
1: కానీ రాయి మార్చరైనా.
0: But can anyone change the mind?
1: కానీ మనసు మార్చగలరా?
0: But can they transform the mind and its mentality?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: It is not possible at all.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే.
0: The nature of the mind remains as it is.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తున్నాడు. తానే మారే వస్తున్నాడు.
0: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
1: తానే మారుతాడు కానీ పరులో యొక్క మైండ్ మార్చడు.
0: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ, ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్, గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అదొక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రకరు ఇద్దరు కూడా ఏకమైపోయి,
0: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
1: వారిద్దరు ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రేయర్ టు కృష్ణ,
1: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ,
1: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: Unnattu undi oka dinamu ratham vachindi.
0: All of a sudden the chariot reached there.
1: Each ekkadiki dwaraku.
0: And it reached Dwaraka.
1: Dwaraka velladu, Krishna digadu.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni veyi kanulato chustu vacharu.
0: All people were waiting for him with thousands of years waiting, longing for him.
1: Krishna vastunadu, ikkada vastunadu ani aashchayapaddaru.
0: They were very much surprised to watch the chariot there. What has brought him here?
1: Akkada veeratvanti Krishnadu ekkada unnadu ante Radha intilo unnadu.
0: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: Appudu andaru anukunnaru idi Radha chindika yokka bhakti prabhavam idi ani anukunnaru.
0: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
1: Prayer ikkada vachi varidarni teeskoni Dwaraka vellaru.
0: And then Krishna came, took both of them along with him to Dwaraka.
1: Aa Dwarakani enninni rakaru chittinchukunnaru ee Radha Chandrikadu.
0: Radha Chandrika had prayed to Krishna there in Dwaraka, had many of the desires.
1: Radha Chandrikade unnaru kaani akkada inka evvaru leru.
0: Radha Chandrika only remained there, no one else.
1: వీరందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధాచంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధాచంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
0: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
1: కానీ దేహం ఒక్కటే.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: There may be many parts and many forms, but the divine power is one and the same.
1: అందరి ఎందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: You think that the divine power varies from person to person.
1: వేరు వేరుగా ఉండదు.
0: That's not different.
1: ఈ దేహమునందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహమునందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
0: The same atmic principle is present in every one of you.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు, అంటే ఇన్ని రకాలైనా మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యూ మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుంది.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about change.
1: Aithe adani yokka principles anaga discipline emi maaradaniki veelledu.
0: The divine law discipline will never change.
1: Itti change kaanatvanti yokka manasunu bhagavantu okkadu maatrame maarchagalaru.
0: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
1: Kanuka pano maarpulu మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుని మార్చినప్పుడే అందరికీ మనసు మారుతూ ఉంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, Krishna is one and the same.
1: Kani andulo veri veri rupalaga garpichadu.
0: But he appeared in a myriad ways in different forms.
1: Kani etti roopam kodu attindi kadu.
0: But in fact none of these forms, none of the names belong to him in reality.
1: Kani taru okkade.
0: But God is one. Krishna
1: is ekam eva advitiyam brahma.
0: God is only one and not two.
1: Enduga ledu.
0: And he is not two, he is not dual.
1: Okkade gane unnaru.
0: God is non dual one.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్, everything else will change.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
0: సో గాడ్ ఈస్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు చెప్పి తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
0: God is eternal, he is immortal, he is ever effulgent.
1: Itti parmatmanni evvaru kodunu maarchaledu. Itti parmatman tattvanni andaru artham chesukovatam chaala kashtam.
0: Very difficult to understand the divinity.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Bhagavanti premaku marokari prema em artham kodu saati raadu.
0: The divine love is unparalleled. No other love would ever match it.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
0: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందుకోసం చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Therefore, Bhagavan says God is only one, not two.
1: Renduga ledu.
0: He is not dual.
1: Kani kontha mandi bhavichachunu devudu ramudiga maarnadu vishnuga maarnadu ippudu devudu ledu ani antunnaru.
0: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
1: Kani adi nee change gaani God change kaadu.
0: It is all the change in your mind, but God is changeless.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్. వీ షుడ్ ప్రే టు గాడ్ దట్ వే, ఓ చేంజ్లెస్ గాడ్, యువర్ ఎటర్నల్
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ దట్ ఈజ్ చేంజ్లెస్.
1: కనుక దైవం ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగదు.
0: Because there is a change in the name, but God is one and the same.
1: Bhagavantuni ye vidhanga kuda maarchadaniki vidiyadante bhagavantuni yokka manasu sankalpamu chaala goppadi.
0: You may give any name, but the will of God is mighty and greatest.
1: Adi maarinadante sarvamu maaravachu.
0: When once the will of God changes, everything will change automatically.
1: Kanuka భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
1: కానీ ప్యూరిటీనే యూనిటీ.
0: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
1: యూనిటీనే డివినిటీ.
0: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
0: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇంటూ డివైన్ లవ్.
1: అప్పుడు డివైన్ లవ్వే నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
0: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
0: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
0: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
1: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
0: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హావ్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
1: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: But God's mind is changeless, it is uniform, it is one and the same.
1: అది స్థిరమైనటువంటిది.
0: It is steady and strong.
1: Steady and strong.
0: It is steady and strong.
1: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
1: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది. అది
0: అండ్ హియర్ లైస్ ద వుడ్.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: యూ కెన్ మేక్ విత్ దట్
1: అమ్ము మాదిరి చేయవచ్చును.
0: You can make it into a ball,
1: ambuga cheyavachu,
0: and you can make it into a bow and an arrow.
1: Kani danni oka vidhamainatundi oka ambuga cheyataniki veedu kaadu.
0: And you cannot make it into completely bend it in the form of a bow.
1: Bhagavantuni yokka manasu eppudu kuda okati gaane untundi.
0: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
1: A universal mind inni appudu appudiki edi kavalo adi maadu maarutuntadi.
0: The universal mind wills and brings about transformation just then there itself.
1: Avanni kuda nu etti marpulaina cheyavachu.
0: And the divine universal will can bring about any number of changes.
1: Kanuka bhagavantudu emaina marchagaladu.
0: God can bring about any change to any
1: emaina cheyagaladu.
0: He can do anything.
1: Andarki oka vidhi oka chanam lopala andarki oka darshanam ivvachu.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: అట్ ఈచ్ వన్ విల్ నాట్ హ్యావ్ ద దర్శన్ సెపరేట్లీ మెన్ డిజైన్ ఫర్ హిమ్.
1: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
0: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
0: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఇట్టి రహస్యం అంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: భగవాన్ సేస్ దట్ ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ డివినిటీ దిస్ డే.
1: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్సల్ అంతా తెలుసుకున్నట్టు.
0: అండ్ వన్స్ యూ నో ది డివినిటీ యూ విల్ బి నోయింగ్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
0: దిస్ ఫ్యాక్టర్ యూ షుడ్ నో.
1: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
0: సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ బట్ దే గెట్ చేంజ్డ్.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్ లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: గాడ్ రూపంలోనే మీరు లీనమైపోతారు.
0: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
0: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: All of you remain with one pointedness, with one mind.
1: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్ ద సీకర్స్ ద రిచ్ ద అఫ్లుయెంట్ ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
0: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్.
1: వశిష్ఠ కేవ్
0: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
1: ఆయన ఒకడు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
0: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
1: అందులో చిన్న దీపం పెట్టుకుని
0: అండ్ హెస్ గాట్ ల్యాంప్ ఓవర్ దేర్ వెన్ స్మాల్ వన్.
1: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
0: అండ్ హీ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
1: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us some milk.
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
1: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదె కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
1: Whatever he iste thane badranga pettukunevaru.
0: And he takes from them the milk and keeps it in a safe place.
1: Tea cheskunevaru.
0: And then he used to make use of it.
1: Dantlo koncham neeru posi deeni tea tho kalpukunevaru vaadu chakra veskunevaru.
0: He will mix it with water and add some tea and sugar and consume it.
1: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
0: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేవారు చాలా ఎత్తైనటువంటిది.
0: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
1: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపటికి కొండ ఎక్కేవాడు.
0: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
1: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హి యూజ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
0: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
1: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
0: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడి.
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
1: అట్టు ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
0: సచ్ ఎ పర్సన్. పురుషోత్తమానంద
1: స్వామి అక్కడ పోతానే
0: When one Swami had been to Rishikesh, Purushottamananda saw Bhagavan there.
1: Chinna chiti rasichadu. Please, please, please, come Bhagavan, come Bhagavan, come Bhagavan.
0: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
1: Darshan Bhaji, Darshan Dev, Darshan Dev.
0: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed. The moment Bhagavan saw that slip, immediately Bhagavan went there.
1: Kani akaravachapke talipeskunadu.
0: But Bhagavan went there and he closed his doors.
1: Kani ayin dalikin rechi vachitiseki balivaipindi vellumaru.
0: He didn't have enough of strength to get up and open the door. And Kasturi ran behind Swami as Swami was proceeding ahead. Kasturi was relatively quite strong at that time. Kasturi and Bhagavan went there. Purushottamananda was speaking very softly.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: Now he says, I am Purushottama, the noblest among men.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
0: Now I am a noble man.
1: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: No one is there to tap the door. Kasturi was there all alone.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి.
0: And he was very happy.
1: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
0: I am so happy that both of you have come.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్ స్వామి వెంట్ ఇన్ టు దట్
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
0: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
1: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా
0: Kasturi, being a journalist, he was quite inquisitive. So he went on watching the surroundings. But Purushottamananda has cast his concentrated looks on Bhagavan. Bhagavan gave a date. If you want to see me, there will be lot of confusion, there will be lot of disturbance in the vicinity.
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: Bhagavan said, I'll give you a letter and then you can open the letter and go through the contents.
1: కస్తూరి దగ్గర ఇంత చీటి తీసుకున్నాను.
0: And he collected a small slip from Kasturi.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: Bhagavan sent the message, I will certainly come at a specific date, on such a time, such a date. That day he got up, had his holy dip in Ganges and sat quietly.
1: He
0: was waiting for darshan of
1: Bhagavan.
0: If he is not there in the cave, it is not possible for him to see Bhagavan, and Bhagavan cannot see him physically. He was watching and he was staring and fell. And then he sent a telegram to Bhagavan.
1: I am coming today.
0: He sent a telegram to Bhagavan, I am coming today.
1: Be ready. అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
1: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
1: ఇవ్వ పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియోలు పెట్టుకుంటారు, మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
0: And you keep this slip with you. I am going to visit you on such a date at a particular time. There in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami. They were all waiting for him.
1: Waiting number.
0: Then there was broadcast news.
1: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
0: And they could tune their radio and they all could see Swami.
1: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం వచ్చిపోయింది.
0: As all were watching, పురుషోత్తమానంద fell down and breathed his last.
1: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
0: And all sent telegrams to Bhagavan.
1: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
0: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
1: నేను చెప్పాను అవును అవును అన్నారు.
0: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హి రీచ్.
1: దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చింటారు.
0: దెన్ దేర్ వాస్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
1: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.

0: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
1: నేను చెప్పాను అవును అవును అన్నాను.
0: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
1: కనుక అతని యొక్క అతని గృహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవేర్ పురుషోత్తమానంద స్టేడ్ యు గో అండ్ వాచ్.
1: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
0: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
1: అక్కడ పోయి ఆ కేవ్ను దర్శిస్తే
0: when they opened the door and started seeing the whole cave,
1: guhanta kodanu basmanga nidindi.
0: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
1: Kala thoriki Sivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipar.
0: Ultimately the body was taken and then immersed in Ganges.
1: Appadi nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
0: And since that day Purushottamananda was popular day by day more and more.
1: Purushottamananda shishiru andaru puttaparthiki vachesaru.
0: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
1: Akkada vachi paddyam dinchipoyaru.
0: They stayed here for 10 long days.
1: Maa guru mee daggariki vachesaru.
0: They all told Bhagavan, our guru reached you and we all have come here.
1: Kaduka mem atani darshinchukoni povalla.
0: Want to see him and go, Bhagavan.
1: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
0: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ ఫర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
1: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
0: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
1: ఉత్తముడే పురుషోత్తముడు.
0: Is Purushottama, the noble among Purushas, men.
1: Ani andaru chaala aanandincharu.
0: All were very happy on noticing this.
1: Purushottamananda kevalam nenu 2 dinalu untunnanu.
0: Swami stayed with Purushottamananda for 2 days.
1: Oka dinam undi vellipodamani anukunnanu.
0: One day he wanted to return.
1: Kaani ayana koraadu inka oka dinam undi chesipondi vachinarante nenu ayana cheppu.
0: He prayed to Bhagavan to stay there for a day more.
1: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
0: స్వామి స్టేడ్ దేర్ 1 day ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
1: నిద్రపోయాడు.
0: అండ్ హీ స్లెప్ట్.
1: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు? చాలా సమాధిలో పోయాడు.
0: And the sleep took him to samadhi state.
1: Enta sepa aina inka deyaledu.
0: And he didn't get up for any length of time.
1: Kaani inkoka disturbance cheyakoddu.
0: But no one should be disturbed.
1: Appratne untundi nenu kuda akade unnanu.
0: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
1: Chikati ayipoyindi.
0: And it was dark.
1: Ekkada emi kanapadaledu.
0: And nothing is visible at that time.
1: Adi chusi kasturi evatto cheppadu. చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
0: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
1: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
0: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
1: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
1: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
0: శివానంద ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: అక్కడ 2 దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండబడ అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
0: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
1: ఎవరైనా కోపడుకొని నాకేమి.
0: Let anyone think as they feel, but Bhagavan is not bothered.
1: Devarsan daggara undenaru.
0: I stayed there with Purushottamananda.
1: Evare anukunnaru nakem bayam ledu.
0: Let anyone feel as they wish, but Swami is not bothered.
1: Rendavadi nenu Purushottamananda asramlo 2 dinamulu nenu untunanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
0: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news.